ثابت وللجميع.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

ఆత్మతత్వమిట్టు లభునకు. ఆత్మతత్వమబ్బూ అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్నమాట.
1: ప్రేమస్వరూపులారా, ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది. శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు. కారణమేమిటి? అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే. తలంపుల యొక్క చేరికనే మనస్సు. ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది. ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రములకు అనేక దారములు చేరికలు. ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు. కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ది అవుతుంది. ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను, ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు. నైతికమనగా ఏమిటి? మనిషి జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. దీనిని వేదము సత్యం బ్రూజాత్, నీవు సత్యమునే పలుకు, పలికిన సత్యమునే ఆచరణ ఎందుంచు, ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి. కనుక సత్యం బ్రూజాత్, ఇది నైతికం యొక్క ధర్మం. ఇంకా ధార్మికమంటే ఏమిటి? న బ్రూజాత్ సత్యం అప్రియం, ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు. ఇంతే కాక ఈ సత్యమునకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు. సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి. ప్రియమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు. అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది. ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు. కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు. ఏ ధర్మము? ఇంకా ఆధ్యాత్మికమనగా ఏమిటి? సత్యం బ్రూయాత్ నైతికం, బ్రూయాత్ సత్యం అప్రియం. ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం, మరింత కష్టము. కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహమును గురి అవుతున్నారు. ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది కంటికి కనిపించదు, ఇది పట్టడానికి రూపం లేదు. మన చుట్టూ గాలి ఉన్నది, గాలియే లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా? ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు? కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి. మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది, పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది, పంచము యొక్క తత్వం ఉన్నది. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి. మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు. మానవతా విలువలు అంటే ఏమిటి? మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు. కేవలోదము, ఒక అద్వేషము, ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు. ఇవన్నీను పశుగుణములే. ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు. సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి? సకల సంకల్పరహితుడే సాధువగును అనే శాంతి నొందు. శాంతికి మూల కారణమేమిటి? సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది. పరహితుడే శాంతి నొందు. కనుక శాంతికి ఏది మూల కారణము? సంకల్పమును అరికట్టుకోవాలి. ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము. సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది. ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది. ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా మానవతా విలువలు మూడు విలువలు కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుంది. సత్యము అనేటువంటిది ప్రథమ విలువ. ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. సత్యతే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు, ముందుకు పోలేము. కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడు ఇంకా జీవించలేడు. పరిస్థితి ఎందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు. ఈ విధంగా సత్యమును కోల్పోయి మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు. మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు. ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు. కారణమేమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు. ధర్మము, అది మన భుజములు. సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే. ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారమవుతాం. శాంతిని మనం కోల్పోయినా మన కడుపే కోల్పోయినటువంటి వారమవుతాం. స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా? కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. ఈ మూడింటిని కోల్పోవటం చేతనే ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు. ప్రేమనే లేకుండా జీవితమే లేదు. ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము. ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం. అన్నింటిని కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము. మన హృదయము ఒక సింగిల్ చైర్, నాట్ డబుల్ సోఫా, నాట్ మ్యూజికల్ చైర్. ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము. కానీ ఈనాటి ప్రేమ లేకపోతుండాలి. ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతుండాలి. యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు. ప్యూరిటీ కోల్పోవడం చేత దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. ఈ మూడింటిని కోల్పోవడం చేతనే ప్రేమ లేని మానవుడిగా జీవిస్తున్నాడు. ప్రేమనే లేకుండా

దూరం అయిపోతున్నది. యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు. ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు. సంపాదిస్తున్నాడు ఈ మానవుడు. కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు. ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండదు. హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది. ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్న భిన్నమైపోతుండాలి. ప్రేమనే ఉంటే చిన్న భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు. కానీ లోపల ఎనిమిటి బయట ప్రేమ చూసినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు. ఇది హలో అనేటువంటిది కేవలం లో, కానీ హలోతో మనం పెంచుకోలేము. ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి. ప్లస్ ప్రేమ, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది. అమితమైనప్పుడు ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు, అందరూ ఒక్కటైపోతారు. ఈ ఒక్కటైనప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై. కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే కోల్పోయినటువంటి వారమైపోతున్నాం. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే. ప్రేమ అనేటువంటిది వాక్కులో చేరినప్పుడు సత్యమవుతుంది. అనేటువంటిది ఆచరణలో చేరినప్పుడు అదే ధర్మం అవుతుంది. ఈ ప్రేమ అనేటువంటిది మన యొక్క థాట్ లో చేరినప్పుడు అదే శాంతి అవుతుంది. కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ప్రేమ స్వరూపులారా, తాత్కాలికమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాట పడుతున్నాం. అంగురమైనటువంటిది ఇదంతా ఒక క్షణంలో పోతుంటాది. మనము ఒక క్షణంలో పోతుంటాది.

యవనము ధనంలో పోయేటువంటిది ధనము, ఒక ధనంలో ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి, నువ్వు కదిలిపోయేటువంటి మేఘములే. ఏది శాశ్వతం కాదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం కీర్తి స్థిరం స్థిరం. మనం మంచి పేరును సంపాదించుకోవాలి, మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి. ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది? నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు. నీవు మంచినే మాట్లాడు, నీ చెవులను మంచినే విను, నీ చేతులు మంచి పనినే చేయి, నీ హృదయమును మంచి దాటుతోనే నింపుకో, అంతా మంచిగా మారుతుంది. సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది? రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతాం, బికమ్ బ్యాడ్. కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి? చూపు నుంచి కలుగుతుండాలి, శ్రవణం నుంచి కలుగుతుండాలి, మన వాక్కు నుంచి కలుగుతుండాలి, మన థాట్స్ నుంచి కలుగుతుండాలి, మన యాక్షన్ నుంచి కలుగుతుంది. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ పైదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటి గుడ్ వర్క్స్. ఇది పవిత్రమైన కర్మలే, కానీ నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే మొట్టమొదట ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి. దీనిని పురస్కరించుకుని దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు. 28 సంవత్సరముల వరకు అనేక గ్రంథాలు చదివాడు, అనేక మంది మహనీయులను దర్శించాడు, అనేక ప్రబోధనలు విన్నాడు, కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు. దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి? మనకు ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను, కానీ విన్నది వెళ్లిపోతున్నాడు. అనేక పెద్దలు దర్శిస్తున్నాను నేత్రముల చేత, కానీ చర్మ శిష్యులే గాని జ్ఞాన శిష్యులు కాదు. చూచినటువంటి చర్మ శిష్యులతోనే పోతుండాలి, ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది, నేను నిర్వాణం చెందాలి అప్పుడు అనుకున్నాడు, యోచించాడు. అప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. తాను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు, అనగా మాయా, ఆ మాయని వశం చేసుకో. ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు. అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించి, నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ థాట్ వర్క్. కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి, చెవులను పవిత్రం చేసుకోవాలి, సమ్యక్ థాట్ దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, వాక్ మన పదములు సరైనట్టుగా ఉండాలి. కనుక ఈనాటి మానవుడు చేసే

సాధనలన్నీ కూడాను కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి. ఇంద్రియాన్ని అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం? కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో. ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానం మనం పొందగలం. ఈనాటి మానవుడు సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు. కేవలము చేతులతో చేసేటువంటి పనులు, కన్నులతో చూసేటువంటి చూపులు, మనస్తో తలిచేటువంటి తలపులుతోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటాం. ఇది కాదు మన యొక్క జీవితము. మనం మానవుడము. ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎట్ట ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి? అందరికీ తెలుసును, కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఏమిటి ఆత్మతత్వం? ఈ ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. అసత్యం చెడ్డదేని మనకు తెలుసును, కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం. తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ శాశ్వతమైనటువంటి కష్టాన్ని పెంచుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము. పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును, క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ది కావచ్చు. అతను సత్యస్వరూపుడురా. సత్య హరిశ్చంద్రుడు తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు. విధంగా తన భార్యను కూడా అమ్ముకున్నాడు, చంపుకున్నాడు, తానే అమ్ముకోబడ్డాడు, కాటి కాపరిగా జీవించాడు. సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు. అదే చెప్పాడు విశ్వామిత్రుడు, ఓ చక్రవర్తి, నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యమని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టంలే ఉండవన్నాడు. నా ప్రాణమైనా ఇస్తాను, కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు. తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాములు పట్టి ప్రార్థించింది, ప్రభు మీరిన్ని కష్టములు పడ్డప్పటికి ఏ చింతనూ లేదు, కానీ సత్పాటుతూ వచ్చారు, నిగురు సిరి, నేను మీకును మీరు నాకు, కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్ను, నన్ను నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు. అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు. దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు, రాజ్యం కూడా తిరిగి వచ్చి భార్య కూడా చేరింది. ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు. పూర్వం కేవలము హరిశ్చంద్రుడనే పేరు మాత్రమే ఉండేటువంటి ఆనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరును సార్థకంగా నిలిచిపోయింది. ప్రేమస్వరూపులారా, అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును, కానీ సత్యం చెప్తే తమ పనులు జరగవని, తమ కొన్ని చిక్కులు కలుగుతాయని, అవస్థకు గురి అయిపోతామని భయపడి భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకు ఈ భయం? ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి? భయం ఎప్పుడొస్తుంది? తప్పు చేసినప్పుడే భయం వస్తుంది. కనుక తప్పే లేకపోతే భయమే రాదు. ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం అన్నా దయం దయం బ్రతుకు భయం కష్టాలే జీవితమా కండే జీవితమా కష్టాలే జీవితమా కడగండే జీవితమా ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము మనకు. వద్దు వద్దు వద్దు వద్దు. కనుక మనం సత్యాన్ని సాధించాలి, ధర్మాన్ని నడుచుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది. కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడాను చెమాడకుండా చూసుకోవాలి. ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటుంది. సత్య స్వరూపుడైనటువంటి మహర్షి అంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు. అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై జింకను తరుముకుని వచ్చాడు. అతను హంటర్ కాదు, అతను ఈశ్వరుడు. తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోడుకుని వచ్చాడు. చూచాడు ఈ ఋషి, ఈ ఆ హంటర్ వచ్చాడు. ఋషి అనియ జింకను తరుముకుని వచ్చారు, మీరు చూచారా? చూడలేదు అంటే అసత్యము, చూచిది అంటే అపకారము. పాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు, సత్యాన్ని నూ చేయకూడదు. రెండు రెండు నేత్రముల వంటివి కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు. ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే. ప్రార్థించాడు, నా సత్యము తప్పకుండా సుఖము అపకారం జరగకుండా భావం అందించి నన్ను రక్షించమన్నాడు. ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసి చెప్తున్నాడు ఈ ఋషి, పలుకలు ఏది పలుకును అది చూడలేదు. ఏ వందు భువి, చూచిండేది కన్నులు కానీ కన్నులకు నోరు లేదు. చెప్పగలిగేది బట్టి నోరు చూడలేదు. నేనేం చేసి చూచిందో అది చెప్పాలి, చెప్తుందో అది చూడాలి. చూచిండేది కన్నులు, చెప్పేది నోరు, కనుక ఇది సత్యం కాదు అని ఈశ్వరుడు ప్రత్యక్షమై నిజానికి నువ్వు సాధించావు, త్వరలోపలి నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్లాడు. సత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు, నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు. అంతేకాని
అపకారం జరిగేటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు. అయినటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవటం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి? సత్యమే దైవము, ట్రూత్ ఈజ్ గాడ్. ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ సత్యంలో మనం జీవించాలి, అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు. చేయనటువంటి సాధనలు లేవు, చదవనటువంటి గ్రంథములు లేవు, బుద్ధుడు చూడనటువంటి మహనీయుడు లేరు. అందరినీ చూచాడు, అన్నీ విన్నాడు, కానీ కట్ట కడపటికి ఏమనుకున్నాడు? దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనమే. ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది. ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి. 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది. మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుండు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు. మనసు ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవు. దీని ఆధారముగా చేసుకున్న బుధజనుడు వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు, కానీ దానిగా కాడు. కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు. మ్యాడ్ మంకీ, లైక్ వాటర్ బబుల్. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. అది ఏ నీ యొక్క లక్ష్యము, అది ఏ నీ ఆత్మతత్వము. కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో. ఇప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఫస్ట్ ఎఫ్, ఫాలో ది మాస్టర్. ఎవరి నీ మాస్టర్? గురువు ఏదో ఒక గురువు కాదు, కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్, సెకండ్ ఎఫ్ ది డెవిల్, థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్, ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్. అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గములు వదిలిపెట్టి మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి కష్టములే అనుభవిస్తున్నాము. కష్టము ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము, పోయినా కష్టమే. అప్పుడు ఈనాడు సంతోషం అనేటువంటిది, శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగులేకుండా పోతుంది. సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ పిక్చర్ లావ్, పిక్చర్ లావ్. ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నారు కానీ లోపల నుంచి రాలేదు. ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నారే కానీ ఆనందం లేదు. ఎక్కడ శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు. ఎక్కడ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది. నో హార్ట్, ఓన్లీ ఆర్ట్. ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపే అవుతుంది. కనుక ఆర్ట్ ను దూరం చేయండి, ఫాలో చేయండి. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని నువ్వు అనుసరించు. అదే నీ కాన్షియన్స్, కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే ఫిట్నెస్ లోపల చేరిపోతాం మనం. ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు. ఫిట్నెస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుండాలి. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది. కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది? మన ప్రాణము ఊది ఊది ఊది పెట్టాము, కానీ అది అర్థం వరకు మాత్రమే ఊది పెట్టాము. తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు. ఎట్ట ఈ విశాలమైనటువంటి యొక్క కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు నాయన. ఇది చాలా సులభమైన మార్గము. నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి ఊదుతూ ఊదుతూ రా, క్రమక్రమేణ ఆ బెలూన్ థిన్ అయిపోతుంది. థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టలు పగిలిపోతుంది. ఇప్పుడు ఈ పరిమితముగా బంధింపబడినటువంటి ఎయిర్ ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది. జము అన్నారు. సాయుధ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాలి ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుధ్యం. లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం. కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలు గురి అయిపోతాయి. ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు. కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి. హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది. కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి. మన దగ్గర చక్కెర ఉంటుండాలి. ఈ చక్కెర యొక్క రుచి ఎట్టుంటది? ఈ చక్కెరను నీళ్లలో కలుపు, పానకమైపోతుంది. కాఫీలో కలుపు, తీయగా ఉంటుంది. టీలో కలుపు, తీయగా ఉంటుంది. పాయసంలో కలుపు, తీయగానే ఉంటుంది. కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్ సుగర్.
ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు, అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటాయి. శ్రవణం మధురం, చర్యలు మధురం, తలంపు మధురం, మధురాధిపతే మధురం మధురం మధురం కనుక అన్ని మధురంగానే మారిపోతాయి. ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ప్రేమ పెంచుకోండి. ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి, ప్రేమలో ప్రవేశపెట్టండి.

0: పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్, సత్యము అనేటువంటిది ఒక వాల్, ధర్మము అనేటువంటిది రూఫ్, దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం. ఈ పునాదే లేకపోతే గోడ నిల్చదు, లేకపోతే రూఫ్ వేయటానికి వీలు
1: కాదు.
0: పరోధర్మ అన్నారు, సత్యం అనేటువంటి దానికి పునాది పైన ఈ ధర్మం అనేటువంటిది కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు, లేకపోతే సత్యం ఉండలేదు. కానీ సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము, దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది, కానీ ఈ ప్రేమను భార్య పైన, పిల్లల పైన, బంధువుల పైన, మిత్రుల పైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నారు. చేయవలసిన పెంచుకోనక్కర్లేదు, ఆ ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు, బాధలు లేకుండా డైవర్ట్ చేయాలంతే. నీ ప్రపంచం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపును మరచు, వాహనం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు, నీ యొక్క వృత్తి పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. డైవర్ట్ చేయటమే ఉండేది, డైవర్ట్ చేస్తే చాలు అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి. మరి నేను బిజినెస్ చేస్తున్నానే, దీనిపైన ఇంకొక విధంగా మార్చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు. భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు. భగవంతుడా, ఏ హృదయం మునసతికిదివో ఈసే నాకు, మగిడి దానినే అర్పింటూ మహితమూర్తి, వేరేమిది ఎత్తు నీ పాద అర్చనకును, అందుకోవయ్య నీవు అని అర్పితం. నాది కాదు ఈ హార్ట్, ఇచ్చినటువంటిది నీవే తీసుకో, నాది కాదు కూడా నీవు ఇచ్చినటువంటిది నీకే అర్పితము. అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది. మరి సేవకు చేయనక్కర్లేదు, ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాయి. కనుకనే ప్రేమ లేనటువంటిది ఫలితం కోసం చేయటము, ప్రేమటువంటిది సేవగా మారటము. ప్రేమతో చేసింది అంతా సేవనే, ఇప్పుడు చేసినటువంటి కఠినమైన చర్యలైనప్పటికీ అది ఫలితం కోసమే చేయటం. భగవంతుడికి నీవు సొంతం వాడు కావాలి. నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. గృహస్థుడున్నాడు, ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు, పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు, లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు, ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. కానీ దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది. 6 మంత్ ఒక టూర్ వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటుంది. కానీ మంత్లో ఉన్నటువంటి భార్య మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది, జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా? పని చేస్తున్నారు ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు. మీరు వర్ణించకండి, రైట్ తో మీరు ఫైట్ చేయండి. భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు. అతను కొత్తవాడైపోతాడు, దైవం మన కొత్తవాడు కాదు, కొత్తవాడే. జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము. పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని, కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు. కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు, దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం. కానీ అదే పాత ఫ్రెండ్ రారా కూర్చోరా పోరా అని కాబట్టి భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం. న్యూ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్, గోల్డ్ అతనే గాడ్. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేస్తుంటారు భక్తులు. ఇదంతా కేవలము అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు. అతని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు, అతనే కరుగుతుంది. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురమును పొందేశముతో మలదులు ప్రవహింపగమురళి గణము సేయగదే కృష్ణ గానము సేయగదే. అంతా ప్రేమతోనే ఉంటుంది, దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి. నాటవలసినటువంటి ప్రేమ విజయంలే నాటాలి, విషమే కురుస్తుంది. అంతా ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరూ ప్రేమ స్వరూపులే. ఏది లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉంటుండాలి. వాడు ఒక్కడైనా లేడు ఇక్కడ, ప్రపంచమంతా వెతికినప్పటికీ నీ ప్రేమ లేదని ఎవరు చెప్పలేదు. ఎప్పుడైనా ధనం పైన ప్రేమ ఉంటుంది, ఈ విధంగా డైవర్ట్ చేసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు. అందరూ ప్రేమ స్వరూపులే, దైవ స్వరూపులే. కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు. అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి. గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ వార్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. కనుక నీవు వేరేటువంటి వాడు కాదు, ఒక్కటే ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. కనుక ప్రేమ స్వరూపులారా, అందరికూడను ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ప్రేమను మాత్రం మీరు వదలకండి, ప్రేమను మరొక మార్గంలో పంపకండి, ప్రేమ చేతనే అనుభవించండి. కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు, ప్రేమలో ప్రేమను మీరు అనుభవిస్తారు, ప్రేమ స్వరూపులైపోతారు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి. కనుక సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి. విత్తనం తెచ్చి టిన్నులో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే విత్తనం కుళ్లిపోతుంది. ఈ విత్తనము రావాలనుకుంటే భూమిలోనే నాటాలి, భూమిలోనే నాటి నీరు పోయి తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది. ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు, కాళ్ళపైన పెట్టుకుంటే మొక్క రాదు, హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు, అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని అనుభవించండి, అదే జ్ఞానతత్వము, అదే సత్యతత్వము, అదే ధర్మతత్వం.

ఇంతవరకు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ధనము లభిస్తుంది, ఖర్చైపోతుంది. మిత్రులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. అయితే ధనము పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. మిత్రుణ్ణి కోల్పోయినా మరొక మిత్రుణ్ణి పొందవచ్చు. భూమిని కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కాని శరీరమునే కోల్పోతే తిరిగి సంపాదించుకోవటానికి వీలుకాదు. కనుక మీరు శరీరమున్నంతలోనే మానవతా విలువలను పోషించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి. ఈ ప్రాకృతమైన జగత్తు అస్థిరమైనది. యవ్వనము, ధనము కదిలిపోయే మేఘాల వంటివి. దారాపుత్రాదులు, బంధుమిత్రాదులు కూడా అస్థిరమైనవారు. సత్యధర్మాలు మాత్రమే స్థిరమైనవి. ఏ లోకమునందైనా, ఏ జన్మమునందైనా, ఏనాటికైనా మానవుని వెంట ఉండేవి సత్యధర్మాలు మాత్రమే.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తూర్పు ఆఫ్రికా పర్యటనలో జూలై 9వ తేదీ 1968 సంవత్సరంలో జింజా, కంపాలా, నైరోబి, ఎల్డొరెట్, నకూరు మొదలగు పట్టణాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఈ విధంగా సంభాషించారు. సంఘములకు నిబంధనలు, కట్టుబాట్లు ఉండదగినవే కాని అట్టివి సంఘ కార్యక్రమము సులభముగా జరుగుటకు ప్రతిబంధకములు కాకూడదు. నదీ ప్రవాహమునకు కట్టలవలే ఉండవలను కాని నది సముద్రములోనికి ప్రవహించుటకు ఆటంకము కలుగకుండా చేయునట్లు ఉండవలను. సంఘము ద్వారా ప్రజలకు సేవ చేయుటకు తగినంత శ్రద్ధాశక్తులు, పట్టుదల ఉన్న ఎడల సంఘమునకు ఎక్కువ నిబంధనలు అవసరం లేదు. నీ ఆత్మను దర్శించుకొనుటకే పరులని భావింపక సేవ చేయవలనను దృఢాభిప్రాయము కలవారికి ఎక్కువ నిబంధనలతో అవసరమే లేదు. సేవ చేయుట ఆత్మానందము కొరకే అని తెలిసిన బ్రహ్మానందం కలుగుతుంది. ఇతరుల దుఃఖములను పోద్రోలుటకు ప్రయత్నించుట నీ దుఃఖములను నివృత్తి చేసుకునునట్లే అవుతుంది. ఆనందము ఇతరులకు చేకూరిన నీవు నీకు ఆనందము చేకూర్చున్నట్లే అవుతుంది. ఒక గ్రామంలో ఒక ఆవు బురదలో దిగబడిపోయి పైకి రావడానికి ప్రయత్నిస్తోందిట. లాభం లేకపోయింది. ఈ సంఘటనను చూసి ఆ ఊరి ప్రజలు కొంతమంది భలే తమాషాగా ఉందే అని సంతోషిస్తూ చూస్తున్నారట. ఇంతలో ఒక సాధువు దారిన వెళ్తూ ఆవు పరిస్థితిని చూసి వెంటనే ఆ బురదలోనికి దూకి గోవును భుజములపై పెట్టుకుని బురద నుంచి వెలువడి మంచి ప్రదేశమున దానిని నిలువబెట్టి తన దారిన తాను వెళ్లాడు. తమ తమాషాకు భంగము కలిగించినందుకు ఆ ఊరివారు సన్యాసిని గేలి చేశారట. తన ప్రాణమునకైనా తెగించి ఆ ఆవుని కాపాడినందుకు అతనికి ఏమి లాభము కలిగిందని, ప్రాణాపాయము కలిగి ఉండిన ఎట్టి నష్టము కలిగి ఉండెడిదో అని పలుపలు విధముల సన్యాసిని విమర్శించారట. ఆ మాటలు విని వారితో సన్యాసి, పిచ్చివారా, ఆ ఆవుని కాపాడుట అనగా నా ఆత్మను నేను కాపాడుకున్నట్లే అయినది. ఆ ఆవు బాధను చూసి నేను భరించలేకపోయాను. ఆ బాధ నాకు కలిగినట్లే భావించాను. ఇప్పుడు హాయిగా ఉంది, నా బాధ పోయింది అని చెప్పాట. ఇతర జీవులు బాధపడుచుండినా చూచిన వెంటనే ఆ జీవి బాధను పోగొట్టడానికి ప్రయత్నించాలి. సేవ చేసి బాధని పోగొట్టాలి. ఇదియే ముఖ్యమైన సాధన. అన్ని సాధనముల కంటే మించినది నకర్మణ న ప్రజయ ధనేన త్యాగైనేకే అమృతత్వ మానసుహు అని వేదానుశాసనం. కర్మ వలన కాని, బిడ్డల వలన కాని, ధనార్జనము వలన కాని మానవునికి శాశ్వత శాంతి లభింపదు. ఒక్క త్యాగము వలనే, అనగా స్వార్థదృష్టి వదిలి ఇతరుల క్షేమము కొరకై తన సర్వస్వమును ధారపోయుట అనేది శాశ్వత శాంత్యానందములు కలుగజేయనను గ్రహించవలను. మానవుని త్రిగుణములలోనే ఒక్క గుణమైనను ఎప్పుడూ బంధించి ఉండను. నిద్ర, ఆలస్యము, ప్రమాదము మొదలగునవి తమోగుణ లక్షణాలు. ఇనుప గొలుసు వంటిది తమోగుణం. దంభము, దర్పము, అభిమానము, లోభము మొదలగునవి రజోగుణ లక్షణాలు. రాగి గొలుసు వంటిది రజోగుణం. వినయము, అహంభావ రాహిత్యము మొదలగునవి సత్వగుణ లక్షణాలు. బంగారు గొలుసు వంటిది సత్వగుణము. ఈ మూడు గుణములను మానవుని మూడు గొలుసుల వలె బంధించి ఉంచును. ఇందువలన మానవునికి బంధ విముక్తి కావలనన్నా త్రిగుణాతీతుడు కావాలి. గుణాతీతమైన స్థితికే ఆత్మస్థితి అని పేరు. అట్టి గుణాతీత స్థితిని మానవుడు పొందుటకు ప్రయత్నించి ఆత్మతత్వమును లేక బ్రహ్మత్వ సిద్ధిని పొందాలి. గుణము అనగా బంధము లేక బంధించునది అని తెలియవలను.
ఇది గుణము యొక్క స్వభావము. ఈ బంధము నుండి తప్పించుకొనదలిచిన మానవుడు ఈ క్రింద చేయబోయే సాధనలలో ఏ ఒక్క దానినైనను అవలంబింపవలను. దాసోహం అనుభావములోనైనను, సోహం లేక శివోహం అనుభావములోనైనను నిరంతర సాధన ద్వారా మునిగిపోవాలి. అనగా దేహభావాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ప్రహ్లాదాది భక్తుల వలె సంపూర్ణ శరణాగతి, కరణ్యాసము, ఆత్మార్పణము చేసి ఈ దేహము కేవలము భగవద్దాస్య నిమిత్తమే, భగవానుని భోగ్య వస్తువే, భగవానుని చేతిలో కీలుబొమ్మయే, అతని లీలకు నిమిత్తమాత్రమైనదే అనుభావంతో భగవచ్చరణ కమలముల భగవత్ప్రపత్తిలో మునిగిపోయిన బంధములు వానంతట అవే వీడిపోతాయి. బంధ విముక్తి సిద్ధిస్తుంది. ఇది భక్తి మార్గము. రెండవ మార్గము జ్ఞాన మార్గం. వాలఖిల్యాది ఋషుల వలె నివృత్తులై సర్వసంగ పరిత్యాగులై వివేక వైరాగ్యోపేతులై సర్వమును మిథ్యగా భావించి ఏకైక సన్మాత్ర బ్రహ్మమే పరమసత్యమను దృష్టితో అట్టి బ్రహ్మ కంటే తాను వేరు కాదను భావంతో సాధన చేసి ఆరుక్షస్థితిని దాటి ఆరుఢస్థితినంది కైవల్యము పొందుట రెండవ మార్గం. ఈ స్థితినందుటకు ఆది నుండియే తాను త్రిగుణాతీతుడనియు, ద్వంద్వాతీతుడననియు, నిర్విషయుడనియు ఇట్టి భావములతో సర్వబంధరహితుడను, నిత్యముక్తుడను అని ప్రారంభించి అట్టి స్థితిని పొంది బ్రహ్మాత్మైక జ్ఞానానుభూతిని సుస్థిరతగాంచి స్థితప్రజ్ఞుడై తుదకు బ్రహ్మ నిర్వాణమును పొందును. ఇదే జ్ఞానమార్గం.

మహోన్నత సౌధమునందు తుది అంతస్తులో భగవంతుడున్నాడని భావించండి. ఆ సౌధము ఉపరిభాగములో మెట్లున్నవనుకోండి. ఆ మెట్లకు మాయ అను భయంకరమైన కుక్క కావలి కాయుచున్నదనుకోండి. మాయ అను భయంకరమైన అజ్ఞాన పిశాచము నీకు అశాశ్వతమైన దానిని శాశ్వతమైనట్టిదిగను, శాశ్వతమైన దానిని అశాశ్వతమైనట్టిదిగను భ్రాంతి కలిగిస్తోంది. నిన్ను ఎట్టులైన పెడముఖము పెట్టింపచూచుచున్నది. ఆ మాయ అను కుక్క నీకు ఇతర హాని చేయదు. నీవు పట్టిన పట్టు వదలక దేవుని ప్రార్థించుచుంటివేని, అతడే దిక్కు అని దృఢముగా విశ్వసించితివేని, తప్పక నీ మొరలాలకించి భగవానుడి మెట్లు దిగి వచ్చి ఆ మాయాను కుక్క నుంచి నిన్ను తప్పించి తానే నిన్నెత్తుకుని సౌధోపరి భాగానికి కొనిపోతాడు. ఈ యదియే భక్తుడవలంబించు భక్తి మార్గము. ఈ మార్గానికి మార్జాల కిశోర న్యాయమని పేరు. పిల్లి పిల్ల అరుచుచుండిన తల్లి పిల్లి వచ్చి ప్రేమతో పిల్లను నోటగరుచుకుని పోతుంది. రెండవ మార్గము జ్ఞాన మార్గానికి మర్కట కిశోర న్యాయమని పేరు. జ్ఞాన మార్గాన సాధకుడు తానే బ్రహ్మమని గురూపదేశము ద్వారా గ్రహించినంతనే మాయ తొలగుతుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అను వేద సూక్తి ప్రకారము బ్రహ్మత్వ సిద్ధిని పొందుతావు. ఈ జ్ఞాన మార్గము క్షురస్యధార నిశితా దురత్యయ అను వేద సూక్తి ప్రకారము అత్యంత దుర్గమమైనది, నిరావలంబమైనది. సాధకుడు ఈ జ్ఞాన మార్గమును అవలంబించుటకు పూర్వము సాధనా చతుష్టయ సంపత్తిని పొంది ఉండాల్సొస్తుంది. ఇట్టి అర్హత లేనివానికి సద్గురువు జ్ఞానోపదేశము చేయలేడు. సత్కర్మ ద్వారా నైష్కర్మ్య సిద్ధిని, భక్తి లేక ఉపాసన ద్వారా ఏకాగ్ర చిత్తశుద్ధిని సంపాదించుకుని రమ్మని పంపివేయినే కాని కలికాల గురువులు వలె ఉపదేశింపజాలరు. మరియు గురూపదేశము పొందిన పిమ్మటని చాలా శ్రమించి మనోలయానంతరము భావారూఢతనంది ఆ పిమ్మట నిర్విషయ భావాతీత నిరంజన సామ్యస్థితినంది బ్రహ్మత్వ సిద్ధినందవలెను. దేహపతన పర్యంతము జీవన్ముక్తత్వ సిద్ధితోనూ అనంతరము కైవల్య ప్రాప్తిని అందవలెను. కనుక గీతలో క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త వ్యక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహనర్భిత వాప్యతే. దేహాభిమానులకు ఈ మార్గము దుఃఖదాయిని అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిస్తూ ఇట్టి వారి కొరకు భక్తి ప్రపత్తి మార్గాన్ని బోధించాడు. భగవంతుని దృఢముగా నమ్మిన అతడే సర్వస్వము చూసుకుని భక్తుని మాయ నుంచి విడిపిస్తాడు. మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే అని అనుగ్రహించి అభయమిస్తాడు. మర్కట కిశోర న్యాయములోనూ తల్లి కోతి తన పిల్లను కాపాడుటకు ప్రయత్నింపదు, పిల్లదే సర్వప్రయత్నమును. ఈ రహస్యమును సామాన్య జిజ్ఞాసువులు గ్రహించుట మేలు. అసంగమే వైరాగ్యమే భక్తి జ్ఞానార్జనములకు ప్రధాన సాధనము. స్వప్రయత్నము చేతనే మానవుడు భగవదనుగ్రహము ద్వారా గమ్యాన్ని చేర్తాడు. ఇతరులు మార్గాన్ని బోధిస్తారు. సత్యము కొరకు హరిశ్చంద్రుడు సర్వాన్ని కోల్పోయాడు, తుదకు కాటికాపరయ్యాడు. మానవులు మరణించిన వెంటనే శరీరములు శ్మశానములో మంటలలో బూడిదయ్యైపోతాయి. కాటికాపరిగా ఉండు సమయమున హరిశ్చంద్రుడు ఈ సత్యాన్ని గుర్తించాడు. ఆత్మకు ఆత్మయే బంధువు, తనను తన ఆత్మయే ఉద్ధరించుకొనవలెను. భార్య పుత్రాది బంధువులెల్లరూ తాత్కాలికముగా జీవితకాలపు బంధువులే. మరణానంతరము ఆత్మకు నిజమైన స్నేహితుడు ఆత్మయే అని గ్రహింపవలెను. ఊరి వెలుపల నివసించు గురువుగారి దర్శనానికై నిత్యము ఒక యువకుడు వెళ్లేవాడు. ఆధ్యాత్మిక తత్వ రహస్యాలని గురువు ద్వారా గ్రహించేవాడు. రాత్రిపూట ఇల్లు చేరేవాడు. ఒకనాటి సాయంత్రం గురువు శిష్యునితో ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా తన వద్దనే ఉండమని కోరగా, స్వామి, ఈ రాత్రికి నేను తప్పక ఇల్లు చేరవలను. చేరకపోతినేని ఇంటిలోని నా తల్లిదండ్రులు భార్య ఘోర శోకమునకు గురి అవుతారు అని చెప్పాడు. నరులు ఇతరులను ప్రేమించుట
తమ ఆత్మతృప్తి కొరకేనని గురువు చెప్పినను శిష్యుడు నమ్మలేక, నా తల్లిదండ్రులును భార్యయు నన్నెక్కువగా ప్రేమింతురు, నేను పోని ఎడలగాని నాకే అపాయము కలిగిన కాని వారు తమ ప్రాణములనే విడుతురు అని చెప్పాడు. అంతట గురువు అతనికి ఒక మాత్రనిచ్చి ఇంటికి పోయి ఆ మాత్రను మింగమన్నాడు. ఆ మాత్ర ప్రాణము తీయునది కాదనియు, తెలివిలేక పడియుండునట్లు మాత్రమే చేస్తుందని చెప్పాడు. కాని తన చుట్టుపక్కల వారు మాట్లాడే విషయాలన్నింటినీ చక్కగా వినవచ్చు అని కూడా చెప్పారు. వారి మాటలను విన్న తరువాత గురువుగారి మాటలలోని సత్యాన్ని శిష్యుడు స్పష్టముగా అర్థం చేసుకుంటాడని చెప్పి శిష్యుని ఇంటికి పంపించారు గురువుగారు. ఇంటికి పోయిన పిమ్మట శిష్యుడు మాత్రను మింగి నేలను పడ్డాడు. అతడు మరణించరని తల్లిదండ్రులు, భార్య, ఇరుగు పొరుగువారు మిక్కిలి దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువుగారు వచ్చి అతనిని బతికించదనని ఒక గ్లాసులో నీళ్లు తెప్పించి ఆ నీటిని మంత్రించుచూ అతని చుట్టూ 3 సార్లు తిరిగి వారితో, మీ అబ్బాయి బతకవలెనంటే మీలో ఎవరైనను ఈ నీటిని తాగండి, అబ్బాయి వెంటనే బతుకుతాడు, కాని త్రాగినవారు మాత్రం చనిపోతారు అని చెప్పారు గురువుగారు. ఆ నీటిని తల్లికి ఇవ్వబోగా తన కుమార్తె పెళ్లికెదిగి ఉన్నందున తాను తాగనని నిరాకరించారు. తండ్రి మరొక సాకు చెప్పాడు. ఆ యువకుని భార్య తన తండ్రికి తానొక్కతే కుమార్తెనని, అందువలన తల్లిదండ్రులు దుఃఖముల పాలవుతారని తాను స్వీకరించనని చెప్పారు. ఇట్లు సాకులు చెప్పుచూ నీటిని ఎవ్వరూ తీసుకోలేదు. చచ్చిన వారిని బతికించుటకై తమ ప్రాణములను అర్పించుటకు ఎవ్వరూనూ ముందరికి రాలేదు. వారందరూ కొంతసేపు ఆలోచించి గురువుగారినే అందులకు పూనుగొనమని వేడుకొన్నారట. గురువునకు సమాధి కట్టించి భక్తి శ్రద్ధలతో పూజలు కావింతుమని కూడా చెప్పారు. వారందరి మాటలు వినిచుండిన ఆ యువకుడు లేచి గురువుగారి వాక్యములు తూచా తప్పక సత్యములని గ్రహించి వైరాగ్యముతో గృహమును సర్వమును పరిత్యాగము చేసి సన్యాసి అయి గురువుగారి వెంట వెళ్లిపోయాడు. అనంగ భావమును వృద్ధి నొందించుకొనవలను, కార్యమునందు శ్రద్ధ చూపవలను కాని ఫలమునందు ఆపేక్ష ఉండకూడదు. ఫలమును భగవదర్పణము చేయాలి. కార్యసాధనకు భగవంతుడు చేయూతనొసంగును కాన ఫలము కూడా అతనికే అర్పించుట శ్రేష్టము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పూర్వజన్మ కర్మల ఫలితములను అనుభవిస్తున్నాము, ముందు జన్మకే కర్మలు చేస్తున్నామని అర్థం తెలిపే కర్మఫలం అనే కథని విందాం. ఒక బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా ఆకలి వేస్తున్నది, అన్నం పెట్టండమ్మా అని కేకలు వేశాడు. ఆ ఇల్లు గొప్ప ధనవంతుడిది. ఆ శ్రీమంతుడు ఇంటి వరండాలో ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు. అతడు ఈ బిచ్చగానిని చూచి విసుక్కని పొమ్మని తిట్టాడు. ఇంతలో ఆ ఇంటి కోడలు బయటికి వచ్చింది. మామగారికి వినబడేటట్టుగా ఆ బిచ్చగాడితో, నాయనా, మేమందరం ప్రస్తుతం పాచిపోయిన అన్నం తింటున్నాం, మరికొన్ని వంటకాలు తయారవుతున్నాయి అన్నది. ఆమె మాటలలోని అంతరార్థమును బిచ్చగాడు గ్రహించాడు. ప్రస్తుతము పాచిపోయిన అన్నము తింటున్నాము అంటే పూర్వజన్మ కర్మల ఫలితముల్ని అనుభవిస్తున్నాము అని అర్థం. మరికొన్ని తయారవుతున్నాయి అంటే ముందు జన్మకై కర్మలు చేస్తున్నామని అర్థం. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించేవారు చాలా అరుదు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడు వారాలకు పైగా రేడియో సాయి శ్రోతలందరినీ స్వామితో తమ అనుభవాలను వివరిస్తూ ఆనంద భరితులను చేసిన డాక్టర్ ఇందిరమ్మ గారు తమతో జరిగిన ఇంటర్వ్యూ ఆఖరి భాగంలో స్వామికి తమ హృదయాంతరాల నుండి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపుకుంటూ మరికొన్ని చక్కని అనుభవాలను వివరిస్తూ స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి 25 భాగాల అనుభవాల సుమమాలను ముగిస్తారు. వినండి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 25వ భాగం.
1: సాయిరాం, సేవా కార్యక్రమాల్లో చెప్పిన దాంట్లో ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఇది ఉందన్నమాట, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ చాలా మందికి తెలియదు, విలేజెస్ లో కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. శ్రీనివాసరావు ఆ పేపర్స్ అన్ని తెచ్చాడనమాట. ఆ తెస్తే దాంట్లో ట్రైనింగ్కి కొన్ని వారం, కొన్ని 10 రోజులు, కొన్ని 2 రోజులు అట్లున్నాయి కోర్సెస్ అన్ని. సరే విలేజెస్ కింద పంపించి కొంచెం 10th స్టాండర్డ్ కొన్ని అడిగేవాళ్ళు, కొంచెం 6th స్టాండర్డ్ కొన్ని అట్లా వాళ్ళ క్వాలిఫికేషన్స్ అడిగారు. మినిమం 6th స్టాండర్డ్ ఉండేదో, 5th క్లాస్ పాస్ అయితే చాలని. యంగ్ బాయ్స్ పని లేకుండా ఉండేవాళ్ళని అట్లా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎలక్ట్రికల్ ట్రైనింగ్కి, టీవీ రిపేర్స్కి, మిషన్స్కి వాటికంత. ఇంకొక గ్రూప్ వచ్చి కంప్యూటర్ ట్రైనింగ్ 80th బర్త్డే దగ్గరికి వస్తుంది, అందుకని చాలా చేస్తామనుకునిపించి అట్లా టైలరింగ్ ఒకటి అట్లా కొన్ని కొన్ని వాళ్ళు ఇచ్చినటువన్నీ దీంట్లో సెలెక్ట్ చేసి అన్ని ఊర్లు, ఒక ఊరి నుంచి కాకుండా వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టి చేసి టిఫిన్ పెట్టి వాళ్ళకి పాకెట్ మనీ కొంచెం ఇచ్చి, అంటే వాళ్ళు ఫుడ్ ఏమో అక్కడ పెడతారు, అకామిడేషన్ ఉందన్నమాట, ఇచ్చి పంపించేవాళ్ళం. ఆ కోర్స్ అయిపోయి వాళ్ళు ఇంకొక బ్యాచ్ వేరే కోర్స్కి అట్లా అంత. టైలరింగ్ ఒకటే కొంచెం, కటింగ్ అండ్ టైలరింగ్ కొంచెం ఎక్కువ ఉండింది. దాంట్లో లేడీస్ని పంపించాం దాంట్లో మటుకు. తర్వాత ఒకరోజు ఇవన్నీ అయిపోయాయి అనమాట, ఒక 5-6 బ్యాచెస్ ఇట్లా అయిపోయినాయి. మిల్క్ ప్రొడక్షన్, డైరీ ప్రొడక్షన్ దాంట్లో వస్తే లేడీస్ పశువులు ఇంట్లో పెట్టుకుంటామంటే 50-60 మంది వచ్చేసేసినారు ఆ రోజు. చెప్పంగానే అది ఒక్కరోజు ఏమో అనుకుంటారు, 2 రోజులు. సరే పాపం ఇంకా వీళ్ళకి అవుటింగ్ ఉంటుంది, ఇంకేం చేయలేము, వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించలేము కదా, వాళ్ళని అడిగి పర్వాలేదంటే అందరినీ పంపించేసామన్నమాట ఆ రోజు. తర్వాత వాళ్ళు ఏం ట్రైనింగ్ నేర్చుకుంటూ వచ్చాక ఇక్కడికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా పల్లెళ్ళు కూరలు అమ్ముకునే వాళ్ళకి అందరికీ పెద్ద బుట్టలు, ఒక వారానికి సరిపడే కూరగాయలు, కొన్ని గడ్డలు, గడ్డలు ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్ అవి కొంచెం కొంచెం అట్లా తెచ్చి వాళ్ళకి వేయి చేసేదానికి కూడా ఉండేది కాదు అది. అందుకని ఆ వేయింగ్ ఇది త్రాసులు మెజర్మెంట్కి 1/2 కిలో 1/2 కిలో అట్లా అవన్నీ తీసి అవి కొంచెం చాలా మంది లేడీస్కి, అది గుర్తులేదు నాకు ఎంతమంది ఇక్కడ, కానీ ఇక్కడ మనం వరండా దీంట్లో ముందు కూర్చోబెట్టి వాళ్ళకి అన్నీ ఇచ్చామన్నమాట. ఆ 1 వీక్లో వచ్చిన డబ్బుతో నెక్స్ట్ ఇంకా చేసుకోమని చెప్పేసి ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేసింది. ఆ 1 వీక్లో మీరు సంపాదించుకున్నంత మీరు దాంతోనే పెట్టి కొనుక్కొని వ్యాపారం చేసుకోండి అనేసి. అది ఆ లేడీస్తే బాగుండింది ఆ తర్వాత అనమాట. వాళ్ళు పాడి పరిశ్రమ దాంట్లో ఎక్కువ వచ్చారు. కానీ వీళ్ళు వచ్చి దీని స్వామి సర్వాంతర్యామి అనేదానికి ఒకసారి డాక్టర్ యతీష్, ఆయన వైఫ్ నీలం ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. ఆయన కార్డియాలజిస్ట్, తన ల్యాబ్లో వర్క్ చేసేది. ఎక్కువ క్వైట్ ఆఫ్ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. వాళ్ళ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, వాళ్ళు అక్కడ బయలుదేరకముందు ఫోన్ చేసేవాళ్ళు, ఏదైనా మనకి ఇక్కడ నారాయణ సేవ ఉంటే మేము వచ్చేదాకా ఆగండి అన్నట్టుగా. మామూలుగా ఆర్ధా నక్షత్రానికి పెట్టేసేవాళ్ళం, 1-2 రోజులు అటు ఇటు ఉంటే వాళ్ళు వచ్చేదాకా ఆగేవాళ్ళం అనమాట, లేకపోతే ఆ టైంకి పెట్టేవాళ్ళు. వాళ్ళు వచ్చేసాక ఇంటర్వ్యూ అయిపోయింది, పోబోతున్నారు ఊరికని చెప్పేసి. లాస్ట్లో ఆయన ఇంకేదో అడగతుంటే చూడు, అంత ఇంటర్వ్యూ అయిపోయిందంట, ఇంకా వెళ్ళిపోబోయేటప్పుడు ఇంకేదో అడగబోతున్నాయంట స్వామి, ఇంకా వెళ్ళు అక్కడ నారాయణ సేవ దొరుకుతా ఉంది. అప్పుడు అనిపించింది మన హాస్పిటల్లో నారాయణ సేవ ఆ రోజు చేస్తామని మేము ఇంటిమేట్ చేయడం ఏం లేదనమాట, అది రెగ్యులర్ అయిపోయింది. అది ఫస్ట్ చెప్పాము అక్కడి నుంచి అట్లే. అప్పుడు వచ్చి నేను అడుగుపోతుంటే చూడండి ఎట్లా చెప్పారో స్వామి, చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తా నారాయణ సేవ జరుగుతుంది, పోపు వెళ్ళి వెళ్ళి 11:30 స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట అట్లా. అప్పుడు అనిపించింది స్వామి మనం తప్పలేదు, మనం కానీ మన డ్యూటీ కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తాము అట్లా అనిపించేసింది అది. తర్వాత వచ్చి ఒక రూమ్లో వచ్చి స్వామి ఇంతకుముందు ఒకసారి లెటర్ ఇచ్చిన్నాం, రజాసార్ చేతిన అన్ని పంపించేవాళ్ళం అనమాట లెటర్స్ అన్ని. పంపించే రోజు ఎప్పుడు శనివారం ఆయన పోయేటప్పుడు ముందు రోజు రాసిచ్చేవాళ్ళం, ఆదివారం పోతే శనివారం అట్లా ఇచ్చాడు. ఆ రోజు ఏం తోచుకు తొందరగా నిద్ర పట్టలేదు, నేను రాసిన ఒక లెటర్ రాసుకోపోయాను అలరజాసార్కి ఇవ్వడానికి అనేసి. స్వామి చీరలో వస్తా వస్తా పట్ట పక్కన కూర్చున్నాను, ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టారు. నా ఒళ్ళు ఏం లేదు, లెటరు ఏం లేదు, ఏ అట్లా ఇది కాలు కింద పెట్టుకున్నాను అనమాట. సాంగ్ వచ్చేటప్పటికి సనాతన్ సార్దో లేకపోతే శివరాత్రి ప్రింట్ చేసి అమ్మేవాళ్ళు స్పీచెస్ కొంచెం అది దాని మధ్యలో పెట్టానో ఏమో పెట్టేసి ఇట్లా పెట్టుకుని పద్మాసం పెట్టుకుని కూర్చున్నాను. తిరిగాను సాయంత్రం నాకు ఇట్లా అట్లా చూసుకుని అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో లెటర్ ఉంది, ఇంకా చీ ఇట్లా పెట్టారు కదా అనేసి దాన్ని తీసి ఇట్లా పేజీలు తిప్పి ఇవ్వాలి. ఇంకా ఎక్కడ పెట్టానో కూడా తెలియదు. అట్లే కూర్చున్నా, అట్లే చీర అక్కడే ఉంది. సరే లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ అంతా చూస్తున్నారన్నమాట స్వామి. దాంట్లో మీ చిరుదరహాసము చూడాలని ఉందని రాశానమాట. అంతా చెప్పి ఇట్లా మాకు మీకోసం ఎదురు చూస్తున్నాము, మీరు స్వామి ఇంకా రాలేదు, అక్కడ అందరూ ఆతృత ఎదురు చూస్తున్నాము, మీ చిరుదరహాసము చూడాలన్నదని అక్కడ ఆపి ఆ సెంటెన్స్ దగ్గర ఆపేసి ఒక చిన్న స్మైల్ ఇస్తున్నారనమాట. దానికంతా సెకండ్ డోర్ దగ్గరకు వచ్చింది ఆ ఛాన్స్. ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్దగా సౌండ్ చేసి నవ్వేస్తారు కదా, అంత పెద్దగా నవ్వేశారనమాట. అంటే స్వామి నవ్వారనేసి ఆ సంతోషంతో వాళ్ళందరూ అన్నమాట. ఇంకా ఆ రోజుసారికి ఏం చెప్పాలో తెలియలేదు. లెటర్ ఇస్తాం అనుకున్నాం, పోదాం అనుకున్నాం. తర్వాత ఇట్లా స్వామి తీసేసుకున్నారని స్వామి మాకు ఆ దరహాసం వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఇంకో లెటర్ రాసి మరోజు ఇచ్చి పంపించాం అనమాట. ఆ లెటర్ పట్టుకొచ్చే దాంట్లో అది. తర్వాత మనకి 4/10/2009 వచ్చారు అప్పుడు. అదే లాస్ట్ విజిట్ రావడం. అదే ఇట్లా ఇదే మరి ముందు ఆ రోజు సార్ పిలవడం వాళ్ళు పిలవడం అంతా చెప్పి మరోజు వస్తాను ఆదివారం వస్తాను అట్లా ఇట్లా అన్నారు. వచ్చినారనమాట. వచ్చి ఈ ఎంట్రన్స్ అప్పుడు వచ్చి లిఫ్ట్ ఇచ్చి పైకి, అందుకని లిఫ్ట్కి అంతా ఫ్లవర్స్ చేయాల్సి వచ్చింది అన్నిటికీ పూర్తి, ఈ డోర్స్కి ఆ డోర్స్కి అన్నిటికీ అనమాట. సరస్వతమ్మని ఉండేవాళ్ళు ఇక్కడ, నరసింహ గారి ఆమె కొంచెం ఆర్టిస్ట్ బాగా వీటి అన్నిట్లో పూలు పేపర్ వర్క్ తర్వాత వచ్చి రిబ్బన్స్తో చేసేది అని. చాలా మందికి మాకు ఎవరికి చేత కాదు ఆ రోజెస్ చేయడం కూడా. ఆమె సరస్వతమ్మ అన్ని నేర్పిస్తే అందరు నేర్చుకొని వచ్చినా రాకపోయినా ప్రతి వాళ్ళు నేర్చుకుని మేము రెండన్నా మూడన్నా చేయాలన్నట్టుగా అందరూ కట్ చేసిస్తే అందరు తీసుకెళ్లిపోయి రాత్రి కూర్చొని 4-5 సార్లు చేస్తూ చెడిపోతే మళ్ళీ చేయడం అట్లన్నమాట చేసి అందరు తీసుకొచ్చారనమాట. అవన్నీ వచ్చాక అసెంబ్లీ చేసి అన్నిటికీ కట్టేశామన్నమాట. అన్ని డోర్స్కి స్వామి ఎక్కడెక్కడైతే ఎంటర్ అవుతారో లిఫ్ట్కి లిఫ్ట్ పైన వచ్చేటప్పుడు అట్లా నేరుగా స్వామి డెంటల్ దానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు ఉండి తర్వాత వచ్చి లిఫ్ట్ నుంచి పైకి వచ్చి ఇక్కడ గైనిక్ హాల్ దగ్గర అడిగొచ్చారనమాట. హాల్లో కూర్చున్న తర్వాత డాక్టర్ సమీర్ చాలా బాగా, తర్వాత నుంచి ఇంక ఇన్విటేషన్స్ మేము వీళ్ళు రాసేవాళ్ళు, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు అట్లా వచ్చేసింది వాళ్ళే రాసేవాళ్ళు. చాలా బాగా చెప్పాడనమాట స్వామి. చెప్పేటప్పుడు స్వామి ప్రేమను గురించి ఇట్లా హనుమంతుని ఎందుకు అంతగా పెట్టారని ఎవరు అడిగితే మీ భక్తి ప్రపత్తులు అంత ఎత్తు ఎదుగుతారనుకున్నాను అందుకని పెట్టానన్నట్టుగా. తర్వాత పిల్లలు వస్తే భోంచేయలేకపోతే ఇంకా తినలేదని, వర్షం వస్తుంటే బయటందరూ ఆగిపోతే స్వామి అట్లే చూస్తా ఉండి వాళ్ళందరినీ లోపలికి పిలిచి కూర్చోబెట్టిన దాకా ఉపన్యాసం కూడా చెప్పే మా సంభాషణ కూడా ఆపేసేసి మాట్లాడినారని. తర్వాత ఇంకోరు కూడా ఇది అదే తను చెప్పాడు, మరి తర్వాత ఎవరు చెప్పారు. ఒకసారి అన్ని సర్వ్ చేశాక ప్రసాదం ఎక్కడే ఒక్క ఆమెకి అందలేదంట, బయట అందరికి అందింది. అది ఎవరు గమనించలేదు, అది మామిడి పండుగ లేకపోతే ప్రసాదం నాకు గుర్తులేదు. సమీర్ చెప్పినారో లేకపోతే ఇంకెవరన్నా చెప్పింది తెలియ. అది స్వామి అందరికి ఎందిందా అంటే అందరూ అందు స్వామి అన్నారు. లేదు అదిగో అక్కడికి వెళ్ళి బయట కూడా ఆ గేట్ బయట స్వామి దర్శనానికి ఆ గేట్ బయట అక్కడ కూర్చోంది, అక్కడ అందలేదు వెళ్ళి ఇచ్చిరండి. ఒకే ఒక లేడీకి అక్కడ అందలేదు అనేది స్వామి ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నా కూడా గుర్తించారంటే ఇంకా మాతృహృదయం ఎటువంటిదా అనిపించేసింది. ఇక్కడ పైకి వచ్చాక చాలా మంది కొత్త వాళ్ళు చేరున్నారు. అప్పుడు అందరిని ఎవరు న్యూగా చేరిన డాక్టర్స్ అట్లా మెంబర్స్ అంటే అందరూ చెతిడితే వాళ్ళందరినీ ముందు మాట్లాడిచ్చారన్నమాట. మన డెంటిస్తానం కూడా అప్పుడు చేరినింది. వాళ్ళు ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు, డాక్టర్ భారతి అని ఒకంది ఇప్పుడు చనిపోయిందని చెప్పాను కదా, మొన్న క్యాన్సర్ మాదిరి చనిపోయింది. రాజమండ్రి అంటే అప్పుడే ఫ్లడ్స్ వచ్చినాయి రాజమండ్రి, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా అక్కడ అట్లా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అనమాట. అసుధా కూడా అంతకుముందు వచ్చిండింది కానీ మాట్లాడించింది ఆ రోజు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఏం చదువుతున్నావు, ఏదో చదువుతున్నానని చెప్పింది. నేను అడుగుదాం అనుకున్నాను తనని మర్చిపోయా, ఇంకంత పై దాకా పోవడం వేస్ట్, ఇది చాలు అనేసారనమాట వృధా అన్నట్టుగా. తన హస్బెండ్ సంగతి ఏదో చెప్తే అది కూడా చెప్పారు. సుమన్ అడిగితే బెంగళూరు అని చెప్పడం సాంగ్ బెంగళూరు అని, బెంగళూరు అంటే లేలే స్వామి బెంగళూరు అట్లా వీళ్ళందరినీ మాట్లాడిచ్చారు. జెంట్స్ సైడ్ కూడా ఏదో అడిగారు, పాటలు పాడతా అన్నారు. పాటలు పాడేటప్పుడు వీళ్ళు పడితే జెంట్స్ పాడలేదు, ఇంకా స్టార్ట్ చేయండి ఊరికే భజన కదా, ఏం మీరు పాడలేదా అన్నారు జెంట్స్ సైడ్ అనమాట. తర్వాత ఏదో వాళ్ళు వివేకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఏదో పాట పాడారు. ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అన్నమాట. ఒక్కొక్కరు మాదిరి అన్ని నట్స్ అన్ని పెట్టి ఒక దాంట్లో పెడితే ఒక్క లాంగమో ఏమో వేసుకున్నట్టున్నారు. వివేక్ ఛాన్స్ దొరికింది మంచి అండి ఇవ్వడానికి. పక్కన పెట్టిన ముందు కూర్చోండి, ఆ అబ్బాయి వెనక్కి కూర్చో ఉన్నాడు అనమాట, అందుకనే తనకి ఛాన్స్ దొరికింది. ఇట్లా మీ తన్ని బ్లెస్ చేయించుకున్నారు అయిపోయింది. తర్వాత ఛాయ వచ్చి వాళ్ళ డాక్టర్ ఛాయ వాళ్ళ నెయ్యి కూడా డాక్టర్ హైదరాబాద్ వీళ్ళ అక్క రాసిన పుస్తకం వాళ్ళ అమ్మ ఇవన్నీ కలిపి ఒక బుక్ ప్రింట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. అది ఒకసారి సాంగ్ పంపించింది, ఇక్కడ తీసుకొచ్చినది. అది బుక్ ఇట్లా చూపిస్తే వెనక సైడ్ సాంగ్ ఫోటో ఉంది, బాగా హెయిర్ నిండుగా ఒక 45 ఇయర్స్ 50 ఆ ఏజ్ లో ఉన్న హెయిర్ అనమాట. సాంగ్ ఇప్పుడు లేదు అట్లా అనేసి ఆ ఫోటో చూసేట చూపిస్తుంటే ఇప్పుడు లేదు అన్నట్టుగా చూపి ఇట్లా సై చేస్తున్నారు అనమాట. నుడుతూ అట్లా అంటా కూడా కమలా అంటేని అడిగి, మీ శిష్యురాలు ఎక్కడ అంటే ఎవరికి అర్థం కాల, మీ శిష్యురాలు ఎక్కడా అని అడుగుతున్నారు కమల, డాక్టర్ కమలా అంటే ఎవరని అందరం తిరిగి చూస్తున్నారు. సీతారామయ్య గారు, డాక్టర్ సీతారామయ్య గారు మనవరాలు నాగమణిని అడగడం. నాగమణి అక్కడెక్కడ కూర్చొని పైకి లేసింది. అంటే పాపం కొంచెం కాళ్ళ నొప్పి లేదని కాళ్ళ నొప్పి కూర్చుని అడుగు ఇట్లా వంగి నిలబడింది, ముసలిది అయిపోయింది. అప్పుడు పారాడేది, పారాడేదంటే వాళ్ళు ఎక్కువ నడిచేదాన్ని పక్క అంటారు కదా, ఇక్కడికక్కడికి పారాడేది. కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఇప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అట్లన్నమాట. తను అసలు మామూలుగా గ్రాడ్యుయేట్ అవుతామైంది, వచ్చినప్పటికి ఇంకా ఏం చదువు ఏమేం చదువు ఇక్కడ ఉండిపోతే ఉండిపోయింది. అన్నిట్లో హెల్ప్ చేసింది, గైనిక్ అయితే మీ కాన్పులు అయితే మీ అన్నిటికీ హెల్ప్ చేసింది తను, ఆల్ ఇన్ ఆల్ అన్నమాట. అట్లా చదువు చేసింది. సాంబుడు అట్లే అన్నారు ఒకసారి, డాక్టర్ కాకపోయినా ఇది కాకపోయినా అన్నిట్లో చేసి అన్నిట్లో చేసింది తనని అలా ఒక్కొక్కరిని అడిగారు. తర్వాత అదే ఈ నొప్పులన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి అని చెప్పేసి అన్నమాట. ఇవన్నీ బ్లెస్ చేశారు, అయిపోయింది ఆ రోజు. అట్లా వచ్చాడు పీడియాట్రిక్ ఇది స్టార్ట్ చేశారు. అప్పటికి గాయత్రి వచ్చి లోపలికి వెళ్ళలేదా, దాంట్లో లోపలికి వెళ్ళలేదన్నమాట. వస్తుంది అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, అయ్యో ఫ్లవర్ వర్క్ చూడాలి వీళ్ళని, రాత్రి బగులు కష్టపడి చేశారు పాపం. అక్కడికి వస్తూ స్వామి స్వామి అంటే ఇట్లా చూస్తే అంటే తెలుసు అన్నట్టుగా ఇట్లా అనేసి బ్లెస్ చేసేసి వచ్చేసారన్నమాట. బయట అందరు సరే ఇంకా ఎక్కువ జనం నిలబడిపోయారు, చాలా మంది పైకి కూడా వచ్చేసారు, అందరం ఇక్కడ కూర్చున్నాం కదా స్టూడెంట్స్ కొంతమంది. ఆ తర్వాత వెళ్ళిపోయారన్నమాట, అదే లాస్ట్ మనకి ఇచ్చింది. కానీ క్యాజువల్ గా బాగున్నారు, నెమ్మదిగా చిన్నగా వాయిస్ మాట్లాడు. వెనక కర్టెన్ ఒకటి పడిపోయింది, అప్పటికప్పుడు బిగించారు అది. చూస్తే అయ్యో దేవుడు దేవాలి ఎవరికి అక్కడ ఏం తగల, సాంగ్ చెరికి దానికి కొంచెం స్థలం ఉండింది మధ్యలో. తర్వాత ఇంకేదో పెట్టి కట్టేశారు, తర్వాత ఫిక్స్ చేయించాం మళ్ళీ సాంగ్ వచ్చినప్పటికీ అనేసి అది అట్లా ఉండిపోయింది. ఆ తర్వాత ఒకసారి చూస్తే ఇంకా అడుగునా అనుకున్నాను అనమాట, స్వామి 1 2 2 సాంగ్ పంపించాను అనమాట. అమ్మ అడిగి అడిగి అలిసినాము, రమ్మని రమ్మని పిలుస్తా ఉన్నా అనమాట. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, మాట్లాడి మాట్లాడి మీరు విసిగిపోయినారేమో, కానీ మీ బిడ్డలము మన్నించండి, సమైక్యతతో సతతము నీ స్మరణతో సహృదయంతో ఈ అమూల్య సేవలతో నిన్ను మురిపించి నీ చిరుదరహాసము చూడాలని మా ప్రయత్నం. ఇది చదువుతా ఆ స్మైల్ ఇవ్వడం అనమాట స్వామి. అదే లాస్ట్ టైమ్స్ లాస్ట్ విజిట్ లో స్వామి కొంతసేపు మాట్లాడిన తర్వాత, స్వామి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి స్వామి హాస్పిటల్ కంటే, మీరు మళ్ళీ మళ్ళీ పిలుస్తా ఉండండి నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను. తర్వాత మళ్ళీ తప్పకుండా రావాలి స్వామి పేషెంట్ గానా, లేదు స్వామి గాయత్రి ఉండి పెద్దగా డివైన్ డాక్టర్ డాక్టర్ గారండి, రికార్డులు కూడా బాగా క్లియర్గా వినిపిస్తుంది తన వాయిస్ కూడా, నేను ఇక్కడే ఉంటాను పేషెంట్కి అక్కర్లేదు స్వామి డాక్టర్గానే ఉండండి ఇక్కడ అని చెప్పాను అనమాట. ఇక్కడే ఉంటాను. కానీ ఈ పేషెంట్స్ కూడా చాలా మంది నైట్ స్వామి ఫుట్ స్టెప్స్ విన్నామని చెప్తారండి. ఇప్పుడు నేను పైకి రావాలని వెళ్ళను, ఇంతకుముందు కొంచెం స్టాటిక్స్ తీసుకోవడానికి అట్లా వచ్చేదండి ఇన్ ద బిగినింగ్, ఎక్కువ మంది లేరని చెప్పాను కదా డెలివరీస్ ఎన్ని స్టాటిస్టిక్స్ రాసేదాన్ని అప్పుడు నాకు అయిపోతే పని అయిపోతే. ఊరికే పేషెంట్ అట్లా మాట్లాడిస్తే చెప్పారు, మేము బాగా ఫుట్ స్టెప్స్ విన్నామమ్మా స్వామిది నైట్, అట్లా చెప్పేవాళ్ళనమాట. అప్పుడు బాగా క్వైట్ గా ఉంటుంది ఆ టైంలో, బాగా స్వామి నడిచినట్టే తెలుస్తుంది మాకు అనేవాళ్ళు వాళ్ళు. సో హీస్ లుకింగ్ ఆఫ్టర్ అనేది బాగా తెలుస్తా ఉంది అది, వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత నేను మేము స్వామి కొడైతే చెప్పాము, ఆ మందిరంలో ఒకసారి భజన జరుగుతా ఉందనమాట, అనంతపురం కూర్చున్నారు దాని వెనక హాస్పిటల్లో కూర్చున్నాం. నాకు అది అఖండ భజనం తెలీదు, శివరాత్రి అనేది గుర్తులేదు. కానీ ఆ రోజు స్వామి పాద నమస్కారాలు ఇచ్చారు అందరికీ. ముందు అనంతపురం వాళ్ళకి ఇచ్చి నడుస్తున్నారు, బాగా ఇది ఇచ్చారు. రోజు రోజుగా కూర్చున్నాం, ఇట్లా వాళ్ళకు వచ్చి మీరంతా చేయలేదు కదా రాత్రి, మీకు లేదు అన్నారు. అయ్యో లేలే స్వామి, మేము కూడా చేశాం స్వామి అంటే, మధ్యలో మధ్యలో లేచి వచ్చి కూర్చుంటున్నాము. వాళ్ళు టర్న్స్ ప్రకారం వచ్చి ఫ్రంట్ లో కూర్చున్న వాళ్ళు, ఫోర్ రోజు వాళ్ళు ఉన్నాడు. ఆ సరే అయితే కూర్చోండి ఇస్తానని అందరికీ చక్కగా అందరికి తీసుకున్నాను అనమాట. అంటే తెలుసు కాబట్టి ఇస్తున్నారు అనేసి కొంచెం లవంగాలు అవి ఏదో పట్టుకున్నాము, బ్లెస్ చేసి ఒక లవంగ మీద తీసుకున్నారనమాట. పాత కాలంలో స్వామి మీరు బెంగళూరు వెళ్తున్నారు అని అంటే కజిన్స్ వాళ్ళు అడిగినప్పుడు అనమాట, అయ్యో నేను కారు కూడా బయట పెట్టడం లేదు, కారు కూడా క్లీన్ చేయించలేదు, కారు బయట పెట్టంగానే బెంగళూరు పోతున్నారు అనేస్తున్నారు, చాలా రోజులేదు కారు క్లీన్ చేయించనేసి, కారు కూడా కడిగించలేదు అనేసి. తర్వాత స్వామి కొడైకి వెళ్ళినప్పుడు నాకు మూడు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, మూడు సార్లు వెళ్ళామన్నమాట. ఒకటి ఆ పువ్వు పేరేంటో మర్చిపోయి తమిళ్ వాళ్ళు అంటారు, పన్నెండేళ్లకు ఒకసారి పూస్తుంది అది, చింటే ఫ్లవర్ అక్కడ ఏదో పేరు మర్చిపోయి తమిళ్ ఎక్కువ వాడతారు దాన్ని. అట్లా ఫస్ట్ వెళ్ళిన తర్వాత 12 ఇయర్స్కి వెళ్ళానమాట, తర్వాత రెండు సార్లు వెళ్ళగలిగాను స్వామి ఉన్నప్పుడు పోయేదానికి అనమాట. కుదర దాంట్లో రెండోసారి పోయేటప్పుడు 1995లో ఒకసారి, 2006, 2007 స్వామి చాలాసార్లు పోయినారు కానీ నేను పోయేదానికి ఛాన్స్ దొరికింది అప్పుడే. 2006 ఏమైందంటే మా సెకండ్ నెవీకి కోలసిస్టెక్టమీ చేశారు, లాప్రోస్కోపీకి చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాను, అందరు అక్కడి నుంచి కొడైకి వెళ్ళాలనేసి అబ్బాయిని అడ్మిట్ చేసి అయిపోయింది. నా కొలీగ్ అనమాట, మాతో చదువుకుని మా కజ అతను కూడా రిలేటివే, అతనే చేశాడు. థర్డ్ డేనే పంపించేస్తారు కదా ఇంటికి. అందరు కారు బయలుదేరి, రెండు కార్లు బయలుదేరుతున్నాం, అంతా బుక్ చేసుకుంటే మా సిస్టర్లకంటే నువ్వు కదా తీసుకెళ్లి అడ్మిట్ చేస్తావు, నువ్వే తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టేసి పోమంటారు. అయ్యో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నేను ఒక్కదాన్ని పోవాలా, కష్టమవుతుంది, వాళ్ళతో కలుసుకోవాలి కదా కష్టము అంటే తనకు ఒక బిలీఫ్ అనమాట, అట్లా సెంటిమెంట్ ఎక్కువ. పాప మా అబ్బాయి ఏంటంటే డాక్టర్ ఏంటంటే మా కజిన్ అని, నీకెందుకక్క నేను ఇంటికి వెళ్ళి చూస్తానేమన్నా అవసరమైతే అంటాడు. ఏమి రాదు అసలు దీనికి పెయిన్ అంతా ఏమి ఉండదు, ఇంకా ఒక గ్యాస్ అట్లా అనిపిస్తుంది అంతేగాని ఏం లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు, అసలు ఏం లేదు, నాకేం లేదు అత్తమ్మ నువ్వు బొమ్మంటాడు, కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోదు. సరే ఇంకేం చేయాలి సరేలే అనేసి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను. అప్పుడు మా అన్నగారు ఉన్నారనమాట, వీళ్ళు ఏమో కార్లో బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చెప్పారంటే మొదట్లో నేను కార్ పెట్టి పెడతాము, నువ్వు ఫ్లైట్కి వచ్చాక వచ్చేసేయచ్చు. తర్వాత అబ్బాయిని ఇంట్లో దించాను, ఫ్లైట్కి వెళ్తామంటే వాళ్ళు మధురై టికెట్ కొంటే మధురైకి అంటే వాళ్ళకి లేట్ అయింది, మధురైకి మళ్ళీ వాళ్ళు కొడైలో దిగి మధురైకి పంపించేటప్పటికి లేట్ అయిపోతుంది, మేము డ్రైవర్ని పెట్టేసి పోతాము, ట్యాక్సీ మాట్లాడేసి అక్కడ సేలం నుంచి, సేలం కదా ఇంకోటి ఏదో వస్తుంది ముందు ట్రిచి వస్తుంది, ట్రిచిలు వచ్చేసేయన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ పంపించారు. మధురై కొన్ని ట్రిచిలు దిక్కకూడదంట సమ్ సెక్యూరిటీ పర్పస్ అన్నా అంటే, లేదు టికెట్ వెయిట్ చేయి వచ్చిన తర్వాత, లేకంటే ఇంకా మిస్ అయిపోతే ఇంకా పోలేదనేసి, లేదు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను, వాళ్ళు కనుక్కొని నాకు చెప్పి నేను ఇంటి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రావెలింగ్ చాలా సిటీలో పడుతుంది కదా అని. అక్కడికి వెళ్తే అన్నోళ్ళు పంపించిన మేనేజర్ ఏం చేశాడు, లోపలికి వెళ్తాడు, వాళ్ళేమో టికెట్ ముందు పంపించిన అతను ఏం చేశాడు, క్యాన్సిల్ చేసేసాడు టికెట్. కొనేసి ట్రిచికి కొన్నాడు, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది. నాకు ఇంకా నాకు చెప్పేసి వెళ్ళాడు, నాకు మళ్ళీ అడుగుతాననేసి నా దగ్గర రావడం లేదు చెప్పడానికి. నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఎవరిని చూస్తానని బిగపట్టుకుంటున్నాను. దొరకదు కదా ఈ ఛాన్స్, అందరం ప్లాన్ చేసి పెట్టుకుంటే ఎట్లా చేసినారేంటి వీళ్ళని. కానీ అతను నేను నా దగ్గర రాకుండా వెళ్ళి ఎవరిని మేనేజర్ని కనుక్కున్నాడో ఎవరిని కనుక్కున్నాడో తెలీదు, టికెట్ ఉందని చెప్పాడు అనమాట. గమ్ము కళ్ళు మూసుకుని ఇట్లా పెట్టుకుని కూర్చున్నాను, ఇంకా అక్కడ ఎవరు చూస్తారా అని, చూసి వాళ్ళకి తెలుస్తుంది కదా ఏంట్రా ఏడుస్తుంది అనుకుంటారేమోనని. అంటే అంతగా ప్లాన్ చేసుకొని పోయేటప్పటికి అట్లా ఇది వచ్చేసింది అనమాట. పోయేతే లాస్ట్ పర్సన్ నేను, ఇంకా అనౌన్స్ చేసేసారు, గబగబా వెళ్ళాను. తర్వాత చూస్తే మధురలో దిగేవాళ్ళు కూడా ఉన్నారు, స్వామి డివోటీస్ ఎవరు పోతారు. పర్సనల్ గా నాకు అంత తెలీదు, అయ్యో ఆ టికెట్ ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కంపెనీ ఉంది కదా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఉండొచ్చు ఇట్లా అయిపోయింది అని. లాస్ట్ ఎట్లయితే ఏమి స్వామి కొంచెం ఏడిపించారు, అంతా చేసి క్లియర్ చేశారనమాట. అక్కడికి వెళ్తే టీచర్లు అసలే తమాషగా ఉంది, అది స్టేషన్ లో దిగినట్టే ఉంది కానీ ఎయిర్పోర్ట్ లో దిగినట్టే లేదు. సైడ్ గేట్ ఉంటే సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోం, అట్లా ఉంది అక్కడ ఏంటో, ఫస్ట్ టైం నేను అది చూడడం. సో డ్రైవర్ని పెట్టి పాపం నువ్వే డ్రైవ్ చేసుకోబోయాడు ఆ కార్ని, ఇంకా తోడు ట్యాక్సీ ఎట్లని. అది కొంచెం స్లోప్ దగ్గరికి వెళ్ళింది, కొడై రోడ్డుకి ఆగిపోయింది. అప్పటికే 6, 6:30 అయిపోతుంది, చీకటి అవుతా ఉంది. ఇంకా ఎట్లా ఇంకా బస్సులు ఆపడం లేదు, పదండి. సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటే కూర్చున్నా, అక్కడ ఎట్లయింది ఇక్కడ ఎట్లయింది ఎట్లా, వెనక్కి పోవడానికి లేదు ముందుకు పోవడానికి లేదు, ఒక 10 to 15 minutes పట్టుంటుంది. డ్రైవర్ ఎట్లమ్మా ఏం చేస్తామో, ఇంకా టాక్సీ దొరికే ప్లేస్ కూడా కాదు, కొంచెం దూరం అయ్యింది, అది ఏమైంది కూడా తెలియలే. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నేనేమో సాయిరాం సాయిరాం చెప్పుకుంటా కూర్చుంటున్నా. అంటే ఎవరిని ఆపాలన్నా బస్సులో ఆపడం లేదు, ఇంకా టాక్సీలు ఏదన్నా వస్తే చూసుకోవాలని. కొంచెం 15 నిమిషాలకి స్టార్ట్ అయింది, సరే అని పైకి వెళ్ళిపోయాం. కానీ బాగా లేట్ అయిందనమాట. మా బ్రదర్కి ఏమో భయం వేసింది, వెళ్ళింది కదా అక్కడ చేరలేదు ఇక్కడ లేదు మధ్యలో న్యూస్ లేదు, సెల్ ఫోన్ కూడా లేదనుకుంటా చేయలే. అక్కడ స్టెల్లింగ్స్ లో వాళ్ళు దిగేసిన్నారు, ఆ మేనేజ్ ఒకటే ఫోన్ కాల్స్ అనమాట. వాళ్ళు వచ్చిందా వచ్చిందంటే, ఎప్పుడైతే నేను దిగడు చూశాను ఆయన ఎవరో కూడా తెలియదు కదా, వచ్చా అమ్మ డాక్టర్ వచ్చేసినారమ్మా మీరు, అయ్యో మీ చెన్నై నుంచి ఎన్ని కాల్స్ అమ్మా, 10 నిమిషాలకు వచ్చారా వచ్చారా అని. లేదు నేను ఒక్కదాన్నే వచ్చాను మధ్యలో, అందుకని ఫ్లైట్ ఇట్లా మారింది దానికి భయపడ. అమ్మా సేఫ్ అమ్మా, ఇంకా ఈ కాల్ వచ్చిందంటే చెప్పేస్తాను ఇంకా. సో లోపలికి వెళ్తే వాళ్ళు కూడా ఏం తెలియక, ఫస్ట్ టైం రావడం, ఆ టాక్సీ ఏమైందా అట్లనేసి ఎట్లా వచ్చారా. మంచి దర్శనం, అయితే చక్కటి దర్శనము, బాగుండింది. ఇంత టెన్షన్ అంతా అక్కడ పోయాక తగ్గిపోయింది అనమాట. చేరేసాం కదా స్వామి దగ్గరికి అనేసి ఆ ట్రిప్ లో భలే అవస్థపడ్డాను అనమాట. తర్వాత లాస్ట్ లో స్వామి దగ్గర మందిర్లు ఇచ్చారు సారీస్ అనమాట. 21/11/2008 ఇచ్చినారు. ఆ సారీ ఏం చేస్తారంటే, ముందు ఎవరిని ఫారినర్స్ ని పిలిచారు, తర్వాత వచ్చి 21/11 కాన్వెంట్ వాళ్ళని పిలిచారు, తర్వాత డాక్టర్స్ ని మన స్టాఫ్ అంతా పిలిచారనమాట. డాక్టర్స్ కి ఏమో క్రీమ్ విత్ ఇది ఇచ్చినారు, కానీ ఇచ్చేటప్పుడు చక్కగా స్వామి దగ్గరికి వచ్చిన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడి, అప్పుడు కూడా ఇంత డాక్టర్ ఎట్లున్నాడు, ఎప్పుడు అడిగినా అందుకని ఏమడిగినా మా తమ్ముళ్ళు తప్ప నాకు అనిపించదు అనమాట, వినపడకపోయినా కూడా. ఇంకా చిన్నగా మాట్లాడతా మళ్ళీ మళ్ళీ అడగడానికి కూడా బాగుండదు కదా. తర్వాత కొంచెం కొంచెం నొప్పి అంటున్నాడు స్వామి, బాగానే ఉన్నాడు. వాళ్ళ డాక్టర్కి కూడా నీ చేయాల్సి వచ్చిందన్నమాట ఆర్థరైటిస్, తనకు కూడా చేయాలంటున్నారు స్వామి దయల్లో బాగానే ఉంటుంది అనుకుంటా అనేసాను. బాగా చక్కగా నమస్కారం అంతా అదే, అందుకే లాస్ట్ దగ్గరగా తీసుకోవడం. తర్వాత బయట వరండాలో బయట వచ్చేటప్పుడు చైర్లో ఒకసారి ఇచ్చినారు మళ్ళీ, ఊరికి నేను బాయ్స్ తీసుకొని వస్తా అంటే అక్కడక్కడక్కడ అట్లా ఉంటేటట్లా అట్ట పీల్చి ఇచ్చారన్నమాట. కానీ ఇంత దగ్గరగా దగ్గరికి వస్తాం వెంటనే తీసుకొని వెళ్ళిపోవడం అట్లన్నమాట. అదే లాస్ట్ లోపల బాగా చక్కగా అందరికి చూస్తూ ఒక్కొక్కరికి అందరికి ఇచ్చారన్నమాట. బాగా అది సోమి అంతా చేస్తే నేను చేరాక హాస్పిటల్కి వచ్చింది 12 సార్లు వచ్చినారు ఇక్కడికి సోమ వరుసగా వచ్చింది. మళ్ళీ 4 టైమ్స్ ఏమో మందిర్లో బృందావంలో అట్లా ఇచ్చారు. దానికి అనిపించిందన్నమాట స్వామి కుసుమ కోమల పద పంకజంలో తమ పాదధూళితో మన ఆరామంను పవిత్రం చేసినారు, ఈ పవిత్ర ఆరోగ్యాలయమును పునీతం చేసినారు, ఈ పుణ్యస్థలంలో ఈ ఆరోగ్య ధామంలో మనకు సేవలు అందించే భాగ్యం కలిగింది, ఆ సేవా కుసుమాలని సాయిమాత పాదాలకు అర్పిస్తాము. తర్వాత ఒకసారి ఒక చోట మధ్యలో చూశాను అన్నమాట, ఇది ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ ఐ షెల్ వైప్ అవుట్ యువర్ ఓల్డ్ కర్మాస్ అండ్ రైట్ న్యూ వన్. అంటే ఆయనే కదా సృష్టిలో అన్ని ఆయనే కదా, ఆయనకి అన్ని ఉన్నాయి కదా అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని ఆయనే కదా, సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే కదా, అన్ని చేయగలడు, ఆయన చేయలేని ఏం లేదు. కానీ మనకి పూర్తి నమ్మకం ఉండాలా అది అనిపించదు చూసినప్పుడు అంతా. ఇంకా థ్యాంక్స్ చెప్పేస్తారు. ఇంకా సాయిమాత అమృత హస్తం, అద్భుత హస్తం, అదృశ్య హస్తం, సదా మనల్ని సన్మార్గంగా నడిపించి అనాయాస సునాయాస మనం ప్రసాదించి తనలో లయం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. సాయిమా ఎక్కువ అన్ని లెటర్స్ లో వచ్చి తల్లికి చేస్తే కామేశ్వర్ గారు అంది, ఎంతసేపు నువ్వు సాయిమా సాయిమా అని రాస్తావేంటి, అందరు సాయేశ్వరుడు సాయేశ్వరుడు రాయడం ఏమో నాకు తెలియదు, నాకు అది అలవాటు అయిపోయింది ఎక్కువ అనిపిస్తుంది, అది అలవాటు అయిపోయింది అనమాట మొదటి నుంచి. అందుకని అదే వచ్చేసేది ఎక్కువ, ఎప్పుడో వీళ్ళందరూ అడిగితే మళ్ళీ కొంచెం అటు చేసేది, మళ్ళీ మామూలు ఇటు వచ్చేసేది అనమాట. సాయిమా నీ సన్నిధే మా పెన్నిది, మీ పద్మములకు కోటి కోటి ప్రణామములు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకుంటూ చాలా అదృష్టము, జన్మ జన్మల పుణ్య ఫలితం మీ పాదాలు చెంత చేరినాము, ఈ సేవా భాగ్యాన్ని మా కల్పించినందుకు ధన్యవాదాలు, కోటి కోటి ప్రణామములు మీకు చెప్తున్నందుకు. మా హాస్పిటల్ డాక్టర్ గోపి గారికి శ్రమ అనుకోకుండా రికార్డ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. రేడియో సాయిలు తెలుగు ధారావాహినిలో ప్రసారిస్తున్న రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. బహుశా మీకు బోర్ కుట్టించలేదనుకుంటాను, నా ఆనందాన్ని శ్రోతలతో మీ అందరితో పంచుకుని సాయిమా దివ్యవాణిని దివ్య సందేశాలని మీరు విని ఆనందిస్తారని ఆశతో ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నాను.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక ఆఖరి భాగం విన్నారు. ఈ ఇంటర్వ్యూలను రికార్డింగ్ చేయడానికి తమ అమూల్యమైన సహాయ సహకారాలని అందించిన డాక్టర్ గోపీకృష్ణ గారికి రేడియో సాయి తెలుగు బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రోతలందరికీ డాక్టర్ ఇందిరమ్మ గారు చెప్పిన ఈ అనుభవాలను విన్న తరువాత స్వామిపై గల ప్రేమ విశ్వాసాలు రెట్టింపు అయి ఉంటాయని ఆశిస్తూ ముగిస్తూ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విశాఖ జిల్లా పత్యాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు విశాఖ యువత ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో మనతో పంచుకోవడానికి శ్రీ రమేష్ గారు, ప్రియదర్శిని గారు, సాయి కుమారి గారు మన స్టూడియోలో ఉన్నారు. సాయిరాం, ప్రియదర్శిని, ముందుగా అసలు సాయి యువత వైజాగ్ లో ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాలు ఏంటో మాకు కొంచెం చెప్తారా?
1: తప్పకుండా సాయిరాం. ఇప్పుడు మనం యూత్ వింగ్ నుంచి చూసుకుంటే చాలా యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాము. అవి ఏంటంటే రెగ్యులర్ కాదు, బట్ ఎవ్రీ సండే మేము యాక్టివిటీస్ అనేవి చేసుకుంటాము. అంటే మనకి యూత్ కి ఎప్పుడైతే వీలుంటుందో ఆ టైం బట్టి, ఆ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని బట్టి యాక్టివిటీస్ మేము చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే నారాయణ సేవలు, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్రీ ట్యూషన్ సెంటర్స్, బ్లైండ్ స్కూల్ సర్వీసెస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హాస్పిటల్ సర్వీసెస్, అంటే లైక్ కేజీహెచ్, విజీహెచ్, మెంటల్ కేర్ హాస్పిటల్ సర్వీసెస్, ఇలాంటివి, స్లమ్ సర్వీసెస్ చేస్తున్నాం, గ్రామ సేవలు. అలాగే బాల యూత్ చాలా మంది 80% వరకు బాల వికాస్ కూడా తీస్తున్నారు. లైక్ ఇవి యూత్ మోటివేషన్ క్యాంప్స్ అని, విద్యాజ్యోతికి లైక్ యూత్ సైడ్ నుంచి మ్యాన్ పవర్ ఇస్తున్నాం మేము. ఫైనాన్షియల్ గా కాదు, మ్యాన్ పవర్ అనేది విద్యాజ్యోతి సైడ్ సపోర్ట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ ఇంకా అకేషనల్ గా వచ్చేసరికి, అంటే మనకి సీజనల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ సీజనల్ యాక్టివిటీస్ అంటే లైక్ జూన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, బ్యాగ్స్, ఫ్రీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి. అలా ఇప్పుడు మనం పబ్లిక్ యాక్టివిటీస్ ఏంటంటే, మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో వినాయక చవితి అనేది వస్తుంది. ఆ వినాయక చవితి లైక్ బయటన పెట్టి, అదే స్వామి విగ్రహాలు పెట్టి 5 డేస్ వినాయక చవితి ఇలాంటి సంబరాలు జరుపుకోవడం, అంటే త్రూ అలా స్వామి మెసేజ్ ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం, అంటే యూనిటీ అనేది చూపిస్తున్నాం అన్నమాట. లైక్ ఇలాగ ఇలాంటి యాక్టివిటీ మెయిన్ ఆత్మజన సేవ. ఇప్పుడు ఈ ఆత్మజన సేవ కోసం అన్న రమేష్ మాటల్లో విందాం.
2: చెప్పండి రమేష్ గారు. ఈ సత్యసాయి సేవా సంస్థల్లో విశాఖ జిల్లా యువజన విభాగం వచ్చేసరికి ఆత్మజన సేవ ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు అన్న. ఈ కార్యక్రమం ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి విశాఖ జిల్లా ఉన్న జ్ఞానాపురం రైల్వే స్టేషన్ లో జరుగుతుందన్న. ఈ సెంటర్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే, మనకి ఒడిశా నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే మా విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల నుంచి మానసికంగా కొంచెం ఇంట్లో పరిస్థితి బాగోలేక, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్ల వీళ్ళందరూ కూడా విశాఖపట్నం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం, అంటే తాత్కాలిక స్థిర నివాసాలు రోడ్డు మీద అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడే ఎందుకు.
1: ఇప్పుడు ఈ ఆత్మజన సేవ కోసం అన్న రమేష్ మాటల్లో
2: విందాం. సత్యసాయి సేవా సంస్థల్లో విశాఖ జిల్లా యువజన విభాగం వచ్చేసరికి ఆత్మజన సేవ ఒక మనం చెప్పుకోవచ్చన్న. ఈ కార్యక్రమం ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి విశాఖ జిల్లా జ్ఞానాపురం రైల్వే స్టేషన్ లో జరుగుతుందన్న. ఈ

0: అన్నపురం రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం అంటే తాత్కాలిక స్థిర నివాసాలు రోడ్డు మీద అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందంటే అక్కడ మనకి ఈ మిగతా సంస్థలందరూ కూడా ఎవ్రీ సండే అలాగే ఎవ్రీ బర్త్డే ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు అక్కడికి వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ మార్నింగ్ ఈవినింగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని అందరూ కూడా అక్కడికి ఎక్కడెక్కడైతే తెగిన గాలిపటాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వచ్చి చేరడం జరుగుతుందన్న. వీళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మనంతా ఒక మీట్ పెట్టుకుని ఈ రోజు చేద్దామని చెప్పుకుని వీళ్ళందరికీ ఒక చోట అంటే ఆ జ్ఞానపురం రైల్వే స్టేషన్ ఒక మనకి ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకుని వస్తాం. వీళ్ళకి ఏం చేస్తామంటే మనం బయట నుంచి కూడా ఒక ఇద్దరు బార్బర్స్ అలాగే మన సాయి యువత కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో నేర్చుకోవడం జరిగింది. ఈ సర్వీస్ కోసమనే ఒక బార్బర్ వృత్తి నేర్చుకోవడం జరిగింది. మేము ఒక 40 నుంచి 50 మంది అక్కడ చేరుతా ఉన్నా, వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తాం. మనం అక్కడికి వెళ్లి ఏదైతే మనం ఆ సర్వీస్ కు వెళ్లేటప్పుడే ముందు రోజే మేము ప్రిపేర్ అవుతాం, వాళ్ళకి ఫుడ్ పట్టుకుంటాం, అలాగే వాళ్ళకి స్నానాలు చేయించడం కోసమని వాటర్ హీట్ చేయడానికి ఒక స్టవ్, సిలిండర్, వాళ్ళకి మనం తొడుక్కునే బట్టలు, పొట్టైపోయిన బట్టలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం, అలాగే బార్బర్స్ కావాల్సిన బ్లేడ్లు, షాంపులు, డెటాలు, తర్వాత సోపు అంతా అక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి కూడా మేము ఏం చేస్తామంటే ఈ బాడీ వాష్ చేసే మనకి యమతర్ బ్రష్లు, స్క్రబ్బర్స్ కూడా పట్టుకెళ్తాం. పట్టుకెళ్లి ఏం చేస్తామంటే వెళ్లి వెళ్ళినట్టునే ముందు అంతా స్వామికి కూడా అక్కడ డెకరేట్ చేస్తాం. నీట్ గా స్వామిని డెకరేట్ చేసి ఆ స్వామికి ముందు ఫుడ్ పెట్టి బ్రహ్మార్పణ చెప్పి కొబ్బరికాయ, ఎవరైతే ఒక మంచి డోనర్ ఉంటారు కదా ఆయన చేత కొబ్బరికాయ కొట్టించడం, ముందు వెళ్ళినట్టునే వాళ్ళకి మనం వాటర్ మనం అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి తెచ్చుకుని వాటర్ హీట్ చేసి హీట్ లోనే మనం డెటాల్ వేస్తాం. డెటాల్ వేసి బాగా బాయిల్ చేస్తాం. ఈలోపు మనం ఈ తీసుకెళ్లిన బార్బర్స్ మన యూత్ కూడా ఏం చేస్తాం అంటే వాళ్ళని కూర్చోబెడతాం. కూర్చోబెట్టి చక్కగా వాళ్ళు ఫస్ట్ రావడానికి ఇష్టపడరు, మనం జాగ్రత్తగా కన్వే చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి 3 మంత్స్ కాదు, 4 మంత్స్ 6 మంత్స్ నుంచి కూడా వాళ్ళు ఎవరు స్నానాలు చేయరు. వాళ్ళ దగ్గర కూడా మనం 1-2 రోజులు మనం స్నానం చేయకపోతే మనకు చిరాకు ఉంటది. వాళ్ళు అన్ని రోజుల నుంచి ఉంటారు, వాళ్ళ దగ్గర అది ఒక దుర్వాసన వేస్తుంది. కాకపోతే స్వామి సమస్తలో ఉన్నాం, స్వామి పోల్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలుగుతాం తప్ప బయట వాళ్ళు అయితే ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. చాలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటదన్న. వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి జాగ్రత్తగా నచ్చ చెప్తాం. ఒక 100-80% వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ముందు కటింగ్లు చేసేస్తాం, మొత్తం
1: క్లీన్ చేసి
0: మొత్తం గుండు కొట్టించేస్తాం అన్నమాట. ఎందుకు గుండు చేయించడం అంటే వాళ్ళకి మొత్తం అంతా మట్టి పెట్టేసి ఉంటదన్న, ఎయిర్ అంతా లోపల కూడా ముద్ద ముద్దలు ఉంటాయి. మనకి బార్బర్స్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారు, వాళ్ళకి చెప్తాం సేవా కార్యక్రమం అంటే వాళ్ళు నచ్చ చెప్తే వస్తారు. వాళ్ళతో పాటు మన యూత్ కూడా ఉంటారు. నీట్ గా స్నానం అదే షేవింగ్ కటింగ్ అంతా గోర్లు అంతా చేయించిన తర్వాత వాళ్ళని తీసుకొస్తాం. ఒక్కొక్క మనిషికి 3 స్నానం చేస్తారన్న. అలా చేస్తేనే గానీ వాళ్ళకి ఆ నీట్నెస్ రాదు. మొత్తం పామి. నాకు తెలిసి ఒక పోగండి నుంచి 20 నిమిషాలు పైన పడుతుంది ఒక్కొక్క మనిషికి అనమాట. ముందు మొత్తం వాటర్ తో వాళ్ళకి తడుపుతాం అన్నమాట. తడిపిన తర్వాత సోపు అప్లై చేస్తాం. అప్లై చేసి మనం స్క్రబ్బర్స్ పట్టుకెళ్తాం కదా, వాటితో అలా రుద్దుతాం. మనం గుండు చేయించినా కూడా షాంపూ పెట్టి అంతా బాగా మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసి వాళ్ళని అలా తీసుకొచ్చి వాళ్ళని కొంచెం బాగా తుడిచి మనం తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా నా వేస్తాం. ఎక్కడైనా దెబ్బలు ఇలాంటివి ఏమైనా తగిలితే మనం ఆయింట్మెంట్ కూడా పట్టుకెళ్తాం కాబట్టి అది రాస్తాం. మన పిల్లలందరూ కూడా మాస్కులు, గ్లౌజులు అన్ని వేసుకుంటారు. అందరికి చెప్తాం అన్నమాట, ఎందుకంటే మనకి ఆ పరిస్థితులు అలాంటివి. వాళ్ళ తర్వాత వాళ్ళు కొంతమంది జ్వరం గట్ట ఉంటే మెడిసిన్ గట్ట పట్టుకుంటాం, ఫుడ్ పెడతాం అన్న. తర్వాత ఏమో ఫ్రూట్ ఎవరో ఒకరు ఇస్తారు. ఇంకా ఆ సేవ అనేసరికి జిల్లా అంతా కూడా కదిలి మేము స్పాన్సర్ అని పర్మనెంట్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు దీనికి. మేము చెప్తాం ఒక్క ఇప్పుడు వినాయక చవితి పెడితే మేము అందరం మేమే బొమ్మేస్తా ఉంటారు. అలాగే దీనికి కూడా పర్మనెంట్ స్పాన్సర్స్ ఉన్నారు. కానీ మంచి యాక్టివిటీ, వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అన్న కొంత. అంటే మనం వాళ్ళకి స్థావరం చూపించలేము కానీ నీట్ గా తయారు చేసినంత వరకు
1: పరిశుభ్రత మాత్రం మనం
0: వాళ్ళు మీరు నమ్మరు. కొంతమంది యూత్ పిల్లలు అయితే చేసిన తర్వాత మన యూత్ లో కలిసిపోయి వాళ్ళు కూడా మనవల్లాగా ఉంటారు. అంత నీటి మన బట్టలు వేసుకుంటారు కదా వాళ్ళు. మనం తీసుకెళ్లిన బట్టలే, పుట్టైపోయిన బట్టలు, మన చాలిన బట్టలు, కొంతవరకు వాడిన బట్టలే వాళ్ళకి ఇస్తాం. ఆ బట్టలు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు మనం కలిసిపోయి మనకి ఎంత ఆనందంగా ఉంటదంటే వాళ్ళు కూడా ఈ స్నానం చేయించేసరికి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేస్తారంటే స్వామి విభూతి పెడతాం, భోజనం పెడతాం మనం. మనం పెట్టుకెళ్ళిన భోజనం అన్ని కూడా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కొంతమంది వయసులో ఉన్నోళ్ళు, కొంతమంది ఎల్లగలిగిన వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. అవసరమైతే ట్రైన్ టికెట్, బస్ టికెట్ కూడా తీస్తామని చెప్తాం. తర్వాత కొంతమందికి మనం ఈ స్నానాలు చేయించినప్పుడు మన కుర్రవాళ్ళు

0: మంది ఏడ్చినోళ్ళున్నారన్న. ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి, చెయ్యి యాక్సిడెంట్ చెయ్యి ఉండదు ఇక్కడ నుంచి, కాళ్ళు ఉండవు. మీకు ఒక వ్యక్తికి మేము చేసామన్నా అది వెన్నుపోస ఏం పని చేయట్లేదు అడిగి, అడి నొప్పి పడుకోబెట్టి చేయించాం మీరు నమ్మరు, స్నానం కూడా పడుకోబెట్టే కింద అట్లేసి కటింగ్లు స్నానాలు అడిగి నిజంగా అలాగే ఆడు పాపం. మళ్ళీ అక్కడైతే తీసుకొచ్చి అక్కడే పెట్టాం. ఎంతో మందికి ఇప్పటికి మేము ఇంచుమించు ఒక 600 నుంచి 700 మందికి చేయించుంటామన్నా. అలాగే ఈ సేవ మరి మిగతా అంతా స్ప్రెడ్ అవుతుంటది. ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా ఓవరాల్ గా వెళ్ళింది కదా, మన స్వామి స్టూడెంట్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం, బెంగళూరు వాళ్ళు ఉన్న వాళ్ళు చెన్నైలో ఉండడం, వాళ్ళు చెన్నైలో వెల్లూరు డిస్ట్రిక్ట్ ఏదో ఉందన్న మొన్న ఫోన్ చేశారన్న, మీరు సర్వీస్ చాలా బాగుందన్న ఎలా చేయాలంటే అంత ఫోన్ లో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాత్రం మీరు రావాలండి కొంచెం అంటే ఎంతకన్నా ఆనందం ఏముందండి. ఇది అంత అన్ని చోట్ల చేస్తే స్వామికి ఎంతో ఎంతమంది మారుతారన్నది కాకపోయినా ఎంతమందికి మనం అంత బ్యూటిఫుల్ గా తయారు చేసే అవకాశం స్వామి ఇచ్చారని చెప్పి కొంచెం మాకు చాలా ఆనందంగా ఉందన్న. మా జిల్లా కూడా కాదు, ఇది స్వామి ఇచ్చిన మంచి అవకాశం అన్న. సాయిరామ్
1: చాలా బాగుంది. సాయి కుమార్ గారు, ఆర్ఫనేజ్ లో జరిగే సర్వీసెస్ గురించి మీరు ఏమైనా చెప్తారా?
2: తప్పకుండా చెప్తాను సాయిరామ్. మేము మా యూత్ అంతా కలిసి ప్రతి ఆదివారం మా వీలుని బట్టి మేము ఆర్ఫనేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. మేము మా ఏరియాలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఎందుకు ఆర్ఫనేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే యువత అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తున్నాము, కానీ ఇలా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు మాత్రమే ఆర్ఫనేజ్ లో ఉంటున్నారు. వాళ్ళకి కూడా మనకి తగినంత సేవ చేయాలి, వాళ్ళకి కూడా మన తల్లిదండ్రులాగే చూసుకోవాలన్న ఆలోచన మాకు వచ్చి ఆర్ఫనేజ్ సర్వీస్ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ డే ముందు సర్వీస్ ఏం చేయాలనేది తెలియక ముందు విజిటింగ్ కి వెళ్ళాం. విజిటింగ్ వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే మేము జరుపుకున్నాం. న్యూ ఇయర్ అందరూ కలిపి ఉదయాన్నే బయలుదేరి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయాం. హాఫ్ డే టూ ఓ క్లాక్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేశాము. అంటే ఆ రోజు వాళ్ళు మాకేం తెలిసిందంటే మేము ఎంత మాట్లాడినా సరే వాళ్ళు మాతో మాట్లాడేవాళ్ళు కాదు, అంటే మమ్మల్ని ఆదరించేవారు కాదు. ఫస్ట్ సాయిరామ్ చెప్తే సాయిరామ్ అంతే, స్వామి తెలుసు కాబట్టి సాయిరామ్ అనేసి ఊరుకునేవారు. అమ్మ మాట్లాడండి చెప్పండి అంటే లేదమ్మా మీరు మా పిల్లలు కాదు, మేము మీతో మా పిల్లలు ఎలా మాట్లాడతాం, మీరు మా బ్లడ్ కాదు కదా అనేవారు. యాక్సెప్ట్ అసలు చేసేవారు కాదు. అయితే ఇలాగే చూస్తుండగా ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేసాం. ఆ రోజు అనుకున్నాం అనమాట వీళ్ళతో ఇంకా కలవాలి అంటే, వీళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలి అంటే ఇక్కడ మనం ఇంకా సర్వీస్ బాగా చేయాలి, సర్వీస్ మొదలు పెట్టాలి అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి అక్కడికి వెళ్లి వాళ్ళ ఉన్న ప్లేస్ అంతా ముందు క్లీన్ చేసి, అంటే పట్టులు నిలబడిన దగ్గర నుంచి ఆ రూమ్ పెనాయిల్ గాని అలాగే యాసిడ్ వేసి వాష్రూమ్స్ క్లీన్ చేసి, వాళ్ళకి కూడా మేము వెళ్ళిన టైంలో వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళకి డ్రెస్సులు వేసి, వాళ్ళ భోజన టైం వరకు ఉంటే వాళ్ళ భోజనాలు పెట్టి అంతా మొత్తం దగ్గరుండి సేవ చేసి వచ్చేవాళ్ళం. అయితే ఇలా సేవ చేసినప్పుడు మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నాం కదా, అక్కడ ఒక ఆవిడని గమనించడం జరిగింది. ఏంటంటే ఆవిడ అందరితో పాటు కలిసేవారు కాదనమాట, ఎవరు చేసులో వాళ్ళు కూర్చునేవారు, ఆవిడ మాత్రం చాలా దూరంగా కూర్చుని ఉండేవారు. మేము గమనించాం కేక్ కటింగ్ కూడా ఆవిడ మా దగ్గరికి రాలేదు. అయితే ఎందుకు ఆవిడ రావట్లేదు అని చెప్పి మాలో కొంతమంది ఆవిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి సారమ్మ రండి మా దగ్గరికి అని చెప్పి పిలిచాం, కానీ ఆవిడ రెస్పాన్స్ లేదనమాట. మేము ఏం మాట్లాడినా ఇలా చూసేవారు, సైడ్ తిప్పేసుకునేవారు. అలా కొంతసేపు ఆవిడని అలా రిక్వెస్ట్ చేశాం, రండి సాయిరామ్ రండి, అందరూ అక్కడే ఉన్నారు కదా మీరు కూడా రండి. కానీ ఆవిడ ఏంటంటే రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇవిడ రావట్లేదు, అందరూ పిలిచేస్తున్నారు, అప్పటికి టైం అయిపోతుంది రండి అయినా సరే, ఏం స్వామి ఇవిడ ఎందుకు రావట్లేదు అంటే అందరూ కలిశారు, ఆవిడ కూడా మాలో కలవాలి, ఆవిడకి ఏంటి ప్రాబ్లం అనేసి అలా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. కొంతసేపు తర్వాత మాకే అనిపించింది ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో, ఆవిడకి తెలుగు రాదేమో అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా స్టార్ట్ చేసేసరికి ఆవిడకి హిందీ అర్థమైంది. మా దాంట్లో ఒక అమ్మాయి హిందీ మాట్లాడుతున్నప్పటికీ ఆవిడ ఏంటంటే కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చారు. అయితే ఇవిడికి హిందీ అర్థమవుతుంది కదా అని హిందీలో కూడా అడగడం మొదలు పెట్టాం రండి. ఆ రమ్మని పిలిచినా సరే చేతులు పెట్టి తోచేసేవారు బలవంతంగా. తోసేసరికి అక్కడున్న ఒక ఆయన వర్క్ చేస్తున్న ఆయనేమో, అమ్మ మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి, ఆవిడ మెంటలీ అసలు అప్సెట్ అయి ఉన్నారు, ఆవిడకి ఏం చేస్తారో ఆవిడకే తెలీదు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి మంచిది కాదు అని. కానీ మా మనసు ఒప్పుకోలేదు, స్వామిని ఒకటే ప్రే చేసాం, స్వామి ఆవిడ మా దగ్గరికి రావాలి, మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయాలి అని. అలా ఇంకొంతసేపు రిక్వెస్ట్ చేసేసరికి ఆవిడ కొంతసేపు తర్వాత ఒక మాట చెప్పారండి, నాకు ఈ మనుషులతో మాట్లాడడం ఇష్టం లేదు అని. అంటే ఆ మాట బట్టే మాకు అర్థమైంది ఆవిడ జీవితంలో మనుషుల మీద ఎంత విరక్తి చెందున్నారో, మనుషుల వల్ల ఆవిడ ఎంత బాగా అప్సెట్ అయిపోవడం వల్ల ఆవిడ ఆ మాట అనగలిగారు, నాకు ఈ మనుషులతో మాట్లాడడం అసలు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అన్నారు. ఆ మాటకి మా అందరికి ఏడుపు వచ్చేసింది, ఏంటి అలా అనేసారు అంటే ఆవిడ ఎంత బాధలో ఉండబట్టి అలా అనగలిగారు. కానీ కొంతసేపటికి ఏంటంటే ఇంకా మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసి ఆవిడ హెయిర్ దువ్వి, ఆవిడ చాలా రోజుల నుంచి ఇంకా జడ అంటే ఆవిడకి తెలియదు అనమాట, అలాంటి హెయిర్ ని మేము దువ్వి జడ వేసి పైకి పెట్టేసరికి ఆవిడ కొంచెం మా మీద అభిమానం కలిగింది. అంటే వీళ్ళు మంచి వాళ్లే అన్న కొంతసేపటికి ఆవిడకి అభిప్రాయం కలిగి ఆ తర్వాత మా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ రోజు వెళ్ళిపోయాము, నెక్స్ట్ ఎవ్రీ మంత్ మేము ఆ సర్వీస్ చేస్తాం, ఒక్కొక్కసారి ఆల్టర్నేటివ్ మంత్స్ లో కూడా పెట్టుకుని చేస్తూ ఉంటాం మా అవైలబిలిటీ బట్టి. అయితే ఇప్పుడు మేము ఆవులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతకు ముందు వరకు ఆవిడ ఎవరిలోని కలిసేవారు కాదు, కానీ ఎప్పుడైతే మాతో మాట్లాడి ఇలా కొంచెం స్పెండ్ చేసి ఆ రోజు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నారో ఆ తర్వాత నుంచి ఏంటంటే ఆవిడ అందరితోనే కలుస్తున్నారు, అందరితో కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మాతో కూడా మేము వెళ్లిన వాళ్ళ అమ్మాయిలకు కూడా ఆవిడ ఏంటంటే రెండమ్మ గోరింటాక్ పెడతానని చెప్పి హిందీలోనే అడిగి పెన్ పట్టుకుని ప్రతి ఒక్కరికి గోరింటాక్ కూడా పెడుతున్నారు. అంటే ఆవిడకి ఏదో గీత సంథింగ్ అలా పెడుతూ ఉన్నారు. ఆవిడలో మేము అంత మార్పు అబ్జర్వ్ చేశాం, ఎప్పటికైనా స్వామి ఇంకా మంచి అవకాశం ఇచ్చి ఇలాంటి ఆర్ఫనేజ్ సర్వీసులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం.
1: చాలా బాగుంది సాయికుమార్ గారు. మరి ప్రియదర్శిని గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఈ సర్వీస్ యాక్టివిటీ, దాని గురించి కొంచెం చెప్తారా?
3: తప్పకుండా. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇది మేము 2015 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అంటే బేసిక్ గా ఏముండేదంటే థియరిటికల్ పార్ట్ వరకు. అంటే మేము ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మహిళా బ్యాచ్ అండ్ మహిళా డిఎం టీమ్ అనేది ఫస్ట్ వైజాగ్ నుండే స్వామి స్టార్ట్ చేయించారు. అది మాకు స్వామి ఇచ్చిన చాలా మంచి అవకాశం, అది మేము కూడా అలానే సద్వినియోగం చేసుకుంటున్నాము. సో దీని మీద ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. మేము ఒక 5 మెంబర్స్ కేరళ వెళ్లడం జరిగింది దీనికోసం. అటునుంచి వెళ్లి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మెయిన్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు అనే కాదు, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేసరికి డిజాస్టర్స్ వచ్చినప్పుడే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది అనుకుంటారు, బట్ అలా కాదు. ఇక్కడ ఈ డిజాస్టర్ మన ఈచ్ అండ్ ఎవ్రీ డే మన డైలీ లైఫ్ లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు లేడీస్ని తీసుకుందాం, లేడీస్ని తీసుకుంటే వాళ్ళు కిచెన్ లో కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తున్నప్పుడు ఏ ఫైర్ ఆయిల్ ఫైర్ ఏదో అయ్యింది అంటే వాళ్ళకి తెలియదు అప్పుడు ఏం చేయాలో, తెలియక ఆయిల్ ఏ వాటర్ తెలియకుండా ఏ వాటర్ ఏదో పడిపోతే అప్పుడు ఫైర్ ఇంకా పెద్దది అయిపోతుంది అనమాట మనకి. సో అలాంటప్పుడు అలా కాకుండా దాని మీద ఆక్సిజన్ క్లోజ్ చేసే ఆగిపోయేటట్టు అలాంటివి చేశాము అనేసి అంటే అలాంటి టిప్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎమర్జెన్సీ టెక్నిక్స్ ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది, గ్యాస్ సిలిండర్ నుంచి ఫైర్ వచ్చేస్తుంది అనుకుంటే అది బర్స్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ మీన్ నాకు కూడా డిఎం లోకి రాక ముందు వరకు దాంట్లోంచి గ్యాస్ లీక్ అవుతుంది, గ్యాస్ నుంచి ఫైర్ వస్తుంది అంటే బాబాయ్ ఇది బర్స్ట్ అయిపోతుంది అంతే ఇంకా అయిపోతాం అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. బట్ అలా కాదు, దానికి కొన్ని పొజిషన్స్ ఉంటాయన్నమాట. ఆ సిలిండర్ ని పొజిషన్ బట్టి అది స్ట్రైట్ గా ఉంచి, ఎలా అయితే స్ట్రైట్ గా ఉంచి ఫైర్ వస్తుంది కాబట్టి అలానే తీసుకెళ్లి బయట పెట్టేశాము అంటే ఆ ఫైర్ అక్కడ బయట కొంచెం
1: అయిపోతుంది,
3: పీపుల్ లేని ప్లేస్ లో పట్టుకెళ్లి పెట్టేసి అప్పుడు దాని మీద తడిది ఏమైనా తీసుకెళ్లి క్లోజ్ చేసేసామంటే, తడిది క్లాత్ ఏదైనా వెట్ క్లాత్ తీసుకెళ్లి క్లోజ్ చేసేసామంటే అది అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ చాలా తెలుసుకోవచ్చు. ఇంకా ఇదనే కాదు, మన ఫస్ట్ ఎయిడ్ ఒకటి ఉంది మెయిన్. ఇప్పుడు చాలా మంది ఇలాగా స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటారు, అలాంటి అప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, లైక్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి మనం అక్కడ సిపిఆర్ ఇవ్వాలి అది మనకి తెలియదు. సో ఇలాంటి వాటి మీద ఫస్ట్ ఎయిడ్ కోసం కొన్ని బేసిక్ అనమాట. ముందు ఏంటంటే వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ 2 డేస్ కోర్స్ యాక్చువల్లీ, కానీ మేము చేస్తుంది 1 డే డిజాస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి దీని మీద వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇంట్రెస్టెడ్ అంటే నెక్స్ట్ ఇంకా ఉంది, నెక్స్ట్ మంత్ లో ఉంది మాకు వైజాగ్ లో ఆల్మోస్ట్ ఒక 6 డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారనమాట. వైజాగ్ లో కండక్ట్ చేస్తున్నాం డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, 2 డేస్ ఉంది అనమాట. సెప్టెంబర్
0: లేడీస్
3: ఓన్లీ ఫర్ మహిళస్.
1: మరి ఈ యాక్టివిటీస్ ని మీకు ఎవరు చేయిస్తారు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టెక్నిక్స్ అని ఎవరు నేర్పిస్తారు మీకు?
3: యాక్చువల్లీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి ఫస్ట్ లోని మెయిల్ టీమ్ అదే జెంట్స్ టీమ్ అనేది ఉండేది. ఎప్పుడైతే చెప్పాను కదా కేరళ వెళ్లి మేము ఒక 5 మెంబర్స్ వరకు ట్రైనింగ్ అయ్యి వచ్చాము అని చెప్పేసి, మేము ఒక ఫ్యాకల్టీ ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నాం వైజాగ్ లోని డిఎం టీమ్ అమ్మాయిల సైడ్. ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళక ముందు మాకు ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది అయితే బండి సురేష్ అని చెప్పేసి అన్న ఉన్నారు. తను మాకు వైజాగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి హెడ్ అనమాట తను. సో తన ఆధ్వర్యంలో ఇలాగా కొంచెం ముందు ఈ డిజాస్టర్ అవేర్నెస్ ఇదంతా నేర్చుకుని అలాగా నెక్స్ట్ వెళ్లి ప్రాక్టికల్ గా కేరళలో వెళ్లి మేము ట్రైనింగ్ పొంది రావడం జరిగింది. సో చక్కగా ఇప్పటికీ స్వామి దయవల్ల ఒక 7 to 8 డిజాస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మేము కండక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ముందు డిజాస్టర్ అవేర్నెస్ అంటే ఓన్లీ థియరీ పార్ట్ వర్క్ ఉండేదన్నమాట. అంటే లైక్ మనకి సైక్లోన్స్ ఎలా వస్తాయి, ఎర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, వాటి మీద అవేర్నెస్ ఇచ్చేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాంతో పాటు టెక్నిక్స్, మన అక్కడ ఇప్పుడు రివర్ క్రాసింగ్ ఏదో చేయాలి, ఫ్లడ్స్ ఏవో వస్తున్నాయి, అటు సైడ్ పీపుల్ ఉండిపోయారు, వాళ్ళని ఇటు సైడ్ సేఫ్ ప్లేస్ కి తీసుకురావాలి. సో వాళ్ళని అటు నుంచి ఇటు తీసుకురావాలంటే బై రోప్ వాళ్ళని ఎలా సేవ్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని చెప్తున్నా అనమాట వన్ డే ప్రోగ్రామ్ పెట్టుకొని.
1: చాలా బాగుంది ప్రదర్శిని. రమేష్ గారు
0: చెప్పండి.
1: ఇందాక మీరు చెప్పినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ లో ఈ ట్యూషన్స్, ఫ్రీ ట్యూషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది, దాని గురించి చెప్తారా?
0: అదే అన్న, మన వైజాగ్ లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన వైజాగ్ జిల్లాకు వచ్చేసరికి అందరూ చదువుకున్న పిల్లలు, లేకపోతే ఉద్యోగరీత్యా ఉన్న పిల్లలు, బిజినెస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా మన యూత్ వింగ్ లో ఉన్నారు. అంతా 20-30-35 లోపు ఉంటారు పిల్లలందరూ కూడా, యూత్ అందరూ కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా మన సండే తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు టచ్ చేయలేము. మాకేంటంటే మాకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ యాక్టివిటీస్ అన్ని చూసేసరికి మాకు కొంచెం ఏంటంటే సండే తప్ప మిగతా టైంలో చేయలేకపోతున్నాం, స్వామికి మనం ఏమవ్వగలుగుతున్నాం అన్న చిన్న ఫీలింగ్ ఉండేది మాకు అందరికి కూడా. ఆ టైంలో మాకు స్వామి ఒక గిఫ్ట్ ఇచ్చారన్న, అదే మన ఫ్రీ ట్యూషన్ సెంటర్స్. దీన్ని పెద్ద టాస్క్ గా అంటే డబ్బు ఖర్చు ఏమి ఉండదు దీనికి, కాకపోతే మన యూత్ అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఈ సర్వీస్. దీన్ని ఏం చేసామంటే మనం ఒక పెట్టుకున్నాం మేము, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళు ట్యూషన్ సెంటర్స్ ఉండవు అలాగని చెప్పి, మనం పబ్లిక్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఉంటుందని ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. టీచర్స్ అయితే ఉంటారు, వాళ్ళు పాఠాలు చెప్తారు కానీ పిల్లలు వినరు, ఎందుకంటే ఇంటి దగ్గర కూడా అంత బాధ్యత తల్లిదండ్రులు తీసుకోరు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేసామంటే మురళి, మన సత్య సేవా సంస్థ విశాఖ జిల్లాలో మురళీనగర్ లో ఒక సింహాచలం సమితి, మురళీనగర్ లో ఒక ట్యూషన్ సెంటర్ ఉందన్న, అలాగే గాజోక్ సమితిలో కూడా ఒక మంచి ట్యూషన్ సెంటర్ ఉంది, మిగతా చోట్ల కూడా సెంటర్స్ ఉన్నాయి. కానీ మురళీనగర్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే, ఇక్కడ మీరు నంబరు మన యూత్ పిల్లలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక 10-15 మెంబర్స్ గ్యాదర్ అయ్యి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్, మురళీనగర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని టచ్ చేసి అక్కడ టీచర్ని రిక్వెస్ట్ చేసి, మీకు తెలిసిందే మన ట్యూషన్ సెంటర్ లో మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రులు ట్యూషన్ కూడా చదివించలేని పిల్లలే మన దగ్గరకు వస్తారు. ఫస్ట్ 10-15 మెంబర్స్ తో స్టార్ట్ చేసిన ట్యూషన్ సెంటర్ ఈ రోజు 200-250 మంది పిల్లలు మనకి ఎవ్రీడే కూడా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఆ పిల్లలు కూడా ఏటవుతుందంటే పిల్లలు వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఓన్లీ విద్యగానే వస్తున్నారు, తర్వాత నెమ్మదిగా మన గురించి తెలుసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకి విద్య అన్న భావంతో వాళ్ళ ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ తో పాటు మనం ఏం చేస్తున్నామో మన వెనకతలు మన పిల్లపైన మనం వెనకతలు పడడం జరుగుతుంది. అలాగనే బాల వికాసాలు ఎంటర్ అవుతున్నారు. అలాగనే ఏంటవుతుందంటే మొన్న మన యూత్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో వాళ్ళకి ఇక్కడ ఇండియా లెవెల్లో అంటే ఇండియాకి రిప్రజెంటేషన్ చేశారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా పుట్టపర్తి రాలేని పరిస్థితి, వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా రోజువారీ పనికి వెళ్లవలసిందే, రోజువారీ తెచ్చుకోవాల్సిందే, వాళ్ళని చదివించలేని పరిస్థితి. మహా చదివిస్తే గవర్నమెంట్ స్కూల్ కదన్నా, 10th వరకు ఎలాగో లాక్కి వెళ్ళిపోతారు. తర్వాత మనం సమస్య ఏం చేస్తుందంటే 10th కాకుండా ఇంటర్ నుంచి వాళ్ళు ఏదైనా చదువుకుంటామని చదువుకోవడం, అలాగే మనకి ఫార్మాస్ కంపెనీస్ రకరకాల కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరి కంపెనీస్ అందరూ కూడా మన జిల్లా అధ్యక్షులు గారి ద్వారా రికమెండ్ చేసి వాళ్ళని కూడా ఒక కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్న. దీనివల్ల ఏంటంటే మన పిల్లలు రెగ్యులర్ గా మనం ఎలాగైతే పెద్దవాళ్ళు నిత్యనారాయణ సేవ, అలాగే నిత్య నగర సంకీర్తన, నిత్య నామ సంకీర్తన చేసుకుంటున్నారో, మనం కూడా నిత్యం ఒక సేవ యాక్టివిటీ స్వామికి సమర్పిస్తున్నాం అన్న.
1: చాలా చాలా బాగుంది. సాయి కుమార్ గారు, ఇందాక మీరు బ్లైండ్ పిల్లల సర్వీస్ అని చెప్పారు కదా, అది దాని గురించి కొంచెం చెప్తారా మాకు?
2: సాయిరా, మా ఏరియాలో లక్ష్మీపురం ఏరియాలో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది. అంటే అక్కడ బ్లైండ్ పీపుల్ తల్లిదండ్రులు మాకొద్దు, పిల్లలకి కళ్ళు కనిపించట్లేదు, ఇలాంటి పిల్లలు మాకొద్దు అని వదిలేసిన పిల్లల్ని అక్కడ గ్యాదర్ చేసి అక్కడ ఒక స్కూల్ పెట్టడం వేరే వాళ్ళు జరిగింది. అయితే దానికి మేము సర్వీస్ కి వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని మన చేతులు కాళ్ళు కళ్ళు అన్ని మనకు బాగా కనిపించినా సరే ఇంట్లో పనులు చేయడానికి ఒప్పుకోం, ఇంట్లో పని చేయడానికి ఇష్టపడం. పేరెంట్స్ చెప్పినా సరే నేను చేయమమ్మా అలా ఇలా అంటాం. అలాంటిది వాళ్ళు కళ్ళు కనిపించలేని పిల్లలు ఒక దగ్గర ఇలా గ్యాదర్ అయి ఉన్నారు అంటే వాళ్ళు పనులు ఏం చేసుకోగలరు అనేసి అక్కడికి సర్వీస్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్తాము, అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా మొత్తం క్లీన్ చేస్తాం. అక్కడ ఏంటంటే రెండు ఫ్లోర్లు అనమాట, పైన అంతా అమ్మాయిలు ఉంటారు, కింద అంతా అబ్బాయిలు ఉంటారు. పైన అమ్మాయిలు సర్వీస్ చేస్తారు, కింద అబ్బాయిలు సర్వీస్ చేస్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళున్న ప్లేస్ అంతా రూమ్ అంతా క్లీన్ చేసి బట్టలు దులిపి, వాళ్ళు బట్టలు కూడా మడత పెట్టుకోలేరు, ఏ రోజు వేసుకున్న బట్టలు వాళ్ళు పక్కన పడేయడమే. ఉతుక్కోవడం కూడా ఏంటంటే ఏదో నీటిలో ముంచి తీసేయడమే తప్ప వాళ్ళకి ఫుల్ గా ఎలా మరగ వదిలిందో కూడా లేదో వాళ్ళకి కూడా తెలియదు కదా. అంటే కొందరు పిల్లలకి ఏంటంటే ఒక కన్ను కనిపిస్తూ ఉంటది, కొందరికి రెండు కూడా కనిపించు, కొందరు అలాంటి వాళ్ళ హెల్ప్ తో వీళ్ళ పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి వెళ్లి అక్కడ వాళ్ళ బట్టలన్నీ మడిచిపెట్టి ఆ బీరువాలో సర్దేసి, అలాగే వాళ్ళ బట్టలు ఏమైనా మాసిపోయిన ఉంటే వాళ్ళకి ఉతికి డెటాల్ వేసి వాళ్ళకి, అలాగే రూమ్ అంతా క్లీన్ చేసి, అలాగే మెయిన్ టాస్క్ ఏంటంటే అక్కడ వాళ్ళ వాష్రూమ్స్ అండి. వాళ్ళ వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. మేము వెళ్ళినప్పుడు అయితే మా యూత్ ఎవరు ముందుకు రాలేదు, అంటే బయట నుంచి చూసి మేము లోన్కి ఎవరికి రాలేమక్క, సారీ అక్క, ఇంకేదైనా చెప్పండి చేస్తాం కానీ దాన్ని మేము ఇంకా మేము అంతలా ఇంకా డెడికేట్ అవ్వలేదు అన్న మాట అనేసారనమాట. అయితే మేము ఒక ఇద్దరం లోన్కి వెళ్ళడం జరిగింది. ఎలా ఉన్నాయంటే కొన్ని సంవత్సరాల నుంచి రీసెంట్ గా మీ సర్వీస్ స్టార్ట్ చేశాం, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ వాష్రూమ్స్ క్లీన్ చేయలేదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి, అట్ట పట్టేసి మొత్తం అంతా. వాళ్ళు యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ టైప్ కూడా అవేంటంటే అవి కూడా అక్కడే పడేసి ఉన్నాయి, గర్ల్స్ కదా అవి కూడా ఎవరు తీయలేదు. అవన్నింటినీ మేము తీసి అవి బయట పడేసి, అలాగే వాష్రూమ్స్ అన్ని నీట్ గా ఒక 1 అవర్ పట్టిందండి, ఆ రెండు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి 1 అవర్ పట్టింది. క్లీన్ చేసి మొత్తం అంతా చాలా నీట్ గా తయారు చేశాం, అలాగే కిందది కూడా అబ్బాయిలు కూడా అలానే చేశారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పాత బట్టలు వదిలేసి ఒక పక్కన పడేసి ఉంచేశారు ఒక రూమ్ లో, ఆ బట్టలు కూడా బయట పడేసి అంతా వాళ్ళకి జడలు. అమ్మాయిలు ఏంటంటే రోజు ఏదో నార్మల్ గా అల్లేసుకోవడమే తప్ప వాళ్ళకి నీట్ గా దువ్వుకుని వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళందరికీ జడలు వేసి రెడీ చేసి, అయితే ఒక కన్ను కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. వీళ్ళెవరో వస్తున్నారు, సాయిరామ్ చెప్పారు, అంటే సాయి డివోటీస్ వచ్చారు సర్వీస్ చేస్తున్నారు అని. అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ కూర్చోవడం జరిగింది హాల్లో. అంటే వాళ్ళకి సాయిరామ్ చెప్పేసి వెళ్ళిపోదాం 2 నిమిషాలు మాట్లాడేసి అని కూర్చోబెట్టి, సాయిరామ్ మీకేమైనా కావాలని మేము వాళ్ళని అడిగాం, ఏమైనా మేము హెల్ప్ చేయగలమా, ఇదేనా సర్వీస్, ఇంకేమైనా చేయగలమా మీకు అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే అక్క చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక అద్దంలా తయారు చేశారు ఈ రోజు మా దగ్గరికి వచ్చి. మేము చూసుకుంటేనే ఏంటి ఇలాంటి ప్లేస్ లో ఉన్నాం అనుకునే వాళ్ళం, కానీ ఈరోజు దీన్ని చాలా బాగా తయారు చేశారు, ఇక ముందు నుంచి మీ యాక్టివిటీస్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము ఏం చేయగలిగితే అది చేస్తాం, అలాగే మీరు కూడా మా దగ్గరికి ప్రతి వారం లేదా నెలకు ఒక్కసారైనా సరే భజన పెట్టండి అక్క, మేము భజన చేయాలనుకుంటున్నాం అని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకొచ్చారు. దాంతో మా యూత్ ఇంకా ఇన్స్పైర్ అయ్యి, అక్క నెక్స్ట్ టైం వాష్రూమ్స్ కూడా మేము క్లీన్ చేస్తాం అక్క, ఇప్పుడు మేము చేసిన తప్పు ఏంటో మాకు తెలిసింది అని అనడం కూడా జరిగింది. అది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయినా, స్వామి కృతజ్ఞతలు ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ మాతో చేయిస్తున్నందుకు.
1: చాలా బాగుంది. ప్రియదర్శిని, రమేష్ గారు, సాయి కుమార్ గారు, మీరు ఇన్ని యాక్టివిటీస్ గురించి, యూత్ ఎస్పెషల్ గా చేస్తున్నటువంటి వైజాగ్ లో యాక్టివిటీస్ గురించి చెప్పారు. మా శ్రోతలందరూ వీటన్నిటిని విని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యూత్ ని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటారని మనం భావిస్తూ ఈ యూత్ కార్యక్రమాల గురించి చర్చ ఇప్పుడు ముగిద్దాము. ఇప్పుడు ఒక మంచి పాట తర్వాత విశాఖపట్నం జిల్లాలో జరిగేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సేవ మెంటల్ హాస్పిటల్ సర్వీస్, దాని గురించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్,

0: స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనసులో నిర్మలమైనటువంటి ప్రేమను పెంపొందించుకున్నప్పుడు చేతులతో సేవ చేయడానికి కుదురుతుందని. అదేవిధంగా సేవ పొందిన వారి ఆనందం కూడా మనం చూడగలుగుతామని స్వామి చెప్తారు. మరి విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం వింటున్నాము. ఇప్పుడు విశాఖ జిల్లాలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సేవా కార్యక్రమం మెంటల్ హాస్పిటల్ సర్వీస్. ఎన్నో ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమం జరుగుతోంది. స్వామి కూడా పర్సనల్ గా ఎన్నో మార్లు ఈ సేవా కార్యక్రమం గురించి విద్యార్థులతో ప్రస్తావించడం కూడా జరిగింది. మరి ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి యువత క్రాంతి, రాము, వైష్ణవి మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఈ మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఏ విధంగా జరుగుతోంది, దాని ద్వారా వీళ్లు పొందినటువంటి ఆనందం అనుభవం ఏంటో తెలుసుకుందాం. సాయిరాం క్రాంతి.
1: సాయిరాం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెంటల్ హాస్పిటల్ సర్వీసు చాలా సులభం అయిపోయింది. ఇదివరకు మా సీనియర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చక్కగా అన్ని వాళ్లు వడ్డించిన విస్తరలాగా అన్ని మాకు సులువు అయిపోయాయి అన్నమాట. ఇప్పటికి కూడా మెంటల్ హాస్పిటల్ అనేది బాగా జరుగుతోంది. దీన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు పాలిమర్ శ్రీనివాస్ గారు అని, ఆయన మొత్తం అంతా లీడ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మేము వచ్చేసరికి 8:00 కి సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. 8:00 ప్లేట్స్ అన్ని ప్రతి వార్డ్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేట్స్ అన్ని ఒక వరుస క్రమంలో పెట్టుకుని వాటిని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ అలాగే ఇంకొంతమంది బ్యాచ్ ఏంటంటే స్నానాలు చేయించడానికి వెళ్తారనమాట. సో అలాగే ఇంకో కొంతమంది ఏంటంటే స్పెషల్ గా కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్కిన్ డిజీజెస్ లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ కేర్ స్నానం చేయించడానికి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా దానికి వెళ్తూ ఉంటారు. ఈ చేయించే క్రమంలో ఏంటంటే ఓన్లీ ఏదో వెట్టిగా చేస్తున్నామని కాకుండా స్వామి నామస్మరణంతో ఓం శ్రీ సాయిరాం అని చెప్పి చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దృష్టి అంతా ఆ సర్వీస్ మీదే ఉంటుంది, వేరే ఆలోచనలు ఉండవు, ఓన్లీ స్వామి మీదే ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్లేట్లు క్లీనింగ్ కానీ స్నానం చేయించడం ఏంటంటే మనం ప్లేట్లు క్లీనింగ్ చేస్తున్నప్పుడు స్వామి ఇది వరకు చెప్పారు, మనలో ఉన్న మణిలాన్ని పోగొట్టడానికి, అంటే డర్ట్ ఏమైనా ఉంటే అవి మనకి మనమే శుభ్రం చేసుకుంటున్నామని స్వామి చెప్పారు. అలాగే నారాయణులకి స్నానం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి స్నానం చేస్తుంటే స్వామికి స్వయంగా స్నానం చేసినట్టే. సో మన బ్రదర్ రాము ఉన్నారు, ఆయన ఏంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్, అంటే స్నానం చేయించడం ఇవన్నీ తను చూస్తూ ఉంటాడన్నమాట. తన మాటల్లోని తన ఎక్స్పీరియన్స్ ని విందాం.
0: రాము చెప్తారా?
2: సాయిరాం, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో స్నానాలనేవి సీనియర్స్ చేసేటప్పుడు, అప్పుడు మెంటల్ హాస్పిటల్కి పొజిషన్స్ అప్పుడు పేషెంట్స్ వేరు, వాళ్ళ మెంటల్ కండిషన్ చాలా అప్పుడు ఎంతంటే మేము ఇప్పుడు ఒక 2 పేషెంట్స్ కి ఏ విధంగా చేస్తున్నామో అప్పట్లో వాళ్ళు ఆ విధంగా చేయించారు. ఈ 2 పేషెంట్స్ కి మాకు ఈచ్ పర్సన్ కి ఒక 1/2 నుంచి 45 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ 1 వీక్ వాళ్ళ ఇంటి మీద డ్రెస్ ఏమీ ఉండదు, ఒక రూమ్ గానే ఉంటారు. ఆ రూమ్ గానే ఉంటూ టోటల్ గా వాళ్ళ బాడీ మీద ఆల్ ఫుడ్ కానివ్వండి, యూరిన్ టోటల్ గా బాడీకి, అందుకని అలా పొరగటం, ఆ యూరిన్ నే మళ్ళీ దాన్నే గోడలు కొట్టడం, ఆ విండోస్ కొట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మా సీనియర్స్ వాళ్ళు చేసే టైంకి ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ, ఇప్పుడు తగ్గారు.
0: ఆ సంఖ్య తగ్గింది, ఇప్పుడు
2: ఆ సంఖ్య తగ్గింది. అంటే స్వామి గ్రేస్, మనం వాళ్ళు ఇచ్చిన ఇన్ని ఇయర్స్ గా చేసిన ఆ మోటివేషన్, రిమైనింగ్ వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు సెల్ఫ్ గా కొంతమంది స్నానాలు చేసుకోగలుగుతున్నారు కొన్ని వార్డ్స్, రిమైనింగ్ వాళ్ళు కొంతమంది చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి బ్యాచెస్ గా సపరేట్ అయిపోయి స్నానాలు బాగా చేయించడం జరుగుతుంది. మీ విధంగా ఫేస్ చేసిన 2 పేషెంట్స్ ఇప్పటికీ, ఒక్కరు క్యూర్ ఎగైందో నేను చెప్తున్నాను. ఆయన పేరు రెడ్డి గారు, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన టైంలో బాగానే హెల్తీగా ఉన్నారు, పర్వాలేదు, ఫుడ్ ఓకే పెట్టింది తింటాం.
0: అంటే ఫిజికల్ గా చాలా బాగుండేవారు.
2: ఫిజికల్ గా ఓకే, మెంటల్లీ నాట్ ఓకే, చాలా డిస్టర్బ్ ఉంటాయి. ఎందుకంటే దగ్గరికి వెళ్తుంటే ఆయన వాళ్ళకి హ్యాండ్ పవర్ కూడా బై గాడ్ గ్రేస్ అలా ఉంటుంది. ఇద్దరినైనా సరే ఈజీగా ఈజీ అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆ క్యాండిడేట్ కొన్ని రోజులు ఆయన మేము అంటే పట్టి ఎక్కడున్నారో తెలియలేదు మాకు, అంటే చూడలేదు, రెగ్యులర్ పేషెంట్ చూస్తున్నాం అని అనుకుంటే వన్ డే ఏమైందంటే సడన్ గా బజన్స్ కి రెడీ అవుతున్నాం ఇంకో 5 మినిట్స్, ఆ టైంలో ఎవరో బాగా కంప్రెస్ అండ్ బక్క చిక్కిపోయి కనిపించారు రూమ్ లో. ఏంటి ఆయన ఎవరు అని చెప్పి సురేష్ గారు అని వన్ ఆఫ్ ది సీనియర్ ఆయన ఆయన ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి చూస్తే ఆయన మేము సౌకర్యం ఆ పర్సనెంట్ గా అయిపోయారు అని చెప్పి అక్కడ నుంచి ఆయన ఫుడ్ తింటాం మానేశారు. ఓ 20 డేస్ 25 డేస్ వరకు కంటిన్యూస్ గా ఫుడ్ తింటాం మానేశారు. ఆయనకి ఏంటంటే త్రుషాగైన దట్ ఆయనకి షుగర్ ఏదో వచ్చేసి పైప్స్ ఏ పెట్టేశారు. టోటల్ యూరిన్ రొటీన్ ఆ బెడ్ మీద మొత్తం అంతా డాక్టర్స్ కాదు నర్స్ క్లీన్ చేసి వార్డ్ బాయ్స్ కూడా వెళ్ళటానికి ఇబ్బంది పడేంతగా అయిపోయింది ఆయన వార్డ్. అప్పుడు మాకు కూడా ఆయన్ని టచ్ చేయకండి, ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు ఆయన ఏంటంటే హెల్దీగా ఉంటారు ఆయన పట్టుకోగ పర్వాలేదు ఈయన కంప్లీట్ గా ఎప్పుడైతే అయిపోయారో ఏం చేయగలిగ స్వామి ఓం శ్రీ సాయిరాం అని చెప్పి స్టార్ట్ చేసి సర్వీస్ స్టార్ట్ చేసాం. అతి భగవంతంగా ఆయన ఎందుకంటే పేషెంట్ హెల్దీ పర్సన్ కాదు పేషెంట్ అయిపోయారు పట్టుకుని ఇంకా ఆయనకి స్నానం చేయించడం మొదలు పెట్టాం. స్నానం అంటే ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు రిస్క్ వద్దండి అని చెప్పి తడిగుట్ట పెట్టడం స్టార్ట్ చేసి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి ఆ వీక్ కి మేము అట్లీస్ట్ 1 స్పూన్ ఆయన ఫుడ్ పెట్టడానికి ట్రై చేసాం తినకపోయారు. అండ్ నెక్స్ట్ సండే కి మళ్ళీ స్నానం ఆయన ఏంటంటే ఇనిషియల్ లో ఆ స్నానం చేయించేటప్పుడు ఆయన అసలు ఒప్పుకునేవారు కాదు ఆ పొజిషన్ లో కూడాను ఆయన ఒప్పుకునేవారు కదా స్నానం చేస్తుంటే. నెక్స్ట్ వీక్ నుంచి ఓకే అంత అగర పెట్టగదు కొంచెం బెటర్ ఫుడ్ మళ్ళీ రొటీన్ అసలు ఫుడ్ తింటాం కదా. నెక్స్ట్ వీక్ స్నానం చేస్తుండగానే ఓకే హ్యాపీగా చిన్న స్మైల్
0: ఆ మార్పు మీకు కనిపిస్తుంది అనమాట
2: ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది స్వామి మనం ఏం చేస్తున్నాం తెలియదు ఆయన చేయించుకుంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఆయన ఏంటంటే పెరుగన్నం పెడతా ఉంటే 2 స్పూన్స్ కాస్త కొంచెం ఒక రెండు అలా తింటాం మొదలు పెట్టారు. ఆ తర్వాత నుంచి ఆయనే నాకు ఇడ్లీ పెట్టండి సాయిరాం అంటే ఇడ్లీ పెట్టండి అని చెప్పి అడగటం వల్లనే ప్రతి వారం ఆయనకి ఇడ్లీ పెట్టడం. ఏ రేంజ్ కంటే నిజంగా స్వామి బ్లెస్సింగ్ హాస్పిటల్ స్టాఫ్ మాకు పర్సనల్ గా చెప్పారు ఆ క్యాండిడేట్ ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నాం ఫుడ్ తినగలుగుతున్నారు అని చెప్పి లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ ప్రతి ఇప్పుడు 2 వీక్స్ బిఫోర్ ఆయన్ని ప్రేమ సమాజాన్ని షిఫ్ట్ చేశారు.
0: ఓకే చాలా బాగుంది వైష్ణవి. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఇట్స్ నాట్ ఈజీ సర్వీస్ ఎందుకంటే మన ఇంట్లోనే ఎవరన్నా మెంటలీ డిస్టర్బ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ సర్వీస్ కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసి వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చారో అది చెప్తారా ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ద్వారా?
3: తప్పకుండా. ఫస్ట్ టైం మెంటల్ హాస్పిటల్ సర్వీస్ వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా మంది మా దగ్గరికి కూడా వచ్చేవారు కాదు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది సీనియర్ సిస్టర్స్ కి వాళ్ళకి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఒక 1 వీక్ ఒక 2 వీక్స్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేసినా అరిచి మా మీద రబ్బర్ బ్యాండ్స్ ఆర్ జడలు అవి వేసుకుంటే అవి లాగేసుకుని గాజులు వేసుకుంటే అవి తీసేసుకుని అలా ఉండేదన్నమాట వాళ్ళ సిచ్యువేషన్. బట్ మేము వెళ్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా మా మొహాలకి అలవాటు పడి మా దగ్గరకు వచ్చి మేము పెట్టింది తినడం అది స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్ ఏంటంటే మనం అనుకుంటాం మెంటల్ అనేది వివిధ రకాల అదొక వ్యాధి అని, కానీ అది వ్యాధి కాదు, అది ఏదైనా అతిగా ఉన్నా సరే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నదానికి మేము రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఆవిడ వెళ్తే అసలు ఆవిడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తమిళ్ కానీ అన్ని లాంగ్వేజెస్ కూడా ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారంటే ఏ స్టేట్ వాళ్ళు వచ్చి తనతో కమ్యూనికేట్ చేసినా తను అంత పర్ఫెక్ట్ గా ఉంటారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇది మేము ఎప్పుడు కనుకున్నామంటే మేము మామూలుగా వెళ్లి తెలుగులో మాట్లాడి వాళ్ళకి తెలుగులో అది చేస్తే ఆవిడ చక్కగా మాకు తెలుగులో రిప్లై ఇచ్చేవారు. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది వేరే స్టేట్ నుంచి. సో నేను అన్నాను నేను ఇలాగ తను అంది మనం చాలా ఏళ్ళు అయిపోయింది కలిసి మనం సండే బయటకు వెళ్దాము అనంది. నేను అన్నాను లేదు సండే మెంటల్ కేర్ సర్వీస్ ఉంది ఒక్కసారి వచ్చి చూడు నువ్వు చెయ్యొద్దులే ఫస్ట్ టైం కదా భయపడతావు వచ్చి చూడు నువ్వు వచ్చి చూసి నీకు నచ్చితే నువ్వు కంటిన్యూ అవ్వు లేదంటే నువ్వు వెంటనే బయటకు వచ్చే ఒక 1 అవర్ లో నేను వచ్చేస్తాను అని చెప్పాను. సరే తను కూడా తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ తను వచ్చింది వస్తే ఈ పర్టికులర్ పేషెంట్ ని తను చూసిందనమాట. చూసి మేమప్పుడు మా క్లీనింగ్ దాంట్లో బిజీగా ఉన్నాం, తిను జస్ట్ నించుని చూస్తున్నది, తిను ఖాళీగా అనిపించి తను వచ్చిందనమాట. ఆ పేషెంట్ వచ్చి తిని ఏదో అడగడం జరిగింది. అడిగితే తినికి చాలా ఏళ్ళు అయిపోయింది తను ఆంధ్రప్రదేశ్ వదిలేసి, బెంగళూరులో తను ఉంటుంది కాబట్టి తను ఇంగ్లీష్ లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేసి అటు ఇటు కానీ ఇంగ్లీష్ తెలుగు కలిపేసి రిప్లై ఇచ్చింది తనకి. అంటే తను అంది, నో ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆల్సో, యూ కెన్ స్పీక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ అని తను ఇచ్చింది. ఆ మాట విని మేము ఎక్కడ పనులు అక్కడ వదిలేసి టక్కుమని వెనక్కి తిరిగి చూసాం. చూస్తే తను అంది, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ తమిళ్, ఐ కెన్ స్పీక్ హిందీ, ఐ కెన్ స్పీక్ ఆల్ ది లాంగ్వేజెస్ అని అంది. అంతే, మేము ఒక్కసారి అనుకున్నాము వీళ్ళు మాకంటే ఏమీ తక్కువ కాదు, ఇంకా వీళ్ళకి సేవ చేస్తున్నామంటే మేము ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఇలాంటి వాళ్ళకి సేవ చేయలేమని. ఆ తర్వాత ఆ హాస్పిటల్ స్టాఫ్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే, తను ఆల్రెడీ ఒక పీహెచ్డీ చేసింది, సెకండ్ పీహెచ్డీ చేస్తున్న ఆ ప్రిపరేషన్ టైంలో తన మైండ్ డిస్టర్బ్ అయ్యి, అంటే అతిగా చదవడం వల్ల తను ఆ స్టేజ్ కు వచ్చింది అని. అప్పుడు ఆంటీ వాళ్ళు సిస్టర్స్ సీనియర్ సిస్టర్స్ వెళ్ళి తనతో మాట్లాడి, ఇది కాదమ్మా, నువ్వు కొన్నాళ్ళు చదువు ఆపితే కానీ నువ్వు ఇంకా ఫ్యూచర్ లో ముందుకు వెళ్లలేవు, మీకు పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి తన్ని కౌన్సిలింగ్ లాగా చేస్తే ఒక 1 or 2 months లో నౌ షీస్ కంప్లీట్లీ ఆల్ రైట్. మేము వచ్చే ముందే ఒక 1 week బ్యాక్ తన ఇంటికి వెళ్లడం కూడా జరిగింది.
0: చాలా బాగుంది. ఎందుకంటే స్వామి చెప్తారు, నశ్రేయో నియమం వినాని, ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్. ఆ లిమిట్ దాటి ఏం చేసినా అది మనకి హానికరం అంటారు. అదేవిధంగా స్వామి వివేకానందని ఒకళ్ళు అడుగుతారంట, జీవితానికి ఏది హానికరం, విచ్ ఈస్ పాయిజనస్ ఇన్ లైఫ్, అంటే ఎనీథింగ్ దట్ క్రాసెస్ అ లిమిట్ ఈస్ పాయిజన్ ఫర్ లైఫ్ అని వివేకానంద చెప్తారు. చాలా బాగుంది. క్రాంతి, నీ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటావా?
1: బేసిక్ గా నేను మెంటల్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అసలు నేను ఎలా వచ్చాను అన్నది కొంచెం చాలా, అంటే మా పేరెంట్స్ డైలీ భజనకి వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు పిలిచేవాళ్ళు అన్నమాట. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను, కొంచెం లేజీ నేను, బద్ధకం అది, నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వీటిని ఎలాగైనా లాగుదామని మా పేరెంట్స్ ఇంట్రెస్ట్. నాకు కాకపోతే ఈ హెల్ప్ చేయడం, సేవ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. బయట భోజనం ఇవ్వడం, ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా కాల్ లేకపోతే నాకు కొంచెం చూడలేదు. సో ఆస్పెక్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, భజన ఆస్పెక్ట్ లో నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో వన్ ఆఫ్ ది సాయి బ్రదర్, ఒక బ్రదర్ని తీసుకొచ్చారు మా పేరెంట్స్. తీసుకొచ్చి తన చేత కొంచెం రోజు చెప్పించడం జరిగింది. తను ఫైనల్ గా వన్ డే, క్రాంతి ఇలా కాదు, నువ్వు పోనీ ఏమి చెయ్యొద్దు, భజన్కి రావద్దు, మనకి మెంటల్ హాస్పిటల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్లి నువ్వు చూడు, నువ్వు సర్వీస్ ఏమీ చేయకు, నీకు నచ్చితే చేద్దు కానీ లేకపోతే లేదు అంటే సరే ఏముంది, సేవ చేయడమే కదా, తప్పే ఉందని చెప్పి ఇనిషియేటివ్. సండే ఒక సండే వెళ్లడం జరిగింది. వెళ్లడం జరిగితే ప్లేట్ల క్లీనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ చూపించాడు తను. సరే నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తావని మామూలుగా అడిగితే ప్లేట్ల క్లీనింగ్ చేస్తానని చెప్పాను. అలాగా నాకు ప్లేట్ల క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవ్రీ సండే ఫర్ ద టైమ్ ఆఫ్ 2 years నేను కంటిన్యూస్ సండేస్ వెళ్ళడం జరిగింది. సో ఆ చేస్తున్నప్పుడు నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, అంటిల్ డిగ్రీ అండ్ పీజీ నాకు కొంచెం కోపం ఎక్కువ, బాగా కోపం, చిరాకు కూడా బాగా ఎక్కువ. అండ్ సో ఆ 2 years లోని స్వామి నాకు బాగా తగ్గించేశారు, నాలో డిఫరెన్స్ నాకు తెలిసింది. అలాగే 2007 లోని నాకు స్వామి, ఇక్కడ నేను అప్లై చేశాను అనమాట ఎంటెక్ ఫిజిక్స్ ఎంబీఏ అండ్ కంప్యూటర్ సైన్స్. స్వామికి లెటర్ ఇస్తే స్వామి సార్, నాకు స్వీడన్ లోనే అడ్మిషన్ వచ్చింది. సో ఈ సార్ 2007 లో నువ్వు స్వీడన్ వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. లెటర్ లో నాకు ఆన్సర్ వచ్చింది. సో దట్ ఈస్ మై అంటే మెంటల్ హాస్పిటల్ కి రావడం అది. సో ఇప్పటికీ నేను మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చేసిన తర్వాత కూడా ఐ వాస్ కంటిన్యూయింగ్, టైం దొరికినప్పుడల్లా సండేస్ నేను మెంటల్ హాస్పిటల్ కేర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది
0: మరి వైష్ణవి, మీలో కలిగినటువంటి మార్పు ఏంటో ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత చెప్తారా?
3: తప్పకుండా. మార్పు అంటే సహజంగా ఏంటంటే, అన్న చెప్పినట్టే నేను కూడా చాలా లేజీ అన్నమాట. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి, అంటే నేను ఏదైనా కొంచెం చెత్తగా చూసినా సరే చాలా ఇరిటేట్ అయిపోయేదాన్ని. కానీ ఎప్పుడైతే మనం మెంటల్ హాస్పిటల్ అంటే మనం అందరం, మనకి తెలిసిన విషయమే, అక్కడ వాతావరణం అది ఎలా ఉంటుందో. నాకు ఫస్ట్ కూడా చిన్న కొంచెం యూత్ కాబట్టి వాళ్ళు అన్నారు, నువ్వు స్నానాలకి చేయించలేవమ్మా వాళ్ళకి, ప్లేట్స్ క్లీనింగ్ కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయను. ఆ ప్లేట్స్ క్లీనింగ్ కి వెళ్ళి హెల్ప్ చేసేవాళ్ళం. ఆ ప్లేట్స్ ఎలాగుండేవి అంటే ఒక వారం రోజులు బట్టి అవి తోమకుండా అక్కడ ఉన్న అన్నం కూడా దాంట్లో పేరుకుపోయి, అంటే చూస్తేనే అబ్బా ఇందులోన తింటారు ఇలాంటి వాటిలో కూడా తింటారా అన్న స్టేజ్కి వచ్చేసిందనమాట. ఆ ప్లేట్స్ అలా ఉండేవి. ఇంకా వెళ్ళి కానీ చెయ్యాలి, క్లీనింగ్ చేయాలి అన్న ఒక్క దీంతో దాన్ని బాగా శుభ్రం చేసి క్లీన్ చేయడం జరిగింది. అది తర్వాత నేనేం నేర్చుకున్నానంటే మనం ఎక్కడున్నా సరే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే మనం అక్కడ ఉండాలి. అలాగే నేను ఏది చూసినా సరే అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంత పర్ఫెక్షన్ లేకపోయినా ఓకే ఫైన్, మనం ఉండగలిగే సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు మనం ఉండొచ్చు అన్నది నేను బాగా నేర్చుకున్నాను. ఆ ప్లేట్స్ క్లీనింగ్ లో మనకి నాకు ఏంటి అంటే బాగా వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. మన పనులు మనం చేసుకోవాలి. ఇప్పుడు నా ప్లేట్ మా పన్నమ్మాయి చూస్తే తను కూడా ఇలాగే ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మన ప్లేట్ మనం కడిగి పెట్టుకుంటే వాళ్ళు తోముతారు, కానీ మనం కడిగేసి పెడితే వాళ్ళు ఇంకా చక్కగా తోముతారు, మన తిట్టుకోకుండా తోముతారు అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను.
0: చాలా బాగుంది వైష్ణవి. రాము, మీలో జరిగినటువంటి పరివర్తన ఏంటి చెప్తాం?
2: పరివర్తన కంటే ముందు సర్వీస్ కి స్వామి తెలియక ముందు ఆయన సర్వీస్, స్వామి అంటే స్వామి తత్వం తెలియదు, సర్వీస్ ఫస్ట్ ఎలా అట్రాక్ట్ అంటే సీనియర్స్. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల డెసిగ్నేషన్స్, మేనేజర్స్, ఎంప్లాయీస్, ప్లాంట్ ఎంప్లాయీస్, అందరు గవర్నమెంట్ వెల్సెటెడ్ ఎంప్లాయీస్, వాళ్ళు డివోటీస్, స్వామి డివోటీస్ ఆ ట్యాగ్ పెట్టుకుని ఏమి పట్టించుకోకుండా రోడ్డు మీద బ్రదర్స్ కానివ్వండి వాళ్ళని హక్ చేసుకుని జుట్టుగా కత్తిరించి అది చేయటం, అది ఫస్ట్ ఇన్స్పిరేషన్. వాళ్ళే చేస్తున్నప్పుడు మనకేంటి నథింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ గా చేయాలి సర్వీస్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి 1 వీక్ వెళ్ళినప్పుడే వాళ్ళేంటంటే ఒక బ్రదర్స్ గానే వెళ్ళగానే సాయిరామ్ బ్రదర్ సాయిరామ్ బ్రదర్ అంటే ఫ్లోట్ అందరూ ఇంకా అరుస్తూనే ఉంటారు సాయిరామ్ బ్రదర్స్ అని. మనం వెళ్ళగానే ఆ వైట్ సెట్స్ చూసి కొంతమంది ఫేస్ ఐడెంటిఫైడ్ కనబడగానే అది తెలియని ఆనందం. బ్రదర్ ప్లీజ్, బ్రదర్ పేరెంట్స్ కి ఒకసారి కాల్ చేయండి బ్రదర్ ప్లీజ్, అటువంటి రిక్వెస్ట్ పెట్టడం, అవేమన్నా చెప్పటం. అట్ ది సేమ్ టైమ్ స్నానాలు చేయించేటప్పుడు ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం చెప్పటం గానో మరేమో తెలియదు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలానో ఉంటుందంటే చాలా ప్రెజెంట్,
0: ఆనందం వేరు
2: మాటగా చెప్పగా చాలా ప్రెజెంట్. ఆ తర్వాత భజన్స్ చేస్తున్నప్పుడు ఒకరు గెంతుతారు, ఒకరు క్యారెట్స్ గట్టిగా కొడుతూ ఉంటారు, వాళ్ళతో మేము కూడా కలిసిపోయి అలా చేయటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆడ మార్పు అనేది ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని సిచ్యువేషన్ మనకి ఎదురవుతాయి. మెంటల్ హాస్పిటల్ సర్వీస్ చేస్తే బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు, ఎవరో మనం ఓవర్టేక్ చేయొచ్చు, ఆ టైంలో కోపం రావట్గా ఆ రకమైన ఆ ప్రెజెంట్ అనేది
0: రోడ్ రేజ్ చాలా చాలా కామన్. అది
2: నేను మినిమం ఫస్ట్ స్టెప్ చెప్పాను మెంటల్ హాస్పిటల్ నుంచి బయట రాగానే, అది చిన్నది చాలా చిన్నది. అటువంటి ఏంటంటే చాలా ఇంకా ప్రెజెంట్ గా స్వామి అధిస్తున్నారు, ఆయనకి కావాల్సిందండి అది. మనం ఎవరినైనా సరే ప్రేమించాలి, ఆయన స్వామి చెప్పేది ఎవరితోనే దురుసుగా మాట్లాడకూడదు, ఎలానే మాట్లాడు సాయిరామ్ అని చెప్పి వినయంగా మాట్లాడదు. ఇదంతా ఏంటంటే అక్కడ వాళ్ళతో వాళ్ళు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మనం చాలా అదర్ చేస్తారు. మనం అక్కడ కూడా సాయిరామ్ చెప్పి వినయంగా చేస్తాం సర్వీస్, అదేంటంటే బయటకు కూడా మనకు అలవాటు అవుతుంది. అల్టిమేట్ గా ఆయనకి దగ్గర అవుతున్నావు అన్న ఫీల్ వస్తుంది, అవుతున్నావా లేదో ఆయనకి తెలుసు, ఆ ఫీల్ వస్తుంది. తర్వాత భజన్స్ చేసేటప్పుడు రోజు పాడే భజన అయినా కానివ్వండి వాళ్ళు కూడా కొంతమంది. ఇంకొక కేసు ఫేసెస్ ఏంటంటే ఒక స్వామి స్టూడెంట్, మేము చాలా షాక్ అయ్యాం, స్నానం చేయించేసిన నెక్స్ట్ మినిట్ ఆయన కూర్చొని వేదం రుద్రం స్వరం ఎక్కడ పోకుండా స్పష్టంగా చదువుతున్నారు ఆయన, చాలా సౌక్యం. అంటే ఆయనకి అక్కడికి రావటానికి ఏదో సమ్ ఆయన కర్మఫలం కావచ్చు, అది స్వామికి ఆయనకే తెలియాలి. ఈ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ మాకు వస్తుంది, అంటే మంచిగా ఉండగలుగుతున్నాం మనుషులుగా.
0: చాలా చక్కగా చెప్తున్నారు మీ ముగ్గురు. చెప్తుంటే స్వామి ప్రేమధార అనే ఒక బుక్ రాశారు. అది ఆ లెటర్స్ స్వామి రాసిన స్టూడెంట్స్ కి రాసిన లెటర్స్. దాంట్లో స్టార్టింగ్ లో ఒక పోయం ఉంటుందన్నమాట, ఇంగ్లీష్ లో వెళ్తుంది అది. ఆ పోయం లో ఒక లైన్ ఇలా చెప్తుందన్నమాట, భగవంతుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, వన్ సైడెడ్ లవ్ కాకుండా ఇట్ షుడ్ బి బోత్ సైడ్స్, భగవంతుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. సో అది ఎప్పుడవుతుందంటే, ఒక డైయింగ్ చైల్డ్ నీ చేతిలో ఉన్నప్పుడు, ఆ చనిపోతున్న చైల్డ్ కూడా నీ వైపు తిప్పి నవ్వుతున్నప్పుడు, దెన్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఫర్ యూ, గాడ్ ఈస్ లవింగ్ యూ. అంటే అంత ప్రేమ మనలోంచి ప్రసరింపచేస్తే అప్పుడు స్వామి ప్రేమ తప్పకుండా ఉన్నది అన్న రిఫ్లెక్షన్ మనకు తెలుస్తుందని స్వామి ఆ లెటర్లో చెప్పారు. చాలా చక్కగా మీ ముగ్గురు మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు ఈ సర్వీస్ యాక్టివిటీ గురించి. చాలా ధన్యవాదాలు. సాయిరాం.
1: సాయిరాం.

0: 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాయి భగవానుడు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని ప్రశాంత నిలయంలో జరిపించినప్పుడు ఆ సందర్భంగా స్వామి ఉపన్యసిస్తూ తమ అవతార ఉద్దేశాలను నాలుగు విధాలుగా తెలిపారు. వేద పోషణ, విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మస్థాపన అని. మరి ఆనాటి నుండి స్వామి వేద పోషణకు పెద్దపీట వేశారు. వేదాలను ఉద్ధరిస్తూ వేదాలు ఒక వర్గానికి చెందినవే కాదుగని యూనివర్సల్ అని చెప్తూ స్వామి అందరి చేత సర్వ మానవాళి వేదాలు నేర్చుకోవాలి అన్న మహోద్యమాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రపంచం నలుమూలలా అందరూ వేదాధ్యయనాన్ని చేస్తున్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈనాడు మన విశాఖపట్నం సాయి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ వేద పోషణను చేపడుతున్నారో వారి నుండి మనం తెలుసుకుందాము. మనతో మాట్లాడటానికి సుబ్రహ్మణ్యం గారు, గోపీకృష్ణ గారు వచ్చారు. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వేరం యొక్క సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్ గా చేస్తున్నారు. ఈ వేద శిక్షణ ఏ విధంగా మన జిల్లాలో, రాష్ట్రంలో అవుతుందో ఆయన చెప్తారు. సాయిరాం సుబ్రహ్మణ్యం గారు.
1: సాయిరాం. విశాఖపట్నంలో అయితే కంటిన్యూస్ గా మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ 5:30 to 7 o'clock వరకు వేదం క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ క్లాసులు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ట్రస్ట్ కొంచెం వేదం గురించి ఈ అవగాహన పెంచిన తర్వాత ఈ అవేర్నెస్ వాళ్ళల్లో, జనాల్లో కొంచెం పెరిగి కొంచెం ఎక్కువ మంది రావడం ఇప్పుడు
0: జరుగుతోంది.
1: ఈ 5:30 to 7 o'clock వరకు క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా కొన్ని అంటే దూరాభారం వల్ల, ఈ వైజాగ్ లో కొంచెం డిస్టెన్స్ వల్ల కూడా కొంతమంది రాలేని వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ లో వాళ్ళకి మనం ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతోంది. ఓవరాల్ గా అయితే ఉభయ రాష్ట్రాల్లోనైతే ఇప్పుడు ఈ వెబినార్ క్లాసెస్ పుట్టపర్తి వారు స్టార్ట్ చేశాక ఈ నమ్మకం నేర్చుకోవాలి ఈ అని ఒక తపంతో అందరూ కూడా అన్ని డిస్టిక్ట్లలోనూ ఈ వెబినార్ క్లాసెస్ లో పాల్గొనడం, వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళ ప్రయత్నం కొనసాగించడం, నేర్చుకోవాలన్న తపన జరుగుతోంది. ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ చూసుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణలోనూ, ఈ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా కొన్నింటిలో ఈ వర్క్ షాపులు కూడా కొన్ని కండక్ట్ చేయడం, స్టేట్ కోఆర్డినేటర్ మన ఫణీంద్ర ఆల్రెడీ అట్ హైదరాబాద్ లో, అదే తెలంగాణలో కొన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అది అనంతపురం జిల్లా, మిచ్చర్ల, మంచిర్యాల కొన్ని ప్లేసుల్లో, ఇంకా తిరుపతిలో అయితే హరి, మనకి తెలిసిందే హరి గారు తిరుపతిలో ఆన్లైన్ లో కూడా కొన్ని క్లాసులు స్టార్ట్ చేయడం ఆయన చేస్తున్నారు, ఉన్నారు ఆల్రెడీ. సో ఓవరాల్ గా అయితే ఈ ఇప్పుడు మన మొత్తం మన ఉభయ రాష్ట్రాలు తీసుకుంటే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తుని వేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు అందరూ కూడా దాన్ని మోటివేట్ చేయనందుకు, జనాలను మోటివేట్ చేసి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ముందు సో మోటివేట్ చేయనందుకు ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మోటివేట్ చేయనందుకు కూడా కొన్ని కోర్ టీమ్స్ ని మేము పెట్టుకుని ఈ వెబినార్ క్లాసెస్ ముందు, అంటే వాళ్ళు మిస్ అవ్వకుండా, ఆ వెబినార్ క్లాసెస్ మిస్ అవ్వకుండా, ఇప్పుడు వాళ్ళు ఏదో యావగేషన్స్ పెట్టుకుని ఆదివారాలు అది చేయకుండా 2 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళని కొంచెం ఈ క్లాసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ముందు ఇంటిమేట్ చేసి, ఆ వేళ ఏమీ ప్రయత్నాలు పడకుండా వాళ్ళు ఈ క్లాసెస్ లో పాల్గొనేలా చేయనందుకు కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి చెప్పమని చెప్పి ఆ కోర్ టీమ్ని కూడా స్టార్ట్ చేశాం. సో ఓవరాల్ గా అయితే ఇది మనకి.
0: మరి ఈ వెబినార్ క్లాసెస్ తాలూకా రెస్పాన్స్ ఎట్లా ఉన్నదండి?
1: ఇప్పుడు వెబినార్ క్లాసెస్ లో అదే చెప్తుంది, ఇప్పుడు మీకు వెబినార్ క్లాసెస్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా, ఈవెన్ ప్రతి డిస్ట్రిక్టే కాదు, ఈవెన్ డిస్ట్రిక్ట్ లో కొన్ని కొన్ని ప్లేసుల్లో, ఈ మనకి ఈస్ట్ గోదావరిలో తీసుకుంటే అంబాజీపేట, కాకినాడ, ఇవన్నీ 4-5 ప్లేసుల్లో 20-30 మంది దాకా వచ్చి పాల్గొంటున్నారని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఉంది మనకి. ఇప్పుడు వైజాగ్ లో అయితే మాకు మందిరంలో 20-30 మంది దాకా ఆల్రెడీ ఉన్నాం మేము. సో మేమందరూ జాయిన్ అవుతుంటాం, కొత్త వాళ్ళని కూడా తీసుకున్నామని ట్రై చేస్తున్నాం. దాటికి ఈవెన్ గాజువాక సింహాచలం వీళ్ళకు కూడా చెప్పాం ఆల్రెడీ. మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది ఇంకా ఫీడ్బ్యాక్ మనకి రాలేదు అది. సో ఇది ప్రస్తుతాన్ని పరిస్థితుల్లో అయితే ఇది. కానీ తెలంగాణలోనే అది కూడా పాల్గొంటున్నారని చెప్పి ఈ మధ్య నీ కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఇది వరకు అంత లేదు కానీ తర్వాత ఇప్పుడు కొంచెం ఈ కోర్ టీములు ఉండి చేస్తున్నప్పుడు తర్వాత బాగానే ఉందని చెప్పి తెలిసింది అది.
0: అంటే ఈ వేద పోషణ అనేది స్వామి చాప కింద నీళ్ళ అలాగా ప్రవహిస్తూనే ఉన్నారు. మనకు తెలియకుండానే ఎంతో మంది యాక్టివేట్ అయ్యి ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ వేదం శిక్షణలోని. చాలా బాగుంది సార్. గోపీకృష్ణ గారు, విశాఖపట్నం జిల్లాలో ఏ విధంగా మీరు ప్లానింగ్ చేసుకుంటూ ఏమి నేర్చుకుంటున్నారో కొంచెం చెప్తారా మాకు?
2: తప్పకుండా. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా స్వామి 85వ పుట్టినరోజు సందర్భంగా వేదపారాయణ రుద్రపారాయణ చేద్దామని ఒక ఆలోచన వచ్చి ఒక 5 మందితో సభ్యులుగా మేము ఏర్పడి రుద్రపారాయణ ఇంటింటికి వెళ్లి మేము రుద్రపారాయణ చేద్దామని చెప్పి మేము కార్యక్రమం ప్రారంభించాం. మేము ప్రారంభించినప్పటికీనో 5 సభ్యులు ఉండేవాళ్ళం. ఈరోజు మేము రుద్రం పారాయణ చేయాలంటే మాకు సులభంగా ఇంచుమించు 150 మంది మాకు ఈరోజు విశాఖపట్నంలో తయారున్నారండి.
0: చాలా బాగుంది, చాలా బాగుంది.
2: దీనికి అంతా కారణం మొట్టమొదటిగాను మా గురువుగారు సుబ్రహ్మణ్యం గారు వేదం క్లాసులు రెగ్యులర్ గా ఆయన తీసుకోవడం, ఆయన లేనప్పుడు క్రాంతి కూడా తీసుకొని అందరికీ ఒకే సమయానికి క్లాస్కి రావడానికి అవ్వదు. అందుకనే ఉదయం పూట సుబ్రహ్మణ్యం గారు తీసుకుంటే సాయంత్రం లేడీస్ కి క్రాంతి క్లాసులు తీసుకోవడం. దానివల్ల మనకి 2 బ్యాచ్లు ఈరోజు పుట్టపర్తికి ఈరోజు మేము విశాఖ జిల్లా పత్యాధి సందర్భంగా వచ్చామంటే ఇక్కడ ఒక రోజు వేదం చదవడానికి లేడీస్ టీమ్ వచ్చారు, జెంట్స్ టీమ్ కూడా వచ్చారు. అది నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా మేము అనుకుంటున్నాం. ఇప్పుడైనా బాల వికాస్ టీమ్ కూడా సెపరేట్ చేసి 3 బ్యాచ్లు రావాలి. గ్రూప్ 3 లెవెల్ లో మనం కాన్సన్ట్రేట్ చేసి తీసుకొద్దాం అనే టార్గెట్ తో ఉన్నాం.
0: చాలా
2: దీనికి అంతా కారణం మొట్టమొదటిగాను మా గురువుగారు సుబ్రహ్మణ్యం గారు వేదం క్లాసులు రెగ్యులర్ గా ఆయన తీసుకోవడం, ఆయన లేనప్పుడు క్రాంతి కూడా తీసుకొని

0: కాన్సన్ట్రేట్ చేసి తీసుకొద్దాం అనే టార్గెట్ తో ఉన్నాం. అలాగే 85th బర్త్డే అయినప్పుడు 98th పుట్టినరోజు మనం 108 ఇళ్లలో స్వామి రుద్రపారాయణ చేయడం జరిగింది. మంచి స్పందన వస్తున్నది అక్కడ దీనికంటాను. ముఖ్యంగా దీనికి అందరికి కారణం ఏంటంటే ఫస్ట్ భగవంతుడు స్వామి ఆశీస్సులు, తర్వాత పుట్టుపతి వచ్చినప్పుడల్లా మేము ఆ వేదం చదువుతుంటే మాకు ఎంతో ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం కలుగుతుంది. మరి ప్రతిరోజు మమ్మల్ని ఎక్కడున్నా సరే మాకు రేడియో స్థాయి ద్వారా మాకు ఎప్పుడు అంతా టచ్ లో ఎప్పుడు మేము ఉంటాం దీనికంటాను. దానివల్ల ఏంటంటే అందరికిన్నో వేదం మీద ఒక ఇంట్రెస్ట్ బాగా కలిగి మేము మందిలో మేము విశాఖపట్నంలో మందిలో మేము నేర్చుకున్నామని చదువుతున్నామంటే మమ్మల్ని చూసి కొంతమంది వెనకాల వచ్చి పుస్తకాలు కూర్చొని చదువుకుని నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము చూసి అందులో వాళ్ళని మేము మళ్ళీ రండి మీకు మేము నేర్పిస్తామని చెప్పి తీసుకొస్తే అందులో ఒక ఇద్దరు సభ్యులు ఈ రోజు మాతో పాటు వేదం చదవడానికి పుట్టపర్తిలో వచ్చారండి. అది చక్కగా స్వామి ఆశీస్సుతోటి మీ కార్యక్రమం చక్కగా విశాఖపట్నంలో జరుగుతుంది. కార్యక్రమం జిల్లాల కార్యక్రమాలు కంటే రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి మనకి. యూత్ ఫోరం అనే డిస్ట్రిక్ట్ యూత్ మీట్ అయినప్పుడు మనం వేదం గురించి మాట్లాడడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరినీ మనం ఫాలో అప్ చేసి వాళ్ళకి మనం ఆన్లైన్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ పెట్టాం మనం. వాట్సాప్ లో నిర్మించి లెర్నింగ్ మాడ్యూల్స్ పుట్టపర్తి నుంచి మనకు రుద్రం లెర్నింగ్ మాడ్యూల్స్ వేదనాయన్ గారు కానీ గణేష్ గారు కానీ పెట్టిన లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారాను అది మేము అందరికి అందజేయడం జరుగుతుంది. దాన్ని కూడా చూసి అందరూ బాగుంది, ఇది మాకు ఇలాగే నేర్చు ఇంకా ఏమున్నాయి మాకు సూక్తాలు ఉన్నాయి పంపించండి అంటున్నారు. దీని ద్వారా ఈ ఇంటర్నెట్ సహాయంతో కూడా మనం దీన్ని బాగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భక్తుల్లోకి తీసుకెళ్ళడానికి అవుతుందండి.
1: స్వామి చెప్పినట్టు మనం టెక్నాలజీని టెక్నాలజీగా మనకి అనువైన విధానంగా దాన్ని మలుచుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని దీని ద్వారా తెలుస్తుంది సార్. చివరిగా ఇద్దరికి ఒక్కొక్క ప్రశ్న. స్వామి వారితో ఎంతో అనుబంధం ఉంది మీ ఇద్దరికి. ఈ వేదంకి రిలేటెడ్ గా ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా మీరు పంచుకుంటారా ఇద్దరును?
0: తప్పకుండా అండి. స్వామి అంటారు భగవంతుని మీద నమ్మకం ఉండాలి, ముఖ్యంగా మీరు ఏం చేసినా సరే నమ్మకంతో చేయాలి అని అంటారు. మేము రుద్రం చదువుతున్నప్పుడు పారాయణ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు సుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేసి అన్నారు, నేను ఈరోజు రాలేను, నాకు ఒంట్లో బాగోలేదు, స్టమక్ అప్సెట్ అయిపోయింది, నేను రాలేకపోతున్నాను దీనికి ఎన్నో అని అంటే, మీరు తప్పకుండా రండి స్వామి చూసుకుంటారు, స్వామి విభూతి వేసుకుని రండి, వస్తారు ఏం అవ్వదు మీకు అంటే, ఆయన కొంచెం అయిస్తాంగానే సరే వస్తాను కానీ ఎలా ఉంటుందో తెలియదు అన్న, స్వామి మీద భారం వేసిరండి అన్నాను. ఆయన వచ్చారు. అంతవరకు ఆయనకి స్టమక్ అప్సెట్ ఎమోషన్స్ ఇంతటి ఉన్నాయి. ఆయన విభూతి వేసుకుని కూర్చున్నారు. రుద్రపారాయణ చేయడం అనేది మనకి 3 అవర్స్ పడుతుంది అక్కడ చేసే కార్యక్రమం. 3 అవర్స్ లో కూడా ఆయన ఏమాత్రం లేకుండా శుభ్రంగా చేసుకున్నారు. అయితే ఇక్కడితో ఆగిపోలేదండి, చెప్పింది ఎంతవరకు నువ్వు చేస్తున్నావని స్వామి నెక్స్ట్ వారం అదే పరీక్ష నాకు పెట్టారు. పెట్టినప్పుడు నాకు అదే పరిస్థితి ఎవరైంది, నేను ఎవరికి చెప్పుకోలేను, శుభ్రంగా అసలు చెప్పలేను, ఎందుకంటే నేను ఆయన చెప్పాను కాబట్టి. నేను అదే పరిస్థితి చూసి నేను అదే నమ్మకం ఏవైతే అయింది స్వామి మీదే భారం, నేను ఎవరికి చెప్పుకోలేను, నేను వచ్చి కూర్చుంటాను ఉపయోగించుకుని నేను వెళ్ళాను. కూర్చున్నప్పుడు స్వామి కూడా అదే దీంతో అంటే ఒక మంచి కార్యక్రమం స్వామి మీద భారం వేసి చేస్తే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండాను, మనకి ఎంత ఒంట్లో బాగుండు లేకుండా స్వామి మీద భారం వేసి వెళ్తే కార్యక్రమం నిరాటంకంగాను ఎక్కడ అనుకున్న రోజు ఒక్క రోజు ప్రోగ్రామ్ ఇటు అటు ఒక మన ప్రోగ్రామ్స్ ఎన్నో చేశాము. కొంతమంది ఇంట్లో స్పందన ఎలా వస్తుందంటే రుద్రపారాయణ చేస్తే మా పూర్వజన్మ పుణ్యఫలం అండి, మీరు వచ్చారు మా ఇంట్లో రుద్రం చదివారు మాకు ఎంతో ఆనందంగా ఉందండి మాకు చెప్పేవారు. అంత వాళ్ళకి రెస్పాన్స్ వాళ్ళు అంటే హృదయం వాళ్ళకి స్పందన అంతగా తగిలిందా అనిపించి మేమేదో మంచి పారాయణ చేసి వచ్చేసామని అనిపిస్తుంది. కానీ స్వామి అలాగే స్వామి ఫోటో నుంచి మనకి ఎన్నో దీంట్లో అని చేస్తున్నప్పుడు విభూతి రావడం కానీ తేనె రావడం కానీ స్వామి ఫోటో నుంచి పూలు పడడం కానీ ఇవన్నీ సాధారణ అంటే అసాధారణమైన విషయాలు సాధారణంగా ఎన్నోసార్లు చూసాం. అసాధారణ విషయాలు స్వామి దివ్య ఆశీస్సులు అది దీనికంటే మా తాలూకా శక్తి సామర్థ్యాలు కాదు స్వామి తాలూకా అనుగ్రహం ప్రేమ అయింది. చిన్న కార్యక్రమం చేసినా ఆయన ఎంతో చక్కగా ఆశీర్వదిస్తారు. ఇది మాకు చాలా ఇటువంటి సంఘటనలు మాకు ఎంతో ఉత్తేజం కలిగిస్తారు స్వామి మీద.
1: సుబ్రహ్మణ్యం గారు,
2: నేను చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నేను చిన్నప్పుడు వేదం నేర్చుకున్నాను 9th క్లాస్ వరకు తాతగారి దగ్గర, తర్వాత దాన్ని పక్కన పెట్టేశాను. ఈ చదువులు ఈ గొడవ ఇంకా దాని జోలికి వెళ్లే తర్వాత ఇది పిల్లలు కూడా పుట్టారు నాకు. అప్పటిదాకా ఇంకా అసలు వేదం అన్నది మళ్లీ ముట్టుకోలేదు దాన్ని. మా కుర్రాళ్ళు ఇద్దరును ఒకసారి మా మిస్సెస్ తో ఇక్కడ పుట్టపర్తికి రావడం జరిగింది. అది సేవకు వచ్చింది. వీళ్ళిద్దరికి ఏం పని లేదు, పాటు లేదు. వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ మీరు వేదం చదువుతుంటే కూర్చునేవారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూర్చుని అక్కడికి వచ్చేసాక వారం రోజులు విన్నారు ఇక్కడ వాళ్ళు గణపతి అధర్శేషం చెప్పడం మొదలుపెట్టారు. అది ఎప్పుడు నేను చదువుకోలేదు. ఏంటి వీళ్ళు ఏదో కొత్తది చదువుతున్నారు వీళ్ళు, మనం ఎప్పుడు చదవలేదు అసలు ఇది.

0: అనే రాదు ఇది. వీళ్ళు అక్కడి నుంచి నేర్చుకున్నారంటే అక్కడ వారం రోజులు విన్నారు, వెళ్ళి వచ్చింది వాళ్ళకి, వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు అన్నారు. అయితే నేను ప్రయత్నం చేశాను అప్పుడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉండేవారు, అంటే తప్పులు వచ్చేవి నాకు. తప్పులు వచ్చి వాళ్ళు కరెక్ట్ చేసేవారు కాదు, నవ్వేవారు వాళ్ళు. ఏంట్రా ఎందుకంటే నవ్వుతున్నారంటే మీరు తప్పు చదువుతున్నారని వారు. అయితే ఎలాగ చెప్పండి అంటే వాళ్ళు చెప్పి వాళ్ళ చేత నేను గణిత చతుర్దశి నేర్చుకుని వాళ్ళ దగ్గర అప్పుడు అనుకున్నాను ఇదేంటిది, ఏదో చిన్నపిల్లలు వాళ్ళు చదువుతున్నారు, మనమేమో ఇంతలా ఉండి మనకు వచ్చి కూడా మనం ఇది చేయట్లేదని చెప్పి అప్పటి నుంచి ఈ వేదం నేర్చుకోవడం నేర్పడం ఈ రెండు అప్పుడు స్టార్ట్ చేశాను. ఇది నిజంగా స్వామి వెరకెళ్ళే, ఇది అంటే నా వల్ల ఏది కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకేవీ రావు, అన్నీ నేను పుస్తకం చూసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్తున్నప్పుడే నేను నేర్చుకో, ఎందుకంటే నాకు టైం ఉండదు, చదవనందుకు టైం ఉండదు, ప్రత్యేకంగా చదవనందుకు టైం ఉండదు. అని చెప్పి వాళ్ళకి చెప్తున్నప్పుడే నేను నేర్చుకుంటూ వాళ్ళకి చెప్పేస్తూ వాళ్ళు నేర్చుకుంటాను అని చెప్పి ఇది నిజంగా ఇది ఇది అంటే గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ మై లైఫ్ స్వామి చేసింది. అది
1: స్వామి చెప్తుంటారు టీచింగ్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా స్వామి విద్యార్థులు మనకు వచ్చిన కొంతలోనే అందరికీ షేర్ చేసుకోవాలి అన్న మంచి ఉద్దేశం అనుకుంటే ఆటోమేటిక్ గా ఎక్కువ నేర్చుకోవాలి అన్న ఆలోచన స్వామి ఇచ్చి దానికి తగిన వనరులు కూడా సమకూరుస్తారు మనం ఎక్కువ నేర్చుకోవడానికి. చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు, గోపికృష్ణ గారు, మీ అనుభవాన్ని వేదం శిక్షణ ఎలా జరుగుతుంది జిల్లాలో రాష్ట్రంలో అన్నది మాతో పంచుకున్నారు. సాయిరామండి. ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ భాగాన్ని విన్నారు. రేపు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగ మాలిక ఒక భావవీచిక.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రల గురించి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు అందిస్తున్న ప్రసంగమాలికకు స్వాగతం. ఈనాటి రెండో భాగంలో పద్మావతి గారు మాద్రి, సుదేక్షణ, అంబ, గంగ పాత్రల గురించి మనకి తమ ప్రసంగాన్ని అందిస్తారు. సాయిరాం.

భారతంలో మాద్రి పాత్ర పెద్దగా నిడివిలేని పాత్ర. ఆదిపర్వంలో పంచమాశ్వాసంలో ప్రారంభమై పంచమాశ్వాసంలోనే ముగిసిపోయే పాత్ర మాద్రిది. మాద్రి మద్రరాజతనయ, పాండుభూపాలుని రెండవ పత్ని, కుంతి సపత్ని. కుంతి ధర్మ వాయు ఇంద్ర అనుగ్రహంతో సంతానాన్ని పొందాక మాద్రి పాండురాజుతో తన మాతృత్వ వాంఛ గురించి చెప్పి కుంతి ద్వారా తనకు సంతాన ప్రాప్తి కలిగేలా చెయ్యమని పాండురాజును ప్రార్థించే సమయంలో మాద్రి పాత్ర మనకు పరిచయమవుతుంది. ప్రారంభంలోనే ఆమె పలుకుల్లో ఏదో నైరాశ్యం కనిపిస్తుంది. నే బోరచి ఆడుపుట్టు ఉనబుట్టి నిరర్థక జీవనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కానబోలమిన్ అంటుంది. అంటే నేను నిరర్థకమైన ఆడుపుట్టుక పుట్టి సంసార సుఖకారకమైన మంచి కొడుకులను పొందలేకపోవడం చేత నిరర్థక జీవితం గడుపుతున్నాను అని అర్థం. ఎక్కడో ఈమెలో వివేచన లోపించింది అనడానికి ఈ మాటలు నిదర్శనంగా ఉన్నాయి. కుంతి కూడా ధర్మజుడు జనించే వరకు సంతానాన్ని పొందలేదు. ఒకవేళ కర్ణుని పొంది ఉంది ఆమె అప్పటికే అనుకున్నా అతన్ని ఎత్తి పెంచే తల్లితనానికి దూరంగానే బ్రతికింది కదా కుంతి. కుంతిలో ఇలాంటి నైరాశ్యపు ఛాయలు ఎక్కడా కనిపించవు. భర్త మరణించిన తర్వాత కూడా సపత్ని సంతానమైన నకుల సహదేవుల్ని తన బిడ్డల కంటే అతిశయంగా ప్రేమించి పెంచింది. 5 మందిని పెంచి పెద్ద చేసింది. దాయాదుల పంచున తలదాచుకోవాల్సి వచ్చినా సహించి ధర్మ మార్గంలో నడిచేలాగూ వారిని తీర్చిదిద్దింది. తన బాధ్యతను నిర్విరామంగా నిరవశేషంగా అంటే ఎడతెగకుండా మిగులు అనేది లేకుండా నెరవేర్చింది. ఏనాడూ తన ఆడుపుట్టుక నిరర్థకమని భావించలేదు. కాని మాద్రి తన ఆడుపుట్టుక నిరర్థకమని భావించి సంతానం కోసం పాండురాజును ప్రార్థించింది. పాండురాజు కూడా నేను నీలాగే ఆలోచిస్తూ ఉంటాను, నేను చెప్తే కుంతి కడునెయ్యముతో అంటే మిక్కిలి ప్రీతితో నీకు సంతానాన్ని కలిగించే ఏర్పాటు చేస్తుంది అంటాడు. అంటే కుంతి మిక్కిలి ప్రీతితో సపత్ని అని కూడా తలచకుండా మాద్రికి సంతానాన్ని కలిగిస్తుంది అనే నమ్మకం పాండురాజులో ఉంది అన్న విషయం కూడా కుంతి మాద్రుల గుణలక్షణ విషయంలో ఉన్న భిన్నత్వాన్ని తెలియపరుస్తుంది. అలా కుంతి వరంతో అశ్విని దేవతల అనుగ్రహంతో మాద్రి నకుల సహదేవుల్ని పొందింది. కాని ఆమెలో వివేచన లోపించడం వల్లనే కిందమ మహర్షి శాపం విషయం జ్ఞాపకం ఉన్నా భర్తను వారించలేక అతని మరణానికి కారణమైంది. మాద్రి రక్షణలో కుంతి ఏమరి ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది అంటాడు కవి నన్నయ్య. ఈ మాట కూడా కుంతి మాద్రుల ప్రవృత్తుల్లో ఉన్న భిన్నత్వాన్ని సూచిస్తోంది. కుంతి నిరంతరం మాద్రిని పాండురాజును కలవనీయకుండా జాగ్రత్త పడుతోంది. కాని మాద్రిలో వివేచన లోపించింది అని సూచించాడన్నమాట ప్రసన్న కథ కలితార్థయుక్తితో రచన చేసే నన్నయ్య అని అనిపిస్తుంది. స్వామి అంటారు కదా, హృదయ భూమిని సాగు చేయండి, మీ మనసు మడకగా గుణములే ఎద్దుల్, వివేకమను చెలకోలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు అని. వివేకమనే చెలకోలతో హృదయాన్ని దున్నాలి. మానవునకు మనోనియనం చాలా అవసరం. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు అంటారు స్వామి. లోపలి కామక్రోధాదులకు లొంగిపోయేవాడు బయట శత్రువుల్ని ఎలా ఆనవాల పట్టగలుగుతాడు అంటారు. కామము క్రోధము లోభము మోహము విడువుము నేనెవ్వడనని అనుకో, తము తామెరుగని దద్దమ్మల కగు నరకము లోపల నానాబాధులు అని కూడా అంటారు మన స్వామి. పాపం కామాన్ని జయించలేని పతిని పోగొట్టుకుని తన కారణంగా అతడు మరణించాడే అన్న వేదనతో కుమిలిపోయింది మాద్రి. కుంతి కురునాథు మనప్రియ ధర్మపత్ని అంటూ సంబోధించింది మాద్రిని. అంటే కురునాథుడైన పాండురాజు మనస్సుకు ప్రీతి కలిగించే ఓ ఇల్లాలా అని అర్థం. ఇలా దెప్పి పొడిచి తన మనస్సులోని బాధను వెలిగక్కింది కుంతి. ఇంకా ఇలా అంటుంది కుంతి, నేను భర్తను విడిచి ఒంటరిగా బ్రతకలేను, బిడ్డలను సాకి రక్షించు, నేను భర్తతో పాటు మరణిస్తాను అంటూ దెప్పి పొడుస్తుంది కుంతి. అప్పుడు అలా దెప్పి పొడిచిన కుంతితో సత్సంతానాన్ని అందించి భర్త మనసును గెలుచుకున్న దానివి నీవే, అతడు పుణ్యలోకాలను పొందటానికి కారణమైనావు, నేను కనీసం పరలోకంలోనైనా భర్తకు ప్రీతి చేయడానికి పోతాను అని నిర్వేదంతో పలికి భర్తతో సహగమనం చేసింది మాద్రి. స్వామి అంటారు, కామశక్తియే అధికమీ కాలమందు, కోరికనే తరువున్నది పెరుగు నీరు పోయరాదు అని. అంటే వివేచన లోపించి కామశక్తి కాంక్షాలక్షణం కోరికలు పెరిగితే మనిషి బ్రతుకు ఎలా అర్ధాంతరంగా ముగిసిపోతుందో మాద్రి పాత్ర తెలియజేస్తుంది. అనవసరంగా వ్యక్తి నిర్వేదానికి లోనైతే వివేకం లోపిస్తుంది. వివేకం లోపిస్తే వ్యక్తిని మనశ్చాంచల్యం ఆక్రమిస్తుంది, కాంక్షలకు బలి అవుతాడు, తద్వారా జీవితాలు సర్వనాశనమవుతాయి
అన్నదానికి మాద్రి పాత్ర ఒక ఉదాహరణ. కడకు మాద్రి పాత్ర చూస్తే స్వామి అన్నట్లు పాఠకులకు ఒక వేదాంత నిర్వేదం కలుగుతుంది. కలియుట బాయుట కాలవాహిని, కాంక్షలు విడిచి చూడండి, కర్మయోగమే జన్మకు ముఖ్యము, ధర్మము నడిచి మెలగండి అనే స్వామి ప్రబోధ మనకొక జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మనం ఏ నైరాశ్యానికి లోను కాకుండా ఉత్సాహంతో సరైన మార్గంలో జీవితం గడుపుతూ మన జీవన నౌకకు స్వామి మాటల్ని లంగరు చేసుకుని ముందుకు సాగాలి అనే విజ్ఞానాన్ని మాద్రి పాత్ర పరోక్షంగా మనకు కలిగిస్తుంది. మహాభారతంలో సుధేష్ణ పాత్ర విరాట పర్వంలో వస్తుంది. ప్రధానమైన పాండవ కథాగమనంలో ముఖ్యమైన పాత్ర సుధేష్ణది. సుధేష్ణ కీచకుని సోదరి. పాండవుల అజ్ఞాతవాసంలో వారి ఉనికిని దుర్యోధనుడు పసిగట్టడానికి వీలైన కీచక వధ ఉపకీచక వధకు తాను కూడా అనుకూలంగా కొంత ప్రవర్తించిన పాత్ర సుధేష్ణ. సుధేష్ణ మదిర తెమ్మని ద్రౌపదిని కీచకుని ఇంటికి అంత త్వరగా పంపకపోయి ఉంటే కీచక వధ ఉపకీచక వధ అంత త్వరగా జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ద్రౌపది వెంట ఇంకొంతకాలం పడి ఉండేవాడేమో కీచకుడు. ద్రౌపది అతని భార్య నుండి ఇంకొంతకాలం తప్పించుకునే ప్రయత్నమైనా చేసి ఉండేదేమో. కొంతకాలంలో ముగియనున్న వారి అజ్ఞాతవాసం, పాండవుల అజ్ఞాతవాసం ఈ లోపల ముగిసి ఉండేదేమో అనిపిస్తుంది. అధిక మాసం వచ్చి పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోయింది కాని పాండవుల అజ్ఞాతవాస భంగానికి కూడా ఒక రకంగా ముఖ్యమైన పాత్ర అయ్యుండేది సుధేష్ణ. అయితే ఒకవైపు నుండి చూస్తే సుధేష్ణ కీచకుని ఆపడానికి అశక్తురాలు. ఆమె ఆపినా ఆగి ఉండేవాడు కాదు ఉద్ధతుడు కామాతురుడైన కీచకుడు. సుధేష్ణలోని తమ్ముని మాటకు ఎదురు చెప్పలేని నిస్సహాయమైన లక్షణం చేత పాఠకుల సానుభూతిని కొంత పొంది ఉండేదేమో కాని ఆమె నయవంచకమైన మాటలు ప్రవర్తన చేత పాఠకుల దృష్టిలో నయవంచికగానే మిగిలిపోయింది. స్వామి అంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అని. మానవత్వమనగా మనసు మాట క్రియయు అన్ని ఒకటిగా అనే అతికియుండు, మనసునందు వేరు మాటయు క్రియయును వేరువేరులైన విలువదేమి అంటారు స్వామి. అంటే మనస్సు వాక్కు క్రియ ఇవన్నీ ఏకంగా ఒకటే అయితేనే మహాత్ముడు, ఇవి వేరువేరైతే దురాత్ముడు, అలా దురాత్ముడైతే విలువే ఉండదు అని అంటారు స్వామి. ఆ విధంగా దురాత్మురాలు సుధేష్ణ. ద్రౌపదీ సంగమాన్ని కోరుకున్న కీచకుడు అక్కకు ఆ విషయం చెప్పినప్పుడు అతనికి పరసతీ సంగమం ఎంత చెడ్డదో బుద్ధులు చెప్పి చూపింది సుధేష్ణ. నిరసాకార సైరంధ్రిని కోరతగునే అంటూ ఆమె పట్ల విముఖత కలిగేలా చేయడానికి ప్రయత్నించింది. ఇక్కడంతా కొద్దో గొప్పో పాఠకుల సానుభూతిని పొందుతుంది సుధేష్ణ. వీడికి ఇటు మన్మథ బాణాల చేతనైనా గాని గంధర్వుల చేతనైనా గాని చావు తప్పదు, వీడి దుష్కర్మ ఫలించబోతోంది అనుకుని ఎలాగైనా నేను ద్రౌపదిని నీ మందిరానికి పంపిస్తాన్నాయనా, మదిర కోసమని నీ నివాసానికి ఆమెను ఈ దినమే పంపిస్తాను అని చెప్పింది సుధేష్ణ. ఇక్కడ వరకు కథలో ఆమె నిస్సహాయమైన లక్షణం కనిపిస్తుంది. తరువాతే కథలో ఆమెలోని దుష్టత్వం ప్రతిఫలిస్తుంది. ద్రౌపదిని పిలిచి, కీచకుని ఇంట్లో రకరకాల మదిరలు లభిస్తాయి, నాకు దాహంగా ఉంది తీసుకుండ్రా అంటుంది. ఇలా అన్న సుధేష్ణతో ద్రౌపది అంటుంది, అమ్మా నన్ను విడిచి ఎవరినైనా పంపు, నేను నీ కొలువులో చేరేనాడే నీ అనుజ్ఞను పొందాను, నీచమైన పనులు చేయనని చెప్పి మీ అంగీకారాన్ని పొందాను కదా, నా భర్తలు నా దగ్గర లేకున్నా నేను నమ్మకంతో నీ పట్ల నమ్మకంతో ధైర్యంగా నీ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈ రీతిగా మర్యాద తప్పడం తగునా, నేను సమ్మానార్హమైన కార్యాలు మాత్రమే చేసేదాన్ని కాని ఇలా నీచ పరిచారికలు చేయదగిన పనులు చేసేదానినా, నేను సైరంధ్రిని కదా అంటుంది. అంటే సుధేష్ణ అంటుంది, ఓ చెలి, నేను ఇష్టపడి త్రాగే మద్యాన్ని తెచ్చేందుకు నీచ స్త్రీలను పంపించడం ఇష్టం లేక నీకు చెప్తే దాన్ని నీవు దోషంగా భావించి బాధపడుతున్నావు, ఇది స్నేహలక్షణమేనా? కీచకుని ఇల్లు నా స్వంత తమ్ముడి ఇల్లు, పరాయి ఇల్లు కాదు, నీ గురించి అందరికీ తెలుసు కదా, నేను నీ గురించి నీ సద్గుణాలను గురించి అందరికీ చెప్తూ ఉంటాను, నిన్ను ఎవరేమనగలరు అని అనేక రకాలుగా ప్రార్థించింది. ఇక్కడ ఆమె నయవంచన ప్రవృత్తి కనిపిస్తుంది. దీన్ని కూడా ఆమె చేతగాని తత్వం అసమర్థ లక్షణం అని చెప్పడానికి లేదు.
కీచకుని చేత పరాభవం పొందిన సైరంధ్రి నన్ను ఈ విధంగా కీచకుని ఇంటికి పంపిన జంతకు అంటే దూర్తురాలికి ఈ విషయమంతా వివరించి నిందించాలని తలచి సుధేష్ణ దగ్గరకు పోతే, అయ్యో ఇలా నీ మీద ధూళి దూసరితమైంది ఎందుకని? ఏ కారణంగా ఎవరు నీకేం కీడు చేశారు? ఎలాంటి సాహసులు వారు? వారిని వధిస్తాను, అవమానాల పాలు చేస్తాను, కష్టాల పాలు చేస్తాను, రూపు మాపుతాను అంటూ మరింత కపటంగా మాట్లాడినప్పుడు ద్రౌపదికే కాదు పాఠకులకు కూడా ఆమె అసలు రూపు కనిపిస్తుంది. అందుకే ద్రౌపది అంటుంది, నా పరాభవం తీర్చడానికి సమర్థులైన నా భర్తలున్నారు, నీవంత కోపించాల్సిన అవసరం లేదు అని వాతలు పెడుతుంది. ఇలా స్వార్థపరత్వం, కపట నయవంచన ప్రవృత్తి రూపెత్తిన పాత్రగా సుధేష్ణ కనిపిస్తుంది. ఆమెలో కుశాగ్రబుద్ధి ఉన్నా అది స్వార్థానికే సహకరిస్తుంది. మాటల్లో మృదుత్వం కనిపించినా అది నటనే, నయవంచనే. అది ఆమె స్వార్థానికే తోడవుతుంది. కీచక వధకు ఉపకీచక వధకు కారణభూతురాలై మనస్తాపాన్ని పొందింది. స్వామి అంటారు, చెడ్డ పనిని చేసి మంచిని చెందబోరు, మంచి పని చేసి కీడును కాంచబోరు. నిమ్మమును నాటి చూతఫలంబు గనున నిమ్మ ఫలమును కనున చూతంబు నాటి. కాబట్టి చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలమే వస్తుంది, మంచి పని చేస్తే మంచి ఫలమే వస్తుంది. నిమ్మ చెట్టు నాటి మామిడి పండుని, మామిడి చెట్టు నాటి నిమ్మకాయను మనుషులు పొందలేరు అంటారు. అలా స్వామి అన్నట్లు సుధేష్ణ మాటల్లో తీపి ఉంది, కాని మనస్సులో మంచి లేదు. మాటలందు తీపి మనసులో చేదుంచ మంచి కాదు మీకు మచ్చ కాని, మచ్చలేని బ్రతికే మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపుచున్నమాట అంటారు స్వామి. ద్రౌపది భీములతో తన కష్టం గురించి తెలిపి కీచక వదకు భీముణ్ణి నియోగించాలని ప్రయత్నించే సందర్భంలో తన కష్టాల గురించి ఏకరువు పెడుతూ, నేను పనులు చేసే సమయంలో కుంతి కాని మీక్ కాని అంత భయపడను, అత్యంత కలుషాత్మ విరటుని కాంతకు మాత్రం అంటే సుదర్శనకు మాత్రం భయపడతాను, ఆమె కనుసన్నల్లో పనులు నిరంతరం చేస్తూ ఉండటం మూలాన నా చేతులు కాయలు కాచిపోయాయి చూశావా అని చూపిస్తుంది. ఇక్కడ ద్రౌపది మాటల్లో ఆమె అంటే సుధేష్ణ అత్యంత కలుషాత్మ అన్న విషయం వ్యక్తమవుతోంది. అందుకే కీచక ఉపకీచక వధానంతరం లోపల ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని, నవ్వుని పెదవి చివరల్లో నొక్కిపెట్టి సంతోషంతో తేలిపోతూ అది కనిపించనీయకుండా గంభీరత్వమని ముసుగేసుకుని వచ్చింది ద్రౌపది సుధేష్ణ దగ్గరకు. అప్పటికి సుధేష్ణలో నయవంచన వెనకబడి కేవలం స్వార్థపరత్వం, భయం మాత్రం బయటకు వచ్చింది. అమ్మా, నా భర్తను నా పిల్లలను మాత్రం కాచి రక్షించు అని ప్రార్థిస్తుంది ద్రౌపదిని. స్వామి ఇలా అంటారు, స్త్రీ అంటే త్రిగుణాత్మక స్వరూపం, సకార తకార రకారాలు, ఈ మూడింటి ఏకత్వమే స్త్రీ. స్త్రీ అంటే మొదట సకారం, తరువాత తకారం, ఆ తర్వాత రకారం వస్తున్నాయి. అనగా సత్వ రజో తమో గుణముల స్వరూపమే స్త్రీ ఆకారం అంటూ, స్త్రీలో ప్రధానంగా సత్వగుణం, ఆ తర్వాత రజోగుణం, ఆ తర్వాతే తమోగుణం ఉండాలంటారు. కాని సుదేష్ణలో మొదట తమోగుణం, తరువాత రజోగుణం కనిపిస్తాయి, కాని సత్వగుణం అనేది అస్సలు కనిపించదు. విరటంలోనూ చేతకాని ప్రవృత్తి, అసమర్థపు లక్షణం ఉన్నాయి. ఉపకీచకులు వచ్చి ద్రౌపదిని అన్నతో పాటు కలిపి కాల్చేస్తామన్నప్పుడు వీళ్లకు చేటు ముడింది చావని గంధర్వుల చేతుల్లో అనుకుని సరే అంటాడు. కాని సుధేష్ణలాగా నయవంచనతో, కపట లక్షణంతో, తీయని మాటలతో ప్రవర్తించడు. సుధేష్ణ అనే పదానికి అర్థం రెండు రకాలుగా భావించవచ్చు. సుధా ఈషణ, సుధేష్ణ అంటే చక్కగా ఉంచిన కోరికలు కలది అని అర్థం. అంటే కోరికలు నిగ్రహించి సమస్థితిలో ఉంచే మానసిక ప్రవృత్తి కలది అని అర్థం. ఇంకొక అర్థం సుధిషణ అంటే చక్కని బుద్ధి కలది అని అర్థం. కాని ఈ రెండర్థాలు ఈమె ప్రవృత్తికి సమన్వయించవు. సగటు మనిషిలో ఉండే స్వార్థపరత్వం, నయవంచనలతో, బంధుప్రీతి, ప్రత్యేకించి దుష్టులైన తమ్ముళ్ల పట్ల ప్రీతి ఉండే అక్కగా సుధేష్ణ కనిపిస్తుంది తెలుగు భారతంలో. పాఠకుల జాలిని, సానుభూతిని పొందదు సరికదా, పాఠకుల దృష్టిలో విలువ జారిపోయిన పాత్ర సుధేష్ణది. కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక. వీరికి స్వయంవరం చాటిస్తాడు కాశీరాజు. భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీరుని కోసం స్వయంవరంలో తక్కిన రాజులను జయించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకుని వచ్చి వివాహ ప్రయత్నాలు చేస్తాడు తన తమ్మునితో. అప్పుడు అంబ తాను సాంభపుర రాజైన సాళ్వుని ప్రేమించినట్లు చెప్తుంది. తనను సాళ్వుని కడకు చేర్చమంటుంది. అతడు కూడా తన్ను ప్రేమించాడు అని చెప్తుంది. భీష్ముడు తల్లి సత్యవతికి విషయం తెలిపి అంబను సగౌరవంగా సాళ్వుని వద్దకు సాగనంపుతాడు. భీష్ముని వెంటపోయిన నీకు కన్యాత్వం పోయింది, నిన్ను భార్యగా స్వీకరించలేను అంటాడు అంబతో సాళ్వుడు. భీష్ముడు తన తమ్ముని కోసమే తన్ను తీసుకుని వెళ్లాడని,
తండ్రి తన ప్రేమ సంగతి తెలియక తన్ను కూడా స్వయంవరాలంకార భూషితను చేయడం చేత భీష్ముడు పొరపడి తీసుకుని వెళ్లినాడని, ఇందులో భీష్ముని తప్పేమీ లేదని, విషయం తెలిసిన వెంటనే సగౌరవంగా తన్ను సాంబపురానికి పంపించాడని ఎన్నో విధాల సాళ్వునకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అంబ. అయినా సాళ్వుడు ఆమెను చీకొట్టి పంపించివేస్తాడు. సాళ్వుడు నన్ను తిరస్కరించినప్పుడే సంసారానికి దూరమైనాను, ఇక భీష్ముని వద్దకు ఎందుకు పోవాలి? దీనికంతకూ మూలమైన గాంగేయునిపై అంటే భీష్మునిపై పగ తీర్చుకోవడానికి తపస్సు చేస్తాను అని అంబ నిర్ణయించుకుంటుంది. తపస్సు కోసం అడవికి పోయిన అంబతో అక్కడి మునులు ఘోరమైన తపస్సును కోమల్లైన స్త్రీలు ఆచరించలేరని ఎంత చెప్పినా వినకుండా తపస్సుకు పూనుకుంటుంది. ఇంతలో అక్కడికి హోత్రవాహనుడని రాజర్షి వస్తాడు. అతనికి అంబ దౌహిత్రి అంటే కూతురి కూతురు. ఇది తెలుసుకుని అతడు అంబ విచారానికి కారణం అడుగుతాడు. విషయం తెలుసుకునే ఆ రాజర్షి పరశురాముని శిష్యుడు భీష్ముడు అని, పరశురాముని మాట భీష్ముడు వింటాడు కాబట్టి పరశురాముని ద్వారా అంబ తన కష్టాలు గట్టెక్కించుకోవచ్చని చెప్తాడు. ఇంతలో హోత్రవాహన్ని చూడ్డానికి పరశురాముడే అక్కడికి వస్తాడు. అంబ వల్ల అతడు విషయమంతా తెలుసుకుంటాడు. అప్పుడు పరశురాముడు అంటాడు అంబతో, నీకిద్దరూ పరాభవం చేశారు, సాళ్వుని కడతీర్చాలా భీష్ముని పరిమార్చాలా అని అడుగుతాడు. తన కోపమంతా భీష్ముని పైననే అంటుంది అంబ. పరశురాముడు అంబను తీసుకుని భీష్ముని కడకు వచ్చి భీష్మునితో అంబను అతని తమ్ముడైన విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయమంటాడు. పరపురుషురాసక్తురాలైన స్త్రీని ఏ విధంగా తమ్మునికిచ్చి వివాహం చేయగలనని పరశురాముని మాటను తిరస్కరించాడు భీష్ముడు. కోపించిన పరశురాముడు భీష్మునితో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ఇద్దరు సమవుజ్జీలుగా ఉంటారు. ఇద్దరి కోపాగ్ని గంగ, మునులు, వసువులు వచ్చి శాంతింపచేస్తారు. పరశురాముడు అంబతో తన వల్ల అయినదంతేనని, అంబ విషయంలో ఇక తానేమి చెయ్యలేనని అంటాడు. అంబ సరేనని వెళ్లిపోయి తపస్సు ద్వారా భీష్ముని సాధింపదలచి ఘోర తపస్సు చేసి శివుని ప్రత్యక్షం గావించుకుని మరుజన్మలో భీష్ముని చంపే విధంగా వరం పొంది అగ్నికి ఆహుతి అవుతుంది. మరుజన్మలో ఆ అంబ స్త్రీగా పుట్టి యక్షుని దయవల్ల పురుషత్వాన్ని పొంది శిఖండి నామధేయంతో పెరుగుతూ ఉంటుంది. భీష్ముడు స్త్రీలతోనూ, స్త్రీల పేరు పెట్టుకున్న వారితోనూ, పూర్వం స్త్రీలై తరువాత పురుషులైన వారితోనూ, స్త్రీ ఆకారం గలవారితోనూ యుద్ధం చేయనని వ్రతం పూని ఉంటాడు. అందుకే శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తూ భీష్ముడు అస్త్రసన్యాసం చేసేటట్లుగా చేసి గెలుస్తాడు. ఇది అంబ వృత్తాంతం. అంబ ప్రవృత్తి చాలా విచిత్రంగా ఉంటుంది. సాళ్వునితో భీష్ముడి గురించి గౌరవంగా మాట్లాడుతుంది. తన్ను గౌరవంగా సాళ్వుని కడకు పంపిన భీష్ముని పట్ల గౌరవం ప్రకటిస్తుంది అంబ. కాని సాళ్వుడు తిరస్కరించేటప్పటికీ అంబ కోపమంతా భీష్మునిపైకి మళ్ళుతుంది. తర్వాత జీవితమంతా భీష్మునిపై పగ సాధించడం కోసమే వినియోగిస్తుంది. ఒక జీవితం కాదు, తరువాతి జన్మను కూడా అంబ అందుకోసమే వినియోగించుకుంటుంది. తన్ను తిరస్కరించి తన శీలాన్నే శంకించిన సాళ్వునిపైకి మరలాల్సిన ఆమె క్రోధం, పగ భీష్మునిపైకి మళ్లడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనికి కారణం ఆమెకు సాళ్వునిపై ఉన్న ప్రేమ కావచ్చు కారణం. ఇక అతడు తన్ను స్వీకరించడు కాబట్టి తన జీవితం వ్యర్థమైందని, అలా వ్యర్థమవడానికి కారణం భీష్ముడని అనుకుందేమో అంబ. అందుకే అతనిపై పగ సాధించదలిచి ఉండవచ్చు. అందుకే కవి ఆమె గురించి చెబుతూ ఇలా అంటాడు, సాళ్వునితో అంబ కామ శరపీడిత అగుచు ఇట్లా మాట్లాడింది అంటాడు కవి. ఆ కామమే ఆమెలోని క్రోధాగ్నిని రగల్చింది. కామ వైఫల్యం క్రోధమై భీష్మునిపై ప్రవహించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, కామాత్ క్రోధోభిజాయతే, కామాద్భవతి క్రోధ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. అంటే కామం వల్ల క్రోధం కలుగుతుంది, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, స్మృతినాశనం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధినాశనం వల్ల మనిషే నశిస్తాడు అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటే సాయికృష్ణుడు ఇలా అంటున్నాడు, కామశక్తి అధికమీ కాలమందు, వాని మిత్రుడు క్రోధుడు, వీరిరువుర చేర్చుకున్నట్టి జనులకు చేటు కలుగు, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు అని. కామం, క్రోధం ఇవి రెండు మిత్రులు, ఒకదాని వెంట ఒకటిగా వచ్చేస్తాయి అంటారు స్వామి. ఇలా ఒక జన్మలో క్రోధం వల్ల పీడింపబడటమే కాదు, మరు జన్మకు కూడా దాన్ని కొనసాగించింది అంబ. జీవిత కాలమంతా తపస్సు చేసి శివునితో పగతీరేటట్లుగా భీష్ముని వధించాలని ప్రార్థించి అగ్నికి ఆహుతి అయి మరణించేటప్పుడు కూడా క్రోధ దీప్తమూర్తి అయి భీష్ముని వధించుదాన అనుచూ స్వదచొచ్చే అని వర్ణిస్తాడు కవి.
అలా ఒక జీవిత కాలం కాదు, మరు జీవిత కాలం కూడా కామక్రోధాదులతో బాధింపబడిన జీవి అంబ. స్వామి అంటారు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోపలి శత్రువైన కామక్రోధాదులకు లొంగిపోయిన అంబ బయటి శత్రువైన భీష్ముని అస్త్ర సన్యాసానికి మాత్రం కారకురాలైంది తప్ప అతన్ని వధించలేకపోయింది. గోడకట్టువాడు గోడతో పాటుగా పైకి పోవుచుండు భాగ్యవశత, బావిత్రవువాడు బావితో పాటుగా అడుగు భాగములకు అరుగుచుండు. ఇది స్వామి మాట. గోడ కట్టేవాడు గోడతో పాటుగా పైపైకి పోయినట్లే సుగుణాలు అలవర్చుకున్నవాడు మెట్టు పైమెట్టుగా అభివృద్ధి పథంలో పయనిస్తాడు. బావి త్రవ్వేవాడు బావితో పాటుగా అడుగు భాగానికి పోయినట్లే దుర్గుణాలు అలవర్చుకున్నవాడు పతనమైపోతాడు అని భావం. ఆ విధంగా రెండు జన్మలను కామక్రోధాదులతో నాశనం చేసుకున్న అంబ పాత్ర మానవుల కళ్ళు తెరిపిస్తుంది. గంగ పాత్రతోనే భారతంలో ప్రధాన కథకు శ్రీకారం చుట్టబడింది. గంగ పాత్ర ద్వారా ఒక పారమార్థికమైన ధర్మాన్ని, మాతృత్వపు మమకారాన్ని చూపించదలుచుకున్నాడేమో మహాకవి అనిపిస్తుంది. వశిష్ఠుని కామధేనువును అపహరించి భూలోకంలో జనించమని అతడిచ్చిన శాపాన్ని పొంది మానవయోనిలో జనించటం ఇష్టం లేక అష్టవసువులు పరమపావని అయిన గంగ కడుపున జన్మిస్తామని అంటారు. అప్పటికే తన్నిష్టపడే మహావిష్ణుని భార్య గాదలచిన గంగ తన కోరిక కూడా అదేనని, తాను వారికి ఉపకారం చేస్తానని అంటుంది. అట్లయితే తాము జన్మించిన వెనువెంటనే నీళ్లలో వేస్తూ ఉండమని, మానవలోకంలో ఎక్కువ కాలం ఉండలేమని, వశిష్ఠుడు కూడా దానికి అనుమతించాడని అష్టవసువులు చెప్తారు. కాని తాను మానవలోకానికి వచ్చిన పిదప తనకు కూడా దీర్ఘాయుష్మంతుడైన కొడుకొకడు కావాలని అంటుంది గంగ. వాళ్లు తమ ఒక్కొక్కరి ఆయుష్లో నాలుగవ వంతు పొంది దీర్ఘాయువు కాబోతున్న అష్టమ వసువు ఆమె పుత్రుడై ఆమె మాతృత్వపు మమకారాన్ని తీర్చగలడు అని సెలవిస్తారు. శాపదగ్ధుడైన మహాభిషుడు భూలోకంలో శంతనునిగా జన్మించిన తరువాత గంగ అతనికి గంగానదీ తీరంలో సాక్షాత్కరిస్తుంది. ఇద్దరూ పరస్పర ఆకర్షణకు లోనవుతారు. ఆమెను ఇష్టపడుతున్న శంతనునితో ఆమె తాను భార్య కావడం అతనికిష్టమైతే భార్యగా తానే పని చేసినా వారించరాదని, తనకు అప్రియమైన మాటలు మాట్లాడరాదని షరతు విధిస్తుంది. అలా జరిగితే తానతన్ని వదిలి వెళ్లిపోతానని అంటుంది గంగ. శంతనుడు అంగీకరించిన తర్వాత అతన్ని వివాహం చేసుకుని మనుష్య రూపాన్ని ధరించి అతనితో కాపురం చేస్తుంది. జన్మించిన వసువులందరినీ పుట్టిన వెంటనే నీటిపాలు చేస్తూ ఉంటుంది గంగ. శంతనుడు అది చూసిన ఎక్కడ తన్ను వదిలిపోతుందో అనే భయంతో అవన్నీ సహిస్తాడు. కాని ఎనిమిదవ వసువు జన్మించిన వెంటనే పుత్ర వ్యామోహంతో శంతనుడు, నీవు పుట్టిన బిడ్డలందరినీ ఏటిపాలు చేసిన కషాయి దానివి, కాని ఈ బిడ్డను నా ప్రాణముండగా నేను విడిచిపెట్టను అని పలుకుతాడు. ఈ మాట విని గంగ, నీవు నాకు అప్రియమైన మాటలు మాట్లాడావు, వీళ్లు వశిష్ఠుని శాపం చేత భూలోకంలో జనించవలసి ఉంది, అందుకే నా గర్భాన ఉదయించారు, భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా వీళ్లను వెంటనే విముక్తుల్ని చేయమని ప్రార్థించినందువల్ల దేవహితం కోసం మనుష్య స్త్రీరూపం దాల్చి నీ వల్ల వసువులకు జన్మనిచ్చి వారికి విముక్తి కలిగించాను, ఈ అష్టమ వసువు వసువులందరి ఆయుష్లో నాలుగవ వంతు తాను గ్రహించి సకల ధర్మమూర్తి అయి జనించాడు, లోకహితార్థమై ఇతను మానవలోకంలో చిరకాలం జీవిస్తాడు అని చెప్తుంది గంగ. వసువుల శాపకారణం అడిగిన శంతనునికి ఆ శాపకారణాన్ని కూడా వివరిస్తుంది. వసువులు ఒకనాడు వశిష్ఠుని ఆశ్రమానికి క్రీడార్థం వెళ్తారు. అప్పుడు అక్కడ హోమధేనువైన నందినిని కోరిన కోర్కెలు తీర్చగలదాని సమర్థతను చూసి ఆశ్చర్యపోతారు. వారిలో అష్టమ వసువు భార్య మానవులు దీని పాలు త్రాగితే 10,000 సంవత్సరాలు వృద్ధాప్యం మరణం లేక దేవతల్లాగా ఆనందంగా జీవించగలరట, దీనికి ప్రభువైన వాడే అందరికన్నా గొప్పవాడు, భూలోకంలో ఉసీనర భూపతి కూతురు జితవతి నా స్నేహితురాలు, నేనామెకు ఈ ఆవును బహూకరించదలచాను, కాబట్టి ఈ ఆవును మనం తీసుకుని పోదామంటుంది. భార్య మాటల ప్రభావంతో ప్రభాసుడు అన్నల సాయంతో నందిని పట్టుకుని పోతాడు. తన దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకుని వశిష్ఠుడు వారిని మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. వారి ప్రార్థనపై అందరినీ క్షమించినా వశిష్ఠుడు 8వ వసువైన ప్రభాసుని మాత్రం క్షమించలేక, ఈ ప్రభాసుడు నిర్దయతో మహాపరాధం చేశాడు, వీడు మానవలోకంలో అనపత్యుడిగా చాలా కాలం జీవిస్తాడు అని శపించాడని గంగ వివరించి బిడ్డని తానే పెంచి తీసుకుని వస్తానని చెప్పి కొడుకును తన వెంట తీసుకుని వెళ్తుంది. గంగ పుత్రుని తీసుకుపోయిన తరువాత కొంతకాలానికి శంతనుడు గంగాతీరంలో వేటాడుతూ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్న ఒక యువకుణ్ణి చూస్తాడు. అప్పుడు గంగ సాక్షాత్కరించి, వీడు నీ పుత్రుడు, వశిష్ఠుని వద్ద సకల వేదాలు చదివి శాస్త్రాలు చదివి శాస్త్ర పారంగతుడైనాడు,
ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదుల వంటివాడు స్వీకరించు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ పుత్రుడే దేవవ్రతుడు, భీష్మ ప్రతిజ్ఞ చేసి కురుకుల పితామహునిగా ఖ్యాతిగాంచిన భీష్ముడు. తర్వాత గంగపాత్ర ఎప్పుడు కనిపించినా కొడుకైన భీష్మునికి బుద్ధులు చెప్పడానికి వస్తుంది. ఆమె మాతృత్వపు మమకారం వెల్లడవుతున్న ఘట్టాలే అన్ని. దివ్యమైన గంగపాత్ర ద్వారా ఒక పారమార్థిక సత్యం బోధింపబడిందేమో అనిపిస్తుంది. పురాణ లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, పురాణమనేది కర్మఫలానుభవాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూచించాలి అనేది. చాలా చోట్ల ప్రత్యక్షంగా బోధింపబడిన ఈ అంశం భీష్ముని పాత్ర ద్వారా పరోక్షంగా ప్రకటితమైందేమో అనిపిస్తుంది. వశిష్ఠుని హోమధేనువైన నందిని అపహరించి ఒక దుష్కార్యం చేశారు వసువులు. దానికి శాపాన్ని పొంది పశ్చాత్తాపపడి వశిష్ఠుని వేడుకొన్నప్పుడు అతడు ప్రభాసుని తప్ప మిగిలిన వాళ్లకు వెంటనే శాప విమోచనం కలిగేటట్లుగా అనుగ్రహించాడు. అందుకే దేవహితార్థమై వచ్చింది గంగ. ఈ మాట గంగ తన నోటి వెంటే చెప్పింది. దేవతలకు హితం చేయడం కోసం మానవ జన్మం నేను స్వీకరించాను అని అర్థం. ఈ స్వీకరణ వెనక ఆమె మహాభీషుణ్ణి అంటే మానవ జన్మలు శంతనుణ్ణి వలచి ఉండటం కూడా కారణం కావచ్చు. కాని ఆమె దేవహితార్థమై మాత్రమే తాను మానవలోకంలో జన్మించబోతున్నానని చెప్పింది. అందుకే అందరినీ పుట్టిన వెంటనే నీటిపాలు చేసింది. కాని స్త్రీకి సహజంగా ఉండే మాతృత్వపు మమకారం ఆమెలో పనిచేసి ఒక్క పుత్రుడైనా దీర్ఘాయుష్మంతుడై తనకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు అష్టమ వసువైన ప్రభాసునికి తమ తమ ఆయుష్లో నాలుగవ వంతు ఇచ్చి ఆమెకు దీర్ఘాయువైన దేవవ్రతుడు జనించేటట్లు చేస్తారు మిగిలిన వసువులు. వశిష్ఠుని విషయంలో అపరాధం ఎక్కువగా చేసిన వాడు ప్రభాస వసువు. అతడు కూడా భార్య ప్రోద్బలంపై ఆ పని చేస్తాడు. అందుకే కర్మఫలాన్ని అనుసరించి మరుజన్మలో ధర్మపరుడై ఉండి వివాహం లేక భార్య లేక సంతానం లేక దీర్ఘాయువుగా జీవితాన్ని గడుపుతాడు. వివాహం సంతానం లేని భీష్ముడు తమ్ముళ్లనే కాక తమ్ముల సంతానాన్ని వారి సంతానాన్ని సాకి సంరక్షించి వాళ్లతో కూడా మాటలు పడి కడకు అస్త్రసన్యాసం చేసి శరతల్పగతుడై తన మరణాన్ని తానే ఆహ్వానించుకున్నాడు. భీష్ముని పాత్ర పాఠకుల్లో ఒక నిర్వేదాన్ని మిగులుస్తుంది. కాని భీష్ముని జీవితం ఇలా కావడానికి పూర్వజన్మలో అతడు చేసిన తప్పిదం దుష్కర్మ కారణం. ఈ కర్మ ఫలానుభవాన్ని భీష్ముని పాత్ర తెలియజేస్తే దానికి వాహిక అయిన పాత్ర గంగది. స్వామి సిద్ధాంతాల్లో మూలమైనది ముఖ్యమైనది ఈ కర్మఫలానుభవమే. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు. మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు. మేల్వి బంగారు దండ మెడకు లేదు. రత్నాల హారములు రంజిల్లగా లేవు. పచ్చలు కెంపులు పొదగలేదు. వజ్రాల హారములు వర్ధిల్లగా లేవు. గోమేధి కంబులు తోడలేవు. కలదు కలదొక్క మాల మీ కంఠమందు. ఎన్ని చేసినా అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల అంటారు స్వామి. అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ మెడలో నగలెన్ని ఉన్నాయని చూస్తూ ఉంటారు. కాని నేను మీ మెడలో కర్మల మాలల్ని చూస్తూ ఉంటాను. దాన్ని బట్టే నా ప్రతిస్పందన కూడా భిన్న భిన్నంగా ఉంటుంది అంటారు స్వామి. మనం చేసిన మంచి కాని చెడుగు కాని తుంచకుండా ఇచ్చి పంపుతాడు బ్రహ్మ. కర్మమును చేయ నరునకు హక్కు కలదు. కర్మ ఫలమీయ ధాతకు కలదు హక్కు. అడుగ ఫలమును ఏరికీ హక్కు లేదు. ఇంతకన్నను వేరిద్ది ఎరుకపరతు. ఇది మరొక స్వామి పద్యం. కర్మ చేయడానికి మానవునకు హక్కు ఉన్నట్లే కర్మఫలం ఇవ్వడానికి బ్రహ్మకు హక్కుంది. మన కర్మఫలాన్ని మనం అనుభవించాల్సిందే తప్ప ఎందుకిలా, నాకు మంచి ఫలం ఎందుకు లభించదు అని అడగడానికి మనకు హక్కు లేదు అని అర్థం. కర్మమే సుఖదుఖములకు కారణమిలలోనంటారు స్వామి. ఎంత భక్తులైనా సరే ఏమిటి స్వామి ఈ కర్మ మాకు అంటే, తప్పుకు తగిన శిక్ష, భక్తికి తగిన రక్ష అంటారు స్వామి. కాబట్టి తప్పు చేయకుండా ఉండాలి మానవుడు. ఈ కర్మఫలం గురించి పరోక్షంగా భీష్ముని పాత్ర చెబితే, కర్మఫలాన్ని అనుభవించడానికి కారణమైన పాత్ర గంగది. ఒక వాహికగా ఒక మాధ్యమంగా ఈ పాత్ర ఉపయోగపడింది. గంగ మానవ రూపాన్ని స్వీకరించిన తరువాత ఇటు దివ్యాంగనగా పారమార్థిక ధర్మాన్ని నిర్వహించింది, మానవ స్త్రీగా మానవ ధర్మాన్ని నిర్వహించింది. పుట్టిన వసువుల్ని ఇచ్చిన మాట ప్రకారం నీటిపాలు చేసి వారి కోరిక తీర్చి దివ్యాంగనగా తన కర్తవ్యాన్ని నిర్వహించింది. మానవ స్త్రీగా రూపెత్తినందుకు ఒక కుమారుణ్ణి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి తండ్రి కడకు చేర్చింది. స్వామి తల్లి గొప్పతనాన్ని కర్తవ్యాన్ని గుర్తించి ఇలా అంటారు,
అలనాడు శ్రీరాముని పెంచిన కౌసల్య, లవకుశులను పెంచి పోషించిన సీత, వీరగాథలతో శివాజీ హృదయమును నింపిన జిజియాభాయి, గాంధీజీని తీర్చిదిద్దిన పుతలీబాయి వంటి ఉత్తమ మాతృమూర్తుల ఆవశ్యకత దేశమునకు ఈనాడు ఎంతైనా ఉంది. ఈ తల్లులు తమ బిడ్డలను ఒడిలో లాలిస్తూ జోలపాటలు పాడుతూ వారికి ఉపనిషత్తుల్లోని వేదాల్లోని కథలను వినిపిస్తూ చిన్ననాటి నుండి వారి హృదయాలను అమృతంతో నింపినారు. వారిలోని శక్తిని మేల్కొల్పి శాశ్వతానందమునకు శాంతికి మార్గము చూపినారు. అమ్మ అనే పవిత్రమైన రెండక్షరాలు మానవుడుచ్చరించే మొదటి మాట. తల్లి తప్పటడుగులు వేసే రోజుల్లో నడక నేర్పుతుంది. అటువంటి తల్లుల వల్లనే దేశంలో ధర్మోద్ధరణ జరగవలసి ఉంటుంది అని తల్లి గొప్పతనం గురించి 8వ తేదీ జూలై 1971 గురు పూర్ణిమ సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ అన్నారు. స్వామి చెప్పినట్టు అలాంటి మాత గంగ పుత్రుని పట్ల తన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చి ఆమె ఆలనా పాలనలో భీష్ముని పెంచింది. అలా పెరిగిన భీష్ముడు ధర్మ మర్మగ్నుడు, ధర్మాచరణబద్ధుడు అయినాడు. అతన్ని తండ్రి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయింది గంగ. కాని ఎప్పుడెప్పుడైనా అతడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడు అనిపిస్తే వెంటనే జోక్యం చేసుకునేది గంగ. అంబోపాఖ్యానంలో భీష్ముడు పరశురామునితో తలపడ్డానికి కురుక్షేత్రానికి వస్తూ ఉంటే గంగ స్త్రీరూపధారిణి అయి వచ్చి భీష్ముని ప్రయాణానికి కారణం తెలుసుకుని కొడుకును మందలిస్తుంది. తర్వాత పరశురాముని దగ్గరకు వెళ్లి శిష్యునిపై కోపం చూపవచ్చునా అని అడుగుతుంది. ఇలా కొడుకుకి పరశురామునికి మధ్య యుద్ధాన్ని ఆపుతుంది. ఇలా ఎప్పుడు కుమారుని క్షేమం గురించి ఆలోచించటం, కుమారునికి బుద్ధులు గరపడంలో గంగ అచ్చమైన భారతీయ మాతలా కనిపిస్తుంది. యమునా తీరంలో అంబ భీష్ముని నాశనం చేయడానికే ఘోర తపస్సు చేస్తూ ఉంటే కారణం అడుగుతుంది గంగ. భీష్ముని చంపడమే తన పగ అని తెలియజేసిన అంబతో, నీవు కుటిలంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఈ శరీరం విడిచి నదివై ప్రవహిస్తావు అని శపిస్తుంది. భీష్ముడు ఊర్ధ్వలోక గతుడైన తర్వాత నీటిలో నుండి పైకి వచ్చిన గంగాదేవి పుత్ర గుణగానం చేస్తుంది. బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడు, పవిత్రాత్ముడు, పితృభక్తి తత్పరుడు, మహాపరాక్రమశాలి, కరుణారసపూర్ణుడు, బహుళ శాస్త్ర పరిజ్ఞాని, రాజనీతిజ్ఞుడు, విద్యా వినయ సంపన్నుడు అయిన పుత్రుడు మరణించినా నా హృదయం ముక్కలు కాలేదంటే అది వజ్రసదృశమైంది అంటూ దుఃఖిస్తుంది గంగ. గంగలో ఇలా తల్లి మమతాకోణం ఆమె కనిపించే సందర్భాల్లో అంతా కనిపిస్తుంది. దివ్యాంగన అయిన దేవకార్య హితార్థిగా, సన్మాతగా దర్శనమిస్తుంది గంగ పాత్ర.

ఇంతవరకు మీరు భారతీయం కార్యక్రమంలో భాగంగా మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రల గురించి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు అందించిన రెండవ ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలోని మూడవ భాగం వచ్చేవారం భారతీయం కార్యక్రమంలో మీరు వింటారు. ఆ భాగంలో ద్రౌపది, సత్యవతి, ఉత్తరా పాత్రల గురించి డాక్టర్ పద్మావతి గారు విశ్లేషిస్తారు. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3 తేదీ సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాల వికాస్ చిన్నారుడు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంతి నిలయానికి విచ్చేసి వారి పవిత్ర పత్రయాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారు స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని, ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం అంకుల్.
0: నీ పేరు?
1: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేశావు?
1: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
1: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టరు?
1: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
1: గోపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నావు,

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టుబర్త్కి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడు వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009 లో.
0: అప్పుడు నీకు ఎన్నేళ్ళు?
1: నేను 2008 లో పుట్టా.
0: 2000. అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఇయర్ స్వామి రాలేదని ఎంతసేపటికి స్వామి వచ్చిన
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయి స్వామి వచ్చినప్పుడు? ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే, సాయిరామ్ మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను సమత, అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూకా రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని. ఇప్పుడు నాది మెయిన్ రోల్. ఇందులో రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గానీ, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గానీ, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 11 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత.
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే. ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలోది? పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ గారికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలయికాస్ కెళ్లడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సాయిరామండి.
2: సాయిరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సాయిరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాశ్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీమ్ లో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాశ్ రావు అంకుల్ మేము రిహార్సల్స్ చేస్తున్న దగ్గరకు వచ్చారు. వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే పాప. కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్పుడు వచ్చి రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రామ్ వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే అమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది. స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడిదే రాముడి పోర్షన్ అంట. చేసినప్పుడు పిలిచి దగ్గరికి అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండే వాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్తికి ఫస్ట్ కి వచ్చేసాము. సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దున ఈమెను తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాశ్ రావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్. మాత్రం సార్ కి చాలా థ్యాంక్స్. మేము నిజంగా గురువులందరము ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటది. సో ఎంత ఈజీగా నేర్చేసుకుందంటే ఇది మాత్రం స్వామి అనుగ్రహం నిజంగా. ఆ అమ్మాయిని అలా ప్రకాశ్ రావు అంకుల్ రావడం మార్చడం నిజంగా.
0: మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు భర్తీ యాత్ర చేశారు, అది కూడా డ్రామా చేశారు స్వామి ముందర, ఆ ఫీలింగ్ ఎట్లా కనిపించింది మీకు?
2: అది మాటల్లో చెప్పలేమేమో. చాలా చాలా చాలా ఆనందం వేసింది. అసలు నాకు ప్రోగ్రామ్ రాత్రి కులవంతాల్లో జరుగుతున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉంటే అదే భగవంతుడికి అంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అని అంటారు ఆయన శక్తి.
0: సో మీ అనుభవాలు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలండి. సాయిరామ్.
2: సాయిరామ్.
0: సాయిరామ్. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపి గ్రామం నుంచి పత్తియాత్రకు విచ్చేసిన నందిని మనతో మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకుంటుంది. సాయిరాం.
3: సాయిరాం.
0: మీ పేరండి?
3: నందిని.
0: మీరు ఏం చదువుతున్నారు?
3: 10th క్లాస్.
0: ఏ ఊరు నుంచి?
3: కార్మాన్పల్లి.
0: ప్రకాశం జిల్లా?
3: ప్రకాశం.
0: మరి మీ గురించి మేము చాలా విన్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్గా? ఎస్ఎస్ఎస్ విఐపి విలేజ్ నుంచేనా? అది ఎట్లా మొదలైంది కొంచెం చెప్తారా?
3: అది ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, ప్రతి సండే వచ్చి కొన్ని సాంగ్స్ ఇది శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు. వాటిలో మేము బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాం. అన్ని అలా నేర్చుకుంటా ఉంటే మేము బాగా చెప్పానని ఎక్కువ, అందుకని నన్ను టీచర్ గా చేశారు.
0: సో బాల వికాస్ మీరు పిల్లలందరినీ చేరదీసి అంత చిన్న వయసులోనే మీరు అందరికీ పిల్లలకి బాల వికాస్ ఎట్లా నేర్పి, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది?
3: అంటే నాకంటే కొంచెం వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయ్యా కదా, వాళ్ళకి తెలివైన ఏమైనా ఉంటాయేమో అని చెప్పాలని అనిపించి స్వామి గురించి అలా చెప్దామని నేను అనుకున్నా.
0: అసలు మొట్టమొదట మీకు స్వామి గురించి ఎలా తెలిసింది?
3: ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పాను.
0: ఏ సార్ వాళ్ళు?
3: రవి సార్ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రామరెడ్డి సార్ వాళ్ళు.
0: ఏం చెప్పేవారు స్వామి గురించి?
3: ఎంతో మేలు చేశారని, ప్రజలకి వాటర్ లాంటివి అందించారని, ఇంకా పిల్లలకి బాల వికాస్ స్వామి గురించి చెప్పడం, ఆయన పాడిన సాంగ్స్ గురించి, శ్లోకాల గురించి, ఆ సాంగ్స్ అర్థాల గురించి అన్ని బాగా చెప్పడం.
0: మీకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగించాయి. సో మరి ఎట్లాగ మీరు పిల్లలందరినీ చేరదీసి ఏమేమి నేర్పించేవారు?
3: శ్లోకాలు, సాంగ్స్.
0: మీకు బాల వికాస్ లో నేర్పించినటువంటి, మీరు నేర్పిస్తున్నటువంటి పాఠాల్లోని మీకు స్వామి చెప్పిన దాంట్లో నచ్చింది ఏముంది?
3: అంటే ఎక్కువగా మాకు ఇంకా తెలియదు ఇంకా, కానీ కొంచెం లైట్ గా తెలిసినంత.
0: మీకు తెలిసిన దాంట్లో ఏది స్వామి చెప్పిన దాంట్లో ఇష్టం?
3: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: అది మీరు ఎట్లాగా ప్రాక్టీస్ చేస్తున్నారు?
3: ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది ఏదైనా గానీ అనుకుండా చేయడం అని.
0: మరి మీరు బాల వికాస్ మొదలుపెట్టారు, అది చూసి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి?
3: ఆ తర్వాత ఇంకా పిల్లలు పెరగడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కదా నేర్చుకోవాలి అని అలా రావడం. ఈ సార్ వాళ్ళు కూడా ఇలా వస్తే మీరు నేర్చుకుంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తాం మేము బ్యాగ్స్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పిల్లలు కూడా బాగా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు.
0: వెరీ గుడ్. మరి మీరు ఎప్పుడన్నా స్వామిని చూసారా ఫిజికల్ గాని?
3: చూడలేదు.
0: చూడలేదు. మరి స్వామి గురించి చెప్తుంటే మీకు స్వామి ఎట్లా ఉంటారు అని ఏమనిపించింది మీకు మనసులోని? ఎప్పుడన్నా చూడాలి స్వామిని అని అనిపించిందా?
3: చూసింటే బాగుండు, నాకు అదృష్టం ఉన్నది చూడడానికి లేదు కదా అని.
0: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు ప్రశాంత లీనం వెళ్తున్నారు అని మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
3: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి థ్యాంక్స్.
0: మరి ఇప్పుడు గత 2 రోజులుగా చక్కని ప్రోగ్రామ్స్ అయ్యాయి మందిరంలోని. ఓకే, గురువే దైవం అని ఒక నాటకం జరిగింది, ఎంతో పెద్దవాళ్లు మాట్లాడారు అక్కడ. ఆ తర్వాత నిన్న కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
3: అంటే చూడడానికి లేదు కదా అని.
0: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు

0: కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
1: అంటే గురువుకు మించిన దైవం లేదు. గురువుని మనము ఎంతో ప్రేమగా ప్రేమించాలి. అదే గాని ఎదురు చెప్పకుండా, ఏమనకుండా, వాళ్ళు చెప్పింది ఏదైనా కాదనకుండా చేస్తేనే గురువు విలువ మనకు తెలుస్తుంది.
0: ఇప్పుడు మీరు తిరిగి ఈరోజు ప్రయాణం అవుతున్నారు ప్రకాశం జిల్లాకి, మీ బ్యాక్ హోమ్. మరి వెళ్లిన తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు?
1: అదే, ఇంకా మనం వెళ్లిన తర్వాత మనం ఇక్కడ చూసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తాం. వాళ్ళు రాలేదు కదా, రాని వాళ్ళకి ఇలా చూసాము, మీరు ఎంతో బాగా నేర్చుకుంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, అప్పుడు మీరు కూడా అక్కడ చెప్పొచ్చు.
0: సో మళ్ళీ మళ్ళీ మీరు స్వామి దగ్గరికి రావాలనుకుంటున్నారు?
1: ఖచ్చితంగా.
0: మరి మీకు నచ్చిన శ్లోకాల్లో గాని భజనలో గాని ఏదైనా మంచి పాట గాని ఏదైనా ఉంటే పాడండి.

0: ఇప్పుడు ప్రకాశం జిల్లా సాయి సంస్థలలో సేవ చేసే ఆఫీస్ బేరర్స్, వారి అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవల గురించి ఒక చర్చను విందాం.
1: ఓం శ్రీ సాయిరా. ఇవాళ రేడియో సాయికి ఎంతో అదృష్టం రోజుకున్న రోజు. ఈరోజు మా స్టూడియోలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో సత్యసాయి సంస్థలు నెలకొని స్వామివారు చూపిన ప్రేమ, సేవ అనే లక్ష్యాలను అనుసరణీయంగా తీసుకుని తమ జీవితాలను ఈ దిశగా ధన్యం చేసుకుంటున్న వీరి నలుగురితోటి మనం సంభాషిద్దాం. వీరిలో మొదట ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు. రెండో వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ పదవిని చక్కగా ఎంతో సమర్థవంతంగా నడిపిన శ్రీ రామ్మూర్తి గారున్నారు. మూడో వ్యక్తి ఉమామహేశ్వరరావు గారు. వీరు సాధన క్యాంప్ కోఆర్డినేటర్గా స్వామి సేవలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఎంతో చక్కగా 10 మందికి బోధపరిచి 10 మందికి స్వామి తత్వాన్ని అందించిన వ్యక్తి. నాలుగో వ్యక్తి రామరెడ్డి గారు. వీరి గొప్పతనం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా సేవాదళ్గా ఎప్పుడు పట్టిసేవ పడ్డా తన ప్రెజెన్స్ని చూపెట్టుకుంటూ స్వామి సేవలో తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. అయితే ఈ నలుగురు ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో సాయి సంస్థలు ఏ విధమైన సేవలు చేస్తున్నాయి, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఈ కార్యక్రమాలు ముందు ముందుకి ఏ విధంగా ఇంకా ప్రజలకి అందుబాటుగా అనుగా ఉపయోగపడేట్టు చేద్దామన్న విషయాన్ని చర్చిస్తారు. అయితే ఈ చర్చని మొదలుపెట్టమని జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారిని కోరుతున్నాను.
2: సాయిరామ్, ప్రకాశం జిల్లాలో సత్యసాయి సంస్థలు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలని దాదాపు స్వామివారి సేవకే అంకితం చేసుకుంటూ వచ్చారు. ఒకరు మన మంత్రి శ్రీరామూర్తి గారు. వారు చక్కటి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఉమామహేశ్వరరావు గారు చక్కటి కర్మాచరణ, స్వామి చెప్పినట్టు ఆచరించే విధంగా, అలాగే మన రామిరెడ్డి గారు చక్కటి సేవాభావంతో భక్తి సేవలను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వచ్చారు. మొదటిగా శ్రీరామూర్తి గారిని, స్వామి ఎలా తెలిసారు మీకు, మీ తల్లిదండ్రులు ఎవరు, స్వామి మీ ఈ మార్గంలోకి రావడానికి ఏమేమి జరిగాయి, మీకు ఎప్పుడు చూశారు, ఈ విషయాలన్నీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
3: సాయిరామ్, మాది ఒంగోలు దగ్గర దేవరంపాడైన కుగ్రామం. మా నాన్నగారి పేరు మంత్రి గోపాలకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు కమలమ్మ. వాళ్ళకి 8 మంది పుత్రులు, 3 కూతుర్లైతే నేను 4వ వాణ్ణి అబ్బాయిల్లో. మా ఊర్లో 5వ తరగతి వరకే చదువు ఉండటం వలన మా పెద్దన్న మంత్రి పానకాలరావు గారు పేరాల హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కారణంగా 5వ తరగతి అయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్లి చదువుకోవటం అందరికీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అట్లా చేశాం. ఆయన కూడా మా అందరికీ అట్లా పెంచి పెద్ద చేశారు మా అన్నయ్య గారు. అక్కడ ఉంటున్న టైంలో నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు టైంలో 1962 అట్లా పేరాల స్కూల్ చదువుకుంటున్న టైంలో మా ఇంట్లో టేబుల్ మీద షిర్డి సాయిబాబా విగ్రహం ఉండేది. మా పెద్ద వదిన కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద తండ్రి ఇచ్చాడని ప్రజెంటేషన్ గా అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఎవరికి అవగాహన లేదు. ఏదో సాయిబులాగా ఓ పకీర్లాగాను ఉండేవాడు. ఎవరు ఒక పుష్పమాల కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదు. అవగాహన లేని కారణంగా ఒక అలంకార ప్రాయంగా టేబుల్ మీద ఉండేది. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక రోజున మా అన్నయ్య గారు మార్కెట్కి వెళ్తే ఆదివారం, ఆయన చిన్నప్పటి స్నేహితుడు మా అన్నయ్యతో పాటు ఇద్దరు పిచ్చాపాటికి మాట్లాడుకుంటూ ఆనందంగా ఆయన ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళు అక్కడ క్రింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటూ వీళ్ళు మాట్లాడు వీళ్ళ మాటలని నేను వింటూ ఉన్నాను. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బాబా గారి యొక్క మహిమలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అద్భుతాలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బాబా అనేటప్పటికీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ షిర్డీ సాయిబాబా బాబా అంటారు కనుక ఆయనే అనే భావంతో నేను వింటున్నాను. బహుశా ఆయన సత్యసాయి అని చెప్పుంటారు, అది నాకు బాగా స్ఫురణకు లేదు. ఈ పదం మాత్రం బాబా అనేది మాత్రం నాకు గుర్తున్నది. ఒక భక్తిభావం కలిగింది ఈ లీలలు వినటం వల్ల. ఆ తర్వాత నేను రోజు బడికెళ్లేటప్పుడు అంతముందు అసలు ఏమీ పట్టించుకుని వాణ్ణి, ఆ షిర్డీ సాయిబాబా విగ్రహానికి ఒక దండం పెట్టుకుని వెళ్లటం మొదలుపెట్టాను. భక్తి కలిగింది కనుక. కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక స్వప్నం, నేను మా సొంత ఊర్లో ఉన్నట్టుగా, మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పురాతనమైన ఇల్లు, ప్రహరిగోడ అవతల నేనున్నాను. మా అక్కయ్య, మా చిన్న అక్కయ్య కూడా అప్పుడు మ్యారేజ్ కలిగి ఉన్నది, విజయలక్ష్మి అని. ఉంటే ఎదురుగ్గా ఒక కానిస్టేబుల్ రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. మా ఊర్లో యాక్చువల్గా రిక్షాలు ఉండవు, కానీ కళలో అట్లా జరుగుతున్నాయి. ఆ రిక్షాలో ఒక వ్యక్తి కాషాయ అంగీ వేసుకుని పెద్ద జుట్టు పెట్టుకుని ఎర్రటి పెదాలతో నవ్వుతూ కూర్చొని ఉన్నారు. ఆయన కనబడ్డారు. ఆయన చూస్తే నేను భయం వేసింది. నాకు మా అక్కయ్య నుండి మా చిన్న అక్కయ్యని, నువ్వు లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో, ఎవరో వస్తున్నారని చెప్పి ఆయన లోపలికి పంపించాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరే ఆగి మా నాన్నగారు కరణంగా పనిచేస్తుంటారు గ్రామ కరణంగా. ఆయన డెస్క్ పెట్టుకుని రాసుకుంటూ కూర్చొని ఉంటే ఈయన నేరుగా వెళ్లి మా నాన్న ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ కలొచ్చింది. మరుసటి అంతవరకు కలొచ్చేసింది, అయితే మర్చిపోలేకపోయాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, రాత్రి భయంకరంగా కలొచ్చింది, అతను భయంకరంగా కనబడ్డాడేటో జుట్టు అని చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు. వాస్తవంగా ఆ టైంలో సత్యసాయిబాబా అనే పేరు కూడా ఎక్కడ విన్నట్టు గాని ఫోటో గాని ఎక్కడ కనబడిన దాఖలాలు ఏం లేవు.
2: ఇది ఏ సంవత్సరంలో జరిగిండొచ్చు?
3: 1962లో. ఆ తర్వాత నేనేం చేశాను, నేను మా తమ్ముడు సెలవులకి ఇంటికి వెళ్ళాను. సెలవులకి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్యాగులు పెట్టి చూస్తే గోడ మీద ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఉన్నాయని నా కళ్ళో కనబడ్డారు అని చెప్పి, ఆ టైంలో మా నాన్నగారు లేరు, ఊరికెళ్ళి ఉన్నారు. మా అమ్మగారు దొడ్లో పనిచేసుకుంటున్నది, గిన్నెలు తోముకోవటం అట్లా ఉంటుంది. ఆ పటం ఊడదీసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చూపించి ఎవరు ఈ ఫోటో అని అడిగాను. అడిగితే మా అమ్మాయి గారు చెప్పారు, మీ నాన్నగారు స్నేహితుడు సీతారామయ్య అని ఆయన లెటర్ రాశారు రాజమండ్రికి రమణమని, ఇట్లా బాబా గారు సత్యసాయిబాబా గారట, ఆయన వస్తున్నారు, నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్లారు మీ నాన్న ఆయన చెప్పేసని చెప్పారు. అక్కడ బాబాను చూసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు ఉంటే ఈ ఫోటో కొనుక్కొచ్చారు, ఈయన పేరు సత్యసాయిబాబా అని చెప్పారు. అంటే ఒక ఇంత పెద్ద విశ్వంలో ఒక టౌన్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి నాకు బాబా గారు దర్శనం ఇవ్వటం అంటే అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది అనిపించింది. నాకు ఆ పటం చూసిన ఫోటో చూసిన దగ్గర నుంచి ఇది ఎప్పుడైతే ట్యాలీ అయిందో నాకు ఫోటో కావాలని తపన కూడా బాగా ఏర్పడింది. తిరిగి మరలా సెలవులైపోయిన తర్వాత చీరాలకు వచ్చిన తర్వాత చీరాల పేరాల రెండు ఇమ్మడమిడి ఎక్కడ ఫోటోలు కనబడితే అక్కడ ఎదగటం మొదలుపెట్టాను స్వామిని గురించి. స్వామి ఫోటో దొరుకుతుందేమోనని ఎక్కడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఒకసారి మా స్కూల్ పిల్లకలందరికీ కన్సెషన్ టికెట్ మీద రుణాలు బంధం సినిమా టికెట్లు సగం రేటుకే అంటే ఆ రోజున బేడ పావలైతే బేడ ఆ టికెట్ తీసుకుని వెళ్లేటువంటి అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్టా మీద ఒక పెద్ద ఆయన చిన్న చిన్న ఫోటోలన్నీ పేర్చుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎదిగితే స్వామి యొక్క ఫోటో కనబడింది. దాన్ని చేసి పెద్ద చేసి ఆ ఫ్రేమ్ కట్టించుకొని రోజు ప్రార్థన చేసుకుంటూ అట్లా మా నాన్నగారి ద్వారా ఒక విశేషం ఏంటంటే ఒకటే టైంలో మా నాన్నగారు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. అదే టైంలో నాకు కలలో స్వప్న దర్శనం స్వామి ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి యొక్క డివోషన్.
2: బాగుందండి. తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మీరు మొదట ఎప్పుడు స్వామిని చూశారు, అవన్నీ విషయాలు తెలియపరచండి.
4: ఓం శ్రీ సాయిరాం. అది 1961 1961 డిసెంబరు నెల. తర్వాత నేను పుస్తకాల నుంచి గ్రహించిన తేదీ ప్రకారం 2వ తేదీ. బాబావారు రేపల్లో షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్టకు వచ్చారు. అప్పుడు నేను హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాబావారి బహుశా బ్లెస్సింగ్ వల్లనేమో మా కుటుంబం మొత్తం మేము వెళ్లడం జరిగింది. మా గ్రామం రేపల్లకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేపల్ల పక్క ఉన్న గ్రామంలో మా పెద్దమ్మగారు ఉండేవారు. మా పెద్దమ్మగారింటికి వెళ్లి అక్కడి నుంచి మేము రేపల్ల వెళ్లడం జరిగింది. అయితే నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే అక్కడ బాబావారు ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్న బిల్డింగ్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో బాబావారికి ఒక నెమలి సింహాసనం లాంటి సింహాసనం ఏర్పాటు చేశారు. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగింది సమావేశం. నాకు 10 ఏళ్లు నిండలేదు. ఏం చెప్పారో తెలియదు గాని నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆ పట్టణంత జనం వచ్చారు. నేనెక్కడో ఒక మూలన అలా నిలబడి వారెంక చూశాను. అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ఈయన్ని ఫోటో తీస్తే పడడంట ఫోటోలు అని అనుకుంటూ ఉండేవారు. ఆ మాట బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది నాకు. అయితే మా అమ్మగారు ఆ రోజుని బాబావారి ఫోటో ఒకటి కొన్నారు. కొని మా ఇంట్లో మిగతా దేవుళ్ళ ఫోటోలతో పాటు 1961 డిసెంబర్ నుంచి కూడా మేము అందరికీ దేవుళ్ళకి పెట్టినట్టే పూలు పెట్టడం గాని చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత 65లో కూడా ఒకసారి బాబావారు రేపల్లో వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా గుర్తున్న విషయం దేవుడు వచ్చాడు వెళ్లి చూడండి అని స్కూల్కి సెలవిచ్చారు. సో ఈసారి కూడా మేము రేపల్లో వెళ్లాం. బాగా పగలు. అప్పుడు కూడా పాతూరి బ్రహ్మయ్య గారని వారింటికి వచ్చినట్టున్నారు. వారింట్లో బాబావారి విడిది. ముందు చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. నేను నిక్కర్లు వేసుకుంటూ ఉన్నవాడిని కదా, పెద్ద సిగ్గుపడకుండా బాబావారి కోసంగా కట్టిన వేదిక దగ్గరికి కాళ్ల సందుల్లో నుంచి దూరి కూడా వెళ్లాను. నేను దగ్గరగా చూద్దామన్న ఒక తపనతో ఎటు ఇంట్లో స్వామి ఫోటో ఉంది మాకు. అయితే ఎంత భయపడ్డానంటే ఆ కాళ్ల కిందేసి తొక్కేస్తారేమో అని అంత భయపడ్డా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే తెలుగులో ఒక మాట ఉన్నది, ఇసుకేస్తే రాలనంత జనం అనే మాట ఒకటి ఉంది. దాన్ని ప్రత్యక్షంగా చూసినవాణ్ణి నేను. నన్ను ఆ కాళ్ల కింద తీసి తొక్కేస్తారేమోనంత భయం వేసి నేను మళ్లీ అలాగే వెనక్కి వచ్చి సుమారుగా ఒక 300-400 అడుగుల దూరంలో రోడ్డుంటే, బస్సులెళ్లే రోడ్డుంటే రోడ్డు మీద నిలబడ్డా నేను. బాబావారు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రజల్లో ఒక రకమైన అలజడి. అది గమనించి ఏం చేశారంటే తొక్కెసలాట అవుతుందేమోనని మెట్లెక్కి మేడ మీదకి వెళ్లారు స్వామి. సో అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ బాబావారి దర్శనం దొరికింది. ఆ విధంగా నేను 61లో 65లో 2 సార్లు బాబావారి దర్శనానికి నోచుకున్నాం మా కుటుంబం. అయితే ఆ తర్వాత ఇంకంతకంటే బాబావారిని ఎప్పుడూ నేను రావాలని అనుకోలేదు. నాకు 74లో వివాహం అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన బంధువర్గం ద్వారా నేను 74లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వచ్చాను. నేను ఆ బంధువులు చెప్పారు బాబావారికి ఏదైనా వ్రాసుకునిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. ప్రత్యేకించి కోరికలేమి లేదు, పెళ్లయింది ఇంకా కాపురం పెట్టలేదు, అయినా ఏదో వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలి తెలియదు, ఏదో ఆలోచన. స్వామి ప్రేరణ వల్లనే అనుకుంటాను ఒకే వాక్యం రాశాను, సంసార జీవితం ప్రారంభించే నాకు మీరిచ్చే సలహా ఏమిటని రాశాను. నాకు 22 ఏళ్ల వయసు అది. 74 జూలై నేను ఇక్కడ 5, 6, 7 తేదీల్లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కువ మంది లేరు, ఈశ్వర ప్రశాంతి ఉంది, కొద్దిగానే ఉంది, ఈశ్వర ప్రశాంతి కూడా మొత్తం లేదు. పూర్ణచంద్ర అప్పుడే వచ్చిందని చెప్పారు. ఈ క్యాంటీన్లు గాని ఇవన్నీ లేవు, అలాగే మందిరం కూడా ఇలా లేదు ఆ రోజుల్లోనూ. ఇవాళ జెంట్స్ సైడ్ ఒక డెకరేటెడ్ కిట్ విండో ఉంది కదా, ఆ రోజు అది పెడుతున్నారు. నేను ఉన్నాను అక్కడ. అప్పుడు స్వామి పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా నేను పుట్టుపర్తి రావటం 74లో జరిగింది. 75లో మాకు మొదటిసారి సంతానం కలిగినప్పుడు బాబావారి పేరు పెట్టుకున్నాం, సాయికృష్ణ అని చెప్పేసి.
2: సంతోషం, బాగుంది. అట్లాగే ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు వారి పరిచయం ఎలా అనే విషయాలు తెలియపరుస్తారు.
5: సాయిరామండి, 1985 సంవత్సరం నేను ఒక చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాను పశు వైద్యునిగా. ఆ చేస్తున్న టైంలో అంత రైతులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఈ పశువులను పట్టుకొని వైద్యం కోసం. ఆ సందర్భంలో వాళ్లలో కొంతమంది ఈ పశు వైద్యానికి వస్తూ వస్తూ చాలా టైం అవుతుందని ఒక చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకొని కూర్చుంటుండేవాళ్ళు. ఏదో భక్తి పుస్తకాలు కొందరు, పద్యాలు, డ్రామా అవి అట్లా, అవన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నేను వైద్యం చేసుకుంటూ ఉండేవాణ్ణి. అది కుగ్రామము, నాకు కూడా టైం ఉండేది. ఒక మహనీయుడు, ఆయన ఆవును బాగా వైద్యం చేసినందుకు నాకు గిఫ్ట్గా శ్రీ పరమ రామకృష్ణ పరమహంస బోధామృతము అనే పుస్తకం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తెరవలేదండి చాలా రోజులు. తెరవకుంటే అది అవ్యూహం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు. భగవంతుని యందు భక్తి ఉన్నది కానీ ఈ బుక్కులు చదివే టైం ఎందుకో లేదు. ఒకసారి ఏదో ఈ ఎండలకు ఎక్కువగా పశువులకు వైద్యం చేసి ఎండలలో సైకిల్ మీద తిరిగేవాణ్ణి పల్లెలు. జాండీస్ వచ్చాయి, డాక్టర్ గారు రెస్ట్ తీసుకొని, ఆయన మందుల కంటే రెస్ట్ ముఖ్యం అన్నాడు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ పుస్తకం యొక్క అట్ట రెపరెపలాడుతుంది. పల్లెటూరు అది, ఆ పేపర్ కూడా రాదు, ఈ దినపత్రికలు కూడా వచ్చే ఊరు కాదు. ఈరోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే చదువుతాను, అదేదో అట్ట ఇట్లా అంటుంది పొద్దు పోవడం లేదని ఆమె చెప్పా. ఆమె ఆ బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పొద్దుపోక తీసుకున్న పుస్తకమే. తీసుకుంటే ఆ బుక్కు చిన్నగా చదువుతూ 5 రోజులు కాలం గడిపితే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు. భగవత్ తత్వం భావన తపన ఎవరికైతే బాగా దాని గురించి పెరుగుతుందో, భగవత్ తత్వాన్ని గురించి ఆ ఉనికిని తెలుసుకోవాలనే తపన ఏ వ్యక్తికైతే పెరుగుతుందో, తప్పిపోయిన బాలుడు తన తల్లి కోసం ఎలా తప్పించి ఏడుస్తాడో ఆ స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు లేదా సద్గురువు రూపంలో నీ దగ్గరికి రావడమా, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడమా, ఇది జరుగుతుంది, మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, సన్మార్గంలో జీవించండి అని ఆయన రెండు లైన్లు ఇచ్చాడు. అప్పటి వరకు నేను వాస్తవంగా భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఎలా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకుంటూ ఉండేవాణ్ణి. నాకు 32 సంవత్సరాల వయసులో అవి అప్పుడప్పుడు ఎందుకో వస్తుండేవి. ఎన్నొచ్చినా చిలిపితనము దుడుకుతనము కూడా ఉండేది. భక్తి తత్వము ఎంత ఉందో ఈ తత్వాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండిటకు పొంతన ఉండేది కాదు. భగవంతుని ఎందు తపన అవి ఉండేవి, ఈ దుడుకుతనం కూడా ఉండేది. సరే, ఆ విధంగా కాలం గడుస్తున్నప్పుడు ఒక ఆయన ఏమండి ఈ బుక్ చదవండి అని ఒక ఆయన ఇచ్చాడు. అది సనాతన సారథి. ఆయన పాపము ఇది ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవండి అని 3 సార్లు చెప్పాడు. ఆయన బాధ పడలేక నేను ఆ బుక్ తీసుకొని అది ఆ బ్యూరో మీద వేశా. అది ఒక్కరోజు చదివే. ఆ ఒక్కరోజు చదివేటప్పుడు స్వామి బొమ్మ ఉంది ఫస్ట్ పేజీ తిప్పగానే. నాకెందుకో స్వామి వారంటే ఎందుకో నాకు చిన్న వయసులో ఒక సినిమాలో స్వామిని గురించి సరిగా వేరే విధంగా చూపించారు. అప్పటి నుంచి స్వామి అంటే నాకు ఆ ఫోటో చూస్తే అదే మతికొస్తుంది. చిన్న వయసులో 16 ఏళ్లప్పుడు పడినటువంటి నాకు ఆ బీజము. తర్వాత సరే ఆయన ఫోటోతో మనకేం పని, ఏం చెప్పాడో చూద్దామని మొదలుపెట్టా. 16 పేజీలు సనాతన సారథి. మొదలు పెట్టిన పేజీ నుంచి 16వ పేజీ అయిపోయేంత వరకు నాకు మతికిలేదు, చదువుతూనే ఉన్నాను. అంతే, అయిపోయింది. ఈ 2 పుస్తకాలు అయిపోయి నా పనిలో నేను ఉన్నాను. 1-2 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయనమ్మ గారు పరమపదించటం, ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అందరూ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఏదో వస్త్రాలు ఇచ్చి ఎందుకో 2:30 నుంచి మధ్యాహ్నం నూరా ఇంకా లెయ్యి కదులు కదులు అనేది ఎవరో నాకు నన్ను ఎవరో కదిలిస్తున్నట్లుగా లోపల నుంచి వస్తా ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నా. నేను ఏది నన్ను ఎవరు పిలుస్తున్నారు, చిన్న వయసు ఏం కాదు, నేనేదో వేరే విధంగా ఫీల్ అవుతున్నానంటానికి. అప్పటికి 2 పిల్లలు, నాకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎక్కడ కూర్చున్నా కూర్చోడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. సంచి తీసుకో, బయలుదేరని ఎవరో పిలుపు. ఇది ఎక్కడి నుంచి పిలుపు, ఏంటని అది ఇది ఏంటో లేమని మళ్ళా రామాలయం దగ్గరికి పోయి కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటే తప్ప ఈ ఉదాహరణ ఇది పోతుందని. అక్కడికి పోతే వాళ్ళు అక్కడ నాకు ఎవరితో మాట్లాడబుద్దిగాక సైలెంట్గా ఉంటే, ఎందుకు నాయన మీ నాయనమ్మ 80 ఏళ్ళు కదా చనిపోయింది, ఎందుకురా దిగులు అన్నారు. అది కాదురా, నా నాయనమ్మది కాదు, ఏదో నాకు ఏదో లోపల దడదడగా ఉంది అంటే. ఇంక వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలే, నేను మాట్లాడి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకున్నా, నాకేదో అర్థమవుతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది లోపల అని. ఆ బుక్లో అనంతపూర్ నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి ఆ రాస్తా రాసి ఉన్నారు ఒకరు. ఆ బుక్లో నేను తీసుకున్న బుక్లో జన్మదినం 23 నవంబర్ నాకు ఇచ్చిన బుక్లో ఇది నేను 2 సార్లు చదువుకున్న అప్పట్లో 2 ఏళ్ల కిందట. అప్పుడు నాకు వస్తా ఉంది, ఓహో పుట్టపర్తి అంటే అది వస్తా ఉంది ఆరాటం. ఇంకా ఏం మాట్లాడకుండా 2 జతల బట్టలు పెట్టుకుని అప్పుడు 25 రూపాయలు పెద్ద ధోరణాల నుంచి ధర్మవరానికి. ధర్మవరం బస్సు శ్రీశైలం నుంచి వేశారు అప్పట్లో. శ్రీశైలం ధోరణాలు మా ఊరి నుంచి రావాలి. బ్యాగ్ పట్టుకొని ఇంట్లో ఆమెకు చెప్పే వెళ్తున్నాను అని. పోకూడదు ఈరోజు మన ఇంట్లో కర్మ, రాత్రిళ్ళు అదేదో అయ్యగారు వచ్చి ఏదో చేస్తారు, అప్పుడు కానీ వెళ్లాలా, పొలిమెర దాటకూడదు అని అన్నదా. ఒరు ఈమెకు చెప్పాను, మళ్ళా బ్యాగ్ పెట్టిన. బ్యాగ్ పెట్టి కూర్చుంటే నా తరం కావడం లేదు, ఇది వరకు కంటే స్పీడ్ పెరిగింది. ఇంకా వీలు లేదని ఆమెకు చెప్పకుండా వెళ్లి ఆ 2 జతల బట్టల బ్యాగ్ తీసుకుని వెనక సందు వాకిట్లో నుంచి వెళ్ళిపోయాయి. 2:50 నిమిషాలు శ్రీశైలం నుంచి 3 గంటలకు బస్సు వస్తుంది నటరాజ్ సెంటర్కు. అనంతపూర్ బస్ అని పెద్ద అక్షరాలతో, అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు, దేవస్థానం బస్సు. వెంటనే ఎక్కా. అంతే, అనంతపూర్ టు అనంతపూర్లో దిగా. ఆడ అనంతపూర్లో భజన జరుగుతుంది రాత్రి 1 గంటకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బర్త్డేకి వెళ్తున్నారు. అప్పుడు నాకు తోడు దొరికింది, వీళ్ళు ఉన్నారని. అట్లా స్వామి దగ్గరికి వెళ్లాను. స్వామి దగ్గరికి వెళ్లగానే శంకరదయాల్ శర్మ గారు ఉదయం 6 గంటలకు, అప్పుడు కుల్వంత్ లేదండి, పూర్ణచంద్రలో కార్యక్రమం జరుగుతుంది. ఎస్పి చవాన్ గారు, శంకరదయాల్ శర్మ గారు మోకాళ్ళు వంగక స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి రూల్స్ తెలియక సంచి అట్టనే తగిలించుకొని ముందు వరుసలో కూర్చున్నామని తొందర చేస్తున్నా. కార్యకర్తలు వచ్చిన ఆయన, ఇప్పుడే వచ్చావా, అదిగో స్థలం అక్కడ అని వాళ్ళు నన్ను పట్టకపోయి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత భగవంతుణ్ణి చూశాను. అందరూ నమస్కరించుకున్న తర్వాత స్వామి ఉపన్యాసము మొదలు పెట్టాడు. రామనామమదు మిఠాయిజిగో రండి భక్తులారా అని మొదలైంది. ఆ విధంగా మొదలైంది ఉపన్యాసము. 1 అవర్ లోపల నా యొక్క తత్వమును నేను నా చేతుల్లో లేను. ఆ విధంగా భగవాను యొక్క దర్శనం కావడం 1987 నవంబర్ 23 తారీఖు ఉదయం ఇది జరిగింది. భగవంతుడు తన బిడ్డను తాను ఒళ్లేకి తీసుకున్నాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలతో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలు చేస్తూ ప్రశాంతి నిలయంలో నేను ప్రతి అనువనువు చూసుకుని ఆనందపడుతూ జీవిస్తున్నాను సార్. సాయిరాం.
2: ప్రకాశం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు ఈ 4-5 ఏళ్లలో చేశారని, అందరూ చక్కగా సేవలు అవుతూ ఉన్నాయని, మీ దాంట్లో మీ భూమిక ఏంటి, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు, దాని గురించి తెలియపరచండి శ్రీరామూర్తి గారు.
3: సాయిరాం. ప్రకాశం జిల్లాలో 81 నుంచి నేను సేవల్లో ఉంటూ ఉన్నాను. రెగ్యులర్గా సేవల్లో ఆర్గనైజేషన్లు కూడా బాధ్యతలు తీసుకుని, ముందు బాల వికాస్గా, తర్వాత సేవాదల కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 2000 నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటూ వస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో స్వామి చెప్పినటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అనే ఒక లక్ష్యంతో మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూరు రోడ్లో, అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, అక్కడ స్లమ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, శివప్రసాద్ కాలనీ అని, యానాది కాలనీ అని, మిలిటరీ కాలనీ అని, ఇట్లా చాలా మంది ఉన్నాయి. పిల్లకాయలందరూ కూడా ఆ రోడ్ల మీద ఎవరు పట్టించుకోకుండా తిరుగుతుంటారు. ఆ సమయంలో మన ఒంగోలు మన సభ్యుడైనటువంటి ధరణికోట గోపాలకృష్ణమూర్తి గారు అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడున్న పిల్లకాయలు బజార్లో కూడా అనవసరం తిరిగే పిల్లకాయలందరినీ చేర్చి వాళ్ళకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏరియాలోని మనం మందిరం ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ సత్యసాయి బాల వికాస్ స్కూల్ అని ఒక షెడ్ వేసి పిల్లకాయల్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిమంది పిల్లలతో అట్లా స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు మందిరం కూడా కట్టలేదు, చిన్న షెడ్గా ఉండేది. ఆ తర్వాత స్కూల్ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆదూరు శ్రీనివాసరావు గారు 3 జిల్లాలకి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకి కోఆర్డినేటర్గా ఉండేవారు. అంధ విద్యార్థుల ఆత్మీయత దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన బ్లైండ్ పిల్లలకి మన మంచి మాట, మనమిచ్చేటువంటి మంచి రుచికరమైన భోజనం వాళ్ళు అనుభవిస్తారు అని మంచి విషయాలు చెప్పి మంచి భోజనం ఏర్పాటు చేస్తే, అదంతా అయిన తర్వాత పిల్లకాయలు బ్లైండ్ పిల్లలు వచ్చేసి, మేము ఎక్కడైనా చదువుకుంటూ ఉంటాము బ్లైండ్ పిల్లలుగా, కానీ మాకు ఉండటానికి వసతి లేదు, మీరు వసతి ఏర్పాటు చేస్తే మేము ఉండి చక్కగా చదువుకుంటామని వాళ్ళ జేబులో ఉన్న పైసలు డబ్బులు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టారు డొనేషన్గా. ఇది స్వామి నడిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుని ఆదర్శ శ్రీనివాసరావు గారు, ఇంకెక్కడో ఎందుకు, మన ప్రాంగణం చాలా ఉంది కదా, ఇక్కడే ఏర్పాటు చేయండి అన్న తర్వాత అంధ పేద విద్యార్థుల, కేవలం అంధ పిల్లలతోనే కాదు వాళ్ళకు తోడుగా మామూలు పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అంధ పేద విద్యార్థుల ఒక పాఠశాలని సత్యసాయి, దానికి ఏంటంటే అది నిర్వహణ అనేది మనం సేవా కార్యక్రమం చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ స్కూల్ అన్నప్పుడు దానికి ఒక సిలబస్, ఒక పీరియడ్, టార్గెట్, పరీక్షలు, దానికి ప్రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. అందుకని దీనికి సపరేట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అని పేరుతో సొసైటీ రిజిస్టర్ చేసి ఊర్లో మనకు బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అందులో కమిటీలో చేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోత్సాహంగా చక్కగా ఆ ప్రాంగణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గది, ఒక్కొక్క గది నేను ఒక గది ఇస్తాను, నేను ఒక గది ఇస్తాను అనుకుని గదులు కట్టేసి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసుకుని పిల్లకాయలందరినీ చేర్చుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మొట్టమొదటి దగ్గర దగ్గర 12 మంది పిల్లకాయలు అంధపిల్లల్ని తీసుకోవటం, బ్లైండ్ టీచర్ని తీసుకోవటం, ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమైన విషయం చెప్పాలి కనుక చెప్తున్నాను. ఇందులో బాబా అనుగ్రహంతో మనం తీసుకున్న 12 మంది పిల్లకాయలకి కూడా ఒక్క పిల్లవాడు మినహాయిస్తే 11 మంది పిల్లలకి కండ్లు వచ్చినాయి, అద్భుతమైన చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒక్క పిల్లవాడిని, చూపు వచ్చిన పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడిని మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకుని పోయి ఈ క్రిస్టియన్స్ నిర్వహించేటువంటి దాంట్లోకి స్కూల్లో చేర్పించడం జరిగింది. సరే మన ఈ తదనంతరం మన బీద పిల్లకాయల్ని మనం తీసుకుందామని కూలినాలు చేసుకునే పిల్లకాయలకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం చదువు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు 2-స్టేర్ బిల్డింగ్, 20 మంది స్టాఫ్, 307 మంది పిల్లలు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారు అద్భుతంగా సేవ పాఠశాలలు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లకాయలు 1st క్లాస్ లో పాస్ అవుతున్నారు. ఇది ఒక శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రెండవ శాశ్వత కార్యక్రమం ఏంటంటే దీన జనోద్ధరణ పథకం. స్వామి యొక్క స్ఫూర్తితో దీన జనోద్ధరణ యూత్ కోఆర్డినేటర్ గా అప్పుడు రవికుమార్ ఉండేవాడు. జిల్లా మొత్తం పర్యటించేసి మన రామిరెడ్డి వీళ్ళందరూ సహకారం తీసుకుని తల్లిదండ్రులు, తల్లి లేక తండ్రి లేనటువంటి మగపిల్లకాయల్ని, 11 సంవత్సరాల లోపు పిల్లకాయలందరినీ సెలెక్ట్ చేసుకుని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అట్లా 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 21 మంది పిల్లలతో చాలా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం కూడా శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈరోజు పిల్లకాయలు ప్రతిరోజు నిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనం చేస్తున్నారు, వేదం చెబుతున్నారు, స్కూల్స్ లో కూడా మంచి ప్రోగ్రెస్ లో ఉంటున్నారు. అదొక చక్కగా జరుగుతున్నది. మరొకటి ఏంటంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. ఆ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, అటెండెన్స్ కి భోజనం ఉండదు. వాళ్ళు సడన్ గా అనారోగ్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా సర్దుకొని కూడా రాలేరు. చాలా అవస్థలు పట్టడం గమనించాము. దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయకూడదా అని చెప్పి అడిగారు. రిమ్స్ డైరెక్టర్ గారిని మీకు సంప్రదిస్తే ఆమె పూర్తి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మన గైడ్ లైన్స్ గా అప్పట్లో మన రాష్ట సేవదాల కోఆర్డినేటర్ ఆర్ లక్ష్మణరావు గారు బాగా ప్రోత్సహించి గైడ్ చేశారు. ఆ రోజు నుంచి 2015లోనే మనం అక్టోబర్ డిసెంబర్ 27 ప్రారంభిస్తే రోజుకు 300 మంది పైన పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్ కి రోజు ఒక పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ, అన్నంతో అద్భుతంగా జరుగుతున్నది. అనేక లీలలు కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క లీలలు మనం ఎవరికి స్వామి ఫోటో విభూతి ఇవ్వం అక్కడ పెడతాము. ఈ రోజుకి దగ్గర దగ్గర 16,000 ఫోటోలు ఆ విధంగా ఖర్చు అయిన విభూతి ప్యాకెట్స్, అదొకటి జరుగుతున్నది. ఇంకొక కార్యక్రమం, శాశ్వత కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్నది ఏంటంటే ఆర్టీసీ డిపోలో నిత్యం చలివేంద్రం. ఈ ఎండాకాలంలో అయితే రోజుకి మినరల్ వాటర్ ఇస్తున్నాము, 100 క్యాన్స్ పైన ఖర్చు అవుతున్నది రోజు. అక్కడ కూడా స్వామి ఫోటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఇప్పటికి రోజుకు 10,000 మంది దాకా లబ్ది పొందుతున్నారు. ఇక్కడ హాస్కూల్లో రిమ్స్ హాస్పిటల్లో 300 నుంచి 370 వరకు లబ్ది పొందుతున్నారు ప్రతిరోజు. ఆ విధంగా మన డీజీపీ పిల్లలేమో 21 మంది ఈ రోజున వచ్చారు, మన ఫోర్గ్రౌండ్ కూడా వచ్చారు. అంతేకాకుండా మన పూలవారిపాలెం చిన్నగంజ దగ్గర పూలవారిపాలెంలో రూరల్ కమ్యూనిటీ సెంటర్ని పెట్టి 14 గ్రామాలకి అక్కడ ప్రతి నెల 2 సార్లు మెడికల్ క్యాంప్ జరుపుతూ వాళ్ళకి నెలకి 350 మంది, 2 సార్లు అంటే నెలకి 700 మంది అక్కడ లబ్ది పొందుతున్నారు. అట్లాగే తర్లుపాడు దగ్గర కారుమానుపల్లిని మనం సమగ్ర ఎస్ఎస్ఎస్ విఐపి అంటారు, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద ఆ గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామానికి లేనటువంటి పాఠశాలలో పిల్లలకి అనేక వసతులు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, బాల వికాస నిర్వహించడం, అనేక సేవా కార్యక్రమాలు. ఈ రోజున పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సేవలన్నీ పుట్టపర్తి సేవలకు కూడా ప్రతిసారి కారుమానపల్లి నుంచి సేవాదులు వస్తున్నారు. ఈ విధంగా ఇంతే కాకుండా మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు చెప్పాల్సి ఉన్నది. శాశ్వత కార్యక్రమాల కింద మనకు చాలా రిమోట్ గా ఉన్నటువంటి కొమరోలు మండలం గుంతపల్లి అనే గ్రామంలో అక్కడ లోయలో ఉండేది పెద్ద కొండ దాటితే కానీ ఆ గ్రామం కనబడతావు. అక్కడ అన్ని పురుగొడుసులు ప్రతి ఎండాకాలంలో అగ్ని ప్రమాదం గురవుతుంటారు. అటువంటి గ్రామాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు నిర్మించి 67 పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. మన సేవ చూసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొండ మీద నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లకాయలు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. దస్తగిరి అనే ఒక అబ్బాయి, ఆ గ్రామానికి సంబంధించిన అబ్బాయి, మన జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ విధంగా అక్కడ జరిగింది సాయిరాం.
0: రవికిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి తమ హస్తం చూపించిన అంశాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనం సేవ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడప్పుడు మనం సేవ చేస్తున్నాము అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి స్వామి తాలూకా ఆ ఉనికిని మనం గుర్తించడం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు స్వామి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామి హస్తం ఉన్న కొన్ని సన్నివేశాలు మాకు చెప్తారా?
2: ప్రతి కార్యక్రమానికి, ప్రతి సేవ కార్యక్రమానికి కూడా అన్ని స్వామే ప్రేరణిస్తున్నారు. కానీ ఆ ప్రేరణతోటి మనకి, మేమంతా ఆర్డినరీ పీపుల్, కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేపిస్తూ ఉన్నారు స్వామి. ఎలాగా అంటే ఒక అద్భుతమైన లీల చూపిస్తారు. ఓ స్వామి ఉన్నారు, స్వామి చేపిస్తారు అనే భావన మాలో కలిగించి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్క విషయం వచ్చేలేకే మనకి దీనజనార్దన పథకం అనుకున్నప్పుడు ఒక అద్భుతం. చాలామంది కూడా మన సమితిలో వాళ్ళు, ఇవి ఎలాగ మనం వర్కౌట్ చేయలేము, కష్టమవుతుందేమో, మనకేమో బయటకెళ్లి అడిగే ఇది లేదు స్వామి దాంట్లో అని అనుకున్నప్పుడు, కానీ మేము యూత్ తరఫున, అప్పుడు యూత్ కోఆర్డినేటర్ గా ఉండేవాడిని, యూత్ తరఫున జిల్లా అంతా లిస్ట్ వచ్చింది. ఒక 47 మంది లిస్ట్ నా చేతిలో ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలని. వీళ్ళకి సర్వే కూడా చేశాము. దగ్గర నుండి వాళ్ళ ఘోరమైన పరిస్థితులు, వాళ్ళు పడే బాధలు అవన్నీ చూసామన్నమాట దగ్గరగా వెళ్లి. అందుకని నేను స్వామిని ప్రార్థన చేశాను, స్వామి పిల్లల్ని చూపించావు, అలా పిల్లలన్నా చూపించకుండా ఉంటే పర్లేదు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ పిల్లల్ని చూపించావు, కానీ నేనేం డబ్బులు అనేది నాతో అవ్వదు అప్పుడు, ఎలాగా స్వామి అని నేను బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలాగైనా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటూ ఉంటే, సరే నేను రామలింగ స్వామి గారని ఒంగోలులో ఉన్నారు, భూమిశెట్టి రామలింగ స్వామి గారని, నాకేమంటే ఎదురొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్వామి అంటే, స్వామి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే భావన నాకు లోపల
0: కలుగుతుంది,
2: ఫీలింగ్ వస్తుంది. సరే రామలింగ స్వామిని కలిసా మార్చిలో, అంటే 2 సంవత్సరాల క్రితం, మార్చి 2015. రామలింగ స్వామి గారు, మీరు సౌమ్యులు, ప్రేమగా ఉంటారు, మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుని దీని యొక్క నిర్వహణ బాధ్యత అంతా మీరు తీసుకుంటే బాగుంటుందేమోనని నేను అడిగా. ఆయన అడగంగానే నాతో ఒక మంచి విషయాలు చెప్పారు. రవి, కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఇట్లానే సీతాలక్ష్మి గారు నన్ను చీరాలు పిలిచి, నువ్వు బాల వికాస్ రన్ చేస్తున్నావయ్యా, నువ్వు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకో అని అన్నది. నాకప్పుడు కాలు కొంత ఇనాక్టివ్గా ఉండి కొంచెం ఏదో కాలు ప్రాబ్లంగా ఉంది, నేను జిల్లా అంతా తిరగలేను అమ్మా, నేను నాకు కాలు ప్రాబ్లం ఉందని చెప్తే సీతాలక్ష్మి గారు, నీ కాలు నొప్పి తీసేయడానికే స్వామి ఇది ఇస్తున్నారు, నువ్వు స్వామి పనిచేసావంటే ఆ కాలు నొప్పి స్వామి చూసుకోరా అని అడిగారు. కానీ ఈయన ఆ ధైర్యం చేయలేక నేను ఉండలేనని చెప్పారన్నమాట. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు నేను మంచంలోనే ఉన్నాను. ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్లాక్ అయిపోయి నేను మంచంలోనే ఉన్నాను. 1 సంవత్సరం నుంచి మళ్లీ రికవర్ అయ్యి కొంచెం వ్యాపారం చేసుకుంటున్నాను అని అన్నాడు. మళ్లీ నువ్వు ఇన్నాళ్ళకు వచ్చి నువ్వు అడిగావు అంటే నిన్ను స్వామే పంపించారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కాలు ఎలాగున్నా ఈ కార్యక్రమం నేను చేస్తాను అని నాతో అన్నారు. సరే మార్చిలో అయిపోయింది, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్లో ఆరాధనకి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే, అపోలో హాస్పిటల్లో చెన్నైలో చూపించుకుంటే 25 లక్షల రూపాయల డబ్బులు మీరు తెచ్చిచ్చినట్లయితే మీ కాలు కట్ చేయకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ ఏం లేదు అని అన్నారు. సరే ఈ విషయాలు దీనజనార్దన పథకం కోఆర్డినేటర్గా తీసుకోవాలి బాధ్యతని వారు అనుకోవడం, స్వామికి ఆడికి ఆరాధనకి రావడం, స్వామికి ఆడ లెటర్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన, రాయవేలూరు వెళ్లి చూపించుకుందాము అని రాయవేలూరు వెళ్లారు. ఈ కాలంతా పూర్తి నల్లగా ఉంటది. అక్కడ చూపించుకుంటే అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేస్తే మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకు మీరు కలర్ ఎందుకు వచ్చిందో తెలియదు, మీరు బాగా గీక్కొని ఉంటారేమో, మీకైతే కాలు ప్రాబ్లం ఏం లేదన్న. ఈయన ఆశ్చర్యపోయాడు, లేదమ్మా నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను, రిపోర్ట్లు ఎన్ని ఇస్తే, లేదండి ఇప్పుడు మీరు చెప్పించే రిపోర్ట్కి దీనికి సంబంధం లేదన్న. సరే ఈ మెడిసిన్ వాడుతున్నాను అందుకోవాలి అని, సరే ఒక పని చేయండి మీరు ఒక 10 డేస్ 15 డేస్ మెడిసిన్ ఆపేసి మళ్లీ రండి అని అన్న. ఈయన అట్లాగే మెడిసిన్ ఆపేసి మళ్లీ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మెడిసిన్ ఆపేశారు, రిపోర్ట్లన్నీ ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఏమి జబ్బు లేదు, వెళ్ళండి అన్నాడు. ఆయన ఆనంద బాష్పాలతో మాకు ఈ విషయాన్ని తెలియపరిచి నేను దీనజోదన కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నాడు. ఈ కార్యక్రమం అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
0: మరి ఉమామహేశ్వర గారు, ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మీరు కొంచెం చెప్తారా మాకు?
4: మనం సత్యసాయి సేవా సంస్థలు అంటాం. పేరులో సేవ ఉంది కాబట్టి ఇందులో సేవే ఉంది అని అనుకుంటారేమో. ఏ సేవా కార్యక్రమానికైనా ఆధ్యాత్మిక పునాది లేకపోతే అది ఇవ్వవలసిన ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంచేతని సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగం ఉన్నది, బాల వికాస్ విభాగం ఉన్నది, సేవా విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం అసలు అన్నీ కూడా మొట్టమొదట భజన మండళ్లుగా ప్రారంభమైనవి. భజన మండళ్లు అంటే అప్పట్లో గురువారం ఆదివారం ఈ రెండు సాయంత్రం పూట భజన చేయడం, గురువారం నాడు నగర సంకీర్తన చేయటం. అయితే కాలక్రమంలో ప్రకాశం జిల్లాలో అనేక సేవా సంస్థలు వచ్చినాయి. సుమారుగా దగ్గర దగ్గర 100 సమితులు గాని భజన మండళ్లు గాని ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ప్రతి నిత్యం ఉదయం నగర సంకీర్తనం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు చెప్పిన రవికుమార్ గారు చెప్పిన ఈ దీన జనోద్ధరణ పథకం ఉన్నది కదా, ఆ పిల్లలు ప్రతినిత్యం నగర సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళ ఆ 23 మంది పిల్లలకు తోడుగా మరొక కొంతమంది పెద్దలు కూడా ఉండి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ వేదం చెప్తున్నారు. అలాగే చీరాల్లో దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు కూడాను ఇలాగే మేము పిల్లలకి భజన చేయించడం, నగరోత్సవాలు చేయించడం అన్ని కూడా నేర్పించాం. కొన్ని చోట్ల నిత్య భజనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బాబావారి ఎన్నో జన్మదినోత్సవం వస్తుందో దాన్ని పురస్కరించుకుని అన్ని రోజులు వరుసగా నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, నామ సంకీర్తనలో భాగంగానే సత్సంగము, సుమారుగా 1.5 గంటల కార్యక్రమం. ఇలా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసందర్భం కాదు అనుకుంటే మరొక మాట కూడా చెప్తాను నేను. చీరాల్లో 2007 మేము దీన జనోద్ధరణ ప్రారంభించాం. దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు గోలి ఉమాశంకర్ అనే ఒక కుర్రవాడిని మేము తీసుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఆ పిల్లవాడిని 7వ తరగతిలో తీసుకున్నాం. ఆ పిల్లవాడు 7 నుంచి 10 దాకా చదువుకున్నాడు ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత 2013 భగవాన్ బాబా అదృష్టం ఆశీస్సులతో ఆ పిల్లవాడు స్వామి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రిమిసెస్ లో ఆ కుర్రవాడు డిగ్రీ బీఎస్సీ డిగ్రీకి వచ్చాడు. అక్టోబర్లో దసరా అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారు పిల్లవాడికి. పిల్లవాడికి సెలవులు ఇచ్చిన తర్వాత మేము ఆ అబ్బాయిని సమితిలో మాట్లాడమని ఆహ్వానించాం. మాట్లాడమని ఆహ్వానిస్తే అబ్బాయి చెప్పిన ఒక సంఘటన మాకు నిజంగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 7వ తరగతిలో ఈ సత్యసాయి దీన జనోద్ధరణలో చేరిన తర్వాత కొన్ని రోజులు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబావారు ఒక యువకుడిని తీసుకుని ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్, వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి చూపెట్టారు. ఆ కళ అక్కడ ఆగిపోయింది. ఆ కుర్రవాడు ఉన్నాడు, యూత్ మంచి కుర్రాడు, 17-18 కుర్రాడు ఉన్నాడు, స్వామి కనపడ్డారు, అంతే. ఆ పిల్లాడు ఆనాడు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నేను వైట్ ఫీల్డ్ లో కాలేజీలో చేరిన తర్వాత నేను ఆ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ గ్రౌండే స్వామి చూపెట్టారు ఆ రోజుని. కరెక్ట్ గా ఆ కుర్రవాడు నేనేను, ఇవాళ ఆ యూత్ లాగా నేనున్నాను. నన్నే నాకు స్వామి 6 సంవత్సరాల 7 సంవత్సరాల ముందు నాకు నేను ఎలా ఉంటానో, ఏ గ్రౌండ్ లో ఆడతానో చూపెట్టారు స్వామి అన్నాడు. స్వామి అదృశ్య హస్తం అని మీరు అన్నారు కదా, అమృత హస్తం ఎలా కనిపిస్తుంది అంటే ఈ సంఘటనలో ఆ కుర్రవాడు 7 సంవత్సరాల తర్వాత చెబితేనే గాని మనకు తెలియలే. 7వ తరగతిలో జరిగే కుర్రాడికి కలలు రావచ్చు కాని అవి గుర్తుపెట్టుకోవటం, మళ్లీ వాటిని ప్రజెంట్ చేయటం అనేది స్వామి లేలే కదా.
0: తప్పకుండా
4: ఇది ఇలాగా సత్యసాయి సంస్థల్లో గురు పూర్ణమికి, స్వామి జన్మదినోత్సవాలకి, ముఖ్యంగా రథోత్సవాలు గాని పల్లకి ఉత్సవాలు గాని కూడా జరుగుతూ ఉంటాయి. సాధనా క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా ఎంచుకునే అంశం కూడాను స్వామి సత్యసాయి సేవా సంస్థలకు ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బులుసు సాంబమూర్తి గారని ఖమ్మంలో ఉన్నారు, మరి దాన్ని బాగా ఎలాబరేట్ చేసి డెలాంగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయించడం అటు కందుకూరులోనూ అలాగే ఇలా చీరాల్లో కూడా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ 92 ఇప్పుడు ప్రస్తుతానికి 92 భజనలు చీరాల్లో అయితే మొన్న మే 31 పూర్తయిపోయినాయి. మే 1వ తారీఖున స్వామి సన్నిధిలో ఉన్నాము. అలాగే 92 భజనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలతో కార్యక్రమాలనేవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సాయిరాం.
0: ఉమామేశ్వర్ గారు, మరి మనం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కదా, బయట వాళ్లు ఎవరైతే స్వామి ఆవరణలోకి రాని వాళ్లు ఈ కార్యక్రమాన్ని చూసి స్ఫూర్తిని చెంది మన ఆర్గనైజేషన్ వైపు వచ్చి స్వామి గురించి తెలుసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
4: కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు, పాతవాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు. కాలక్రమంలో జరిగేయన్ని జరిగిపోయినా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ రూపేణా కానివ్వండి, అలాగే యువజన విభాగం రూపేణా కానివ్వండి, అధ్యయన మండలి రూపంలో కానివ్వండి, అలాగే మహిళా విభాగ రూపంలో కానివ్వండి, కొత్త వాళ్లు ప్రభావితమై వస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు నిత్యనూతనంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని కుంకుమ పూజలని, కొన్ని తపోవనం పారాయణాలని, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణాలని ఇలా చేయడం వలన అనేక సంస్థలో సభ్యులు కాని వాళ్లు కూడా చాలా మంది పాల్గొని ప్రభావితమై వచ్చారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు జరిగిన పత్తి యాత్రలో చీరాల నుంచి పక్కన రామస్తూపంలో ఒక సమాజం ఉంది, వాళ్లు ఈ కార్యక్రమంలో 27 మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో వాళ్ళు సంపూర్ణంగా పాల్గొన్నారు అంటే ఇది అలాంటి దానికి, మీరు అడిగిన దానికి
0: చాలా
4: సరిపోయిన ఉదాహరణ నేను అనుకుంటున్నాను.
0: బాగుంది.
2: రామిరెడ్డి గారు, మీరు 8 ఏళ్ల నుంచి పుట్టపర్తి సేవలే ప్రాణంగా బతుకుతున్నారు, మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి సేవలు, ఇక్కడ విషయాలన్నీ మీ జీవితంతో అనుసంధానం చేసి చెప్పండి.
5: మనకు ప్రశాంతి సేవల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎప్పుడూ కూడా 365 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. మన ప్రశాంతి సేవలకు ఎప్పుడూ కూడా 700 నుంచి 800 మంది పురుషులు సేవాదల్, 700 నుంచి 800 మంది మహిళా సేవాదల్ అవసరం ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 100 నుంచి 150 మంది సేవాదల్ ఎప్పుడూ అవసరం. తర్వాత మన యొక్క ప్రశాంతి నిలయంలో మొత్తం గణేష్ గేట్ నుంచి కల్వర్ట్ గేట్ వరకు మొత్తం ఉన్న 3 క్యాంటీన్స్కు, జనరల్ హాస్పిటల్కు, ఇలా ప్రతి పాయింట్కు సుమారుగా అవసరం. కనుక మన జిల్లా నుంచి మనకిచ్చినటువంటి కోట ఏప్రిల్ సేవలు, జనవరి సేవలు, పుట్టు పండుగ సేవలు, నవంబర్ సేవలు, దసరాకు, ఆరాధన సేవలు, ఈ సేవలన్నిటికి మన జిల్లాకు ప్రతిసారి 50 మంది మహిళలు, 50 మంది పురుషులు సేవలకు రావాల్సి ఉంటుంది. భగవంతుని దయవలన ఇప్పటి వరకు ఈ సేవలలో మన జిల్లా నలుమూలల నుంచి అన్ని సమితిలు, భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతూ ఉన్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడన్నా రామాలయాలు, ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేల మంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమము. మంచినీరు కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికి, పెద్దలందరికీ ఎందుకో తలంపున్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి భజన మండల్స్ సమితిల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్, సత్సంగాలు కూడా ఉమామహేశ్వరరావు సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాల వాళ్లను ఆనందపరుస్తారు.
0: సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళకి మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్లకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు? అది కొంచెం చెప్తారా?
5: వాస్తవంగా స్వామివారు సేవాదళ శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదళంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో, సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు, ఈ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది. లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసము శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకొని వచ్చి కాలేజీలకు ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు, ఈ ఇంకా ఇతరత్ర

0: స్టూడెంట్స్ని తీసుకెళ్లాము. తర్వాత గ్రామస్తుల్ని ఎక్కువ మందిని తీసుకెళ్లాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు స్కూల్స్ వీటి వ్యవహారంలోనే తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చదివి వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 8,000 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి ఎంబడి అక్కడికి వెళ్ళివ్వడం, అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం, 100 మంది ఉంటారు. అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
1: చాలా బాగుంది
0: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు. వీళ్ళందరికి కూడా అకామిడేషన్ ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, రెండో రోజు ఉదయం అంటే సెకండ్ నా జరిగింది, థర్డ్ డే మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్, వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడ అని. మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి, మన రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే భజనలు పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 1 or 2 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకుముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
2: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు మార్కాపురం కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే కొన్ని వేల మంది టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
1: సో చాలా బాగుందండి, ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున, మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
3: థాంక్యూ.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మగారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా?
1: ఓం శ్రీ సాయినా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయస్సు కల దప్పిలి లక్ష్మమ్మగారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులు నయం కాలేదు. వాళ్ళ ఇల్లు చెప్పారు, ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోనూ వాళ్ళతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగు వచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగు వచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరే నేను ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకలకు రావాలి, గుంటకండ నుంచి ధర్మవరం దగ్గర హిందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం ఉదయం ట్రైన్కి ఎక్కాలని రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల పెట్టుకుని నిలూటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు. కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా, సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగాని అని చెప్పేసి ఉదయం లేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయాన్నే ఏం చేశారు, అయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతామనగానే మంచిదన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరమే.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా,
1: ఆయన తీసుకురాలేదు.
2: ఆయన తీసుకుపోలే.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడుండి వారు? ఎక్కడుండి వారు? మీరు
2: కింద ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయము సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపల పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రానియరు, దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు చీర తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. వచ్చినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పమ్మ ఇంటికి పంపడం లేదు అని అంటారు. మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వివిధ పొట్టలు అందరూ ఇస్తూ ఇస్తూ నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను రిజల్ట్స్ పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తా ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైందే నాకు అర్థం కావడం లేదు, కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాంపుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాంపు అవుతుందని నర్సు చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అమ్మాయి అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము. నాకు ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగడు అంటే నాకు బలి ఇష్టము, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఇలా సాధు అయింది తెలియదు, దేవుడు అయింది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టర్ లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజులు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన మా అమ్మాయి కంపగలే
1: 3 రోజులు అయిపోతుంది అనుకున్నారు.
2: 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైన కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీపరి పొట్లలు ఇద్దాం అనుకుంటే ఈ అమ్మాయి కాంప అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాకనే పోదాంలే, ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయికి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు.
1: ఆయన కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ ఒక 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడికి పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని?
2: ఆయన మూడు రోజులు ఉన్నాడు. మూడు రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుదర అవ్వించడం, బ్రషింగ్ గీయడం, అట్లా మూడు రోజులు చేసి మూడు రోజులు చెప్పినాక నీకు బాగవుతుంది, ఏం భయపడగాక ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్చికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్చి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులైనాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంతా ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట డాక్టర్ చెప్పారంట. సరే ఇంకా మూడు రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మా అంతలోకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీపుది ఇచ్చారు, చెప్పినారు మూడు రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, నాకు మూడు రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టర్, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఏం తెలియదు ఇంకెవరికి, ఏం తెలియదు. సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువగా ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరు వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ 12-10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుంటే ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మండికేసుకున్నాడు. మండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంటి చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మండికేసుకున్నాడే అని అనుకుంటూ విచారంగా ఉండి కొంతసేపు ఆయన దగ్గర నుంచి యువతలకు వచ్చేసిన. యువతల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలు పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంతసేపటికే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత ఏంటి రా అంటే తలుపు అట్లా చేసి వస్తాను, నాకు తలుపు నుంచి చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే అని మళ్ళీ పక్కన ఓ దారి ఉంది మాకు ఆ రూమ్ లేకపోవడానికి, నేను ఆ దారి ఉండకపోయినా. దారి ఉండిపోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోట మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా, ఆ మాజీ తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కాలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గొడవ చేస్తారు, అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుకు రమ్మన్నదని చెప్పు అని చెప్పిన. సరే అక్కడికి పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయినా పల్లెకి పోయి చెప్పరా అన్న, పల్లెకి పోయి అక్కడ లేడు, వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమీ చెప్పొచ్చింది, ఏం చదువుకుంటాడా అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి సరే ఆయన విభూతి రాద్దాం, ఏమన్నా మళ్ళీ బాగా అవుతుంది ఏమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరామ్ సాయిరామ్ అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటున్నాడు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరామ్ సాయిరామ్ నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరామ్ చిన్నగా సాయిరామ్ సాయిరామ్ అనుకుంటా అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది కానీ చేతులు కాళ్ళు రావాలి కదా. సాయిరామ్ అంటుండు సాయిరామ్ అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది, మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు మీరు వెయిట్ చూడండి అని చెప్పిండు. అంతలోగా వాళ్ళంతా వచ్చేసారు, వాళ్ళందరూ వచ్చేసరికి ఈయనకేం బాగా ఇంది కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్లకు, నేను సాయిరాము అని చెప్పిన వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నాక 35 వయసు, 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేందుకు మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళీ డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా, ఇట్లా జరిగింది ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలో ఇట్లా జరిగిపోయింది, నీకో సర్వంశం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గర్వ చేస్తారు, అందుకని నేను ఎవరితో చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరామ్ సాయిరామ్ అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండు సార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలి అంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుపడిచికి వచ్చినా 10 రోజులు ఉన్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది, మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను, పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్ లో తిరుగుతూ ఉంటే ఉడుకు స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామిని చూసిన ముందు ఆమెను పిలిచిండు, ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా అంతా పక్క వాడుండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి, ఇంకా కొంతమంది పిలుస్తారు అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు, వాళ్ళు వచ్చేసినారు, మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు, లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావాలా అని కోరినాడు. నాకేం కావాలో నాకు అర్థం కాలేదు, అసలు కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే, అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది, కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉంటా, ఆయన చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా, నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ్డ చేపించున్నాం. కూలి వాళ్ళందరూ గెంచగడ్డ లేపిస్తే నేను చెట్టు కింద కూర్చున్నా. జొన్నలు, కొర్రలు, గెంచగడ్డలు, టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే వెనక పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళు అట్లా ఎదురు కూర్చున్నాను. నేను కూర్చున్నా టెంకాయ చెట్టు ఉంది. ఆ టెంకాయ చెట్టు మీరు నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పడి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కి పోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు, నేను అసలు అనుకోలేదు. నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. ఓ మరి నా దగ్గర ఉంది, నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడకింద నేను చదువుకుంటా ఉంటే తొడకింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకుండా పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్తయ్య చూసింది రాత్రి పూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లేయి అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాములు వచ్చినా కూడా నీకు ఈ సౌలు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండరంగా పాండరంగా, ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండరంగుడి కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగకపోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది, నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పది కూడా ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని చూసినప్పుడు లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను, ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను, మీరు పోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానంక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామి తప్పించి ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామిని దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10:30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరు 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచినంటే వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసిన ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్తికి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు రెండు ఎదురుగట్టలు ఇట్లా రెండు చెప్పి ఇట్లా పెట్టినారు, మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు, దాని మీద తడికేసినారు. ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు, ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. 4 నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురుపోలేం పోదాం, లేకపోతే భర్తలేక పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు అప్పుడు కార్లు పోదాం లే వద్దని అందరూ నన్ను నివారించారు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను ఏమన్నా కానీ, పోయినా కూడా నేను అక్కడే పోతా, పోతే అక్కడనే పుట్టపట్టిలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను, మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండుగ నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆ ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినా కానీ హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లు ఇచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు నడుపుకుంటున్నాడు. ఆయన మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు నడుపుకుంటున్నాడు, ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నడుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
2: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
2: ఏం చేయరు. 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదన్నా, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు, అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు, అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు, ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులు తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూళ్ళు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లె ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు, మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
2: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాలు రాసి అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు కదా అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి, స్వామి ద్వారా వచ్చిందే కదా అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట, అవి అయిపోయి ఈ రెండు మాకు ఇచ్చారన్నమాట, అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు అది కొత్తగా, అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి, ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువుని ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిగతా అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి, అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు మాతో కూడా, ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం, స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది, ఆయన చూసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను తప్పు చేసినానేమో, నేను అబద్ధాలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం, ఆ భయం తట్టులే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్ లేయడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోంచేస్తే మేము చుట్టూరు అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోంచేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు, ప్రతి నేను వచ్చిన ఎన్ని 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ లైన్లోనే కూర్చో ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడతాడు. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకుందాం, అంతే అంత మాల తీసుకుంటా, మాలలో అప్పుడు ఏ నీరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా. తాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చే వాళ్ళకు కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని తాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
2: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
2: ఓపెన్ చేసి ఊరు ఊరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాదిరి చేయమని ఆ మాదిరి చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా వాళ్ళకు తిండి సామాన్లు, పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, మీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీకు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి నీ కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి చెప్పి, పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరు ఊర మీటింగులు చేసి ఊరు ఊరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
2: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మకాన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు.
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు వెన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతి మే సదా, ఓంకారం బిందు సంక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ, ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
2: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు. అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దున్నే వాడు ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి భద్రం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు. తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్ని మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉన్నాక వాడికి ఒక రోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడైన, నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాళ్ళు తాగినాడు అని చెప్పిండు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తావు నువ్వు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నా నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు. ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్టి పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండాడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చిన తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి కైవల్యం ఇచ్చిండు అని నేనే రాసిన కాయద ఆ కథ. అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చేపించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు, ఈ కులస్వరస అంటే కొంతమంది తగ్గుబడిని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండి దూరంగా ఉండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్న పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా, నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సారి చెప్తే అది స్వామి చెప్పిన కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా, అబద్ధం చెప్పకండి అని చెప్తారు, మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నారు, మాకు అబద్ధం చెప్పకమని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇదేంది అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరో నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు, ఏమిటిది నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అని వాడు అవతాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి, పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
2: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఏమన్నా సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగి లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని ఆగిపోయింది.
1: ఇది ఏ సమస్య జరిగింది, నేను ఐడియా ఉందా,
2: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలు అండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మామూలు మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు, కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా, వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని భ్రష్యం ఇయ్యాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లోకి వచ్చినా కానీ అడగరు, ఊరికే నమస్కారం చేస్తారు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా ఏమన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పట్టు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులందరికీ చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది. స్వామి వస్తారంటే పక్క ఊర్లలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంతలో 3-4 రోజులు టైం ఉంది,
1: రోజులు అంతే.
2: అప్పుడు మేము ఒకరు ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఊరికి చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి ఇస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి కొంచెం భయం వేసింది. అయితే నేను ఎవరితో చెప్పడే, ఇంకా సరే ఆ మాట ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టజాలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే, బాల వికాస్ పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చొని ఉండి ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయినా ఎట్టుకున్నాడో అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చిన పోయిపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోలో మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్గా పంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ అనుమానపడ కదా, బాధపడ కదా, అందువల్ల అదే కనపడలే. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గాని లేదంటే పెళ్లి గాని,
2: స్వామి అన్నప్రాసన చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మా చిన్నబ్బాయి చేశాడు. అప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయి చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అయినా చేయమని భాస్కర్కు అందించి, మా అబ్బాయి పేరు భాస్కర్, ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము, కనిగిరి అక్కడల్లా దృష్టిపోయినాము, నంద్యాల అక్కడల్లా దృష్టిపోయినాం. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకలు వేపించి, స్వామి నాటకలు వేపించి, అవన్నీ అన్ని 2 జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి 2 జిల్లాలు మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరి నేను అందరితో సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లా ఉంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్ హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేస్తుంది అనమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమెకు చెప్పిన ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేమి తెలియదమ్మా స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చేయండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటి సార్లు చేయాలా, కోటి సార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లా చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లెల్లో మూడి అమ్మ అనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను స్వామి దగ్గర ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఉండి ఇది చేయి, ఈ అక్షరం చేయి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద బొట్టమ్మ ఇచ్చినది కోటి సార్లు చేశారా?
2: రోజు అదే పనిగా చేసుకుంటాం, నువ్వు కోటి సార్లు కాదు
1: కోట్లు,
2: కోటి అన్నది కోటి సార్లు అయినా ఎక్కువయో అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు, కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లెల మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు, అది జరిగిందా. ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా ఊరికే, స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు, నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మను తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తారు అరిటాకులు ఇస్తారు వేసి ఇద్దరికి వడ్డన చేసి ఇద్దరికి తినిపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది, అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది, అది అది చూపెట్టారు మీకు
2: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటే ఆయన ఏమిటో ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో ఒకడ వస్తే వచ్చని పోయి ఇంక ఎట్లా పోయేవాడమే కదా, ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అని మనసులో అనుకున్నా, నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఊరికి చేతులు రెండు
1: రెండు
2: భాగాలు చేస్తుండే అనమాట, పై పుట్టడం కింద. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపిలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి, ఇవి ఉండే మొక్కజొన్న కండీలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె. ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా తీసి అట్టేసిండు. మళ్ళీ రెండు ఇట్లా కత్తిచ్చేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపుని వస్తున్నది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
2: మరి ఇంకా ఏమి, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురిపోవడానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని మా బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర వాళ్ళు మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని, మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 ఉంటాయి, ఆ అమ్మాయిని, అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్డు పడింది, 300 నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా, కనీసం అంత చిన్న దెబ్బ కూడా గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలింటేనే అందరు చూశారు, చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమీ లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేసినామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం. డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్లను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ అందరు చూశారు, చూసినా కూడా డాక్టరు నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమీ లేదు.

0: అక్షరాలు లేవు. అది అక్షరాలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం. తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టర్, నిజమా ఇది, కాదా, అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాము, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం గాని అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది, వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడు ఎక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకొని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడు అన్నాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులు అయినారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట వండి మమ్మ కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మమ్మల్ని రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు, బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయని, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయని. సాయిరాం,
1: సాయిరాం,
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెరలు కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రకాశం జిల్లాలోని మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు. స్వామి, తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. 12 మంది పిల్లలతో దినదినోద్ధరణ సేవ, 9 మందితో సంస్కార జ్యోతి, 351 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, 10 మందికి ఉన్నత విద్య, 6 గ్రామాలలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం, పేదలకు 103 శాశ్వత గృహాల నిర్మాణం, 42 కుటుంబాలకు అన్నపూర్ణ అమృత కలశాలు, 3 పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్య బోధించే పాఠశాల, 4 మంచినీటి పథకాలు, ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఈ సేవలో అంతర్భాగంగా ఉన్నాయి స్వామి. ఈ ప్రకాశం జిల్లాలో త్యాగమూర్తులు, మహాభక్తులైన ఎందరో మహానుభావులు పుట్టారు. ముఖ్యంగా ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిని భక్తితో సేవించి 96 కోట్ల రామతారక మంత్రాన్ని జపించి శ్రీరామ వైభవాన్ని వేలాది మంది కీర్తనలతో రచించి కర్ణాటక సంగీత పితామహునిగా కీర్తిగావించి నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ధనాన్ని తృణీకరించి శ్రీరామానుగ్రహాన్ని పుష్కలంగా పొంది తరించిన శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి పూర్వీకులు ఈశీమవారి. భగవంతుని తల్లిగా భావించి తీయని తెలుగు భాషలోని కేవలం 30 పదాలతో పరమేశ్వరి జగజ్జనని కీర్తనా పుష్పాలతో అలంకరించి అతి క్లిష్టమైన రాగ తాళగతులతో కీర్తనలను గానం చేసిన కర్ణాటక సంగీత త్రిగుమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి ఈ జిల్లాలోనే జన్మించారు. పంచమ వేదంగా భాసిల్లుతున్న వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడు. నన్నయ తిక్కనలకు దీటైన రీతిలో అరణ్యపర్వాన్ని పూర్తి చేసి తెలుగు సారస్వతానికి ఎనలేని సేవ చేసిన ఎర్రాప్రగడ పుట్టినది ఈ ప్రకాశం సీమలోనే. సాంకేతిక విజ్ఞానంతో భారతదేశంలో ఏ దేశానికి తీసిపోదని రుజువు చేసి తన నిర్మాణ నైపుణ్యంతో కావేరి నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా తీర్చిదిద్ది సస్యశిలామలం చేసి భారతరత్నగా కీర్తిగడించిన సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈశీమవారి. గాంధీజీ స్వాతంత్ర్యోద్యమంలో అహింసావాదంతో ఉత్తేజితుడై స్వాతంత్ర సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీలు గుండె ఎదురొడ్డి ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరిగా బిరుదునందుకుని పదవులు అలంకరించిన, ధనానికి దాసుడు కాకుండా తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇక్కడి వారి. శ్రీరామ భక్తితో సంకీర్తన చేసుకుంటూ కూడా భరతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి నడుం కట్టి రామదండును ఏర్పాటు చేసి దయాదాక్షిణ్యానికి పెద్దపీట వేసి చీరాలకు ప్రతిగా పేరాల సృష్టించి అహింసామూర్తిగా పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుట్టి తన ఉద్యమాన్ని నడిపించింది ఈ సీమలోనే. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులకు కృతజ్ఞతాపూర్వకంగా విధివంచితులకు ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని కలిగించేది సాయి ప్రేమ మాత్రమే అని నిరూపించే ప్రేమ సంక్రాంతి సంగీత నృత్య నాటకాన్ని స్వామి పాదార విందాల వద్ద పూజాసుమంగా అర్పిస్తున్నాం. స్వామి, దయతో అందుకోండి, ప్రేమతో ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: రాఘవ,
1: గోపాల్,
0: శ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉంది. యువకులుగా ఉన్నప్పుడే అవతార పురుషుని దివ్యబోధనలు విన్నారు. సాయి బాటలో నడవాలని, సాయి సేవలో తరించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సేవతోనే వారి సన్నిధిని చేరుకోవాలనే సంకల్పం గుండె నిండా నింపుకున్నారు. ఎంత అదృష్టవంతులు! ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ వజ్ర సంకల్పం సడలనీయకండి. ఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రేమబాటే రాచబాట. మీ గుండెల్లో ప్రేమరతలు చిగురించనివ్వండి, పుష్పించనివ్వండి. ఆ ప్రేమ పెంచండి, పంచండి. స్వామి నాకిచ్చిన బిడ్డలు మీరు. స్వామి, ఈ బిడ్డలను సన్మార్గంలో నడిపించండి. తమ సేవతో ఈ పిల్లలు మీ సుందర వదనారవిందంలో ఒక్క చిరునవ్వు చిగురించగలిస్తే చాలు నాకు.
2: సహాష్, 20 ఏళ్లకే 60 సంవత్సరాల వృద్ధుల్ని చేరుస్తున్నారన్నమాట మా వాళ్లని.
0: యువకుల్ని సన్మార్గంలో నడవమని బోధించడం తప్ప
3: తప్పు కాదంటారా? మీరు తెలివైన వారు, లెక్కలు అద్భుతంగా చెప్పగల ఆచార్యులు. అందుకే మా పిల్లలకి చదువు చెప్పడానికి మిమ్మల్ని నియమించుకున్నాం.
0: మీ అంచనా మేరకు వారిని నా సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించగల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాను.
4: థ్యాంక్స్. అక్కడితో మీరు ఆగిపోయి ఉంటే బాగుండేది.
2: మా వాళ్లు మంచి మార్కులు సాధించుకునేవారు, మంచి కోర్సుల్లో సీట్లు సంపాదించుకునేవారు.
0: మంచి కోర్సుల్లో సీట్లు వాళ్లకు తప్పక లభిస్తాయి.
3: కానీ మీ పరిధి దాటి అడుగు ముందుకు వేశారు.
0: అంటే?
4: అర్థం కాలేదా? ప్రేమ, సేవ, మానవతా విలువలంటూ వారి గమ్యాన్ని మరోవైపుకు మళ్లించారు.
0: అందరినీ ప్రేమించమని చెప్పడం తప్ప సాటి వారిని సేవించమని చెప్పడం నేరమా?
2: నేరమే. చదివిన చదువంతా వృధా చేసుకుని సంఘ సేవ, సర్వేశ్వరుడి సేవ అని తిరుగుతూ ఉంటే వారు కోటీశ్వరులు కావాలనే మా కలలు ఏం కావాలి?
3: సమాజంలో అత్యుత్తమ స్థానాలను అలంకరించాలనే మా కోరిక ఎలా తీరాలి?
4: మా పిల్లలు సమాజంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే మా ఆశలు ఎలా నెరవేరాలి చెప్పండి.
5: ఇవన్న మాట మీ అనుమానాలు. ఒక్కమారు ఈ ఒంగోలు సీమ చరిత్ర గుర్తుకు తెచ్చుకోండి. శ్రీరామ భక్తుడై నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని భావించి ధనాన్ని తృణీకరించి రామానుగ్రహాన్ని పొందిన త్యాగరాజస్వామి పూర్వీకులు ఈ సీమవారే. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి, పంచమవేదమైన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ, కావేరీ నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా మార్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించినది ఈ సీమలోనే. బ్రిటిష్ వారి తుపాకులకు గుండె ఎదురొడ్డి తన సర్వస్వాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశంపత్రు గారు ఇక్కడే పుట్టారు. ఆంధ్రకేసరిగా కీర్తి గడించారు. దీనజనుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సీమవారే. ఆ మహనీయులందించిన స్ఫూర్తితో బాబా బోధనలు పాటిస్తే సంపదలు, పదవులు, ప్రతిష్ట కాకుండా లక్షలాది మంది హృదయాల్లో మీ పిల్లలు జ్యోతుల్లా వెలిగిపోతారు.
2: దానివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?
0: ఈనాడు లక్షలాది ఇళ్లలో కరువు అవుతున్న ప్రేమను వాళ్లు మీకు అందించగలుగుతారు.
3: ఆహా, ఇంకా మానవుడు దేవుడని కూడా చెప్తున్నారంట? ఇది విడ్డూరం కాదా?
0: కాదు. మానవునిలో ఉన్న దివ్యత్వాన్ని అతనికి గుర్తు చేసి దానవత్వాన్ని పెంచుకోకుండా సంస్కరించడానికే భగవంతుడు అవతరిస్తాడు. మానవుణ్ణి సంస్కరించాలంటే అతనికి అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చేయి పట్టుకు నడిపించాలి. అందుకే దేవుడు మానవుడిగా అవతరిస్తాడు. మన నిత్యం దైవాలుగా ఆరాధిస్తున్న రాముడు మానవుడు కాడా? కృష్ణ పరమాత్మ మానవుడు కాడా? బుద్ధుడు మానవుడు కాడా? జీసస్ మానవుడు కాడా? షిరిడీ సాయినాథుడు మానవుడు కాడా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా అందుకే మానవునిగా అవతరించాడు. ఆ ప్రేమావతారమూర్తి తన ప్రతి ప్రవచనాన్ని ఆచరించి చూపిస్తున్నాడు.

0: భగవంతుడంటే ఎన్నో దివ్యశక్తులు ఉండాలి కదా.
1: నిజమే, భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఆయనకు సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ జగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, కళలో సాక్షాత్కరించడం, సృష్టికి ప్రతిసృష్టి చేయటం, మానవాతీతమైన అద్భుతాలు సాధించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం అనే లక్షణాలుంటాయి. ఒక్కొక్క లక్షణానికి బాబా జీవితంలో అసంఖ్యాకమైన సంఘటనలున్నాయి. ఏ దేవుణ్ణైనా ఒక మతం వాళ్ళు ఆరాధిస్తారు, కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, విశ్వవ్యాప్తంగా అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ఆయన సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ఆరాధిస్తున్నారు. ఉద్రేకపడక ఆలోచించండి. మీ బిడ్డలు గొప్పవారు కావాలనుకోకండి, మంచివారు కావాలనుకోండి. మీరు చెట్టుని, పుట్టని, శిలా విగ్రహాల్ని, ఫొటోల్ని దేవుడిని నమ్ముతారు, ఆరాధిస్తారు, అది తప్పనను. మీ విశ్వాసమే వాటిని భగవంతుడిగా మారుస్తుంది. అవే దైవమైతే సర్వమానవాళికి ప్రేమ పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు కాడా? నారాయణ గారు, ఒక్క సంవత్సరం పాటు మీ పిల్లల ప్రవర్తనను గమనించండి. వారి మహోన్నత వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకట్టుకోకపోతే మీ ఇష్టం వచ్చిన రీతిలో వారి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. నాకే అభ్యంతరం లేదు.
2: నారాయణ బాబు, నారాయణ బాబు.
1: ఉండు శంకరయ్య, విషయం నేను చెప్పాను.
3: ఏమైంది మాస్టరు, ఏమైంది?
1: గుండె దిటో తీసుకోండి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇటీవల మీ పెద్దబ్బాయి ఆనంద్కి 100,000 రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ కొనిచ్చాడు. వాడికది అవసరమా అని ఆలోచించలేదు. మీ హోదా చాటుకోవడానికే కొన్నారు, కానీ అదే వాడి పాలిటి శాపమైంది.
3: ఏం జరిగింది మాస్టారు?
1: ముగ్గురు స్నేహితుల్ని ఎక్కించుకుని వాయువేగంతో మీ వాడు మోటార్ సైకిల్ నడిపాడు. యాక్సిడెంట్ అయింది.
3: యాక్సిడెంటా? మా వాడికి ఏం కాలేదు కదా.
1: 2 కాళ్లకి ప్రమాదకరమైన ఫ్రాక్చర్లు అయ్యి ఆసుపత్రిలో చేర్చాం. ఇప్పుడు బాగానే ఉన్నాడు.
3: ఏ ఆసుపత్రి చెప్పండి, వెంటనే వెళ్తాను, నా బిడ్డని చూసుకుంటాను.
1: తొందరపడకండి, ఇది జరిగి 4 రోజులైంది.
3: మరి మరి మాకు చెప్పలేదే?
1: మీ సంగతి, మీ పుత్ర వ్యామోహం సంగతి మీ వాడికి తెలుసు. అందుకే ఆనంద్ నాకు కబురు పంపించాడు. నేను మా సాయి సోదరులు ఆసుపత్రికి వెళ్ళాం. నారాయణ గారు, మీరు ఈ విషయం వింటే తట్టుకోలేరని మీ వాడు చెప్పాడు. అందుకే మీకు చెప్పలేదు, మిమ్మల్ని పిలవలేదు. వెంటనే ఆసుపత్రికి అయ్యే ఖర్చు మేమే భరించి ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పుడు కాస్త లేవగలుగుతున్నాడు. 4 రోజులు వాడి చెంతనే ఉండి ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని పెంచుకోమని, అదే తనను కాపాడుతుందని చెప్పాను. సాయి యువకులంతా ఎంతో సేవ చేశారు. ఆనంద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు మీ వాణ్ణి సాయి సోదరులే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఆనంద్ అధైర్యపడతాడు. వాణ్ణి మళ్లీ మనిషిని చేసే బాధ్యత మాకు వదిలిపెట్టండి.
3: ఆనంద్, ఏమిటైనా ఇది ఎంత ఘోరం జరిగిందిరా! భగవంతుడికి ఎంత చిన్న చూపు చూశాడు! కనీసం కబురైనా పంపించవరా! తల్లిదండ్రుల అంత కానివాళమయ్యావరా!
4: బాధపడకు నాన్న, ఇది నా తప్పు. నేను చేసిన తప్పుకు దైవాన్ని నిందించకు. నాకొక్కటే చింత, మళ్లీ అందరిలా నడవగలనా, పెద్ద డాక్టర్ను కాగలనా, నా కలలు పండుతాయో లేదో అని చాలా దిగులుగా ఉంది నాన్న.
3: ఆనంద్, నన్ను క్షమించు నాన్న. నీకు ఈ దుస్థితి కలిగించింది నేనే. అవసరం కాకపోయినా నీకు మోటార్ సైకిల్ కొని ఈ ఘోరానికి కారణమయ్యానరా, నన్ను క్షమించు.
1: నారాయణ గారు, జరిగిన దానికి విచారించకండి. ఆనంద్, అధైర్యపడకు. జరగబోయే దాని గురించి ఆలోచించండి. ఆనంద్ని నా దగ్గరే వదిలిపెట్టండి. వాడి వయస్సు పిల్లలతో సరదాగా కొన్నాళ్లు గడిపితే వాడి బాధ, దుఃఖం మరిచిపోతాడు.
5: ఆనంద్ని మా అన్నలా చూసుకుంటాం అంకుల్.
4: మా ప్రేమను పంచి ఇస్తాం.
6: ఆనంద్ ముఖంలో మేం చిరునవ్వులు పూయిస్తాం.
1: చూశారా నారాయణ గారు, భగవంతుడు ఆనంద్ చుట్టూ ఎంత అద్భుతమైన ప్రేమ వెలిని సృష్టించాడు! ఏ బంధువులు ఇంత ఆత్మీయతను చూపిస్తారు చెప్పండి. ధైర్యంగా ఉండండి. గొప్ప ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు త్వరలోనే ఇక్కడికి వచ్చి ఆనందను పరీక్షిస్తామని చెప్పారు. బాబా మీద నమ్మకం ఉంచండి. మీరు ఆనందంగా వెళ్ళండి.
3: మాస్టారు, మా వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక వాడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీదే.

0: ఎలా ఉంది ఆనంద్?
1: మాస్టారు, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. రాఘవ, గోపాల్, శ్యామ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇంత ప్రేమగా చూసుకుంటారని అనుకోను. వీరు నా అన్నదమ్ములు కాదు సార్, నా పంచ ప్రాణాలు. మీరు చేసిన ఈ ఉపకారానికి నేను ఏమివ్వగలను మాస్టారు?
0: కన్నీళ్లు పెట్టుకోక ఆనంద్. ప్రేమ ఇవ్వగల ఆనందాన్ని నువ్వు చూశావు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నువ్వు అనుభవిస్తున్న ప్రేమను అందరికీ పంచు. అలా పంచాలంటే ప్రేమ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. మన పిల్లలు చిరునవ్వులు ఒలికిస్తూ పాడే పాటలు, వారి ఆనంద తాండవం చూసి తీరాలి.

0: ఆనంద్, కంగ్రాచులేషన్స్. డాక్టర్ గారు వచ్చేశారు. హీఈస్ డాక్టర్ శ్రీరామ్. నిన్ను మద్రాసు తీసుకురావద్దని, తానే వస్తానని నీ మీద ఎంతో ప్రేమతో వచ్చారు.
1: నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారాలొద్దు, సాయిరామను చాలు, అదే మన మంత్రం. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ?
1: మాస్టారు, సాయి సోదరులందరూ నా బాధను మరిచిపోయేటట్టు చేశారు డాక్టర్. నాకు అందరిలా నడవాలని ఉంది, తిరగాలని ఉంది, అన్నిటికీ మించి నాకు డాక్టర్ కావాలని ఉంది డాక్టర్. అది సాధ్యమవుతుందంటారా?
2: ఆనంద్, హ్యావ్ ఫెయిత్. మనిషిని కాపాడగలిగేవి రెండే ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. అవి పెంచుకోండి, మీ నమ్మకాన్ని సడలనేయకండి, మీ జయాన్ని మీరే సాధించగలుగుతారు. నా మాట నమ్మండి.

ఆనంద్, నువ్వు తప్పకుండా నడవగలవు. ఇప్పుడే నీకు సపోర్ట్స్ పెడతాను. విపరీతమైన నొప్పి కలుగుతుంది, భరించు. ప్రసవ వేదన తర్వాతే ఏ తల్లికైనా బిడ్డను చూసే ఆనందం కలుగుతుంది. అర్థమైందా?

0: అమ్మో డాక్టర్, ఈ నొప్పి నేను భరించలేను, నేను నడవలేను, నాకు ఈ సపోర్ట్స్ తీసేయండి డాక్టర్, తీసేయండి.
1: నువ్వు నడవగలవు, యూ కెన్ వాక్, ప్రయత్నించు, రిలాక్స్, పర్వాలేదు, ప్రారంభంలో ఇలాగే ఉంటుంది.
0: నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఇలాగే అన్నారు, ఆపరేషన్ కాగానే నడవగలవు అని. మీరు కూడా వాళ్ళలా నన్ను మభ్యపెట్టడం లేదు కదా?
1: నో నో నో నో, నాట్ ఎట్ ఆల్.
0: అమ్మో, ఈ బాధ నేను భరించలేను.
1: పర్వాలేదు పర్వాలేదు ఆనంద్, ట్రై వన్స్ అగైన్, ట్రై అగైన్.
0: డాక్టర్ గారు, మీరు ట్రై ట్రై అంటారు, భరించలేనంత బాధగా ఉంది, నడు నడు అంటారు, ప్రాణాలు పోతున్నాయి. అనుభవిస్తే తప్ప ఈ నరక బాధ మీకెలా తెలుస్తుంది?
1: నీ బాధ నాకు తెలియదని నీ ఊహ, కానీ నాకు తెలుసు ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎలా అంటావా? ఇటు చూడు
0: డాక్టర్.

0: ఆనంద్,
1: నాకు నీలాగే రెండు కాళ్లు యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాయి. జీవితంలో నడవలేనని అనుకున్నాను. నిరాశ నిస్పృహలు నా మనస్సులో కమ్ముకున్నాయి. ఇక నా బతుకు చీకటేననిపించింది. ఆ అంధకారంలో దూరంగా ఒక ఆశాజ్యోతి కనిపించింది. ఆ జ్యోతి పేరే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కొండంత ఆశతో ప్రశాంతిని నేను వెళ్ళాను. వారి దివ్యసుందర రూపాన్ని సందర్శించాను. వారి మృదుమధుర భాషణ విన్నాను. ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం పెంచుకోవాలని వారు చెప్పారు. ఈ రెండు ఉంటే అసాధ్యం లేదని సెలవిచ్చారు. ఆనాడు నీవే నా దైవం బాబా అని మొక్కుకున్నాను. పరమం పవిత్రం బాబా విభూతిమని విభూతి మంత్రాన్ని స్మరిస్తూ సాయి విభూతిని సేవించాను. అంతే, కొండంత ధైర్యం వచ్చింది. ఏకలవ్యుళ్లా స్వామి ఫోటో పెట్టుకుని సాధన చేశాను. బాబా అనుక్షణం నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించింది. సంవత్సరం సాధనతో నడవగలిగాను, చదవగలిగాను, డాక్టర్ని కాగలిగాను. బాబా రుణం ఎలా తీర్చుకోగలనని ఆలోచించాను. ఉచితంగా నీలాంటి బాధాతప్తులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. సాయి ప్రేమసాగరంలో నేనొక బిందువును మాత్రమే. నాలాంటి వారు లక్షలాది మంది సాయి సేవలో తరిస్తున్న వారు ఎందరూ.
2: మన్నించండి డాక్టర్, బాధ భరించలేక మిమ్మల్ని నొప్పించాను. మీలానే నేను ప్రయత్నిస్తాను డాక్టర్.
1: ఆనంద్, నువ్వు నడిచే వరకు వారం రోజులు నేనిక్కడే ఉంటాను.
2: డాక్టర్, నేను నడవగలుగుతున్నాను. మాస్టారు, నేను నడవగలుగుతున్నాను.
3: మాస్టారు, చూశారా మా వాడు నడుస్తున్నాడు.
4: చూశారా నారాయణ గారు, ఆనందులో మార్పు. ఆనంద్, నీ కలలు తప్పక ఫలిస్తాయి. నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు.
3: మాస్టారు, ప్రేమ అన్ని బాధల్ని మరిపించగలదని, అనిర్వచనీయ ఆనందాన్ని పంచగలదని నా కళ్ళు తెరిపించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను.
2: ఈ అనుభవాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. నాన్న, మాస్టారు, ఈ సాయి ప్రేమరథంలో మాకు చోటివ్వండి.
4: నారాయణ గారు, సాయి ప్రేమసాగరం అనంతం. సాయిరథం పుష్పక విమానం. విశాల విశ్వంలో ప్రజలంతా ఎక్కినా ఇంకా చోటుంటుంది. దానికి హద్దులు లేవు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, రండి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి మీరు విన్నారు.

0: Children, you have gathered many virtues that uphold dharma.
1: But something is still missing.
2: Missing?
3: Yes. The treasure that is like the string of a necklace upon which every bead rests.
0: The one that gives life to all the other treasures.
2: The treasure of love.
3: Swami!
4: Premaswarupulara. Swami yukka tripti evidinga undaris.
5: How to please Bhagavan?
4: సద్గుణమును మనం మొట్టమొదట నింపుకోవాలి. మనం
5: ఫస్ట్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
4: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
5: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
4: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
5: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ రైచియస్నెస్.
4: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
5: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
4: వే ఆఫ్ లైఫ్
5: ఇస్ వే ఆఫ్ లైఫ్.
4: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ there is love. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God.
6: This is our dharma. We will uphold these. We will strive to follow the path our beloved Sai Maharaj has entrusted us with.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, commemorating the birth centenary of our most beloved Bhagwan Shri Satya Sai Baba. The Shri Satya Sai Seva Organizations India has been organizing the Shri Satya Sai Run and Ride event for the spirit of unity over the last 1 year in more than 60 major cities across India, where more than 1,20,000 participants have participated so far. Tomorrow morning at 5:30 a.m., more than 15,000 participants are coming to Shri Satya Sai Hillview Stadium for the grand finale of Shri Satya Sai Run and Ride event. The closing ceremony of Shri Satya Sai Run and Ride event will be held tomorrow morning here in Sai Kulwant Hall. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence, comprising the entry of the ceremonial procession, lighting of the lamp, overview presentation of the Shri Satya Sai Run and Ride initiative by the organizers and the participants, an audiovisual presentation and release of a commemorative report titled Shri Satya Sai Run and Ride, a National Chronicle, followed by a talk by the All India President, Shri Satya Sai Seva Organizations, Shri Nimish Pandya Garu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The Shri Satya Sai Institute of Higher Learning is conducting the summer course in Bharatiya culture and spirituality for the students and faculty members from 26th to 28th of July. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50 p.m., there'll be an invocatory Vedam, followed by a 10-minute summary of the first day's proceedings of the summer course by a student of the institute. At 5 p.m., the proceedings of the graduation ceremony for the Young Adults Leadership Program for Self-Transformation conducted by the Shri Satya Sai Global Council will commence, comprising a brief introduction on the Young Adults Leadership Program, talk by the guest speaker, Brother Amar Lachman, a drama presentation by the Young Adults titled Sadacharena Sadgatim Prapnoti, followed by the certificate distribution ceremony. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato Bhagavan Shri Satya Sai Baba Vari Janma Shatabdi Utsavala Sandarbanga Jatiya Shri Satya Sai Seva Samsthalu Gata Edadi Nundi Desha Vyaptanga Sumaru 60 Mukhya Pattanala Yandu Shri Satya Sai Run and Ride Karyakramanni Nirvahistu Vachinaru Sumaru 120,000 Mandi Pai Ee Karyakramamlo Palgonnaru Shri Satya Sai Run and Ride Chivari Karyakramam Repati Udayam 5:30 Shri Satya Sai Hillview Stadium lo jarugutundi. Ee karyakramamlo sumaru 15,000 mandi pai palgontunnaru. Sai Kulwant Sabha Mandapamlo repati udayam Shri Satya Sai Run and Ride yokka mugimpu karyakramam jarugutundi. Sai Kulwant Sabha Mandapamlo repati udayam karyakramam 8 gantalaku Veda Patananto prarambhamavutundi. 8:20 repati udayam karyakramalu ee kramamlo jarugutayi. Sampradayika uregimpu, Jyoti Prajwalana, Run and Ride Karyakramam Gurinchi, Nirvahakulu Mariyu Palgunnavariche Samarpana, Oka Video Pradarshana, Shri Satya Sai Run and Ride, A National Chronicle Perita Nivedika Samarpana, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్యా గారిచే ప్రసంగము. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ జూలై 26వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు విద్యార్థిని విద్యార్థులకు మరియు అధ్యాపకులకు భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతనందు వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. సాయికుల్వన్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 వేదోచ్చారణ, అనంతరం ఉన్నత విద్యాసంస్థకు చెందిన విద్యార్థిచే వేసవి తరగతుల మొదటి రోజు సారాంశం సమర్పించబడుతుంది. 5:00 శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వారు నిర్వహిస్తున్న యంగ్ అడల్ట్స్ లీడర్షిప్ ప్రోగ్రాం ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క స్నాతకోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యంగ్ అడల్ట్స్ లీడర్షిప్ ప్రోగ్రాంపై పరిచయ ఉపన్యాసం, అతిథి వక్త శ్రీ అమర్ లక్ష్మణ్ గారిచే ప్రసంగం, సదాచారేణ సద్గతిం ప్రాప్నోతి పేరిట యంగ్ అడల్ట్స్చే నాటకం, సర్టిఫికెట్ల ప్రదానం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17 స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

ఆత్మతత్వమిట్టు లభునకు ఆత్మతత్వమబ్బూ అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: ప్రేమ స్వరూపులారా, ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది. శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు. కారణమేమిటి? అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే. తలంపుల యొక్క చేరికనే మనస్సు. ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది. ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రములకు అనేక దారములు చేరికలు. ఈ దారములు ఒకదానికి ఒకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు. కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ప్రెజర్. ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ది అవుతుంది. ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను, ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు. నైతికమనగా ఏమి? మనిషి జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. దీనిని వేదము సత్యం బ్రూజాత్, నీవు సత్యమునే పలుకు, పలికిన సత్యమునే ఆచరణ ఎందుంచు, ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి. కనుక సత్యం బ్రూజాత్, ఇది నైతికం యొక్క ధర్మం. ఇంకా ధార్మికం అంటే ఏమిటి? నభ్రూజాత్ సత్యం అప్రియం, ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు. ఇంతే కాక ఈ సత్యమునకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు. సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి. ప్రియమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు. అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది. ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు. కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు. ఏ ధర్మము? ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి? సత్యం బ్రూయాత్ నైతికం, బ్రూయాత్ సత్యం అప్రియం. ఇంకా ధర్మం అనేటువంటిది ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము. ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం, మరింత కష్టము. కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహమును గురి అవుతున్నారు. ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది కంటికి కనిపించదు, ఇది పట్టడానికి రూపము లేదు. మన చుట్టూ గాలి ఉన్నది, గాలియే లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా? ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు? కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి. మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది, పంచకోశముల యొక్క ఆధారమున్నది, పంచభూత యొక్క తత్వం ఉన్నది. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి. మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు. మానవతా విలువలు అంటే ఏమిటి? మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు. కేవలోదము, ఒక అద్వేషము, ఇలాంటివంతా కూడా మానవతా గుణములు కాదు. ఇవన్నీ పశుగుణములే. ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు. సంకల్పముల చేత దుఃఖితుడగు, సత్య సంకల్పముల చేత సాధువగు. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. శాంతి లేకుండా పోవడానికి కారణమేమిటి? సకల సంకల్పరహితుడే సాధువగును అనే శాంతి నొందు. శాంతికి మూల కారణమేమిటి? సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది. పరహితుడే శాంతి నొందు. కనుక శాంతికి ఏది మూల కారణము? సంకల్పమును అరికట్టుకోవాలి. ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము. సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది. ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది. ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా మానవతా విలువలు మూడు విలువలు కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుంది. సత్యము అనేటువంటిది ప్రథమ విలువ. ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. సత్యతే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు, ముందుకు పోలేము. కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడు ఇంకా జీవించలేడు. పరిస్థితి ఎందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు. ఈ విధంగా సత్యమును కోల్పోయి మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు. మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు. ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు. కారణమేమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు. ధర్మము, అది మన భుజములు. సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే. ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారం అవుతాం. శాంతిని మనం కోల్పోయినా మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం. స్టమక్కు లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా? కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. ఈ మూడింటిని కోల్పోవటం చేతనే ప్రేమలేని మానవుడుగా జీవిస్తున్నాడు. ప్రేమనే లేకుండా జీవితమే లేదు. ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము. ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం. అన్నింటిని కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము. మన హృదయము ఒక సింగిల్ చైర్, నాట్ డబుల్ సోఫా, నాట్ మ్యూజికల్ చైర్. ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము. కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది. ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది. యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు. ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు. సంపాదిస్తున్నాడు ఈ మానవుడు కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు. ఈ ఎనిమిటీ మితిమీరిపోతున్నది. హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది. ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నాభిన్నమైపోతుండాలి. ప్రేమనే ఉంటే చిన్నాభిన్నం కావడానికి దేశం అవకాశం లేదు. కానీ లోపల ఎనిమిటీ, బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్. ఇది హలో అనేటువంటిది కేవలం లో, కానీ హలోతో మనం ప్రేమ పెంచుకోలేము. ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి. ప్లస్ ప్రేమ, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది. అమితమైనప్పుడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు, అందరూ ఒక్కటైపోతారు. ఈ ఒక్కటైనప్పుడు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటే అది ప్రేమ స్వరూపమై. కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే కోల్పోయినటువంటి వారమైపోతున్నాం. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే. ప్రేమ అనేటువంటిది వాక్కులో చేరినప్పుడు సత్యమవుతుంది. ఈ ప్రేమ అనేటువంటిది ఆచరణలో చేరినప్పుడు అదే ధర్మం అవుతుంది. ఈ ప్రేమ అనేటువంటిది మన యొక్క థాట్ లో చేరినప్పుడు అదే శాంతి అవుతుంది. కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. ప్రేమ స్వరూపులారా, తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటుపడుతున్నాం. అంగురమైనటువంటిది ఇదంతా ఒక క్షణంలో పోతుంటాది. మనము ఒక క్షణంలో పోతుంటాది.

గర్వంటిది యవనము, క్షణంలో పోయేటువంటిది ధనము, ఒక ధనంలో ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి, ఇప్పుడు కదిలిపోయేటువంటి మేఘములే. ఏది శాశ్వతం కాదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం కీర్తి స్థిరం స్థిరం. మనం మంచి పేరును సంపాదించుకోవాలి, మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి. ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది? నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు. నీవు మంచినే మాట్లాడు, నీ చెవులను మంచినే విను, నీ చేతులు మంచి పనినే చేయి, నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో, అంతా మంచిగా మారుతుంది. సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది? రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు. బికమ్ బ్యాడ్. కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి? మన చూపు నుంచి కలుగుతుండాలి, శ్రవణం నుంచి కలుగుతుండాలి, మన వాక్కు నుంచి కలుగుతుండాలి, మన థాట్స్ నుంచి కలుగుతుండాలి, మన యాక్షన్ నుంచి కలుగుతుంది. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ పైదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటి గుడ్ వర్క్స్. ఇది పవిత్రమైన కర్మలే, కానీ నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే మొట్టమొదట ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి. దీనిని పురస్కరించుకుని దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు. 28 సంవత్సరముల వరకు అనేక గ్రంథాలు చదివాడు, అనేక మంది మహనీయులను దర్శించాడు, అనేక ప్రబోధనలు విన్నాడు, కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు. దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి? మనకు ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను, కానీ విన్నది వెళ్లిపోతున్నారు. అనేక పెద్దలు దర్శిస్తున్నాను నేత్రముల చేత, కానీ చర్మ శిష్యులే గాని జ్ఞాన శిష్యులు కాదు. చూచినటువంటిది చర్మ శిష్యులతోనే పోతుండాలి. ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది, నేను నిర్వాణం చెందాలి అప్పుడు అనుకున్నాడు, యోచించాడు. అప్పుడు ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. తాను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు, అనగా మాయా, ఆ మాయని వశం చేసుకో. ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు. అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించి నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ థాట్ వర్క్. కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి, చెవులను పవిత్రం చేసుకోవాలి, సమ్యక్ థాట్ దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి, వాక్ మన పదములు సరైనట్టుగా ఉండాలి. కనుక ఈనాటి మానవుడు చేసే సాధనలన్నీ కూడాను కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి. ఇంద్రియాన్ని అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం? కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో. ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానంను మనం పొందగలం. ఈనాటి మానవుడు సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు. కేవలము చేతులతో చేసేటువంటి పనులు, కన్నులతో చూసేటువంటి చూపులు, మనస్తో తలిచేటువంటి తలుపులతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఇది కాదు మన యొక్క జీవితము. మనం మానవుడము. ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. ఎట్ట ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి? అందరికీ తెలుసును, కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ఏమిటి ఆత్మతత్వం? ఈ ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. అసత్యం చెడ్డదేని మనకు తెలుసును, కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం. తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ శాశ్వతమైనటువంటి కష్టాన్ని పెంచుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి. ఇదియే ఒక విధమైనటువంటి నైతిక గౌరవము. పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును, క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ది కావచ్చు. అతను సత్యస్వరూపుడురా, సత్య హరిశ్చంద్రుడు. తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు. విధంగా తన భార్యను కూడా అమ్ముకున్నాడు, చంపుకున్నాడు, తానే అమ్ముకోబడ్డాడు, కాటి కాపరిగా జీవించాడు, సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు. అదే చెప్పాడు విశ్వామిత్రుడు, ఓ చక్రవర్తి, నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యమని చెప్పు తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు. నా ప్రాణములైనా ఇస్తాను, కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు. తన సతీ అయినటువంటి చంద్రమతి కూడాను పాములు పట్టి ప్రార్థించింది, ప్రభు మీరిన్ని కష్టములు పడ్డప్పటికీ
ఏ చింతను లేదు. కానీ సత్పాడుతూ వచ్చారు, నిగురు సిరి నేను మీకును మీరు నాకు, కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్ను. నన్ను నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు. అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రము ప్రాణంగా తీసుకున్నాడు. దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత మరణించిన కుమారుని కూడాను బ్రతికాడు, రాజ్యం కూడాను తిరిగి వచ్చి భార్య కూడాను చేరింది. ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు. పూర్వం కేవలము హరిశ్చంద్రుడనే పేరు మాత్రమే ఉండేటువంటి ఆనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరును సార్థకంగా నిలిచిపోయింది. ప్రేమస్వరూపులారా, అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును, కానీ సత్యం చెప్తే తమ పనులు జరగవని, తమ కొన్ని చిక్కులు కలుగుతాయని, అవస్థలు గురి అయిపోతామని భయపడి భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం. ఎందుకు ఈ భయం? ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి? భయం ఎప్పుడొస్తుంది? తప్పు చేసినప్పుడే భయం వస్తుంది. కనుక తప్పే లేకపోతే భయమే రాదు. ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం అన్నా దయం దయం బ్రతుకు భయం కష్టాలే జీవితమా కండే జీవితమా కష్టాలే జీవితమా కడగండే జీవితమా ఈ కఠోర నరకం అనేటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు. కనుక మనం సత్యాన్ని సాధించాలి, ధర్మాన్ని నడుచుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది. కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే సాధ్యమైనంత వరకు కూడాను చెమాడకుండా చూసుకోవాలి. ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటుంది. సత్య స్వరూపుడైనటువంటి మహర్షి అతను సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు. అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై జింకను తరుముకుని వచ్చాడు. అతను హంటర్ కాదు, అతను ఈశ్వరుడు. ఇక తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోడుకొని వచ్చాడు. చూచాడు ఈ ఋషి, ఈ ఆ హంటర్ వచ్చాడు. ఋషి అనియ జింకను తరుముకొని వచ్చారు, మీరు చూచారా? చూడలేదు అంటే అసత్యము, చూచింది అంటే అపకారము. పాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు, సత్యాన్ని లూజ్ చేయకూడదు. రెండు రెండు నేత్రముల వంటివి కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు. ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే. ప్రార్థించాడు, నా సత్యము తప్పకుండా సుఖము అపకారం జరగకుండా భావం అందించి నన్ను రక్షించమన్నాడు. ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది. చెప్తున్నాడు ఈ ఋషి, పలుకలు ఏది పలుకును అది చూడలేదు. ఏ వందు భువి, చూచిండేది కన్నులు కానీ కన్నులకు నోరు లేదు. చెప్పగలిగేటువంటిది నోరు చూడలేదు. నేనేం చేస్తా? చూచిందో అది చెప్పాలి, చెప్తుందో అది చూడాలి. చూచిండేది కన్నులు, చెప్పేది నోరు, కనుక ఇది సత్యం కాదు అని ఈశ్వరుడు ప్రత్యక్షమై, నిజానికి నువ్వు సాధించావు, త్వరలోపల నీకు మోక్షప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు. సత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు, నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు. అంతేకాని అపకారం జరగడానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు. ముఖ్యమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి? సత్యమే దైవము, ట్రూత్ ఈజ్ గాడ్. ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ సత్యంలో మనం జీవించాలి, అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించుతుంది. దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు? చేయనటువంటి సాధనలు లేవు, చదవనటువంటి గ్రంథములు లేవు, బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు. అందరినీ చూచాడు, అన్నీ విన్నాడు, కానీ కట్ట కడపటికి ఏమనుకున్నాడు? దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనమే. ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది. ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్ర మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి. 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది. మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేదు. మనసును ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవు. దీని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు, కానీ జ్ఞానిగా కాడు. కనుక నీవు మనసును చాలా సారజ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి. ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు. మ్యాడ్ మంకీ, వాటర్ బబుల్, ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్. అది ఏ నీ యొక్క లక్ష్యము, అది ఏ నీ ఆత్మతత్వము. కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో. ఇప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్. ఎవరిని మాస్టర్? గురువు ఏదో ఒక గురువు కాదు, కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్, సెకండ్ ఎఫ్ ది డెవిల్.
థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్, ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్. ఇటువంటి గేమ్ ను పూర్తి చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గములు వదిలిపెట్టి మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి కష్టములే అనుభవిస్తున్నాము. కష్టము ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే. అప్పుడు ఈనాడు సంతోషం అనేటువంటి శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది. సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ పిక్చర్ లవ్, పిక్చర్ లవ్. ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నారు కానీ లోపల నుంచి రాలేదు. ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు. ఎక్కడ శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు. ఎక్కడ ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది. నో హార్ట్, ఓన్లీ ఆర్ట్. ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది. కనుక ఆర్ట్ ను దూరం చేయండి, ఆలోచించండి. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని నువ్వు అనుసరించు. అదే నీ కాన్షియన్స్, కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం. ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుండాలి. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది. కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది? మన ప్రాణము ఊది ఊది ఊది పెట్టాము, కానీ అది అర్థం వరకు మాత్రమే ఊది పెట్టాము. తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు. ఎట్ట ఈ విశాలమైనటువంటి ఒక కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు నాయన. ఇది చాలా సులభమైనటువంటి మార్గము. నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి ఊదుతూ ఊదుతూ రా. క్రమక్రమేణ ఆ బెలూన్ తిన్నైపోతుంది. తిన్నైపోతే ఒక్కతోటి పట్టలు పగిలిపోతుంది. ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఏరు ఈ విశాలమైన ఏర్ లో ఏకమైపోద్యము అన్నారు. సాయుధ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాలి ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుధ్యం. లేక మోక్షం అనేది కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం. కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలు గురి అయిపోతాయి. ఒక్క ప్రేమ చేతనే సర్వావస్థలు కూడా దూరం చేసుకోవచ్చు. కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి. హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి. స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది. కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి. మన దగ్గర చక్కెర ఉంటుండాలి. ఈ చక్కెర యొక్క రుచి ఎట్టింటిది? ఈ చక్కెరను నీళ్లలో కలుపు, పానకమైపోతుంది. కాఫీలో కలుపు, తీయగా ఉంటుంది. టీలో కలుపు, తీయగా ఉంటుంది. పాయసంలో కలుపు, తీయగానే ఉంటుంది. కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి. ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్ షుగర్. ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు, అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటాయి. శ్రవణం మధురం, చర్యలు మధురం, తలంపు మధురం, మధురాధిపతే మధురం, మధురం, మధురం. కనుక అన్ని మధురంగానే మారిపోతాయి. ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ప్రేమ పెంచుకోండి. ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి, మమ్మల్లో ప్రవేశపెట్టండి. పీస్, ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్, సత్యము అనేటువంటిది ఒక వాల్, ధర్మము అనేటువంటిది రూఫ్. దీంతో మన నివాసంగా ఉంటున్నాం మనం. ఈ పునాదే లేకపోతే గోడ నిలచదు, లేకపోతే రూఫ్ వేయటానికి వీలు. నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడదు. కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు, లేకపోతే సత్యం ఉండలేదు. ఇది సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము. దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుండదు. కానీ ఈ ప్రేమను భార్య పైన, పిల్లల పైన, బంధువుల పైన, మిత్రుల పైన, వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం. చేయవలసిన పెంచుకోనక్కర్లేదు. ఆ ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు. బాధలు లేకుండా డైవర్ట్ చేయాలంతే. నీవి ప్రపంచం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. వాహనం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. నీ యొక్క వృత్తి పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపు మరచు. డైవర్ట్ చేయటమే ఉండేది. డైవర్ట్ చేస్తే చాలు, అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి. మరి నేను బిజినెస్ చేస్తున్నానే, దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు. భగవంతుని ఒక్కరీతిగానే స్మరించు. భగవంతుడా, ఏ హృదయం మునసతికి ఈసి నాకు మగిడి దానినే అర్పింటు మహితమూర్తి, వేరే మీద నీ పాద అర్చనకును తెలికిందు అందుకోవయ్య నీవు అని అర్పితం. నాది కాదు ఈ హార్ట్, ఇచ్చినటువంటిది నీవే తీసుకో. నాది కాదు కూడా నీవు ఇచ్చినటువంటిది, నీకే అర్పితము. అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది. మరి సేవకు చేయనక్కర్లేదు. ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాయి. కనుకనే ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము, ప్రేమటువంటిది సేవగా మారటము. ప్రేమతో చేసిన అంతా సేవనే. ఇప్పుడు చేసినటువంటి కఠినమైన చర్యలు అయినప్పటికీ అది ఫలితం కోసమే చేయటం. భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. గృహస్థుడున్నాడు, ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు, పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు, లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు, ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. కానీ దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతుంది. 6 మంత్ ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటుంది. కానీ మంత్లో ఉన్నటువంటి భార్య మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది, జీతం ఇవ్వండి నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా? పని చేస్తున్నారు. ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు. మీరు వర్ణించకండి, రైట్ తో మీరు ఫైట్ చేయండి. భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు. అతను కొత్తవాడైపోతాడు. దైవం మన కొత్తవాడు కాదు, కొత్తవాడే. జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము. పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని, కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు. కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితంలో మీరు యోచించవచ్చు, దయచేయండి కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం. కానీ అదే పాత ఫ్రెండ్ రారా కూర్చోరా పోరా అని అంటుంటాం. భగవంతుని వదించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం. న్యూ ఫ్రెండ్, ఓల్డ్ ఫ్రెండ్, ఓల్డ్ అతనే గాడ్. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేస్తుంటారు భక్తులు. ఇదంతా కేవలము అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు. అతని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు, అతనే కరుగుతుంది. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురమును పొందావేశముతో విమలదులు ప్రవహింపగమురళి గణము సేయ గదే కృష్ణ గానము సేయగది. అంత ప్రేమతోనే దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి. నాటవలసినటువంటి ప్రేమ విజయంలే నాటాలి. విషమే కురుస్తుంది, ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది. ప్రేమ స్వరూపులారా, అందరూ ప్రేమ స్వరూపులే. ఏది లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉంటుండాలి. వాడు ఒక్కడైనా లేడు ఇక్కడ. ప్రపంచమంతా వెతికినప్పటికీ ప్రేమ లేదని ఎవరు చెప్పలేదు. పోయినా ధనం పైన ప్రేమ ఉంటుంది. ఈ విధంగా డైవర్ట్ చేసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు. అందరూ ప్రేమ స్వరూపులే, దైవ స్వరూపులే. దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది మాత్రం అక్కర్లేదు. అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి. గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. కనుక నీవు వేరే వాడు కాదు, ఒక్కటే ఒక్కటే. సత్ విప్రా బహుదా వదంత. కనుక ప్రేమ స్వరూపులారా, అందరు కూడాను ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను ప్రేమను మాత్రం మీరు వదలకండి. ప్రేమను మరొక మార్గంలో పంపకండి, ప్రేమ చేతనే అనుభవించండి. కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు, అతంలో ప్రేమను మీరు అనుభవిస్తారు, ప్రేమ స్వరూపులైపోతారు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి. కనుక సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి. విత్తనం తెచ్చి టిండిలో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే విత్తనం కుళ్లిపోతుంది. ఈ విత్తనము రావాలనుకుంటే భూమిలోనే నాటాలి. భూమిలోనే నాటి నీరు పోయి తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది. ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు, కాలుపైన పెట్టుకుంటే మొక్క రాదు, హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారు. అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది. కనుక ప్రేమతత్వాన్ని అనుభవించండి. అదే జ్ఞానతత్వము, అదే సత్యతత్వము, అదే ధర్మతత్వం.

ఇంతవరకు 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 17వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ధనము లభిస్తుంది, ఖర్చైపోతుంది. మిత్రులు కలుస్తుంటారు, విడిపోతుంటారు. అయితే ధనము పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. మిత్రుణ్ణి కోల్పోయినా మరొక మిత్రుణ్ణి పొందవచ్చు. భూమిని కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కాని శరీరమునే కోల్పోతే తిరిగి సంపాదించుకోవటానికి వీలుకాదు. కనుక మీరు శరీరమున్నంతలోనే మానవతా విలువలను పోషించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి. ఈ ప్రాకృతమైన జగత్తు అస్థిరమైనది. యవ్వనము, ధనము కదిలిపోయే మేఘాల వంటివి. దారాపుత్రాదులు, బంధుమిత్రాదులు కూడా అస్థిరమైనవారు. సత్యధర్మాలు మాత్రమే స్థిరమైనవి. ఏ లోకమునందైనా, ఏ జన్మమునందైనా, ఏనాటికైనా మానవుని వెంట ఉండేవి సత్యధర్మాలు మాత్రమే.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తూర్పు ఆఫ్రికా పర్యటనలో జూలై 9వ తేదీ 1968 సంవత్సరంలో జింజా, కంపాలా, నైరోబి, ఎల్డొరెట్, నకూరు మొదలగు పట్టణాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఈ విధంగా సంభాషించారు. సంఘములకు నిబంధనలు, కట్టుబాట్లు ఉండదగినవే కాని అట్టివి సంఘ కార్యక్రమము సులభముగా జరుగుటకు ప్రతిబంధకములు కాకూడదు. నదీ ప్రవాహమునకు కట్టలవలే ఉండవలను కాని నది సముద్రములోనికి ప్రవహించుటకు ఆటంకము కలుగకుండా చేయునట్లు ఉండవలను. సంఘము ద్వారా ప్రజలకు సేవ చేయుటకు తగినంత శ్రద్ధాశక్తులు, పట్టుదల ఉన్న ఎడల సంఘమునకు ఎక్కువ నిబంధనలు అవసరం లేదు. నీ ఆత్మను దర్శించుకొనుటకే పరులని భావింపక సేవ చేయవలనను దృఢాభిప్రాయము కలవారికి ఎక్కువ నిబంధనలతో అవసరమే లేదు. సేవ చేయుట ఆత్మానందము కొరకే అని తెలిసిన బ్రహ్మానందం కలుగుతుంది. ఇతరుల దుఃఖములను పోద్రోలుటకు ప్రయత్నించుట నీ దుఃఖములను నివృత్తి చేసుకునునట్లే అవుతుంది. ఆనందము ఇతరులకు చేకూరిన నీవు నీకు ఆనందము చేకూర్చున్నట్లే అవుతుంది. ఒక గ్రామంలో ఒక ఆవు బురదలో దిగబడిపోయి పైకి రావడానికి ప్రయత్నిస్తోందిట. లాభం లేకపోయింది. ఈ సంఘటనను చూసి ఆ ఊరి ప్రజలు కొంతమంది భలే తమాషాగా ఉందే అని సంతోషిస్తూ చూస్తున్నారట. ఇంతలో ఒక సాధువు దారిన వెళ్తూ ఆవు పరిస్థితిని చూసి వెంటనే ఆ బురదలోనికి దూకి గోవును భుజములపై పెట్టుకుని బురద నుంచి వెలువడి మంచి ప్రదేశమున దానిని నిలువబెట్టి తన దారిన తాను వెళ్లాడు. తమ తమాషాకు భంగము కలిగించినందుకు ఆ ఊరివారు సన్యాసిని గేలి చేశారట. తన ప్రాణమునకైనా తెగించి ఆవుని కాపాడినందుకు అతనికి ఏమి లాభము కలిగిందని, ప్రాణాపాయము కలిగియుండిన ఎట్టి నష్టము కలిగి ఉండేడిదో అని పలుపలు విధముల సన్యాసిని విమర్శించారట. ఆ మాటలు విని వారితో సన్యాసి, పిచ్చివారా, ఆవుని కాపాడుట అనగా నా ఆత్మను నేను కాపాడుకున్నట్లే అయినది. ఆవు బాధను చూసి నేను భరించలేకపోయాను. ఆ బాధ నాకు కలిగినట్లే భావించాను. ఇప్పుడు హాయిగా ఉంది, నా బాధ పోయింది అని చెప్పాట. ఇతర జీవులు బాధపడుచుండినా చూచిన వెంటనే ఆ జీవి బాధను పోగొట్టడానికి ప్రయత్నించాలి. సేవ చేసి బాధని పోగొట్టాలి. ఇదియే ముఖ్యమైన సాధన. అన్ని సాధనముల కంటే మించినది నకర్మణ న ప్రజయ ధనేన త్యాగైనేకే అమృతత్వ మానసుహు అని వేదానుశాసనం. కర్మ వలన కాని, బిడ్డల వలన కాని, ధనార్జనము వలన కాని మానవునికి శాశ్వత శాంతి లభింపదు. ఒక్క త్యాగము వలనే, అనగా స్వార్థదృష్టి వదిలి ఇతరుల క్షేమము కొరకై తన సర్వస్వమును ధారపోయుట అనేది శాశ్వత శాంత్యానందములు కలుగజేయనను గ్రహించవలెను. మానవుని త్రిగుణములలోనే ఒక్క గుణమైనను ఎప్పుడూ బంధించి ఉండను. నిద్ర, ఆలస్యము, ప్రమాదము మొదలగునవి తమోగుణ లక్షణాలు.

ప్రమాదము మొదలగునవి తమోగుణ లక్షణాలు. ఇనుప గొలుసు వంటిది తమోగుణం. దంభము, దర్పము, అభిమానము, లోభము మొదలగునవి రజోగుణ లక్షణాలు. రాగి గొలుసు వంటిది రజోగుణం. వినయము, అహంభావ రాహిత్యము మొదలగునవి సత్వగుణ లక్షణాలు. బంగారు గొలుసు వంటిది సత్వగుణము. ఈ మూడు గుణములను మానవుని మూడు గొలుసుల వలె బంధించి ఉంచును. ఇందువలన మానవునికి బంధ విముక్తి కావాలనన్నా త్రిగుణాతీతుడు కావాలి. గుణాతీతమైన స్థితికే ఆత్మస్థితి అని పేరు. అట్టి గుణాతీత స్థితిని మానవుడు పొందుటకు ప్రయత్నించి ఆత్మతత్వమును లేక బ్రహ్మత్వ సిద్ధిని పొందాలి. గుణము అనగా బంధము లేక బంధించునది అని తెలియవలను. ఇది గుణము యొక్క స్వభావము. ఈ బంధము నుండి తప్పించుకొనదలిచిన మానవుడు ఈ క్రింద చేయబోయే సాధనలలో ఏ ఒక్క దానినైనను అవలంబింపవలను. దాసోహం అనుభావములోనైనను, సోహం లేక శివోహం అనుభావములోనైనను నిరంతర సాధన ద్వారా మునిగిపోవాలి. అనగా దేహభావాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ప్రహ్లాదాది భక్తుల వలె సంపూర్ణ శరణాగతి, కరణ్యాసము, ఆత్మార్పణము చేసి ఈ దేహము కేవలము భగవద్దాస్య నిమిత్తమే, భగవానుని భోగ్య వస్తువే, భగవానుని చేతిలో కీలుబొమ్మయే, అతని లీలకు నిమిత్తమాత్రమైనదే అనుభావంతో భగవత్ చరణకమలముల భగవత్ ప్రపత్తిలో మునిగిపోయిన బంధములు వానంతట అవే వీడిపోతాయి. బంధ విముక్తి సిద్ధిస్తుంది. ఇది భక్తి మార్గము. రెండవ మార్గము జ్ఞాన మార్గం. వాలఖిల్యాది ఋషుల వలె నివృత్తులై సర్వసంగ పరిత్యాగులై వివేక వైరాగ్యోపేతులై సర్వమును మిథ్యగా భావించి ఏకైక సన్మాత్ర బ్రహ్మమే పరమసత్యమను దృష్టితో అట్టి బ్రహ్మ కంటే తాను వేరు కాదను భావంతో సాధన చేసి ఆరుక్ష స్థితిని దాటి ఆరూఢ స్థితినంది కైవల్యము పొందుట రెండవ మార్గం. ఈ స్థితినందుటకు ఆది నుండియే తాను త్రిగుణాతీతుడనియు, ద్వంద్వాతీతుడననియు, నిర్విషయుడనియు ఇట్టి భావములతో సర్వబంధరహితుడను, నిత్యముక్తుడను అని ప్రారంభించి అట్టి స్థితిని పొంది బ్రహ్మాత్మైక జ్ఞానానుభూతిని సుస్థిరతగాంచి స్థితప్రజ్ఞుడై తుదకు బ్రహ్మ నిర్వాణమును పొందును. ఇదే జ్ఞానమార్గం.

మహోన్నత సౌధమునందు తుది అంతస్తులో భగవంతుడున్నాడని భావించండి. ఆ సౌధము ఉపరి భాగములో మెట్లున్నవనుకోండి. ఆ మెట్లకు మాయ అను భయంకరమైన కుక్క కావలి కాయుచున్నదనుకోండి. మాయ అను భయంకరమైన అజ్ఞాన పిశాచము నీకు అశాశ్వతమైన దానిని శాశ్వతమైనట్టిదిగను, శాశ్వతమైన దానిని అశాశ్వతమైనట్టిదిగను భ్రాంతి కలిగిస్తోంది. నిన్ను ఎట్టులైన పెడముఖము పెట్టింపచూచుచున్నది. ఆ మాయ అను కుక్క నీకు ఇతర హాని చేయదు. నీవు పట్టిన పట్టు వదలక దేవుని ప్రార్థించుచుంటివేని, అతడే దిక్కు అని దృఢముగా విశ్వసించితివేని, తప్పక నీ మొరలాలకించి భగవానుడి మెట్లు దిగి వచ్చి ఆ మాయ అను కుక్క నుంచి నిన్ను తప్పించి తానే నిన్నెత్తుకుని సౌధోపరి భాగానికి కొనిపోతాడు. ఈ యదియే భక్తుడవలంబించు భక్తి మార్గము. ఈ మార్గానికి మార్జాల కిశోర న్యాయమని పేరు. పిల్లి పిల్ల అరుచుచుండిన తల్లి పిల్లి వచ్చి ప్రేమతో పిల్లను నోటగరుచుకుని పోతుంది. రెండవ మార్గము జ్ఞాన మార్గానికి మర్కట కిశోర న్యాయమని పేరు. జ్ఞాన మార్గాన సాధకుడు తానే బ్రహ్మమని గురూపదేశము ద్వారా గ్రహించినంతనే మాయ తొలగుతుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అను వేద సూక్తి ప్రకారము బ్రహ్మత్వ సిద్ధిని పొందుతావు. ఈ జ్ఞాన మార్గము క్షురస్యధార నిశితా దురత్యయ అను వేద సూక్తి ప్రకారము అత్యంత దుర్గమమైనది, నిరావలంబమైనది. సాధకుడు ఈ జ్ఞాన మార్గమును అవలంబించుటకు పూర్వము సాధనా చతుష్టయ సంపత్తిని పొంది ఉండాల్సొస్తుంది. ఇట్టి అర్హత లేనివానికి సద్గురువు జ్ఞానోపదేశము చేయలేడు. సత్కర్మ ద్వారా నైష్కర్మ్య సిద్ధిని, భక్తి లేక ఉపాసన ద్వారా ఏకాగ్ర చిత్తశుద్ధిని సంపాదించుకుని రమ్మని పంపివేయునే కాని కలికాల గురువుల వలె ఉపదేశింపజాలరు. మరియు గురూపదేశము పొందిన పిమ్మటనే చాలా శ్రమించి మనోలయానంతరము భావారూఢతనంది ఆ పిమ్మట నిర్విషయ భావాతీత నిరంజన సామ్యస్థితినంది బ్రహ్మత్వ సిద్ధినందవలెను. దేహపతన పర్యంతము జీవన్ముక్తత్వ సిద్ధితోనూ అనంతరము కైవల్య ప్రాప్తిని అందవలెను. కనుక గీతలో క్లేశోధిక తరస్తేషాం అవ్యక్త వ్యక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహనర్భిత వాప్యతే. దేహాభిమానులకు ఈ మార్గము దుఃఖదాయిని అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిస్తూ ఇట్టి వారి కొరకు భక్తి ప్రపత్తి మార్గాన్ని బోధించాడు. భగవంతుని దృఢముగా నమ్మిన అతడే సర్వస్వము చూసుకుని భక్తుని మాయ నుంచి విడిపిస్తాడు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని అనుగ్రహించి అభయమిస్తాడు. మర్కట కిశోర న్యాయములోనూ తల్లికోతి తన పిల్లను కాపాడుటకు ప్రయత్నింపదు, పిల్లదే సర్వప్రయత్నమును. ఈ రహస్యమును సామాన్య జిజ్ఞాసువులు గ్రహించుట మేలు. అసంగమే వైరాగ్యమే భక్తి జ్ఞానార్జనములకు ప్రధాన సాధనము. స్వప్రయత్నము చేతనే మానవుడు భగవదనుగ్రహము ద్వారా గమ్యాన్ని చేర్తాడు. ఇతరులు మార్గాన్ని బోధిస్తారు. సత్యము కొరకు హరిశ్చంద్రుడు సర్వాన్ని కోల్పోయాడు, తుదకు కాటికాపరయ్యాడు. మానవులు మరణించిన వెంటనే శరీరములు శ్మశానములో మంటలలో బూడిదయ్యైపోతాయి. కాటికాపరిగా ఉండు సమయమున హరిశ్చంద్రుడు ఈ సత్యాన్ని గుర్తించాడు. ఆత్మకు ఆత్మయే బంధువు, తనను తన ఆత్మయే ఉద్ధరించుకొనవలెను. భార్య పుత్రాది బంధువులెల్లరూ తాత్కాలికముగా జీవితకాలపు బంధువులే. మరణానంతరము ఆత్మకు నిజమైన స్నేహితుడు ఆత్మయే అని గ్రహింపవలెను. ఊరి వెలుపల నివసించు గురువుగారి దర్శనానికై నిత్యము ఒక యువకుడు వెళ్లేవాడు. ఆధ్యాత్మిక తత్వ రహస్యాలని గురువు ద్వారా గ్రహించేవాడు. రాత్రిపూట ఇల్లు చేరేవాడు. ఒకనాటి సాయంత్రం గురువు శిష్యునితో ఆ రాత్రి ఇంటికి వెళ్లకుండా తన వద్దనే ఉండమని కోరగా, స్వామి, ఈ రాత్రికి నేను తప్పక ఇల్లు చేరవలెను, చేరకపోతినేని ఇంటిలోని నా తల్లిదండ్రులు భార్య ఘోర శోకమునకు గురి అవుతారు అని చెప్పాడు. నరులు ఇతరులను ప్రేమించుట
తమ ఆత్మతృప్తి కొరకేనని గురువు చెప్పినను శిష్యుడు నమ్మలేక, నా తల్లిదండ్రులును భార్యయు నన్నెక్కువగా ప్రేమింతురు, నేను పోని ఎడలగాని నాకే అపాయము కలిగిన కాని వారు తమ ప్రాణములనే విడుతురు అని చెప్పాడు. అంతట గురువు అతనికి ఒక మాత్రనిచ్చి ఇంటికి పోయి ఆ మాత్రను మింగమన్నాడు. ఆ మాత్ర ప్రాణము తీయునది కాదనియు, తెలివిలేక పడియుండునట్లు మాత్రమే చేస్తుందని చెప్పాడు. కాని తన చుట్టుపక్కల వారు మాట్లాడే విషయాలన్నింటినీ చక్కగా వినవచ్చు అని కూడా చెప్పారు. వారి మాటలను విన్న తరువాత గురువుగారి మాటలలోని సత్యాన్ని శిష్యుడు స్పష్టముగా అర్థం చేసుకుంటాడని చెప్పి శిష్యుని ఇంటికి పంపించారు గురువుగారు. ఇంటికి పోయిన పిమ్మట శిష్యుడు మాత్రను మింగి నేలను పడ్డాడు. అతడు మరణించరని తల్లిదండ్రులు, భార్య, ఇరుగు పొరుగు వారు మిక్కిలి దుఃఖిస్తున్నారు. ఇంతలో గురువుగారు వచ్చి అతనిని బతికించదనని ఒక గ్లాసులో నీళ్లు తెప్పించి ఆ నీటిని మంత్రించుచూ అతని చుట్టూ 3 సార్లు తిరిగి వారితో, మీ అబ్బాయి బతకవలెనంటే మీలో ఎవరైనను ఈ నీటిని తాగండి, అబ్బాయి వెంటనే బతుకుతాడు, కాని త్రాగినవారు మాత్రం చనిపోతారు అని చెప్పారు గురువుగారు. ఆ నీటిని తల్లికి ఇవ్వబోగా తన కుమార్తె పెళ్లికెదిగి ఉన్నందున తాను తాగనని నిరాకరించారు. తండ్రి మరొక సాకు చెప్పాడు. ఆ యువకుని భార్య తన తండ్రికి తానొక్కతే కుమార్తెనని, అందువలన తల్లిదండ్రులు దుఃఖముల పాలవుతారని తాను స్వీకరించనని చెప్పారు. ఇట్లు సాకులు చెప్పుచూ నీటిని ఎవ్వరూ తీసుకోలేదు. చచ్చిన వారిని బతికించుటకై తమ ప్రాణములను అర్పించుటకు ఎవ్వరూ ముందరికి రాలేదు. వారందరూ కొంతసేపు ఆలోచించి గురువుగారినే అందులకు పూనుగొనమని వేడుకొన్నారట. గురువునకు సమాధి కట్టించి భక్తి శ్రద్ధలతో పూజలు కావింతుమని కూడా చెప్పారు. వారందరి మాటలు వినిచుండిన ఆ యువకుడు లేచి గురువుగారి వాక్యములు తూచా తప్పక సత్యములని గ్రహించి వైరాగ్యముతో గృహమును సర్వమును పరిత్యాగము చేసి సన్యాసి అయి గురువుగారి వెంట వెళ్లిపోయాడు. అనంగభావమును వృద్ధి నొందించుకొనవలను, కార్యమునందు శ్రద్ధ చూపవలను కాని ఫలమునందు ఆపేక్ష ఉండకూడదు. ఫలమును భగవదర్పణము చేయాలి. కార్యసాధనకు భగవంతుడు చేయూతనొసంగునుగాన ఫలము కూడా అతనికే అర్పించుట శ్రేష్టము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మూడు వారాలకు పైగా రేడియో సాయి శ్రోతలందరినీ స్వామితో తమ అనుభవాలను వివరిస్తూ ఆనందభరితులను చేసిన డాక్టర్ ఇందిరమ్మ గారు తమతో జరిగిన ఇంటర్వ్యూ ఆఖరి భాగంలో స్వామికి తమ హృదయాంతరాళల నుండి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరికొన్ని చక్కని అనుభవాలను వివరిస్తూ స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి 25 భాగాల అనుభవాల సుమవాలను ముగిస్తారు. వినండి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక 25వ భాగం.
1: సాయిరా, సేవా కార్యక్రమాల్లో చెప్పిన దాంట్లో ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ఇది ఉందన్నమాట, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ చాలా మందికి తెలియదు, విలేజెస్ లో కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. శ్రీనివాసుడు ఆ పేపర్స్ అన్ని తెచ్చాడనమాట. ఆ తెస్తే దాంట్లో ట్రైనింగ్కి కొన్ని వారం, కొన్ని 10 రోజులు, కొన్ని 2 రోజులు అట్లున్నాయి కోర్సెస్ అన్ని. సరే విలేజెస్ కని పంపించి కొంచెం 10th స్టాండర్డ్ కొన్ని అడిగేవాళ్ళు, కొంచెం 6th స్టాండర్డ్ కొన్ని అట్లా వాళ్ళ క్వాలిఫికేషన్స్ అడిగాడు. మినిమం 6th స్టాండర్డ్ ఉండదు, 5th క్లాస్ పాస్ అయితే చాలని. యంగ్ బాయ్స్ పని లేకుండా ఉండేవాళ్ళని అట్లా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఎలక్ట్రికల్ ట్రైనింగ్కి, టీవీ రిపేర్స్కి, మిషన్స్కి వాటికంత. ఇంకొక గ్రూప్ వచ్చి కంప్యూటర్ ట్రైనింగ్ 80th బర్త్డే దగ్గరికి వస్తుంది, అందుకని చాలా చేస్తామనుకునిపించి అట్లా టైలరింగ్ ఒకటి అట్లా కొన్ని కొన్ని వాళ్ళు ఇచ్చినటువన్నీ 8 దీంట్లో సెలెక్ట్ చేసి అన్ని ఊర్లు, ఒక ఊరి నుంచి కాకుండా వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టించేసి టిఫిన్ పెట్టి వాళ్ళకి పాకెట్ మనీ కొంచెం ఇచ్చి, అంటే వాళ్ళు ఫుడ్ ఏమో అక్కడ పెడతారు, అకామిడేషన్ ఉందన్నమాట, ఇచ్చి పంపించేవాళ్ళం. ఆ కోర్స్ అయిపోయి వాళ్ళు ఇంకొక బ్యాచ్ వేరే కోర్స్కి అట్లా అంత. టైలరింగ్ ఒకటే కొంచెం, కటింగ్ అండ్ టైలరింగ్ కొంచెం ఎక్కువ ఉండింది. దాంట్లో లేడీస్ని పంపించాం దాంట్లో మటుకు. తర్వాత ఒకరోజు ఇవన్నీ అయిపోయాయి అనమాట, ఒక 5-6 బ్యాచెస్ ఇట్లా అయిపోయినాయి. మిల్క్ ప్రొడక్షన్, డైరీ ప్రొడక్షన్ దాంట్లో వస్తే లేడీస్ పశువులు ఇంట్లో పెట్టుకుంటామంటే 50-60 మంది వచ్చేసేసినారు ఆ రోజు. చెప్పంగానే అది ఒక్కరోజు ఏమో అనుకుంటా, 2 రోజులు. సరే పాపం ఇంకా వీళ్ళకి అవుటింగ్ ఉంటుంది, ఇంకేం చేయలేము, వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించలేము కదా, వాళ్ళని అడిగి పర్వాలేదంటే అందరినీ పంపించేసామన్నమాట ఆ రోజు. తర్వాత వాళ్ళు ఏం ట్రైనింగ్ నేర్చుకుంటూ వచ్చాక ఇక్కడికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా పల్లెల్లో కూరలు అమ్ముకునే వాళ్ళకి అందరికీ పెద్ద బుట్టలు, ఒక వారానికి సరిపడే కూరగాయలు, కొన్ని గడ్డలు, గడ్డలు ఎక్కువగా ఫ్రెష్ వెజిటబుల్స్ అవి కొంచెం కొంచెం అట్లా తెచ్చి వాళ్ళకి వేయి చేసేదానికి కూడా ఉండేది కాదు అది. అందుకని ఆ వేయింగ్ ఇది త్రాసులు మెజర్మెంట్కి 1/2 కిలో, 1/2 కిలో అట్లా అవన్నీ తీసి అవి కొంచెం చాలా మంది లేడీస్కి, అది గుర్తులేదు నాకు ఎంతమంది ఇక్కడ, కానీ ఇక్కడ మన వరండా దీంట్లో ముందు కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని ఇచ్చామన్నమాట. ఆ 1 వీక్లో వచ్చిన డబ్బుతో నెక్స్ట్ ఇంకా చేసుకోమని చెప్పేసి ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేసింది. ఆ 1 వీక్లో మీరు సంపాదించుకున్నంత మీరు దాంతోనే పెట్టుకొనుక్కొని వ్యాపారం చేసుకోండి అనేసి అది ఆ లేడీస్తో బాగుండింది. ఆ తర్వాత వాళ్ళు పాడి పరిశ్రమ దాంట్లో ఎక్కువ వచ్చారు. కానీ వీళ్ళు వచ్చి దీని స్వామి సర్వాంతర్యామి అనే దానికి ఒకసారి డాక్టర్ యతీష్, ఆయన వైఫ్ నీలం ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. ఆయన కార్డియాలజిస్ట్, తన ల్యాబ్లో వర్క్ చేసేది. ఎక్కువ క్వైట్ ఆఫ్న్ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. వాళ్ళ ఇంటర్వ్యూ జరుగుతా ఉంది, వాళ్ళు అక్కడ బయలుదేరకముందు ఫోన్ చేసేవాళ్ళు, ఏదైనా మనకి ఇక్కడ నారాయణ సేవ ఉంటే మేము వచ్చేదాకా ఆగండి అన్నట్టుగా. మామూలుగా ఆర్ధ నక్షత్రానికి పెట్టేసేవాళ్ళం, 1-2 రోజులు అటు ఇటు ఉంటే వాళ్ళు వచ్చేదాకా ఆగేవాళ్ళం అనమాట, లేకపోతే ఆ టైం పెట్టేవారు. వాళ్ళు వచ్చేసాక ఇంటర్వ్యూ అయిపోయింది, పోబోతున్నారు ఊరికని చెప్పేసి. లాస్ట్లో ఆయన ఇంకేదో అడగుతుంటే చూడు, అంత ఇంటర్వ్యూ అయిపోయిందంట, ఇంకా వెళ్ళిపోబోయేటప్పుడు ఇంకేదో అడగబోతున్నాయంట స్వామి, ఇంకా వెళ్ళు అక్కడ నారాయణ సేవ జరుగుతా ఉంది. అప్పుడు అనిపించింది మన హాస్పిటల్లో నారాయణ సేవ ఆ రోజు చేస్తామని మేము ఇంటిమేట్ చేయడం ఏం లేదనమాట, అది రెగ్యులర్ అయిపోయింది. అది ఫస్ట్ చెప్పాము అక్కడి నుంచి అట్లే. అప్పుడు వచ్చి నేను అడుగుపోతుంటే చూడండి ఎట్లా చెప్పారే స్వామి, చెయ్యి ఇట్లా పెట్టి చూపిస్తా నారాయణ సేవ జరుగుతుంది, పోపు వెళ్ళి వెళ్ళి 11:30కి స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట అట్లా. అప్పుడు అనిపించింది స్వామి మనం చెప్పలేదు, మనం కానీ మన డ్యూటీ కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తాము అట్లా అనిపించేసింది అది. తర్వాత వచ్చి ఒక రూమ్ లో వచ్చి స్వామి ఇంతకుముందు ఒకసారి లెటర్ ఇచ్చిన్నాం, రజా సార్ చేతిని అన్ని పంపించేవాళ్ళం అనమాట లెటర్స్ అన్ని. పంపించే రోజు ఎప్పుడు శనివారం ఆయన పోయేటప్పుడు ముందు రోజు రాసి ఇచ్చేవాళ్ళం, ఆదివారం పోతే శనివారం అట్లా ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ఏం తోచుకు తొందరగా నిద్ర పట్టలేదు, నేను రాసిన ఒక లెటర్ రాసుకోకపోయాను అలరజా సార్కి ఇవ్వడానికి అనేసి. స్వామి చీరలో వస్తా వస్తా పట్ట పక్కన కూర్చున్నాను, ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టారు. నా ఊళ్ళో ఏం లేదు, లెటర్ ఏం లేదు, ఏ అట్లా ఇది కాలు కింద పెట్టుకున్నాను అనమాట. సాంగ్ వచ్చేటప్పటికి సనాతన్ సారదో లేకపోతే శివరాత్రి ప్రింట్ చేసి అమ్మేవాళ్ళు స్పీచెస్ కొంచెం అదే దాని మధ్యలో పెట్టానో ఏమో పెట్టేసి ఇట్లా పెట్టుకుని పద్మాసం పెట్టుకుని కూర్చున్నాను. తిరిగాను సాయంత్రం, నాకు ఇట్లా అట్లా చూసుకుని అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో లెటర్ ఉంది, ఇంకా చీ ఇట్లా పెట్టారు కదా అనేసి దాన్ని తీసి ఇట్లా పేజీలు తిప్పి ఇవ్వాలి, ఇంకా ఎక్కడ పెట్టానో కూడా తెలియదు. అట్లే కూర్చున్నా, అట్లే చీర అక్కడే ఉంది. సరే లెటర్ ఇచ్చేసి ఆ లెటర్ అంతా చూస్తున్నారన్నమాట స్వామి. దాంట్లో మీ చిరుదరహాసము చూడాలని ఉందని రాశానమాట. అంతా చెప్పి ఇట్లా మాకు మీకోసం ఎదురు చూస్తున్నాము, మీరు స్వామి ఇంకా రాలేదు, కానీ అందరూ ఆతృత ఎదురు చూస్తున్నాము, మీ చిరుదరహాసము చూడాలని. అక్కడ ఆపి ఆ సెంటెన్స్ దగ్గర ఆపేసి ఒక చిన్న స్మైల్ ఇస్తున్నారనమాట. దానికంతా సెకండ్ డోర్ దగ్గరకు వచ్చింది ఆ ఛాన్స్. ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్దగా సౌండ్ చేసి నవ్వేస్తారు కదా, అంత పెద్దగా నవ్వేశారనమాట. అంటే స్వామి నవ్వారనేసి ఆ సంతోషంతో వాళ్ళందరూ అన్నమాట. ఇంకా ఆ రోజుసారికి ఏం చెప్పాలో తెలియదు. లెటర్ ఇస్తాం అనుకున్నాం, పోదాం అనుకున్నాం. తర్వాత ఇట్లా స్వామి తీసేసుకున్నారని స్వామి మాకు ఆ దరహాసు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఇంకో లెటర్ రాసి మరోజు ఇచ్చి పంపించామన్నమాట. ఆ లెటర్ పట్టుకొచ్చే దాంట్లో అది. తర్వాత మనకి 4/10/2009 వచ్చారు అప్పుడు. అదే లాస్ట్ విజిట్ రావడం. అదే ఇట్లా ఇదే మరి ముందు ఆ రోజు సార్ పిలవడం వాళ్ళు పిలవడం అంతా చెప్పి మరోజు వస్తాను ఆదివారం వస్తాను అట్లా ఇట్లా అన్నారు. వచ్చినారనమాట. వచ్చి ఈ ఎంట్రెన్స్ అప్పుడు వచ్చి లిఫ్ట్ ఇచ్చి పైకి, అందుకని లిఫ్ట్ కంతా ఫ్లవర్స్ చేయాల్సి వచ్చింది అన్నిటికీ పూర్తి, ఈ డోర్స్ కి ఆ డోర్స్ కి అన్నిటికీ అనమాట. సరస్వతమ్మ ఉండే వాళ్ళు ఇక్కడ నరసింహ గారి, ఆమె కొంచెం ఆర్టిస్ట్ బాగు వీటన్నిట్లో పూలు పేపర్ వర్క్ తర్వాత వచ్చి రిబ్బన్స్ తో చేసేదని. చాలా మందికి మాకెవ్వరికి చేత కాదు ఆ రోజెస్ చేయడం కూడా. ఆమె సరస్వతమ్మ అన్ని నేర్పిస్తే అందరు నేర్చుకొని వచ్చినా రాకపోయినా ప్రతి వాళ్ళు నేర్చుకుని మేము రెండన్నా మూడన్నా చేయాలన్నట్టుగా అందరూ కట్ చేసిస్తే అందరు తీసుకెళ్లిపోయి రాత్రి కూర్చొని 4-5 సార్లు చేతి చెడిపోతే మళ్ళీ చేయడం అట్లా అన్నమాట. చేసి అందరు తీసుకొచ్చారన్నమాట. అన్నీ వచ్చాక అసెంబ్లీ చేసి అన్నిటికీ కట్టేశామన్నమాట. అన్ని డోర్స్ కి స్వామి ఎక్కడెక్కడైతే ఎంటర్ అవుతారో లిఫ్ట్కి, లిఫ్ట్ పైన వచ్చేటప్పుడు అట్లా నేరుగా స్వామి డెంటల్ దానికి వెళ్లారు. అక్కడ కొంతసేపు ఉండి తర్వాత వచ్చి లిఫ్ట్ నుంచి పైకి వచ్చి ఇక్కడ గైనిక్ హాల్ దగ్గర అడుగొచ్చారనమాట. హాల్లో కూర్చున్న తర్వాత డాక్టర్ సమీర్ చాలా బాగా, తర్వాత నుంచి ఇంక ఇన్విటేషన్స్ మేము వీళ్ళు రాసేవాళ్ళు, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు అట్లా వచ్చేసింది, వాళ్ళే రాసేవాళ్ళు. చాలా బాగా చెప్పాడనమాట స్వామి. చెప్పేటప్పుడు స్వామి ప్రేమను గురించి ఇట్లా హనుమంతుని ఎందుకు అంతగా పెట్టారని ఎవరు అడిగితే మీ భక్తి ప్రభుత్వులు అంత ఎత్తు ఎదుగుతారనుకున్నాను అందుకని పెట్టాను అన్నట్టుగా. తర్వాత పిల్లలు వస్తే భోంచేయలేకపోతే ఇంకా తినలేదని, వర్షం వస్తుంటే బయటందరూ ఆగిపోతే స్వామి అట్లే చూస్తా ఉండి వాళ్ళందరినీ లోపలికి పిలిచి కూర్చోబెట్టిన దాకా ఉపన్యాసం కూడా చెప్పే మా సంభాషణ కూడా ఆపేసేసి మాట్లాడినారని. తర్వాత ఇంకోరు కూడా ఇది అదే తను చెప్పాడో మరి తర్వాత ఎవరు చెప్పారు. ఒకసారి అన్ని సర్వ్ చేశాక ప్రసాదం ఎక్కడో ఒక్క ఆమెకి అందలేదంట, బయట అందరికి అందింది. అది ఎవ్వరు గమనించలేదు, అది మామిడి పండుగ లేకపోతే ప్రసాదం నాకు గుర్తులేదు. సమీర్ చెప్పినారో లేకపోతే ఇంకెవరన్నా చెప్పింది తెలియ. అది స్వామి అందరికి ఎందిందా అంటే అందరూ అందు స్వామి అన్నారు. లేదు అదిగో అక్కడికి వెళ్ళి బయట కూడా ఆ గేట్ బయట స్వామి దర్శనానికి ఆ గేట్ బయట అక్కడ కూర్చోండి, అక్కడ అందలేదు వెళ్ళి ఇచ్చిరండి అంటే ఒకే ఒక లేడీకి అక్కడ అందలేదు అనేది స్వామి ఇక్కడ కూర్చొనేదో చేస్తున్నా కూడా గుర్తించారంటే ఇంకా మాతృహృదయం ఎటువంటిదా అనిపించేసింది. ఇక్కడ పైకి వచ్చాక చాలా మంది కొత్త వాళ్ళు చేరున్నారు. అప్పుడు అందరిని ఎవరు న్యూగా చేరిన డాక్టర్స్ అట్లా మెంబర్స్ అంటే అందరూ చెతిడితే వాళ్ళందరినీ ముందు మాట్లాడిచ్చారన్నమాట. మన డెంటిస్తానం కూడా అప్పుడు చేరినింది. వాళ్ళు ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు. డాక్టర్ భారతి నొకంది ఇప్పుడు చనిపోయిందని చెప్పాను కదా, మొన్న క్యాన్సర్ మాదిరి చనిపోయింది. రాజమండ్రి అంటే అప్పుడే ఫ్లడ్స్ వచ్చినాయి రాజమండ్రి, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా అక్కడ అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అనమాట. అసుధా కూడా అంతకుముందు వచ్చిండింది కానీ మాట్లాడించింది ఆ రోజు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఏం చదువుతున్నావు, ఏదో చదువుతున్నానని చెప్పింది. నేను అడుగుదాం అనుకున్నాను తన్ని మర్చిపోయా, ఇంకంత పై దాకా పోవడం వేస్ట్, ఇది చాలు అనేసారనమాట వృధా అన్నట్టుగా. తన హస్బెండ్ సంగతి ఏదో చెప్తే అది కూడా చెప్పారు. సుమన్ అడిగితే బెంగళూరు అని చెప్పడం, సాంగ్ బెంగళూరు అని, బెంగళూరు అంటే లేలే స్వామి బెంగళూరు అట్లా వీళ్ళందరినీ మాట్లాడిచ్చారు. జెంట్స్ సైడ్ కూడా ఏదో అడిగారు, పాటలు పాడతా అన్నారు. పాటలు పాడేటప్పుడు వీళ్ళు పడితే జెంట్స్ పాడలేదు, ఇంకా స్టార్ట్ చేయండి ఊరికే భజన కదా, ఏం మీరు పాడలేదా అన్నారు జెంట్స్ సైడ్ అనమాట. తర్వాత ఏదో వాళ్ళు వివేకులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఏదో పాట పాడారు. ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అన్నమాట ఒక్కొక్కరు. వాళ్ళు అన్ని నట్స్ అన్ని పెట్టి ఒక దాంట్లో పెడితే ఒక్క లాంగమో ఏమో వేసుకున్నట్టున్నారు. వివేక్ ఛాన్స్ దొరికింది మంచి వాళ్ళు ఇవ్వడానికి. పక్కన పెట్టిన ముందు కూర్చొని అబ్బాయి వెనక్కి కూర్చోన్నాయన్నమాట, అందుకనే తనకి ఛాన్స్ దొరికింది. ఇట్లా మీ తన్ని బ్లెస్ చేయించుకున్నారు అయిపోయింది. తర్వాత ఛాయ వచ్చి వాళ్ళ డాక్టర్ ఛాయ వాళ్ళ నెయ్యి కూడా డాక్టర్ హైదరాబాద్ వీళ్ళ అక్క రాసిన పుస్తకం వాళ్ళ అమ్మ అన్ని కలిపి ఒక బుక్ ప్రింట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. అది ఒకసారి సాంగ్ పంపించింది, ఇక్కడ తీసుకొచ్చినది. అది బుక్ ఇట్లా చూపిస్తే వెనక సైడ్ సాంగ్ ఫోటో ఉంది, బాగా హెయిర్ నిండుగా ఒక 45 ఇయర్స్ 50 ఆ ఏజ్ లో ఉన్న హెయిర్ అనమాట. సాంగ్ ఇప్పుడు లేదు అట్లా అనేసి ఆ ఫోటో చూసి ఇట్లా చూపిస్తుంటే ఇప్పుడు లేదు అన్నట్టుగా చూపి ఇట్లా సై చేస్తున్నారు అనమాట. నుడుతో అట్లా అంటా కూడా కమల అంటే అడిగి మీ శిష్యురాలు ఎక్కడ అంటే ఎవరికి అర్థం కాల, మీ శిష్యురాలు ఎక్కడా అని అడుగుతున్నారు కమల, డాక్టర్ కమల అంటే ఎవరన్నా అందరం తిరిగి చూస్తున్నాం. సీతారామయ్య గారు, డాక్టర్ సీతారామయ్య గారు మనవరాలు నాగమణిని అడు. నాగమణి అక్కడెక్కడ కూర్చొని పైకి లేచింది. అంటే పాపం కొంచెం కాలు నొప్పి లేదని, కాలు నొప్పి కూర్చొని నడు ఇట్లా వంగి నిలబడింది, ముసలిది అయిపోయింది. అప్పుడు పారాడేది, పారాడేదంటే వాళ్ళు ఎక్కువ నడిచేదాన్ని పక్కన అంటారు కదా, ఇక్కడికక్కడి పారాడేది. కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఇప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అట్లన్నమాట. తను అసలు మామూలుగా గ్రాడ్యుయేట్ అవుతామైంది, వచ్చినప్పటికి ఇంకా ఏం చదువు ఏమేం చదువు ఇక్కడ ఉండిపోతే ఉండిపోయింది. అన్నిట్లో హెల్ప్ చేసింది, గైనిక్ అయితే మీ కాన్పులు అయితే మీ అన్నిటికీ హెల్ప్ చేసింది తను, ఆల్ ఇన్ ఆల్ అన్నమాట. అట్లా చదువు చేసింది. స్వామి కూడా అట్లే అన్నారు ఒకసారి, డాక్టర్ కాకపోయినా ఇది కాకపోయినా అన్నిట్లో చేసి అన్నిట్లో చేసింది తనని అట్లా ఒక్కొక్కరిని అడిగారు. తర్వాత అదే ఈ నొప్పులన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి అని చెప్పేసి అన్నమాట. ఇవన్నీ బ్లెస్ చేశారు. అయిపోయింది ఆ రోజు అట్లా వచ్చాడు పీడియాట్రిక్ ఇది స్టార్ట్ చేశారు. అప్పటికి గాయత్రి వచ్చి లోపలికి వెళ్ళలేదా, దాంట్లో లోపలికి వెళ్ళలేదన్నమాట. వస్తుంది అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, అయ్యో ఫ్లవర్ వర్క్ చూడాలి వీళ్ళని, రాత్రి బగులు కష్టపడి చేశారు పాపం. అక్కడికి వస్తూ స్వామి స్వామి అంటే ఇట్లా చూస్తే అంటే తెలుసు అన్నట్టుగా ఇట్లా అనేసి బ్లెస్ చేసేసి వచ్చేసారన్నమాట. బయట అందరూ సరే ఇంకా ఎక్కువ జనం నిలబడిపోయారు, చాలా మంది పైకి కూడా వచ్చేసారు, అందరం ఇక్కడ కూర్చున్నాం కదా స్టూడెంట్స్ కొంతమంది. ఆ తర్వాత వెళ్ళిపోయారన్నమాట. అదే లాస్ట్ మనకి ఇచ్చింది. కానీ క్యాజువల్ గా బాగున్నారు, నెమ్మదిగా చిన్నగా వాయిస్ మాట్లాడు. వెనక కట్టు నోటి పడిపోయింది, అప్పటికప్పుడు బిగిచ్చారు. అది చూస్తే అయ్యో దేవుడు దేవాలి ఎవరికి అక్కడ ఏంది తగల సాంగ్ చెరికి దానికి కొంచెం స్థలం ఉండింది మధ్యలో. తర్వాత ఇంకేదో పెట్టి కట్టేశారు, తర్వాత ఫిక్స్ చేయించాం మళ్ళీ సాంగ్ వచ్చినప్పటికీ అనేసి అది అట్లా ఉండిపోయింది. ఆ తర్వాత ఒకసారి చూస్తే ఇంకా అడుగునా అనుకున్నాను అనమాట. స్వామి 1 2 2 స్వామి పంపించాను అనమాట. అమ్మ అడిగి అడిగి అలిసినాము, రమ్మని రమ్మని పిలుస్తా ఉన్నాను అనమాట. అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, మాట్లాడి మాట్లాడి మీరు విసిగిపోయినారేమో కానీ మీ బిడ్డలము మన్నించండి, సమైక్యతతో సతతము నీ స్మరణతో సహృదయంతో ఈ అమూల్య సేవలతో నిన్ను మురిపించి నీ చిరుదరహాసము చూడాలని మా ప్రయత్నం. ఇది ఇది చదువుతా ఆ స్మైల్ ఇవ్వడం అనమాట స్వామి. అదే లాస్ట్ టైమ్స్ లాస్ట్ విజిట్ లో స్వామి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత స్వామి మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ రావాలి స్వామి హాస్పిటల్ కంటే, మీరు మళ్ళీ మళ్ళీ పిలుస్తా ఉండండి నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను. తర్వాత మళ్ళీ తప్పకుండా రావాలి స్వామి అంటే పేషెంట్ గానా, లేదు స్వామి గాయత్రి ఉండి పెద్దగా డివైన్ డాక్టర్ డాక్టర్ గారు రికార్డులో కూడా బాగా క్లియర్గా వినిపిస్తుంది తన వాయిస్ కూడా. నేను ఇక్కడే ఉంటాను, పేషెంట్కి అక్కర్లేదు స్వామి, డాక్టర్గానే ఉండండి ఇక్కడ అని చెప్పామన్నమాట. ఇక్కడే ఉంటాను. కానీ ఈ పేషెంట్స్ కూడా చాలా మంది నైట్ స్వామి ఫుట్ స్టెప్స్ విన్నామని చెప్తారండి. ఇప్పుడు నేను పైకి రావడం వెళ్ళను, ఇంతకుముందు కొంచెం స్టాటిస్టిక్ తీసుకోవడానికి అట్లా వచ్చేదండి. ఇన్ ద బిగినింగ్ ఎక్కువ మంది లేరని చెప్పాను కదా, డెలివరీస్ ఎన్ని స్టాటిస్టిక్స్ రాసేదాన్ని అప్పుడు నాకు అయిపోతే పని అయిపోతే. ఊరికే పేషెంట్ అట్లా మాట్లాడిస్తే చెప్పారు, మేము బాగా ఫుట్ స్టెప్స్ విన్నామమ్మా స్వామిది నైట్, అట్లా చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు బాగా క్వైట్ గా ఉంటుంది ఆ టైంలో, బాగా స్వామి నడిచినట్టే తెలుస్తుంది మాకు అనేవాళ్ళు వాళ్ళు. సో హీఈస్ లుకింగ్ ఆఫ్టర్ అనేది బాగా తెలుస్తా ఉంది అది, వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు అనమాట. తర్వాత నేను మేము స్వామి కొడై చెప్పాము, ఆ మందిరంలో ఒకసారి భజన జరుగుతా ఉందనమాట. అనంతపూర్ కూర్చున్నారు, దాని వెనక హాస్పిటల్లో కూర్చున్నాం. నాకు అది అఖండ భజన అని తెలియదు, శివరాత్రిది అనేది గుర్తులేదు. కానీ ఆ రోజు స్వామి పాద నమస్కారాలు ఇచ్చారు అందరికీ. ముందు అనంతపురం వాళ్ళకి ఇచ్చి నడుస్తున్నారు, బాగా ఇది ఇచ్చారు. రోజు రోజుగా కూర్చున్నాం ఇట్లా వాళ్ళు కూర్చొని, మీరంతా చేయలేదు కదా రాత్రి, మీకు లేదు అన్నారు. అయ్యో లేదు స్వామి, మేము కూడా చేశాం స్వామి అంటే, మధ్యలో మధ్యలో లేచి వచ్చి కూర్చుంటున్నాము. వాళ్ళు టర్న్స్ ప్రకారం వచ్చి ఫ్రంట్ లో కూర్చున్న వాళ్ళు, ఫోర్ రోజు వాళ్ళు ఉన్నారు. సరే అయితే కూర్చోండి ఇస్తానని అందరికి చక్కగా అందరికి తీసుకున్నాం అనమాట. అంటే తెలుసు కాబట్టి ఇస్తున్నారనేసి అంత కొంచెం లవంగాలు అవి ఏదో పట్టుకున్నాము, బ్లెస్ చేసి ఒక లవంగం మీద తీసుకున్నారనమాట. పాతకాలంలో స్వామి మీరు బెంగళూరు వెళ్తున్నారు అని అంటే కజిన్స్ వాళ్ళు అడిగినప్పుడు అనమాట, అయ్యో నేను కారు కూడా బయట పెట్టడం లేదు, కారు కూడా క్లీన్ చేయించలేదు, కారు బయట పెట్టగానే బెంగళూరు పోతున్నారు అనేస్తున్నారు, చాలా రోజులేదు కారు క్లీన్ చేయించనేసి, కారు కూడా కడిగించలేదు అనేసి. తర్వాత స్వామి కొడైకి వెళ్ళినప్పుడు నాకు మూడు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, మూడు సార్లు వెళ్ళామన్నమాట. ఒకటి ఆ పువ్వు పేరేంటో మర్చిపోయా తమిళ్ వాళ్ళు అంటారు, పన్నెండేళ్లకు ఒకసారి పూస్తుంది అది, వచ్చింటే ఫ్లవర్ అక్కడ ఏదో పేరు మర్చిపోయా తమిళ్ ఎక్కువ వాడతారు దాన్ని. అట్లా ఫస్ట్ వెళ్ళిన తర్వాత 12 ఇయర్స్కి వెళ్ళాను అనమాట. తర్వాత రెండు సార్లు వెళ్ళగలిగాను స్వామి ఉన్నప్పుడు పోయేదానికి అనమాట. పుదర దాంట్లో రెండోసారి పోయేటప్పుడు 1995లో ఒకసారి, 2006, 2007 స్వామి చాలాసార్లు పోయినారు కానీ నేను పోయేదానికి ఛాన్స్ దొరికింది అప్పుడే. 2006 ఏమైందంటే మా సెకండ్ నెవీకి కాలసిస్టెక్టమీ చేశారు, లాప్రోస్కోపీకి చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాను, అందరు అక్కడి నుంచి కొడైకి వెళ్ళాలనేసి అబ్బాయిని అడ్మిట్ చేసి అయిపోయింది. నా కొలీగ్ అనమాట, మాతో చదువుకుని మా కజిన్, అతను కూడా రిలేటివే, అతనే చేశాడు. థర్డ్ డేనే పంపించేస్తారు కదా ఇంటికి. అందరు కారు బయలుదేరి, రెండు కార్లు బయలుదేరుతున్నాం, అంతా బుక్ చేసుకుంటే మా సిస్టర్లకంటే నువ్వు కదా తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తావు, నువ్వే తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టేసి పోమంటారు. అయ్యో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ నేను ఒక్కదాన్ని పోవాలా, కష్టమవుతుంది, వాళ్ళతో కలుసుకోవాలి కదా కష్టము అంటే తనకు ఒక బిలీఫ్ అనమాట, అట్లా సెంటిమెంట్ ఎక్కువ. పాప మా అబ్బాయి ఏంటంటే డాక్టర్ ఏంటంటే మా కజిన్ అని, నీకెందుకు అక్క నేను ఇంటికి వెళ్ళి చూస్తానేమన్నా అవసరమైతే అంటాడు. ఏం రాదు అసలు దీనికి పెయిన్ అంతా ఏం ఉండదు, ఇంకా ఒక గ్యాస్ అట్లా అనిపిస్తుంది అంతేగాని ఏం లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు, అసలు ఏం లేదు, నాకేం లేదు అత్తమ్మ నువ్వు బొమ్మంటాడు, కానీ వాళ్ళు అమ్మ ఒప్పుకోదు. సరే ఇంకేం చేయాలి, సరేలే అనేసి ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాను. అప్పుడు మా అన్నగారు ఉన్నారనమాట, వీళ్ళు మా కార్లో బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చెప్పారంటే మధురలో నేను కారు పెట్టి పెడతాము, నువ్వు ఫ్లైట్కి వచ్చాక వచ్చేసేయచ్చు. తర్వాత అబ్బాయిని ఇంట్లో దించాను, ఫ్లైట్కి వెళ్తా అంటే వాళ్ళు మధురై టికెట్ కొంటే మధురైకి అంటే వాళ్ళకి లేట్ అయింది, మధురైకి మళ్ళీ వాళ్ళు కొడైలో దిగి మధురైకి పంపించేటప్పటికి లేట్ అయిపోతుంది, మేము డ్రైవర్ని పెట్టేసి పోతాము ట్యాక్సీ మాట్లాడేసి. అక్కడ సేలం నుంచి, సేలం కదా ఇంకోటి ఏదో వస్తుంది, ముందు ట్రిచి వస్తుంది, ట్రిచిలు వచ్చేసేయన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, వెళ్ళలేదు ఇంకా, మార్నింగ్ పంపించారు. మధురై కొన్ని ట్రిచిలు దిక్కకూడదంట సమ్ సెక్యూరిటీ పర్పస్ అని అంటే, లేదు టికెట్ వెయిట్ చేయి వచ్చిన తర్వాత, లేకంటే ఇంకా మిస్ అయిపోతే ఇంకా పోలేననేసి, లేదు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను, వాళ్ళు కనుక్కొని నాకు చెప్పి నేను ఇంటి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ట్రావెలింగ్ చాలా సిటీలో పడుతుంది కదా అని. అక్కడికి వెళ్తే అన్నోళ్ళు పంపించిన మేనేజర్ ఏం చేశాడు, లోపలికి వెళ్తాడు, వాళ్ళేమో టికెట్ ముందు పంపించిన అతను ఏం చేశాడు, క్యాన్సిల్ చేసేసాడు టికెట్. కొనేసి ట్రిచి కొన్నాడు, వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది. నాకు ఇంకా నాకు చెప్పేసి వెళ్ళాడు, నాకు మళ్ళీ అడుగుతాననేసి నా దగ్గర రావడం లేదు చెప్పడానికి. నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, ఎవరిని చూస్తానని బిగబట్టుకుంటున్నాను. దొరకదు కదా ఈ ఛాన్స్, అందరం ప్లాన్ చేసి పెట్టుకుంటే ఎట్లా చేసినారేంటి వీళ్ళని. కానీ అతను నేను నా దగ్గర రాకుండా వెళ్ళి ఎవరిని మేనేజర్ని కనుక్కున్నాడో ఎవరిని కనుక్కున్నాడో తెలీదు, టికెట్ ఉందని చెప్పాడు అనమాట. గమ్ము కళ్ళు మూసుకుని ఇట్లా పెట్టుకుని కూర్చున్నాను, ఇంకా అక్కడ ఎవరు చూస్తారా అని. చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఏంట్రా ఏడుస్తుంది అనుకుంటారేమో అని. అంటే అందుకే ప్లాన్ చేసుకొని పోయేటప్పటికి అట్లా ఇది వచ్చేసింది అనమాట. పోయేతే లాస్ట్ పర్సన్ నేను, ఇంకా అనౌన్స్ చేసేసారు, గబగబా వెళ్ళాను. తర్వాత చూస్తే మధురలో దిగేవాళ్ళు కూడా ఉన్నారు, స్వామి డివోటీస్ ఎవరు పోతారు. పర్సనల్ గా నాకు అంత తెలియదు, అయ్యో ఆ టికెట్ ఉన్నా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కంపెనీ ఉంది కదా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఉండొచ్చు, ఇట్లా అయిపోయింది ఏంది. లాస్ట్ ఎట్లయితే ఏమి స్వామి కొంచెం ఏడిపించారు, అంతా చేసి క్లియర్ చేశారనమాట. అక్కడికి వెళ్తే టీచర్లు అసలే తమాషగా ఉంది, అది స్టేషన్లో దిగినట్టే ఉంది కానీ ఎయిర్పోర్ట్లో దిగినట్టే లేదు. సైడ్ గేట్ ఉంటే సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోం, అట్లుంది అక్కడ ఏంటో, ఫస్ట్ టైం నేను అది చూడడం. సో డ్రైవర్ని పెట్టి పాపం నువ్వే డ్రైవ్ చేసుకోబోయాడు ఆ కార్ని, ఇంకా తోడు ట్యాక్సీ అట్లని. అది కొంచెం స్లోప్ దగ్గరికి వెళ్ళింది, కొడై రోడ్డుకి ఆగిపోయింది. అప్పటికే 6, 6:30 అయిపోతుంది, చీకటి అవుతా ఉంది. ఇంకా ఎట్లా ఇంకా బస్సులు ఆపడం లేదు, పదండి. సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుంటే కూర్చున్నా, అక్కడ ఎట్లా అయింది, ఇక్కడ ఎట్లా అయింది, ఎట్లా వెనక్కి పోవడానికి లేదు, ముందుకు పోవడానికి లేదు. ఒక 10 to 15 minutes పట్టుంటుంది. డ్రైవర్, ఎట్లమ్మా ఏం చేస్తాము, ఇంకా టాక్సీ దొరికే ప్లేస్ కూడా కాదు, కొంచెం దూరం అయింది, అది ఏమైంది కూడా తెలియలే. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నేనేమో సాయిరాం సాయిరాం చెప్పుకుంటా కూర్చుంటున్నా. అంటే ఎవరిని ఆపాలన్నా బస్సులో ఆపడం లేదు, ఇంకా టాక్సీలు ఏదైనా వస్తే చూసుకోవాలని. కొంచెం 15 నిమిషాలకి స్టార్ట్ అయింది. సరే అని పైకి వెళ్ళిపోయాం, కానీ బాగా లేట్ అయిందనమాట. మా బ్రదర్కి ఏమో భయం వేసింది, వెళ్ళింది కదా, అక్కడ చేరలేదు, ఇక్కడ లేదు, మధ్యలో న్యూస్ లేదు, సెల్ ఫోన్ కూడా లేదనుకుంటా చేయలే. అక్కడ స్టెల్లింగ్స్ లో వాళ్ళు దిగేసిన్నారు. ఆ మేనేజర్కి ఒకటే ఫోన్ కాల్స్ అన్నమాట, వాళ్ళు వచ్చిందా వచ్చిందంటే, ఎప్పుడైతే నేను దిగడు చూశానో, ఆయన ఎవరో కూడా తెలియదు కదా, వచ్చి అమ్మా డాక్టర్ వచ్చేసినారమ్మా మీరు, అయ్యో మీ చెన్నై నుంచి ఎన్ని కాల్స్ అమ్మా, 10 నిమిషాలకు వచ్చారా వచ్చారా అని. లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను మధ్యలో, అందుకని ఫ్లైట్ ఇట్లా మారింది, దానికి భయపడ అమ్మా సేఫ్ అమ్మా, ఇంకా ఈ కాల్ వచ్చిందంటే చెప్పేస్తాను. సో లోపలికి వాళ్ళు కూడా ఏం తెలియక, ఫస్ట్ టైం రావడం, ఆ టాక్సీ ఏమైందా ఇట్లనేసి ఎట్లు వచ్చారా. మంచి దర్శనం అయితే, చక్కటి దర్శనము, బాగుండింది. ఇంత టెన్షన్ అంతా అక్కడికి పోయాక తగ్గిపోయింది అనమాట. చేరేసాం కదా స్వామి దగ్గరికి అనేసి ఆ ట్రిప్ లో బలే అవస్థ పడ్డాను అనమాట. తర్వాత లాస్ట్ లో స్వామి దగ్గర మందిర్లో ఇచ్చారు సారీస్ అనమాట. 21/11/2008 ఇచ్చినారు. ఆ సారీ ఏం చేస్తారంటే, ముందు ఎవరినో ఫారినర్స్ ని పిలిచారు, తర్వాత వచ్చి 21/11 కాన్వెంట్ వాళ్ళని పిలిచారు, తర్వాత డాక్టర్స్ ని మన స్టాఫ్ అంతా పిలిచారనమాట. డాక్టర్స్ కి ఏమో క్రీమ్ విత్ ఇది ఇచ్చినారు, కానీ ఇచ్చేటప్పుడు చక్కగా స్వామి దగ్గరకు వచ్చిన ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడి, అప్పుడు కూడా ఇంత డాక్టర్ ఎట్లున్నాడు, ఎప్పుడు అడిగినా, అందుకని ఏం అడిగినా మా తమ్ముడు తప్ప నాకు అనిపించదు అనమాట, వినపడకపోయినా కూడా. ఇంకా చిన్నగా మాట్లాడతా, మళ్లీ మళ్ళీ ఆడడానికి కూడా బాగుండదు కదా. తర్వాత కొంచెం నొప్పి అంటున్నాడు స్వామి, బాగానే ఉన్నాడు. వాళ్ళ డాక్టర్ కూడా నీ చేయాల్సి వచ్చింది అనమాట, ఆర్థరైటిస్ తనకు కూడా చేయాలంటున్నారు స్వామి దయల్లో, బాగానే ఉంటుంది అనుకుంటా అనేశాను. బాగా చక్కగా నమస్కారం అంతా అదే, అందుకే లాస్ట్ దగ్గరగా తీసుకోవడం. తర్వాత బయట వరండాలో బయట వచ్చేటప్పుడు చైర్లు ఒకసారి ఇచ్చినారు మళ్ళీ, ఊరికి నీ బాయ్స్ తీసుకొని వస్తా అంటే అక్కడక్కడక్కడ అట్లా ఉంటేటట్లా అట్ట పీల్చి ఇచ్చారన్నమాట. కానీ ఇంత దగ్గరగా దగ్గరకు వస్తాను వెంటనే తీసుకుని వెళ్ళిపోవడం అట్లా అనమాట. అదే లాస్ట్ లోపల బాగా చక్కగా అందరికి చూస్తూ ఒక్కొక్కరికి అందరికి ఇచ్చారన్నమాట. బాగా అది సోమ అంతా చేస్తే, నేను చేరాక హాస్పిటల్కి వచ్చింది 12 సార్లు వచ్చినారు ఇక్కడికి, సోమ వరుసగా వచ్చింది. మళ్ళీ 4 times ఏమో మందిర్లో బృందావంలో అట్లా ఇచ్చారు. దానికి అనిపించింది అనమాట, స్వామి కుసుమ కోమల పద పంకజంలో తమ పాదధూళితో మన ఆరామమును పవిత్రం చేసినారు, ఈ పవిత్ర ఆరోగ్యాలయమును పునీతం చేసినారు, ఈ పుణ్యస్థలంలో ఈ ఆరోగ్య ధామంలో మనకు సేవలు అందించే భాగ్యం కలిగింది, ఆ సేవా కుసుమాలని సాయి మాత పాదాలకు అర్పిస్తాము. తర్వాత ఒకసారి ఒక చోట మధ్యలో చూశానన్నమాట ఇది, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ ఐ షెల్ వైప్ అవుట్ యువర్ ఓల్డ్ కర్మాస్ అండ్ రైట్ ఎ న్యూ వన్. అంటే ఆయనే కదా సృష్టిలు అన్ని ఆయనే కదా, ఆయనకి అన్ని ఉన్నాయి కదా అని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని ఆయనే కదా, సృష్టి స్థితి లయ కారకుడు ఆయనే కదా, అన్ని చేయగలడు, ఆయన చేయలేంది ఏం లేదు. కానీ మనకి పూర్తి నమ్మకం ఉండాలా, అది అనిపించదు చూసినప్పుడు అంతా. ఇంకా థ్యాంక్స్ చెప్పేస్తారు. ఇంకా సాయి మాత అమృత హస్తం, అద్భుత హస్తం, అదృశ్య హస్తం, సదా మనల్ని సన్మార్గంగా నడిపించి అనాయాస సునాయాస మనం ప్రసాదించి తనలో లయం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. సాయిమా ఎక్కువ అన్ని లేటెస్ట్ లో వచ్చి తల్లికి చేస్తే కామేశ్వర్ గారు అంది, ఎంతసేపు నువ్వు సాయిమా సాయిమా అని రాస్తావేంటి, అందరు సాయీశ్వరుడు సాయీశ్వరుడు ట్రావెల్ ఏమో నాకు తెలియదు, నాకు అది అలవాటు అయిపోయింది ఎక్కువ అనిపిస్తుంది, అది అలవాటు అయిపోయింది అనమాట మొదటి నుంచి. అంకని అదే వచ్చేసేది ఎక్కువ, ఎప్పుడో వీళ్ళందరూ అడిగితే మళ్ళీ కొంచెం అటు చేసేది, మళ్ళీ మామూలు ఇట్టు వచ్చేసేది అనమాట. సాయిమా నీ సన్నిధే మా పెన్నిది, మీ పద్మములకు కోటి కోటి ప్రణామములు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకుంటూ చాలా అదృష్టము, జన్మ జన్మల పుణ్య ఫలితమును మీ పాదాల చెంత చేరినాము, ఈ సేవా భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు, కోటి కోటి ప్రణామములు మీకు చెప్తున్నందుకు. మా హాస్పిటల్ డాక్టర్ గోపి గారికి శ్రమ అనుకోకుండా రికార్డ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. రేడియో సాయలు తెలుగు ధారావాహినిలో ప్రసారిస్తున్న రేడియో సాయి వారికి నా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను. బహుశా మీకు బోర్ కుట్టించలేదనుకుంటాను, నా ఆనందాన్ని శ్రోతలతో మీ అందరితో పంచుకుని సాయిమా దివ్యవాణిని దివ్య సందేశాలని మీరు విని ఆనందిస్తారని ఆశతో ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నాను.

ఇంతవరకు మీరు స్వామితో డాక్టర్ శ్రీమతి ఇందిరమ్మ గారి అనుభవాల శీర్షిక ఆఖరి భాగం విన్నారు. ఈ ఇంటర్వ్యూలను రికార్డింగ్ చేయడానికి తమ అమూల్యమైన సహాయ సహకారాలని అందించిన డాక్టర్ గోపీకృష్ణ గారికి రేడియో సాయి తెలుగు బృందం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రోతలందరికీ డాక్టర్ ఇందిరమ్మ గారు చెప్పిన ఈ అనుభవాలను విన్న తరువాత స్వామిపై గల ప్రేమ విశ్వాసాలు రెట్టింపు అయి ఉంటాయని ఆశిస్తూ ముగిస్తూ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: పూర్వజన్మ కర్మల ఫలితములను అనుభవిస్తున్నాము, ముందు జన్మకే కర్మలు చేస్తున్నామని అర్థం తెలిపే కర్మఫలం అనే కథని విందాం. ఒక బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడి, అమ్మా ఆకలి వేస్తున్నది, అన్నం పెట్టండమ్మా అని కేకలు వేశాడు. ఆ ఇల్లు గొప్ప ధనవంతుడిది. ఆ శ్రీమంతుడు ఇంటి వరండాలో ఈజీ చైర్లో కూర్చుని ఉన్నాడు. అతడు ఈ బిచ్చగానిని చూచి విసుక్కని పొమ్మని తిట్టాడు. ఇంతలో ఆ ఇంటి కోడలు బయటికి వచ్చింది. మామగారికి వినబడేటట్టుగా ఆ బిచ్చగాడితో, నాయనా, మేమందరం ప్రస్తుతం పాచిపోయిన అన్నం తింటున్నాం, మరికొన్ని వంటకాలు తయారవుతున్నాయి అన్నది. ఆమె మాటలలోని అంతరార్థమును బిచ్చగాడు గ్రహించాడు. ప్రస్తుతము పాచిపోయిన అన్నము తింటున్నాము అంటే పూర్వజన్మ కర్మల ఫలితముల్ని అనుభవిస్తున్నాము అని అర్థం. మరికొన్ని తయారవుతున్నాయి అంటే ముందు జన్మకై కర్మలు చేస్తున్నామని అర్థం. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించేవారు చాలా అరుదు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రకాశం జిల్లా సాయి భక్తులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు తమ పంచమ పర్తియాత్రలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత సమర్పించుకున్నారు. వారి పర్తియాత్రలో భాగంగా జూన్ 4 తేదీనాడు వారు రేడియో సాయి బృందంతో ముచ్చటించి ఎన్నో మంచి విషయాలను మనందరితో పంచుకున్నారు. ఈ పంచమ పర్తియాత్రలో విశేషాలు, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లోని కొన్ని ఘట్టాలు, ప్రకాశం జిల్లా సాయి భక్తుల అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మన రేడియో సాయి బృందంతో వీరందరూ పంచుకున్నారు. మరి ఈనాడు ఈ విశేషాలన్నీ రేడియో సాయి తెలుగు బృందం మీకు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అందించనుంది. ఇక విందామా. ముందుగా 2017 జూన్ 3 తేదీ సాయంకాలం ప్రకాశం జిల్లా సాయి భక్తులు బాలవికాస్ చిన్నారుడు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటకను స్వామికి సమర్పించారు. ఆ నాటక బృందం నుండి కొంతమంది సభ్యులతో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. గత 2 రోజులుగా ప్రకాశం జిల్లా సాయి భక్తులందరూ ప్రశాంతి నిలయానికి విచ్చేసి వారి పవిత్ర పత్రయాత్రను జరుపుకున్నారు. మొట్టమొదటి రోజు గురువే దైవం అనే చక్కని నాటికను వారు స్వామివారి పాదపద్మాల చెంత ప్రదర్శించారు. అదేవిధంగా తరువాతి రోజు అంటే నిన్న ఆదివారం రోజు కృష్ణం వందే జగద్గురుం అనే చక్కని నాటికను స్వామివారి దివ్య పాదపద్మాల చెంత పూజాపుష్పంగా సమర్పించారు. మరి ఈనాడు మన రేడియో సాయి స్టూడియోకి ఆ టీం వాళ్లు విచ్చేసి వాళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వారితో కొంచెం ముచ్చటించి ఆ చిన్నారి కృష్ణుడు యశోదమ్మ చేసిన ఆ రోల్స్ ని ఏ విధంగా వాళ్లు ఆ అభినయాన్ని స్వామికి ప్రదర్శించారు, దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సాయిరాం.
1: సాయిరాం అంకుల్.
0: నీ పేరు?
1: ప్రణవి.
0: ప్రణవి, సో నువ్వు డ్రామాలో ఏ రోల్ చేశావు?
1: కృష్ణుడుగా.
0: కృష్ణుడుగా. కృష్ణుడుగా నిన్ను సెలెక్ట్ చేసినప్పుడు నీకేమనిపించింది?
1: చాలా బాగా సంతోషం వేసింది.
0: సంతోషం వేసిందా? సో ఏంటి ఏం చేసావు ఆ డ్రామాలో? ఏంటి నీ క్యారెక్టరు?
1: డాన్స్, గేమ్స్.
0: నువ్వు చేసిన డ్రామాలో పాట గుర్తుందా? పాట పాడతావా మాకు? పాడు.
1: గోపెమ్మలు చెప్పిన కల్లరని నమ్మావు, చిన్నవాడినని ఎంచుక ఎన్ని అటలన్నావు.

0: బాగుంది, చాలా బాగా పాడావు. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా పుట్టపర్తికి?
1: సెకండ్ టైం.
0: సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చావు?
1: బాబా ఉన్నప్పుడే వచ్చా.
0: ఏ ఇయర్ లో?
1: 2009 లో.
0: అప్పుడు నీకు ఎన్ని?
1: 2008 లో పుట్టా.
0: అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?
1: ఫస్ట్ ఇయర్ స్వామి రాలేదని ఎంతసేపటికి స్వామి వచ్చిన మరి
0: కామ్గా ఉన్నావా? ఏమి అల్లరి చేయాలి కదా స్వామి వస్తే. సరే, నువ్వు స్వామి దగ్గర ఈ డ్రామా వేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు?
1: చాలా బాగా, చాలా చాలా బాగా అనిపించింది.
0: భయమే లేదా నీకు? మరి అప్పుడు సైలెంట్ గా ఉండిపోయావు స్వామి వచ్చినప్పుడు? ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావని డ్రామా. నేను చూడలేదు.
1: నేను 2008 లో పుట్టా.
0: 2000. అప్పుడు నీకు 2 ఇయర్స్ అంతే. సో స్వామిని చూసినట్టు బాగా గుర్తుందా నీకు? సో ఏం చేసావు అప్పుడు స్వామి వచ్చినప్పుడు?

0: వచ్చినప్పుడు ఈసారి బాగా చేసావా? అందరూ చెప్తున్నారు నువ్వు చాలా బాగా చేసావంటరా, అమ్మ నేను చూడలేదు.
1: సీడీ తీసుకోండి.
0: తప్పకుండా తీసుకుంటాను. సరే సాయిరామ్, మీ పేరేంటి?
2: ప్రణతి.
0: ప్రణతి, మీరు యశోదగా యాక్ట్ చేశారు కదా?
2: అవును.
0: సో మీరు ఫస్ట్ టైం స్వామి దగ్గర డ్రామా చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా?
2: ఇంతకు ముందు ఒకసారి చేశాను సమత, అది 11 ఇయర్స్ బ్యాక్ చేశాను.
0: 11 ఇయర్స్ బ్యాక్, ఓకే. సో అప్పుడు మీ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి. అప్పుడు సమత చేసిన డ్రామాలో మీ క్యారెక్టర్ ఏంటి, అప్పుడు స్వామి తాలూకా రియాక్షన్స్ ఏంటి, ఆ అనుభవం చెప్పండి.
2: సమతలో నేను ఒక డాన్స్ లో ఒక అమ్మాయి, ఒక గ్రూప్ డాన్స్ లో ఒక మెంబర్ ని, ఇప్పుడు నాది మెయిన్ రోల్ ఇందులో, రెండు హ్యాపీగానే ఉంది.
0: సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గాని, స్వామి డ్రామా అయిన తర్వాత మీతో ఇంటరాక్షన్ గాని, ఆ విషయాలు కొంచెం పంచుకోండి. 11 ఇయర్స్ బ్యాక్ మీరు చేసింది సమత,
2: అప్పుడు చిన్నదాన్ని పెద్ద గుర్తులేదు.
0: సో ఈసారి ఫిజికల్ గా స్వామి మన దగ్గర లేరు, ఎదురుగుండా లేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లాగైంది మీకు?
2: చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ ఛాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
0: ఎట్లాగొచ్చింది మీకు ఈ ఆపర్చునిటీ?
2: అంటే యాక్చువల్లీ డ్రామాలో చిన్నపిల్లలకే ఛాన్స్ వస్తుంది కదా, కానీ నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను, కానీ అనుకోకుండా ఫోటో పంపించారు సెలెక్షన్స్ కి, అనుకోకుండా సెలెక్ట్ అయిపోయాను. సో చాలా హ్యాపీగా ఉంది.
0: వెరీ గుడ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు ఈ డ్రామాకి?
2: 15 డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. చాలా బాగా జరిగేది ప్రాక్టీస్.
0: ఓకే, ఇంకా ఫర్దర్ గా కూడా మీరు స్వామి దగ్గరికి వచ్చి చేద్దాం అనుకుంటున్నారా?
2: ఛాన్స్ ఉంటే తప్పకుండా చేస్తాను.
0: మీరేమైనా పాడతారా ఈ డ్రామాలో? అది పాడండి.

0: సరే, మీరు ఇన్నేళ్లుగా స్వామిజీ దగ్గరికి వస్తున్నారు కదా, స్వామితో మీకున్న మోస్ట్ మెమరబుల్ అనుభవం ఏంటో మాతో పంచుకోండి.
1: అలా అన్ని మెమరబుల్ మూమెంట్స్ అన్ని స్వామి ఇచ్చినవే కదా.
0: మీకు నచ్చినది ఒకటి మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరూ వింటారు.
1: అంటే స్టూడెంట్ గా నా బిహేవియర్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నాకు ఎందుకు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి బాలైకాస్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చింది అది. సో దట్ వాస్ వన్.
0: ఇంకా
1: అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే కొంచెం సీరియస్ హెల్త్ ప్రాబ్లమే. చాలా రోజులు బాగా టెన్షన్ పడ్డారు, అది కొంచెం సీరియస్ ప్రాబ్లమే. కానీ స్వామి అనుగ్రహం వల్ల నాకు అది ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ ఫైన్.
0: వెరీ గుడ్. సాయిరామండి.
2: సాయిరామండి.
0: మీ పేరండి?
2: అపర్ణ లక్ష్మి.
0: సో మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఏం చేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్ లో?
2: యూత్ లీడర్ అండి.
0: యూత్ లీడర్. సో ఈ కృష్ణం వందే జగద్గురు డ్రామాకి ఆయన బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ గురించి మాకు చెప్తారా కొంచెం?
2: తప్పకుండా సాయిరామ్. ఇది మనకి 20 డేస్ బ్యాక్ ప్రకాష్ రావు సార్ నుంచి వచ్చింది మనకి ఇది ప్రోగ్రామ్. వచ్చిన తర్వాత దానికి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్న సమయంలో అది విన్నప్పుడు మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఉంది అందులో. సో మ్యూజిక్ అంతా డాన్స్ చేయాలి కంపల్సరీ కృష్ణుడు. సో ఆ దాంతో మేము ఆలోచించి ఒక అమ్మాయి చక్కగా చేస్తుంది డాన్స్ మా టీమ్ లో బాల్ వికాస్ చిల్డ్రన్స్ లో. సో ఆ పాపనే కృష్ణుడిగా పెడదాము అనుకున్నాము. అంటే కొంచెం కలర్ తక్కువ ఉంది అని మా డీపీకి తెలియజేస్తే కూడా అది బ్లూ రంగు వేస్తారు కదా సరిపోతుంది అనుకున్నాము. అలా అమ్మాయితో ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేసాము. అందరు బాగానే నేర్చేసుకున్నారు ఒక 1 వీక్. ఆ తర్వాత మా డీపీ గారు ప్రకాష్ రావు అంకుల్ మేము రిహార్సల్స్ చేస్తున్న దగ్గరకు వచ్చారు.

0: వచ్చాక ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ లో చూస్తూ ఆ కృష్ణుడు కొంచెం సన్నగా ఉంది అయితే పాప, కానీ అది వీళ్ళు 40 మినిట్స్ అప్రోచ్ రిహార్సల్స్ లో జరుగుతున్నంతసేపు అంకుల్ ఇప్పుడు చేసిన ఈ కృష్ణుడు వంకే చూస్తున్నారంట. నేనైతే తిరిగి నా ప్రోగ్రాం వైపే నేను తిరిగి చూసుకుంటున్నాను, నేను అదే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు పిల్లలని. కానీ అంకుల్ ఈ పాపను చూస్తున్నారు. అంతా అయిపోయాక పిలిచి ఇప్పుడు ప్రణవి అని పాప చేసింది, ఆ పాపను అంకుల్ దగ్గరికి పిలిచి ఈ అమ్మాయిని పెట్టుకుంటే అమ్మా అని అడిగారు కృష్ణుడిగా. ఒక డివైన్ పవర్ అమ్మా అది. స్వామి అంకుల్ కి పిలిచి చెప్పారంట ఒక ప్రోగ్రామ్ ఏదో జరిగినప్పుడు. కృష్ణుడిదే రాముడి పోర్షన్ అంట, చేసినప్పుడు పిలిచి దగ్గరికి. అది అంత పెద్ద రోల్ అలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉండే వాళ్ళు దొరకలేదా మీకు అన్నారంట అంకుల్ కి. అది అలా గుర్తుండిపోయింది అంకుల్. ఆ రోజు ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నారు. మేమన్నా మీ పాప అంత డాన్స్ చేయలేదేమో సార్ అంటేను, లేదమ్మా డాన్స్ రోల్ ని కొంచెం తగ్గించైనా పర్లేదు కృష్ణుడు ఈ అమ్మాయి అన్నారు. సరే అంకుల్ అలా అనేసారు సరే అని అనుకున్నాం. అంకుల్ వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉన్నారు ఈ అమ్మాయి అని చెప్పారు వెళ్ళిపోయారు. కానీ మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ తర్వాత ఉంది కరెక్ట్ 10 డేస్ ఉందో అంతే. మేము పర్తికి ఫస్ట్ కి వచ్చేసాము. సో 21st 22nd ఇది జరిగింది. ఈ పాపను పెట్టాక ఆ రోజు నైట్ ఇదంతా అయిపోయింది. తర్వాత రోజు పొద్దునే మేము తీసుకొచ్చి రిహార్సల్ స్టార్ట్ చేస్తే తను ఫస్ట్ నుంచి చేసేస్తుంది అంతా. ఈ 1 వీక్ చూడడం వల్ల నాకు తెలీదు స్వామి తనని ప్రకాశ్రావు అంకుల్ దగ్గరికి పిలిచి ఆమె జుట్టు నెమరి ఇంత ఇచ్చి మరి ఆ శక్తి ఇచ్చారో మరి తెలియదు. కానీ ఆ పాప నెక్స్ట్ డే నుంచి ఎంత చక్కగా చేస్తుందంటే, తర్వాత డాన్స్ మాస్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారు సార్ మాత్రం. ఆ సార్ కి చాలా థ్యాంక్స్ మేము నిజంగా గురువులందరము. ఆ సార్ ఒక 3 డేస్ ఉన్నారు ఆ తర్వాత వచ్చి, ఏది చెప్తే అది ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ 5 మినిట్స్ లో మళ్ళీ అది చేసేసి ఉంటది. సో ఎంత ఈజీగా నేర్చేసుకుందంటే, ఇది మాత్రం స్వామి అనుగ్రహం నిజంగా. ఆ అమ్మాయిని అలా ప్రకాశ్రావు అంకుల్ రావడం మార్చడం నిజంగా.
1: మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ప్రకాశం జిల్లా వాళ్ళు పర్తి యాత్ర చేశారు, అది కూడా డ్రామా చేశారు స్వామి ముందర, ఆ ఫీలింగ్ ఎట్లా కనిపించింది మీకు?
0: అది మాటల్లో చెప్పలేమేమో. చాలా చాలా చాలా ఆనందం వేసింది. అసలు నాకు ప్రోగ్రాం రాత్రి కుల్వంతాల్లో జరుగుతున్నప్పుడు కూర్చొని చూస్తూ ఉంటే అదే భగవంతుడికి అంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు అని అంటారు ఆయన శక్తి.
1: సో మీ అనుభవాలు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున ధన్యవాదాలండి. సాయిరాం
0: సాయిరాం
1: సాయిరాం. ఇప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపి గ్రామం నుంచి పత్తి యాత్రకు విచ్చేసిన నందిని మనతో మాట్లాడుతూ తమ అనుభవాన్ని పంచుకుంటుంది. సాయిరాం
2: సాయిరాం.
1: మీ పేరండి?
2: నందిని.
1: మీరు ఏం చదువుతున్నారు?
2: 10th క్లాస్.
1: ఏ ఊరు నుంచి?
2: కార్మాన్పల్లి.
1: ప్రకాశం జిల్లా?
2: ప్రకాశం.
1: మరి మీ గురించి మేము చాలా విన్నాము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్ గా? ఎస్ఎస్ఎస్ విఐపి విలేజ్ నుంచేనా? అది ఎట్లా మొదలైందో కొంచెం చెప్తారా?
2: అది ఫస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, ప్రతి సండే వచ్చి కొన్ని సాంగ్స్ ఇది శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు. వాటిలో మేము బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాం అని. అలా నేర్చుకుంటా ఉంటే మేము బాగా చెప్పానని ఎక్కువ, అందుకని నన్ను టీచర్ గా చేశారు.
1: సో బాల వికాస్ మీరు పిల్లలందరినీ చేరదీసి అంత చిన్న వయసులోనే మీరు అందరికి పిల్లలకి బాల వికాస్ ఎట్లా నేర్పి, ఆ ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది?
2: అంటే నాకంటే కొంచెం వచ్చు కాబట్టి ఇంప్రూవ్ అయ్యా కదా, వాళ్ళకి తెలివని ఏమైనా ఉంటాయేమో అని చెప్పాలని అనిపించి స్వామి గురించి అలా చెప్దామని నేను అనుకున్నా.
1: అసలు మొట్టమొదట మీకు స్వామి గురించి ఎలా తెలిసింది?
2: ఈ సార్ వాళ్ళు వచ్చి చెప్పాను.
1: ఏ సార్ వాళ్ళు?
2: రవి సార్ వాళ్ళు, రామకృష్ణ సార్ వాళ్ళు, రామరెడ్డి సార్ వాళ్ళు.
1: ఏం చెప్పేవారు స్వామి గురించి?
2: ఎంతో మేలు చేశారని, ప్రజలకి వాటర్ లాంటివి అందించారని, ఇంకా పిల్లలకి బాల వికాస్ స్వామి గురించి చెప్పడం, ఆయన పాడిన సాంగ్స్ గురించి, శ్లోకాల గురించి, ఆ సాంగ్స్ అర్థాల గురించి అన్ని బాగా చెప్పడం.
1: మీకు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కలిగించాయి. సో మరి ఎట్లాగ మీరు పిల్లలందరినీ చేరదీసి ఏమేమి నేర్పించేవారు?
2: శ్లోకాలు సాంగ్స్.
1: మీకు బాల వికాస్ లో నేర్పించినటువంటి మీరు నేర్పిస్తున్నటువంటి పాఠాల్లోని మీకు స్వామి చెప్పిన దాంట్లో నచ్చింది ఏముంది?
2: అంటే ఎక్కువగా మాకు ఇంకా తెలియదు ఇంకా, కానీ కొంచెం లైట్ గా తెలిసినంత.
1: మీకు తెలిసిన దాంట్లో ఏది స్వామి చెప్పిన దాంట్లో ఇష్టం?
2: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: అది మీరు ఎట్లాగా ప్రాక్టీస్ చేస్తున్నారు?
2: ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా వాళ్ళు చెప్పింది ఏదైనా గానీ అనుకుండా చేయడం అని.
1: మరి మీరు బాల వికాస్ మొదలు పెట్టారు, అది చూసి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవికుమార్ అన్న వీళ్ళందరూ వచ్చి ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్లాన్స్ చేశారు. మరి ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి?
2: ఆ తర్వాత ఇంకా పిల్లలు పెరగడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పిల్లలు వాళ్ళు వెళ్తున్నారు, మేము వెళ్ళాలి కదా నేర్చుకోవాలి అని అలా రావడం. ఈ సార్ వాళ్ళు కూడా ఇలా వస్తే మీరు నేర్చుకుంటే ఇలా ఇంటర్వ్యూ ఇస్తాం మేము బ్యాగ్స్, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల పిల్లలు కూడా బాగా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటారు.
1: వెరీ గుడ్. మరి మీరు ఎప్పుడన్నా స్వామిని చూసారా ఫిజికల్ గాని?
2: చూడలేదు.
1: చూడలేదు. మరి స్వామి గురించి చెప్తుంటే మీకు స్వామి ఎట్లా ఉంటారు అని ఏమనిపించింది మీకు మనసులో? అని ఎప్పుడన్నా చూడాలి స్వామిని అని అనిపించిందా?
2: చూసింటే బాండు, నాకు అంత ఇష్టం ఉన్నది చూడడానికి లేదు కదా అని.
1: మరి మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రశాంత లీనం రావటమా? మరి ఆ ఫీలింగ్ మీకు ఎట్లా, మీకు ఫస్ట్ టైం మీరు ప్రశాంత లీనం వెళ్తున్నారు అని మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది?
2: చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు ఈ అవకాశం వచ్చినందుకు స్వామికి థ్యాంక్స్.
1: మరి ఇప్పుడు గత 2 రోజులుగా చక్కని ప్రోగ్రామ్స్ అయ్యాయి మందిరంలోని. ఓకే, గురువే దైవం అనే ఒక నాటకం జరిగింది, ఎంతో పెద్దవాళ్లు మాట్లాడారు అక్కడ. ఆ తర్వాత నిన్న కృష్ణం వందే జగద్గురుం అనే నాటకం జరిగింది. ఈ నాటకాల్లోంచి మీరు మంచి మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నారు?
2: అంటే గురువుకు మించిన దైవం లేదు, గురువుని మనము ఎంతో ప్రేమగా ప్రేమించాలి, అదే గాని ఎదురు చెప్పకుండా ఏమనకుండా వాళ్ళు చెప్పింది ఏదైనా కాదనకుండా చేస్తేనే గురువు విలువ మనకు తెలుస్తుంది.
1: ఇప్పుడు మీరు తిరిగి ఈరోజు ప్రయాణం అవుతున్నారు ప్రకాశం జిల్లాకి, మీ బ్యాక్ హోమ్. మరి వెళ్లిన తర్వాత మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు?
2: అదే, ఇంకా మనం వెళ్లిన తర్వాత మనం ఇక్కడ చూసిన విషయాలన్నీ పిల్లలకి చెప్తాం, వాళ్ళు రాలేదు కదా, రాని వాళ్ళకి ఇలా చూసాము, మీరు ఎంతో బాగా నేర్చుకుంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, అప్పుడు మీరు కూడా అక్కడ చెప్పొచ్చు.
1: సో మళ్ళీ మళ్ళీ మీరు స్వామి దగ్గరికి రావాలనుకుంటున్నారు?
2: ఖచ్చితంగా.
1: మరి మీకు నచ్చిన శ్లోకాల్లో గాని భజనలో గాని ఏదైనా మంచి పాట గాని ఏదైనా ఉంటే పాడండి.

0: ఇప్పుడు ప్రకాశం జిల్లా సాయి సంస్థలలో సేవ చేసే ఆఫీస్ బేరర్స్ వారి అనుభవాలు, జిల్లాలో జరిగేటటువంటి సేవల గురించి ఒక చర్చను విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్.
2: సాయిరామ్
3: సాయిరామ్
4: సాయిరామ్.
1: ఇవాళ రేడియో సాయికి ఎంతో అదృష్టం రోచుకున్న రోజు. ఈరోజు మా స్టూడియోలో ప్రకాశం జిల్లా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఉన్నారు. సుమారు 5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో సత్యసాయి సంస్థలు నెలకొని స్వామివారు చూపిన ప్రేమ సేవ అనే లక్ష్యాలను అనుసరణీయంగా తీసుకుని తమ జీవితాలను ఈ దిశగా ధన్యం చేసుకుంటున్న వీరి నలుగురితోటి మనం సంభాషిద్దాం. వీరిలో మొదట ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థ అధ్యక్షులు రవికుమార్ ఉన్నారు. రెండో వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఈ పదవిని చక్కగా ఎంతో సమర్థవంతంగా నడిపిన శ్రీ రామ్మూర్తి గారున్నారు. మూడో వ్యక్తి ఉమామహేశ్వరరావు గారు. వీరు సాధన క్యాంప్ కోఆర్డినేటర్గా స్వామి సేవలో స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా ఎంతో చక్కగా 10 మందికి బోధపరిచి 10 మందికి స్వామి తత్వాన్ని అందించిన వ్యక్తి. నాలుగో వ్యక్తి రామరెడ్డి గారు. వీరి గొప్పతనం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా సేవాదళ్గా ఎప్పుడు పట్టిసేవ పడ్డా తన ప్రెజెన్స్ని చూపెట్టుకుంటూ స్వామి సేవలో తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తి. అయితే ఈ నలుగురు ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలో సాయి సంస్థలు ఏ విధమైన సేవలు చేస్తున్నాయి, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఈ కార్యక్రమాలు ముందు ముందుకి ఏ విధంగా ఇంకా ప్రజలకి అందుబాటుగా అనువుగా ఉపయోగపడేట్టు చేద్దామన్న విషయాన్ని చర్చిస్తారు. అయితే ఈ చర్చని మొదలుపెట్టమని జిల్లా అధ్యక్షులు రవికుమార్ గారిని కోరుతున్నాను.
4: సాయిరామ్, ప్రకాశం జిల్లాలో సత్యసాయి సంస్థలు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి జీవితాలని దాదాపు స్వామివారి సేవకే అంకితం చేసుకుంటూ వచ్చారు. ఒకరు మన మంత్రి శ్రీరామ్మూర్తి గారు. వారు చక్కటి కార్యనిర్వహణ జిల్లా అధ్యక్షులుగా, అట్లాగే ఉమామహేశ్వరరావు గారు చక్కటి కర్మాచరణ, స్వామి చెప్పిన చెప్పినట్టు ఆచరించే విధంగా, అలాగే మన రామిరెడ్డి గారు చక్కటి సేవాభావంతో భక్తి సేవలను ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూ వచ్చారు. మొదటగా శ్రీరామ్మూర్తి గారిని, స్వామి ఎలా తెలిసారు మీకు, మీ తల్లిదండ్రులు ఎవరు, స్వామి మీ ఈ మార్గంలోకి రావడానికి ఏమేమి జరిగాయి, మీకు ఎప్పుడు చూశారు, ఈ విషయాలన్నీ తెలియపరచవలసిందిగా కోరుచున్నాం.
2: సాయిరామ్, మాది ఒంగోలు దగ్గర దేవరంపాడైన కుగ్రామం. మా నాన్నగారి పేరు మంత్రి గోపాలకృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు కమలమ్మ. వాళ్ళకి 8 మంది పుత్రులు, 3 కూతుర్లు. అయితే నేను 4వ వాణ్ణి అబ్బాయిల్లో. మా ఊర్లో 5వ తరగతి వరకే చదువు ఉండటం వలన మా పెద్దన్న మంత్రి పానకాలరావు గారు పేరాల హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కారణంగా 5వ తరగతి అయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్లి చదువుకోవటం అందరికీ, మా కుటుంబ సభ్యులందరూ కూడా అట్లా చేశాం. ఆయన కూడా మా అందరికీ అట్లా పెంచి పెద్ద చేశారు మా అన్నయ్య గారు. అక్కడ ఉంటున్న టైంలో నేను 2nd ఫారం చదువుతున్నప్పుడు టైంలో 1962 అట్లా పేరాల హైస్కూల్ చదువుకుంటున్న టైంలో మా ఇంట్లో టేబుల్ మీద షిర్డి సాయిబాబా విగ్రహం ఉండేది. మా పెద్ద వదిన కాపురానికి వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద తండ్రి ఇచ్చాడని ప్రజెంటేషన్ గా అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఎవరికి అవగాహన లేదు. ఏదో సాయిబులాగా ఓ పకీర్లాగానే ఉండేవాడు. ఎవరు ఒక పుష్పమాల కూడా అక్కడ పెట్టేవాళ్ళు కాదు అవగాహన లేని కారణంగా. ఒక అలంకార ప్రాయంగా టేబుల్ మీద ఉండేది. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఒక రోజున మా అన్నయ్య గారు మార్కెట్కి వెళ్తే ఆదివారం ఆయన చిన్నప్పటి స్నేహితుడు మా అన్నయ్యతో పాటు ఇద్దరు పిచ్చాపాటికి మాట్లాడుకుంటూ ఆనందంగా ఆయన ఇంటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే నేను వాళ్ళు అక్కడ క్రింద కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చుంటూ వీళ్ళు మాట్లాడు వీళ్ళ మాటలని నేను వింటూ ఉన్నాను. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బాబా గారి యొక్క మహిమలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అద్భుతాలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బాబా అనేటప్పటికీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ షిర్డి సాయిబాబా బాబా అంటారు కనుక ఆయనే అనే భావంతో నేను వింటున్నాను. బహుశా ఆయన సత్యసాయి అని చెప్పుంటారు, అది నాకు బాగా స్ఫురణకు లేదు. ఈ పదం మాత్రం బాబా అనేది మాత్రం నాకు గుర్తున్నది. ఒక భక్తిభావం కలిగింది ఈ లీలలు వినటం వల్ల. ఆ తర్వాత నేను రోజు బడికి వెళ్ళేటప్పుడు అంతకుముందు అసలు ఏమీ పట్టించుకుని వాణ్ణి, ఆ షిర్డి సాయిబాబా విగ్రహానికి ఒక దండం పెట్టుకుని వెళ్ళటం మొదలుపెట్టాను. భక్తి కలిగింది కనుక. ఇంకా కొద్ది రోజులు గడిచిన తర్వాత నాకు ఒక స్వప్నం, నేను మా సొంత ఊర్లో ఉన్నట్టుగా, మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పురాతనమైన ఇల్లు, ప్రహరీ గోడ అవతల నేనున్నాను. మా అక్కయ్య, మా చిన్న అక్కయ్య కూడా అప్పుడు మ్యారేజ్ కలిగి ఉన్నది, విజయలక్ష్మి అని ఉంటే, నేను ఎదురుగ్గా ఒక కానిస్టేబుల్ రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. మా ఊర్లో యాక్చువల్గా రిక్షాలు ఉండవు కానీ కళలో అట్లా జరుగుతుంది. ఆ రిక్షాలో ఒక వ్యక్తి కాషాయ అంగీ వేసుకుని పెద్ద జుట్టు పెట్టుకుని ఎర్రటి పెదేలతో నవ్వుతూ కూర్చొని ఉన్నారు. ఆయన కనబడ్డారు. ఆయన చూస్తే నేను భయం వేసింది. నాకు మా అక్కయ్య నుండి మా చిన్న అక్కయ్యని, నువ్వు లోపలికి వెళ్ళిపో ఎవరో వస్తున్నారని చెప్పేసి ఆయన లోపలికి పంపించాను. ఆయన నేరుగా మా ఇంటి దగ్గరే ఆగి, మా నాన్నగారు కరణంగా పనిచేస్తుంటారు గ్రామ కరణంగా, ఆయన డెస్క్ పెట్టుకుని రాసుకుంటూ కూర్చొని ఉంటే ఈయన నేరుగా వెళ్లి మా నాన్న ఎదురుగా కూర్చొని మాట్లాడుతూ కలొచ్చింది. మరుసటి అంతవరకు కలొచ్చేసింది, అయితే మర్చిపోలేకపోయాను. మరుసటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను, రాత్రి భయంకరంగా కలొచ్చింది, అతను భయంకరంగా కనబడ్డాడేటో జుట్టు అని చెప్పింది. ఎవరికి అర్థం కాలేదు. వాస్తవంగా ఆ టైంలో సత్యసాయిబాబా అనే పేరు కూడా ఎక్కడ విన్నట్టు కాని ఫోటో కాని ఎక్కడ కనబడిన దాఖలాలు ఏం లేవు.
4: ఇది ఏ సంవత్సరంలో జరిగిండొచ్చు?
2: 1962లో. ఆ తర్వాత నేనేం చేశాను, నేను మా తమ్ముడు సెలవులకి ఇంటికి వెళ్ళాను. సెలవులకి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో బ్యాగులు పెట్టి చూస్తే గోడ మీద ఫోటో ఉన్నది. ఈ ఫోటోలు ఉన్నాయని నా కళ్ళలో కనబడ్డారు అని చెప్పి, ఆ టైంలో మా నాన్నగారు లేరు, ఊరికెళ్ళి ఉన్నారు, మా అమ్మగారు దొడ్లో పనిచేసుకుంటున్నది, గిన్నెలు తోముకోవటం అట్లా ఉంటుంది. ఆ పటం ఊడదీసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చూపించి, ఎవరు ఈ ఫోటో అని అడిగాను. అడిగితే మా అమ్మాయి గారు చెప్పారు, మీ నాన్నగారు స్నేహితుడు సీతారామయ్య అని ఆయన లెటర్ రాశారు రాజమండ్రికి రమణమని, ఇట్లా బాబా గారు సత్యసాయి బాబా గారట, ఆయన వస్తున్నారు, నువ్వు రావాల్సిందని లెటర్ రాశారు, అందుకని మీ నాన్నగారు, నాకు పిల్లలు వీళ్ళందరూ బాధ్యతలున్నాయి కనుక మీ నాయనమ్మని తీసుకుని వెళ్లారు మీ నాన్న ఆయన చెప్పేసి అని చెప్పారు. అక్కడ బాబాను చూసుకున్న తర్వాత అక్కడ ఫోటోలు ఉంటే ఈ ఫోటో కొనుక్కొచ్చారు, ఈయన పేరు సత్యసాయి బాబా అని చెప్పారు. అంటే ఒక ఇంత పెద్ద విశ్వంలో ఒక టౌన్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి నాకు బాబా గారు దర్శనం ఇవ్వటం అంటే అది ఒక భగవంతుడికే సాధ్యమవుతుంది అనిపించింది. నాకు ఆ పటం చూసిన ఫోటో చూసిన దగ్గర నుంచి ఇది ఎప్పుడైతే ట్యాలీ అయిందో నాకు ఫోటో కావాలని తపన కూడా బాగా ఏర్పడింది. తిరిగి మళ్ళీ సెలవులైపోయిన తర్వాత చీరాలకు వచ్చిన తర్వాత చీరాల పేరాలు రెండు ఇమ్మడమిడి ఎక్కడ ఫోటోలు కనబడితే అక్కడ ఎదగటం మొదలుపెట్టాను స్వామిని గురించి. స్వామి ఫోటో దొరుకుతుందేమోనని ఎక్కడా లేదు, ఎక్కడ దొరకలేదు. ఒకసారి మా స్కూల్ పిల్లకలందరికీ కన్సెషన్ టికెట్ మీద రుణాడు బంధం సినిమా టికెట్లు సగం రేటుకే అంటే ఆ రోజున బేడ పావలైతే బేడ ఆ టికెట్ తీసుకుని వెళ్లేటువంటి అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్టా మీద ఒక పెద్ద ఆయన చిన్న చిన్న ఫోటోలన్నీ పేర్చుకొని అమ్ముకుంటూ ఉన్నారు. అక్కడ ఎదిగితే స్వామి యొక్క ఫోటో కనబడింది. దాన్ని చేసి పెద్ద చేసి ఆ ఫ్రేమ్ కట్టించుకొని రోజు ప్రార్థన చేసుకుంటూ అట్లా మా నాన్నగారి ద్వారా ఒక విశేషం ఏంటంటే ఒకటే టైంలో మా నాన్నగారు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. అదే టైంలో నాకు కలలో స్వప్న దర్శనం స్వామి ఇచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి యొక్క డివోషన్.
4: బాగుందండి. తర్వాత ఉమామహేశ్వరరావు గారు, మీరు మొదట ఎప్పుడు స్వామి చూశారు, అవన్నీ విషయాలు తెలియపరచండి.
3: ఓం శ్రీ సాయిరాం. అది 1961 1961 డిసెంబర్ నెల. తర్వాత నేను పుస్తకాల నుంచి గ్రహించిన తేదీ ప్రకారం 2వ తేదీ బాబావారు రేపల్లో షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్టకు వచ్చారు. అప్పుడు నేను హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. బాబావారి బహుశా బ్లెస్సింగ్ వలనేమో మా కుటుంబం మొత్తం మేము వెళ్లడం జరిగింది. మా గ్రామం రేపల్లకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేపల్ల పక్క ఉన్న గ్రామంలో మా పెద్దమ్మ గారు ఉండేవారు. మా పెద్దమ్మ గారింటికి వెళ్లి అక్కడి నుంచి మేము రేపల్ల వెళ్లడం జరిగింది. అయితే నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే అక్కడ బాబావారు ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్న బిల్డింగ్ లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో బాబావారికి ఒక నెమలి సింహాసనం లాంటి సింహాసనం ఏర్పాటు చేశారు. ఇది 3వ తారీఖు సాయంత్రం జరిగింది సమావేశం. నాకు 10 ఏళ్లు నిండలేదు. ఏం చెప్పారో తెలియదు కాని నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటే ఆ పట్టణంత జనం వచ్చారు. నేనెక్కడో ఒక మూలన అలా నిలబడి వారెంక చూశాను. అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే ఈయన్ని ఫోటో తీస్తే పడడంట ఫోటోలు అని అనుకుంటూ ఉండేవారు. ఆ మాట బాగా ప్రస్ఫుటంగా గుర్తున్నది నాకు. అయితే మా అమ్మగారు ఆ రోజుని బాబావారి ఫోటో ఒకటి కొన్నారు. కొని మా ఇంట్లో మిగతా దేవుళ్ళ ఫోటోలతో పాటు 1961 డిసెంబర్ నుంచి కూడా మేము అందరికీ దేవుళ్ళకి పెట్టినట్టే పూలు పెట్టడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత 65లో కూడా ఒకసారి బాబావారు రేపల్ వచ్చారు. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను. బాగా గుర్తున్న విషయం దేవుడు వచ్చాడు వెళ్లి చూడండి అని స్కూల్కి సెలవిచ్చారు. సో ఈసారి కూడా మేము రేపల్ వెళ్లాం. బాగా పగలు. అప్పుడు కూడా పాతూరి బ్రహ్మయ్య గారని వారింటికి వచ్చినట్టున్నారు. వారింట్లో బాబావారి విడిది. ముందు చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. నేను నిక్కర్లు వేసుకుంటూ ఉన్నవాడిని కదా, పెద్ద సిగ్గుపడకుండా బాబావారి కోసంగా కట్టిన వేదిక దగ్గరికి కాళ్ళసందుల్లో నుంచి దూరి కూడా వెళ్లాను. నేను దగ్గరగా చూద్దామన్న ఒక తపనతో ఎటు ఇంట్లో స్వామి ఫోటో ఉంది మాకు. అయితే ఎంత భయపడ్డానంటే ఆ కాళ్ల కిందేసి తొక్కేస్తారేమో అనంత భయపడ్డా. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే తెలుగులో ఒక మాట ఉన్నది, ఇసుకేస్తే రాలనంత జనం అనే మాట ఒకటి ఉంది. దాన్ని ప్రత్యక్షంగా చూసినవాడిని నేను. నన్ను ఆ కాళ్ళ కింద తీసి తొక్కేస్తారేమనంత భయం వేసి నేను మళ్లీ అలాగే వెనక్కి వచ్చి సుమారుగా ఒక 300-400 అడుగుల దూరంలో రోడ్డు ఉంటే, బస్సులు వెళ్లే రోడ్డు ఉంటే రోడ్డు మీద నిలబడ్డా నేను. బాబావారు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడం ప్రజల్లో ఒక రకమైన అలజడి. అది గమనించి ఏం చేశారంటే తొక్కేసలాట అవుతుందేమోనని మెట్లెక్కి మేడ మీదకి వెళ్లారు స్వామి. సో అక్కడి నుంచి అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ బాబావారి దర్శనం దొరికింది. ఆ విధంగా నేను 61లో 65లో 2 సార్లు బాబావారి దర్శనానికి నోచుకున్నాం మా కుటుంబం. అయితే ఆ తర్వాత ఇంకంతకంటే బాబావారిని ఎప్పుడూ నేను రావాలని అనుకోలేదు. నాకు 74లో వివాహం అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన బంధువర్గం ద్వారా నేను 74లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వచ్చాను. నేను ఆ బంధువులు చెప్పారు బాబావారికి ఏదైనా వ్రాసుకునిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. ప్రత్యేకించి కోరికలేమీ లేదు, పెళ్ళయింది ఇంకా కాపురం పెట్టలేదు, అయినా ఏదో వ్రాసుకోవాలి. ఏం రాసుకోవాలి తెలియదు, ఏదో ఆలోచన. స్వామి ప్రేరణ వల్లే అనుకుంటాను ఒకే వాక్యం రాశాను, సంసార జీవితం ప్రారంభించే నాకు మీరిచ్చే సలహా ఏమిటని రాశాను. నాకు 22 ఏళ్ల వయసు అది, 74 జూలై. నేను ఇక్కడ 5, 6, 7 తేదీల్లో ఉన్నాను. నేను అప్పుడు ఎక్కువ మంది లేరు, ఈశ్వర్ ప్రశాంత్ ఉంది, కొద్దిగానే ఉంది, ఈశ్వర్ ప్రశాంత్ కూడా మొత్తం లేదు, పూర్ణచంద్ర అప్పుడే వచ్చిందని చెప్పారు. ఈ క్యాంటీన్లు కాని ఇవన్నీ లేవు, అలాగే మందిరం కూడా ఇలా లేదు ఆ రోజుల్లోనూ. ఇవాళ జెంట్స్ సైడ్ ఒక డెకరేటెడ్ కిట్ విండో ఉంది కదా, ఆ రోజు అది పెడుతున్నారు. నేను ఉన్నాను అక్కడ. అప్పుడు స్వామి పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి మాకు దర్శనం ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఆ విధంగా నేను పుట్టపర్తి రావటం 74లో జరిగింది. 75లో మాకు మొదటిసారి సంతానం కలిగినప్పుడు బాబావారి పేరు పెట్టుకున్నాం, సాయి కృష్ణ అని చెప్పేసి.
4: సంతోషం, బాగుంది. అట్లాగే ఇప్పుడు మనకి రామిరెడ్డి గారు వారి పరిచయం ఎలా అనే విషయాలు తెలియపరుస్తారు.
5: సాయి రామండి, 1985 నేను ఒక చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నాను పశు వైద్యునిగా. ఆ చేస్తున్న టైంలో అంత రైతులు వచ్చేవాళ్ళు నా దగ్గరికి ఈ పశువులను పట్టుకొని వైద్యం కోసం. ఆ సందర్భంలో వాళ్లలో కొంతమంది ఈ పశు వైద్యానికి వస్తూ వస్తూ చాలా టైం అవుతుందని ఒక చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకొని కూర్చుంటుండేవాళ్ళు. ఏయో భక్తి పుస్తకాలు కొందరు, పద్యాలు, డ్రామా అవి అట్లా అవన్నీ వాళ్ళు చేసుకుంటుంటే నేను వైద్యం చేసుకుంటూ ఉండేవాడిని. అది కుగ్రామము, నాకు కూడా టైం ఉండేది. ఒక మహనీయుడు, ఆయన ఆవును బాగా వైద్యం చేసినందుకు నాకు గిఫ్ట్గా శ్రీ పరమ రామకృష్ణ పరమహంస బోధామృతము అనే పుస్తకం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తెరవలేదండి చాలా రోజులు. తెరవకుంటే అది అభ్యర్వం మీద పెట్టాను. ఇంకా నాకు దాన్ని ఆ టైం చదవాలి అనే చింతన లేదు, భగవంతుని యందు భక్తి ఉన్నది, కానీ ఈ బుక్కులు చదివే టైం ఎందుకో లేదు. ఒకసారి ఏదో ఈ ఎండలకు ఎక్కువగా పశువులకు వైద్యం చేసి ఎండలలో సైకిల్ మీద తిరిగేవాడిని పల్లెలు, జాండీస్ వచ్చాయి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకొని, ఆయన మందుల కంటే రెస్ట్ ముఖ్యం అన్నాడు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాన్ వేస్తే ఆ పుస్తకం యొక్క అట్ట రెపరెపలాడుతుంది. పల్లెటూరు అది, ఆ పేపర్ కూడా రాదు, ఈ దినపత్రికలు కూడా వచ్చే ఊరు కాదు. ఈ రోజు రేపు వస్తుంది. ఆ పుస్తకం ఇస్తే చదువుతాను, అదేదో అట్ట ఇట్లా అంటుంది పొద్దుపోవడం లేదని ఆమెకు చెప్పా. ఆమె ఆ బుక్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పొద్దుబోక తీసుకున్న పుస్తకమే. తీసుకుంటే ఆ బుక్కు చిన్నగా చదువుతూ ఆ 5 రోజులు కాలం గడిపితే చిట్ట చివరిలో రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పారు, భగవత్తత్వము భావన తపన ఎవరికైతే బాగా దాని గురించి పెరుగుతుందో, భగవత్తత్వాన్ని గురించి ఆ ఉనికిని తెలుసుకోవాలనే తపన ఏ వ్యక్తికైతే పెరుగుతుందో, తప్పిపోయిన బాలుడు తన తల్లి కోసం ఎలా తప్పించి ఏడుస్తాడో, ఆ స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడు లేదా సద్గురువు రూపంలో నీ దగ్గరికి రావడమా, నిన్ను ఆయన దగ్గరికి తీసుకోవడమా, ఇది జరుగుతుంది, మీరు ఎక్కడ వెతకాల్సిన పని లేదు, సన్మార్గంలో జీవించండి అని ఆయన 2 లైన్లు ఇచ్చాడు. అప్పటి వరకు నేను వాస్తవంగా భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఎలా అని ఎప్పుడన్నా క్వశ్చన్ వేసుకుంటూ ఉండేవాడిని. నాకు 32 సంవత్సరాల వయసులో అవి అప్పుడప్పుడు ఎందుకో వస్తుండేవి. ఎన్నొచ్చినా చిలిపితనము దుడుకుతనము కూడా ఉండేది. భక్తి తత్వము ఎంత ఉందో ఈ తత్వాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండిటకు పొంతన ఉండేది కాదు. భగవంతుని ఎందు తపన అవి ఉండేవి, ఈ దుడుకుతనం కూడా ఉండేది. సరే, ఆ విధంగా కాలం గడుస్తున్నప్పుడు ఒక ఆయన ఏమండి ఈ బుక్ చదవండి అని ఒక ఆయన ఇచ్చాడు. అది సనాతన సారథి. ఆయన పాపము ఇది ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవండి అని 3 సార్లు చెప్పాడు. ఆయన బాధ పడలేక నేను ఆ బుక్ తీసుకొని అది ఆ బ్యూరో మీద వేశా. అది ఒక్కరోజు చదివే. ఆ ఒక్కరోజు చదివేటప్పుడు స్వామి బొమ్మ ఉంది ఫస్ట్ పేజీ తిప్పగానే. నాకెందుకో స్వామి వారంటే ఎందుకో, నాకు చిన్న వయసులో ఒక సినిమాలో స్వామిని గురించి సరిగా వేరే విధంగా చూపించారు. అప్పటి నుంచి స్వామి అంటే నాకు ఆ ఫోటో చూస్తే అదే మతికొస్తుంది. చిన్న వయసులో 16 ఏళ్లప్పుడు పడినటువంటి నాకు ఆ బీజము. తర్వాత సరే ఆయన ఫోటోతో మనకేం పని, ఏం చెప్పాడో చూద్దామని మొదలు పెట్టా. 16 పేజీలు సనాతన సారథి మొదలు పెట్టిన పేజీ నుంచి 16వ పేజీ అయిపోయేంత వరకు నాకు మతికిలేదు, చదువుతూనే ఉన్నాను. అంతే, అయిపోయింది. ఈ 2 పుస్తకాలు అయిపోయి నా పనిలో నేను ఉన్నాను. 1-2 సంవత్సరాల తర్వాత నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయనమ్మ గారు పరమపదించటం, ఆమె కార్యక్రమాలన్నీ అయిపోయినాయి, అందరూ చుట్టాలంతా వెళ్ళిపోయారు. ఆ ఏదో వస్త్రాలు ఇచ్చి ఎందుకో 2:30 నుంచి మధ్యాహ్నం నూరా నూరా ఇంక లేయి కదులు కదులు అనేది ఎవరో నాకు నన్ను ఎవరో కదిలిస్తున్నట్లుగా లోపల నుంచి వస్తా ఉంది. నేను ఎక్కడ కూర్చున్నా కూర్చోలేకపోతున్నా. నేను ఏది, నన్ను ఎవరు పిలుస్తున్నారు, చిన్న వయసు ఏం కాదు, నేనేదో వేరే విధంగా ఫీల్ అవుతున్నానంటానికి. అప్పటికి 2 పిల్లలు, నాకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎక్కడ కూర్చున్నా కూర్చోడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. సంచి తీసుకో బయలుదేరు బయలుదేరని ఎవరో పిలుపు, ఇది ఎక్కడి నుంచి పిలుపు ఏంటని, అది ఇది ఏంటో లేమని మళ్ళా రామాలయం దగ్గరికి పోయి కూర్చున్నా. ఫ్రెండ్స్ ఉంటారు ఏదో మాట్లాడుతుంటే తప్ప ఈ ఉదాహరణ ఇది పోతుందని. అక్కడికి పోతే వాళ్ళు అక్కడ నాకు ఎవరితో మాట్లాడబుద్దిగాక సైలెంట్గా ఉంటే, ఎందుకు నాయన మీ నాయనమ్మ 80 ఏండ్లు కదా చనిపోయింది, ఎందుకురా దిగులు అన్నారు. అది కాదురా, నా నాయనమ్మది కాదు, ఏదో నాకు ఏదో లోపల దడదడగా ఉంది అంటే ఇంక వాళ్ళు ఫ్రెండ్స్ కూడా నాతో మాట్లాడలే, నేను మాట్లాడి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకున్నా, నాకేదో అర్థమవుతా ఉంది, ఏదో జరుగుతూ ఉంది లోపల అని. ఆ బుక్లో అనంతపురం నుంచి ధర్మవరం, ధర్మవరం నుంచి పుట్టపర్తి, ఆ రాష్ట్ర రాసి ఉన్నారు ఒకరు ఆ బుక్లో, నేను తీసుకున్న బుక్లో. జన్మదినం 2 నవంబర్ 2023 నాకు ఇచ్చిన బుక్లో ఇది నేను 2 సార్లు చదువుకున్నా అప్పట్లో 2 ఏళ్ల కిందట. అప్పుడు నాకు వస్తా ఉంది, ఓహో పుట్టపర్తి పుట్టపర్తి అంటే అది వస్తా ఉంది ఆరాటం. ఇంకా ఏం మాట్లాడకుండా 2 జతలు బట్టలు పెట్టుకుని అప్పుడు 25 రూపాయలు పెద్ద ధోరణాల నుంచి ధర్మవరానికి, ధర్మవరం బస్ శ్రీశైలం నుంచి వేశారు అప్పట్లో. శ్రీశైలం ధోరణాలు మా ఊరి నుంచి రావాలి. బ్యాగ్ పట్టుకొని ఇంట్లో ఆమెకు చెప్పే వెళ్తున్నాను అని. పోకూడదు ఈరోజు మన ఇంట్లో కర్మ, రాత్రిళ్ళు అదేదో అయ్యగారు వచ్చి ఏదో చేస్తారు, అప్పుడు కానీ వెళ్లాలా, పొలిమెర దాటకూడదు అని అన్నదా. ఒరే ఒరే ఒరే ఏమకు చెప్పాను, మళ్ళా బ్యాగ్ పెట్టిన. బ్యాగ్ పెట్టి కూర్చుంటే నా తరం కావడం లేదు, ఇదివరకు కంటే స్పీడ్ పెరిగింది. ఇంకా వీలు లేదని ఆమెకు చెప్పకుండా వెళ్లి ఆ 2 జతల బట్టల బ్యాగ్ తీసుకుని వెనక సందు వాకిట్లో నుంచి వెళ్ళిపోయాయి. 2:50 నిమిషాలు శ్రీశైలం నుంచి 3 గంటలకు బస్సు వస్తుంది నటరాజ్ సెంటర్కు. అనంతపూర్ బస్ అని పెద్ద అక్షరాలతో, అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు, దేవస్థానం బస్సు. వెంటనే ఎక్కా. అంతే, అనంతపూర్ టు అనంతపూర్లో దిగా. ఆడ అనంతపూర్లో భజన జరుగుతుంది రాత్రి 1 గంటకు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బర్త్డేకి వెళ్తున్నారు. అప్పుడు నాకు తోడు దొరికింది, వీళ్ళు ఉన్నారని. అట్లా స్వామి దగ్గరికి వెళ్ళాను. స్వామి దగ్గరికి వెళ్ళగానే శంకర దయాల శర్మ గారు ఉదయం 6 గంటలకు, అప్పుడు కుల్వంత్ లేదండి, పూర్ణచంద్రలో కార్యక్రమం జరుగుతుంది. ఎస్పి చవాన్ గారు, శంకర దయాల్ శర్మ గారు మోకాళ్ళు వంగక స్వామికి నమస్కరించుకుంటూ ఉన్నారు. నేను కొత్తగా వెళ్ళాను కాబట్టి రూల్స్ తెలియక సంచి అట్టనే తగిలించుకొని ముందు వరుసలో కూర్చున్నామని తొందర చేస్తున్నా. కార్యకర్తలు వచ్చిన ఆయన, ఇప్పుడే వచ్చావా, అదిగో స్థలం అక్కడ అని వాళ్ళు నన్ను పట్టకపోయి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత భగవంతుణ్ణి చూశాను. అందరూ నమస్కరించుకున్న తర్వాత స్వామి ఉపన్యాసము మొదలుపెట్టాడు. రామనామమధు మిఠాయిజిగో రండి భక్తులారా అని మొదలైంది. ఆ విధంగా మొదలైంది ఉపన్యాసము. 1 అవర్ లోపల నా యొక్క తత్వమును నేను నా చేతుల్లో లేను. ఆ విధంగా భగవాను యొక్క దర్శనం కావడం 1987 నవంబర్ 23 తారీఖు ఉదయం ఇది జరిగింది. భగవంతుడు తన బిడ్డను తాను ఒళ్ళేకి తీసుకున్నాడు. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన పాదాల దగ్గరికి వెళ్లి ఆయన దీవెనలతో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలు చేస్తూ ప్రశాంతి నిలయంలో నేను ప్రతి అనువనువు చూసుకుని ఆనందపడుతూ జీవిస్తున్నాను సార్. సాయిరాం.
4: ప్రకాశం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు ఈ 4-5 ఏళ్లలో చేశారని, అందరూ చక్కగా సేవలు అవుతూ ఉన్నాయని, మీ దాంట్లో మీ భూమికి ఏంటి, ఎలా ఇవన్నీ చేయగలుగుతున్నారు, దాని గురించి తెలియపరచండి శ్రీరామూర్తి గారు.
2: సాయిరాం, ప్రకాశం జిల్లాలో 81 నుంచి నేను సేవల్లో ఉంటూ ఉన్నాను. రెగ్యులర్గా సేవల్లో ఆర్గనైజేషన్లు కూడా బాధ్యతలు తీసుకుని, ముందు బాల వికాస్గా, తర్వాత సేవాదల కోఆర్డినేటర్గా, తర్వాత జిల్లా ఇన్ఛార్జిగా, 2000 నుంచి జిల్లా అధ్యక్షుడిగా చేసుకుంటూ వస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో స్వామి చెప్పినటువంటి విధంగా అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాలి అనే ఒక లక్ష్యంతో మన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగమూరు రోడ్లో, అప్పటికి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు, అక్కడ స్లమ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది, శివప్రసాద్ కాలనీ అని, యానాది కాలనీ అని, మిలిటరీ కాలనీ అని, ఇట్లా చాలా మంది ఉన్నాయి. పిల్లకాయలందరూ కూడా ఆ రోడ్ల మీద ఎవరు పట్టించుకోకుండా తిరుగుతుంటారు. ఆ సమయంలో మన ఒంగోలు మన సభ్యుడైనటువంటి ధరణికోట గోపాలకృష్ణమూర్తి గారు అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడున్న పిల్లకాయలు బజార్లో కూడా అనవసరం తిరిగే పిల్లకాయలందరినీ చేర్చి వాళ్ళకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏరియాలోనే మనం మందిరం ప్రాంగణం అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ సత్యసాయి బాల వికాస్ స్కూల్ అని ఒక షెడ్ వేసి పిల్లకాయల్ని ప్రారంభించడం జరిగింది. కొద్దిమంది పిల్లలతో అట్లా స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు మందిరం కూడా కట్టలేదు, చిన్న షెడ్గా ఉండేది. ఆ తర్వాత స్కూల్ దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆదూరు శ్రీనివాసరావు గారు 3 జిల్లాలకి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకి కోఆర్డినేటర్ ఉండేవారు. అంధ విద్యార్థుల ఆత్మీయత దినోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని ఒంగోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆయన బ్లైండ్ పిల్లలకి మన మంచి మాట, మనమిచ్చేటువంటి మంచి రుచికరమైన భోజనం వాళ్ళు అనుభవిస్తారు అని మంచి విషయాలు చెప్పి మంచి భోజనం ఏర్పాటు చేస్తే, అదంతా అయిన తర్వాత పిల్లకాయలు బ్లైండ్ పిల్లలు వచ్చేసి మేము ఎక్కడైనా చదువుకుంటూ ఉంటాము బ్లైండ్ పిల్లలుగా, కానీ మాకు ఉండటానికి వసతి లేదు, మీరు వసతి ఏర్పాటు చేస్తే మేము ఉండి చక్కగా చదువుకుంటామని వాళ్ళ జేబులో ఉన్న పైసలు డబ్బులు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టారు డొనేషన్గా. ఇది స్వామి నడిపిస్తున్నారు అని చెప్పేసి అని అనుకుని ఆదర్శ శ్రీనివాసరావు గారు ఇంకెక్కడో ఎందుకు, మన ప్రాంగణం చాలా ఉంది కదా, ఇక్కడే ఏర్పాటు చేయండి అన్న తర్వాత అంధ పేద విద్యార్థుల, కేవలం అంధ పిల్లలతోనే కాదు వాళ్ళకు తోడుగా మామూలు పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అంధ పేద విద్యార్థుల ఒక పాఠశాలని సత్యసాయి, దానికి ఏంటంటే అది నిర్వహణ అనేది మనం సేవా కార్యక్రమం చేసుకుంటే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ స్కూల్ అన్నప్పుడు దానికి ఒక సిలబస్, ఒక పీరియడ్, టార్గెట్, పరీక్షలు, దానికి ప్రిపేర్ చేయటం ఇవన్నీ ఉంటాయి. అందుకని దీనికి సపరేట్ కమిటీ పెడితే బాగుంటుందని చెప్పేసి శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం అనే పేరుతో సొసైటీ రిజిస్టర్ చేసి ఊర్లో మనకు బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరినీ అందులో కమిటీలో చేశాం. వాళ్ళందరూ కూడా చక్కగా ప్రోత్సాహంగా చక్కగా ఆ ప్రాంగణంలో ఒక్కొక్కరు ఒక్కొక్క గది నేను ఒక గది ఇస్తాను, నేను ఒక గది ఇస్తాను అనుకుని గదులు కట్టేసి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసుకుని పిల్లకాయలందరినీ చేర్చుకుని ఆ విధంగా చేయడం జరిగింది. మొత్తం దగ్గర దగ్గర 12 మంది పిల్లకాయలు అంధపిల్లల్ని తీసుకోవటం, బ్లైండ్ టీచర్ని తీసుకోవటం, ఆ విధంగా తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాల్లో అంటే ముఖ్యమైన విషయం చెప్పాలి కనుక చెప్తున్నాను. ఇందులో బాబా అనుగ్రహంతో మనం తీసుకున్న 12 మంది పిల్లకాయలకి కూడా ఒక్క పిల్లవాడు మినహాయిస్తే 11 మంది పిల్లలకి కండ్లు వచ్చినాయి. అద్భుతమైన చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఒక్కొక్క పిల్లవాడిని, చూపు వచ్చిన పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడిని మాత్రం వాళ్ళు వేరే చోటకి తీసుకుని పోయి ఈ క్రిస్టియన్స్ నిర్వహించేటువంటి దాంట్లోకి స్కూల్లో చేర్పించడం జరిగింది. సరికి మన ఈ తదనంతరం మన బీద పిల్లకాయల్ని మనం తీసుకుందామని కూలినాలు చేసుకునే పిల్లకాయలకి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం చదువు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు 2-స్టేర్ బిల్డింగ్ 20 మంది స్టాఫ్, 307 మంది పిల్లలు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారు అద్భుతంగా సేవ పాఠశాలలు నిర్వహించనుంది. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లకాయలు 1st క్లాస్ లో పాస్ అవుతున్నారు. ఇది ఒక శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో 2వ శాశ్వత కార్యక్రమం ఏంటంటే దీన జనోద్ధరణ పథకం. స్వామి యొక్క స్ఫూర్తితో దీన జనోద్ధరణ యూత్ కోఆర్డినేటర్ గా అప్పుడు రవికుమార్ ఉండేవాడు. జిల్లా మొత్తం పర్యటించేసి మన రామిరెడ్డి వీళ్ళందరూ సహకారం తీసుకుని తల్లిదండ్రులు, తల్లి లేక తండ్రి లేనటువంటి మగపిల్లకాయల్ని 11 సంవత్సరాల లోపు పిల్లకాయలందరినీ సెలెక్ట్ చేసుకుని ఒంగోలు తీసుకురావడం జరిగింది. అట్లా 2015లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 21 మంది పిల్లలతో చాలా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం కూడా శాశ్వత కార్యక్రమంగా జరుగుతున్నది. ఈరోజు పిల్లకాయలు ప్రతిరోజు నిత్యం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తనం చేస్తున్నారు, వేదం చెబుతున్నారు. స్కూల్స్ లో కూడా మంచి ప్రోగ్రెస్ లో ఉంటున్నారు. అదొక చక్కగా జరుగుతున్నది. మరొకటి ఏంటంటే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఉన్నది. ఆ రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు భోజనం పెడతారు, అటెండెన్స్ కి భోజనం ఉండదు. వాళ్ళు సడన్ గా అనారోగ్యాలతో పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు సరిగ్గా సర్దుకొని కూడా రాలేరు. చాలా అవస్థలు పట్టడం గమనించాము. దమిట జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళకి ఏదైనా సహాయం చేయకూడదా అని చెప్పేసి అడిగారు. రిమ్స్ డైరెక్టర్ గారిని మీకు సంప్రదిస్తే ఆమె పూర్తి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మన గైడ్ లైన్స్ గా అప్పట్లో మన రాష్ట సేవదాల కోఆర్డినేటర్ ఆర్ లక్ష్మణరావు గారు బాగా ప్రోత్సహించి గైడ్ చేశారు. ఆ రోజు నుంచి 2015లోనే మనం డిసెంబర్ 27 ప్రారంభిస్తే రోజుకు 300 మంది పైన పేషెంట్ పక్కన వచ్చిన అటెండెన్స్ కి రోజు ఒక పచ్చడి, కూర, సాంబారు, మజ్జిగ, అన్నంతో అద్భుతంగా జరుగుతున్నది. అనేక లీలలు కూడా జరుగుతున్నాయి. స్వామి యొక్క లీలలు మనం ఎవరికి స్వామి ఫోటో విభూతి ఇవ్వం అక్కడ పెడతాము. ఈ రోజుకి దగ్గర దగ్గర 16,000 ఫోటోలు ఆ విధంగా ఖర్చున విభూతి ప్యాకెట్స్ అదొకటి జరుగుతున్నది. ఇంకొక కార్యక్రమం, శాశ్వత కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్నది ఏంటంటే ఆర్టీసీ డిపోలో నిత్యం చలివేంద్రం. ఈ ఎండాకాలంలో అయితే రోజుకి మినరల్ వాటర్ ఇస్తున్నాము, 100 క్యాన్స్ పైన ఖర్చు అవుతున్నది రోజు. అక్కడ కూడా స్వామి ఫోటో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఇప్పటికి నెలకి రోజుకు 10,000 మంది దాకా లబ్ది పొందుతున్నారు. ఇక్కడ హాస్కూల్లో రిమ్స్ హాస్పిటల్ 370 వరకు లబ్ది పొందుతున్నారు ప్రతిరోజు. ఆ విధంగా మన డీజీపీ పిల్లలేమో 21 మంది ఈ రోజున వచ్చారు, మన ఫోర్గ్రౌండ్ కూడా వచ్చారు. అంతేకాకుండా మన పూలవారిపాలెం చిన్నగంజకరమ్మ పూలవారిపాలెం రూరల్ కమ్యూనిటీ సెంటర్ ని పెట్టి 14 గ్రామాలకి అక్కడ ప్రతి నెల 2 సార్లు మెడికల్ క్యాంపు జరుపుతూ వాళ్ళకి నెలకి 350 మంది, 2 సార్లు అంటే నెలకి 700 మంది అక్కడ లబ్ది పొందుతున్నారు. అట్లాగే తర్లుపాడు దగ్గర కారుమానుపల్లిని మనం సమగ్ర ఎస్ఎస్ఎస్ విఐపీ అంటారు, సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం కింద ఆ గ్రామాన్ని తీసుకుని ఆ గ్రామానికి లేనటువంటి పాఠశాలలో పిల్లలకి అనేక వసతులు ఏర్పాటు చేశాం. స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, బాల వికాస నిర్వహించడం, అనేక సేవా కార్యక్రమాలు. ఈ రోజున పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు సేవలన్నీ పుట్టపర్తి సేవలకు కూడా ప్రతిసారి కారుమానపల్లి నుంచి సేవాదలు వస్తున్నారు. ఈ విధంగా ఇంతే కాకుండా మన జిల్లాలో రెండు ముఖ్యమైన పనులు చెప్పాల్సి ఉన్నది. శాశ్వత కార్యక్రమాల కింద మనకు చాలా రిమోట్ గా ఉన్నటువంటి కొమరోలు మండలం గుంతపల్లి అనే గ్రామంలో అక్కడ ఆ లోయలో ఉండేది పెద్ద కొండ దాటితే కానీ ఆ గ్రామం కనపడతావు. అక్కడ అన్ని పురుగొడుసులు ప్రతి ఎండాకాలంలో అగ్ని ప్రమాదం గురవుతుంటారు. అటువంటి గ్రామాన్ని తీసుకుని వాళ్ళందరికీ కూడా పక్క గృహాలు నిర్మించి 67 పక్క గృహాలు నిర్మించి ఇవ్వడం జరిగింది. మన సేవ చూసి ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు కొండ మీద నుంచి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లకాయలు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. దస్తగిరి అనే ఒక అబ్బాయి, ఆ గ్రామానికి సంబంధించిన అబ్బాయి, మన జిల్లా ఫస్ట్ వచ్చాడు. ఆ విధంగా అక్కడ జరిగింది సాయిరాం.
0: రవికిరణ్ గారు, ఇప్పుడు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, స్వామి తమ హస్తం చూపించిన అంశాలు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మనం సేవ చేస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు మనం సేవ చేస్తున్నాము అన్న ఒక ఆలోచనలో ఉండిపోయి స్వామి తాలూకా ఆ ఉనికిని మనం గుర్తించడం మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు స్వామి మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటి స్వామి హస్తం ఉన్న కొన్ని సన్నివేశాలు మాకు చెప్తారా?
4: ప్రతి కార్యక్రమానికి, ప్రతి సేవ కార్యక్రమానికి కూడా అన్ని స్వామి ప్రేరణిస్తున్నారు. కానీ ఆ ప్రేరణతోటి మనకి, మేమంతా ఆర్డినరీ పీపుల్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ చేపిస్తూ ఉన్నారు స్వామి. ఎలాగా అంటే ఒక అద్భుతమైన లీలలు చూపిస్తారు. ఓ స్వామి ఉన్నారు, స్వామి చేపిస్తారు అనే భావన మాలో కలిగించి ముందుకు నడిపిస్తున్నారు. ఒక్కొక్క విషయం వచ్చేలేకే మనకి దీనజనార్దన పథకం అనుకున్నప్పుడు ఒక అద్భుతం. చాలామంది కూడా మన సమితిలో వాళ్ళు ఇవి ఎలాగ మనం వర్కౌట్ చేయలేము, కష్టమవుతుందేమో, మనకేమో బయటకెళ్లి అడిగే ఇది లేదు స్వామి దాంట్లో అని అనుకున్నప్పుడు, కానీ మేము యూత్ తరఫున, అప్పుడు యూత్ కోఆర్డినేటర్ గా ఉండేవాడిని, యూత్ తరఫున జిల్లా అంతా లిస్ట్ వచ్చింది. ఒక 47 మంది లిస్టు నా చేతిలో ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలని. వీళ్ళకి సర్వే కూడా చేశాము. దగ్గర నుండి వాళ్ళ ఘోరమైన పరిస్థితులు, వాళ్ళు పడే బాధలు అవన్నీ చూసాం అనమాట దగ్గరగా వెళ్లి. అందుకని నేను స్వామిని ప్రార్థన చేశాను, స్వామి పిల్లల్ని చూపించావు, అలా పిల్లలన్నా చూపించకుండా ఉంటే పర్లేదు, నేను ప్రశాంతంగా ఉండేవాడిని, కానీ పిల్లల్ని చూపించావు, కానీ నేనేం డబ్బులు అనేది నాతో అవ్వదు అప్పుడు, ఎలాగా స్వామి అని నేను బాగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలాగైనా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటూ ఉంటే, సరే నేను రామలింగ స్వామి గారని ఒంగోలులో ఉన్నారు, భూమిశెట్టి రామలింగ స్వామి గారని, నాకేమంటే ఎదురొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్వామి అంటే, స్వామి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే భావన నాకు లోపల
0: కలుగుతుంది,
4: ఫీలింగ్ వస్తుంది. సరే రామలింగ స్వామిని కలిసా మార్చిలో, అంటే 2 సంవత్సరాల క్రితం, మార్చి 2015 మార్చి. రామలింగ స్వామి గారు, మీరు సౌమ్యులు, ప్రేమగా ఉంటారు, మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకుని దీని యొక్క నిర్వహణ బాధ్యత అంతా మీరు తీసుకుంటే బాగుంటుందేమోనని నేను అడిగా. ఆయన అడగంగానే నాతో ఒక మంచి విషయాలు చెప్పారు. రవి, కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం ఇట్లానే సీతాలక్ష్మి గారు నన్ను చీరాలు పిలిచి, నువ్వు బాల వికాస్ రన్ చేస్తున్నావయ్యా, నువ్వు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ గా బాధ్యత తీసుకో అని అన్నది. నాకు అప్పుడు కాలు కొంత ఇనాక్టివ్ గా ఉండి, కొంచెం ఏదో కాలు ప్రాబ్లం గా ఉంది, నేను జిల్లా అంతా తిరగలేను అమ్మా, నేను నాకు కాలు ప్రాబ్లం ఉందని చెప్తే సీతాలక్ష్మి గారు, నీ కాలు నొప్పి తీసేయడానికే స్వామి ఇది ఇస్తున్నారు, నువ్వు స్వామి పనిచేసావంటే ఆ కాలు నొప్పి స్వామి చూసుకోరా అని అడిగారు. కానీ ఈయన ఆ ధైర్యం చేయలేక నేను ఉండలేనని చెప్పారన్నమాట. అప్పటి నుంచి 9 ఏళ్ల పాటు నేను మంచంలోనే ఉన్నాను. ఈ కాలంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్లాక్ అయిపోయి నేను మంచంలోనే ఉన్నాను. 1 సంవత్సరం నుంచి మళ్లీ రికవర్ అయ్యి కొంచెం వ్యాపారం చేసుకుంటున్నాను అని అన్నాడు. మళ్లీ నువ్వు ఇన్నాళ్ళకు వచ్చి నువ్వు అడిగావు అంటే నిన్ను స్వామి పంపించారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కాలు ఎలాగున్నా ఈ కార్యక్రమం నేను చేస్తాను అని నాతో అన్నారు. సరే మార్చిలో అయిపోయింది, ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్లో ఆరాధనకి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే, అపోలో హాస్పిటల్లో చెన్నైలో చూపించుకుంటే 25 లక్షల రూపాయల డబ్బులు మీరు తెచ్చిచ్చినట్లయితే మీ కాలు కట్ చేయకుండా ఉండేదానికి మేము ప్రయత్నం చేస్తాము, గ్యారంటీ ఏం లేదు అని అన్నారు. సరే ఈ విషయాలు దీనజనార్దన పథకం కోఆర్డినేటర్ గా తీసుకోవాలి బాధ్యత అని వారు అనుకోవడం, స్వామికి ఆడికి ఆరాధనకి రావడం, స్వామికి ఆడ లెటర్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందో ఒక ఆలోచన, రాయవేలూరు వెళ్ళి చూపించుకుందాము అని రాయవేలూరు వెళ్లారు. ఈ కాలంతా పూర్తి నల్లగా ఉంటది. అక్కడ చూపించుకుంటే అన్ని టెస్టులు చేశారు వాళ్ళు. చేస్తే మీకేమీ ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకు మీరు కలర్ ఎందుకు వచ్చిందో తెలియదు, మీరు బాగా గీక్కొని ఉంటారేమో, మీకైతే కాలు ప్రాబ్లం ఏం లేదన్న. ఈయన ఆశ్చర్యపోయాడు, లేదమ్మా నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను, రిపోర్ట్లు ఎన్ని ఇస్తే లేదండి, ఇప్పుడు మీరు చెప్పించే రిపోర్ట్కి దీనికి సంబంధం లేదన్న. సరే ఈ మెడిసిన్ వాడుతున్నా అందుకోవాలి, సరే ఒక పని చేయండి, మీరు ఒక 10 డేస్ 15 డేస్ మెడిసిన్ ఆపేసి మళ్లీ రండి అన్న. ఈయన అట్లాగే మెడిసిన్ ఆపేసి మళ్లీ హాస్పిటల్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే, ఇప్పుడు మెడిసిన్ ఆపేశారు, రిపోర్ట్లన్నీ ఏమి ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఏమి జబ్బు లేదు, వెళ్ళండి అన్నాడు. ఆయన ఆనంద బాష్పాలతో మాకు ఈ విషయాన్ని తెలియపరిచి నేను దీనజోదన కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తానన్నాడు. ఈ కార్యక్రమం అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
0: మరి ఉమామహేశ్వర గారు, ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి మీరు కొంచెం చెప్తారా మాకు?
3: మనం సత్యసాయి సేవా సంస్థలు అంటాం. పేరులో సేవ ఉంది కాబట్టి ఇందులో సేవే ఉంది అని అనుకుంటారేమో. ఏ సేవా కార్యక్రమానికైనా ఆధ్యాత్మిక పునాది లేకపోతే అది ఇవ్వవలసిన ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంచేతనే సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక
4: అట్లాగే చక్కగా పిల్లలందరూ కూడా స్వామి పంపించినట్టు ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఒక హౌస్ తీసుకుని అంతా అయింది.
0: మరి ఉమామహేశ్వర గారు,

0: అని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అంచేతనే సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక విభాగం ఉన్నది, బాల వికాస్ విభాగం ఉన్నది, సేవా విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం అసలు అన్ని కూడా మొట్టమొదట భజన మండళ్లుగా ప్రారంభమైనవి. భజన మండళ్లు అంటే అప్పట్లో గురువారం ఆదివారం ఈ రెండు సాయంత్రం పూట భజన చేయడం, గురువారం నాడు నగర సంకీర్తన చేయటం. అయితే కాలక్రమంలో ప్రకాశం జిల్లాలో అనేక సేవా సంస్థలు వచ్చినాయి. సుమారుగా దగ్గర దగ్గర 100 సమితులు గాని భజన మండళ్లు గాని ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో ప్రతి నిత్యం ఉదయం నగర సంకీర్తనం జరుగుతోంది. ఇప్పుడు మన ముందు చెప్పిన రవికుమార్ గారు చెప్పిన ఈ దీన జనోద్ధరణ పథకం ఉన్నది కదా, ఆ పిల్లలు ప్రతినిత్యం నగర సంకీర్తనం చేస్తున్నారు. వాళ్ళ ఆ 23 మంది పిల్లలకు తోడుగా మరొక కొంతమంది పెద్దలు కూడా ఉండి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలందరూ వేదం చెప్తున్నారు. అలాగే చీరాల్లో దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు కూడాను ఇలాగే మేము పిల్లలకి భజన చేయించడం, నగరోత్సవాలు చేయించడం అన్ని కూడా నేర్పించాం. కొన్ని చోట్ల నిత్య భజనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల బాబావారి ఎన్నో జన్మదినోత్సవం వస్తుందో దాన్ని పురస్కరించుకుని అన్ని రోజులు వరుసగా నగర సంకీర్తన, సాయంత్రం నామ సంకీర్తన, నామ సంకీర్తనలో భాగంగానే సత్సంగం, సుమారుగా 1.5 గంటల కార్యక్రమం. ఇలా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసందర్భం కాదు అనుకుంటే మరొక మాట కూడా చెప్తాను నేను. చీరాల్లో 2007 మేము దీన జనోద్ధరణ ప్రారంభించాం. దీన జనోద్ధరణ ప్రారంభించినప్పుడు గోలి ఉమాశంకర్ అనే ఒక కుర్రవాడిని మేము తీసుకోవడం జరిగింది. ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఆ పిల్లవాడిని 7వ తరగతిలో తీసుకున్నాము. ఆ పిల్లవాడు 7 నుంచి 10 దాకా చదువుకున్నాడు ఒక స్కూల్లో, తర్వాత ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత 2013 భగవాన్ బాబా అదృష్టం ఆశీస్సులతో ఆ పిల్లవాడు స్వామి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రిమిసెస్ లో ఆ కుర్రవాడు డిగ్రీ బీఎస్సీ డిగ్రీకి వచ్చాడు. అక్టోబర్ లో దసరా అయిపోయిన తర్వాత సెలవులు ఇచ్చారు పిల్లవాడికి. పిల్లవాడికి సెలవులు ఇచ్చిన తర్వాత మేము ఆ అబ్బాయిని సమితిలో మాట్లాడమని ఆహ్వానించాం. మాట్లాడమని ఆహ్వానిస్తే అబ్బాయి చెప్పిన ఒక సంఘటన మాకు నిజంగా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. పిల్లవాడు ఏం చెప్పాడంటే, నేను 7వ తరగతిలో ఈ సత్యసాయి దీన జనోద్ధరణలో చేరిన తర్వాత కొన్ని రోజులు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బాబావారు ఒక యువకుణ్ణి తీసుకుని ఒక పెద్ద ప్లే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్, వాలీబాల్ గ్రౌండ్ తీసుకెళ్లారు, తీసుకెళ్లి చూపెట్టారు. ఆ కళ అక్కడ ఆగిపోయింది. ఆ కుర్రవాడు ఉన్నాడు, యూత్ మంచి కుర్రాడు, 17-18 కుర్రాడు ఉన్నాడు, స్వామి కనపడ్డారు, అంతే. ఆ పిల్లవాడు ఆనాడు ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. నేను వైట్ ఫీల్డ్ లో కాలేజీలో చేరిన తర్వాత నేను ఆ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ గ్రౌండే స్వామి చూపెట్టారు ఆ రోజుని. కరెక్ట్ గా ఆ కుర్రవాడు నేనేను, ఇవాళ ఆ యూత్ లాగా నేనున్నాను. నన్నే నాకు స్వామి 6 సంవత్సరాల 7 సంవత్సరాల ముందు నాకు నేను ఎలా ఉంటానో, ఏ గ్రౌండ్ లో ఆడతానో చూపెట్టారు స్వామి అన్నాడు. స్వామి అదృశ్య హస్తం అని మీరు అన్నారు కదా, అమృత హస్తం ఎలా కనిపిస్తుందంటే ఈ సంఘటనలో ఆ కుర్రవాడు 7 సంవత్సరాల తర్వాత చెబితేనే గాని మనకి తెలియలే. 7వ తరగతిలో జరిగే కుర్రాడికి కలలు రావచ్చు, కానీ అవి గుర్తుపెట్టుకోవటం, మళ్లీ వాటిని ప్రజెంట్ చేయటం అనేది స్వామి లేలే కదా.
1: తప్పకుండా
0: ఇది ఇలాగా సత్యసాయి సంస్థల్లో గురు పూర్ణిమకి, స్వామి జన్మదినోత్సవాలకి, ముఖ్యంగా రథోత్సవాలు గాని పల్లకి ఉత్సవాలు గాని కూడా జరుగుతూ ఉంటాయి. సాధనా క్యాంపులు అనేవి అరుదుగా అయినా సరే అక్కడక్కడ డివిజన్ స్థాయిలో జరుగుతాయి. ప్రతి సమితి స్థాయిలో, భజన మండలి స్థాయిలో జరగదు. ముఖ్యంగా ఎంచుకునే అంశం కూడాను స్వామి సత్యసాయి సేవా సంస్థలకు ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద బులుసు సాంబమూర్తి గారని ఖమ్మంలో ఉన్నారు. మరి దాన్ని బాగా ఎలాబరేట్ చేసి డెలాంగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయించడం అటు కందుకూరులోను, అలాగే ఇలా చీరాల్లో కూడా జరుగుతోంది. ఎక్కడ చూసినా ఈ 92 ఇప్పుడు ప్రస్తుతానికి

0: 92 భజనలు చీరాల్లో అయితే మొన్న మే 31 పూర్తయిపోయినాయి. మే 1 స్వామి సన్నిధిలో ఉన్నాము. అలాగే 92 భజనలతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామి ఎన్ని సంవత్సరాలైతే అన్ని భజనలతో కార్యక్రమాలనేవి చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. సాయిరాం.
1: ఉమామేశ్వర్ గారు, మరి మనం ఇన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కదా, బయట వాళ్లు ఎవరైతే స్వామి ఆవరణలోకి రాని వాళ్లు ఈ కార్యక్రమాలను చూసి స్ఫూర్తిని చెంది మన ఆర్గనైజేషన్ వైపు వచ్చి స్వామి గురించి తెలుసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
0: కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు, పాతవాళ్లు పెద్దవాళ్లు అయిపోయారు. కాలక్రమంలో జరిగేవన్నీ జరిగిపోయినా కూడా సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ రూపేణా కానివ్వండి, అలాగే యువజన విభాగం రూపేణా కానివ్వండి, అధ్యయన మండలి రూపంలో కానివ్వండి, అలాగే మహిళా విభాగ రూపంలో కానివ్వండి, కొత్త వాళ్లు ప్రభావితమై వస్తూనే ఉన్నారు. కార్యక్రమాలు నిత్యనూతనంగా జరుగుతూనే ఉన్నాయి. వాటిని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కొన్ని కుంకుమ పూజలని, కొన్ని తపోవనం పారాయణాలని, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణాలని ఇలా చేయడం వలన అనేక సంస్థలో సభ్యులు కాని వాళ్లు కూడా చాలా మంది పాల్గొని ప్రభావితమై వచ్చారు. ఒక చిన్న సంఘటన చెప్పాలంటే, ఇప్పుడు జరిగిన పత్రయాత్రలో చీరాల నుంచి పక్కన రామస్తూపంలో ఒక సమాజం ఉంది, వాళ్లు ఈ కార్యక్రమంలో 27 మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో వాళ్ళు సంపూర్ణంగా పాల్గొన్నారు. అంటే ఇది అలాంటి దానికి, మీరు అడిగిన దానికి
1: చాలా
0: సరిపోయిన ఉదాహరణ నేను అనుకుంటున్నాను.
1: బాగుంది.
2: రామిరెడ్డి గారు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి పుట్టపర్తి సేవలే ప్రాణంగా బతుకుతున్నారు. మరి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, పుట్టపర్తి సేవలు, ఇక్కడ విషయాలన్నీ మీ జీవితంతో అనుసంధానం చేసి చెప్పండి.
3: మనకు ప్రశాంతి సేవల్లో రాష్ట్ర నలుమూలల నుంచి ఎప్పుడు కూడా 365 రోజులు సేవలు జరుగుతూ ఉంటాయి. మన ప్రశాంతి సేవలకు ఎప్పుడు కూడా 700 నుంచి 800 మంది పురుషులు సేవాదల్, 700 నుంచి 800 మంది మహిళా సేవాదల్ అవసరం ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఒక 100 నుంచి 150 మంది సేవాదల్ ఎప్పుడు అవసరం. తర్వాత మన యొక్క ప్రశాంతి నిలయంలో మొత్తం గణేష్ గేట్ నుంచి కల్వర్ట్ గేట్ వరకు మొత్తం ఉన్న 3 క్యాంటీన్స్కు, జనరల్ హాస్పిటల్కు, ఇలా ప్రతి పాయింట్కు సుమారుగా అవసరం. కనుక మన జిల్లా నుంచి మనకిచ్చినటువంటి కోట ఏప్రిల్ సేవలు, జనవరి సేవలు, పుట్టు పండుగ సేవలు, నవంబర్ సేవలు, దసరాకు ఆరాధన సేవలు, ఈ సేవలన్నిటికి మన జిల్లాకు ప్రతిసారి 50 మంది మహిళలు, 50 మంది పురుషులు సేవలకు రావాల్సి ఉంటుంది. భగవంతుని దయవలన ఇప్పటి వరకు ఈ సేవలలో మన జిల్లా నలుమూలల నుంచి అన్ని సమితిలు, భజన మండల్స్ నుంచి సేవదలు వచ్చి సేవ చేసుకుని ఈ యొక్క ప్రశాంతి సేవలు చక్కగా ఇప్పటి వరకు ఏ కొరవ లేకుండా జరుగుతూ ఉన్నది. లోకల్ సేవలు అక్కడ మనకు ప్రశాంతి నిలయంలోనే కాకుండా కృష్ణా పుష్కరాల టైంలో శ్రీశైలం నందు, విజయవాడ నందు, తర్వాత ఎక్కడన్నా రామాలయాలు, ఇతర దేవాలయాలు ప్రతిష్టలప్పుడు ఆ యొక్క కమిటీ వాళ్లు మనల్ని ఆహ్వానించినప్పుడు వారి యొక్క ప్రతిష్ట టైంలో భోజనాలకు వేలమంది వస్తారు. అది క్రమశిక్షణతో చేయవలసిన కార్యక్రమం. మంచినీరు కానీ, చిన్నపిల్లలు తప్పిపోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని ఎందుకో సత్యసాయి సంస్థలైతే బాగుంటుంది అనేది మన జిల్లాలో అందరికీ, పెద్దలందరికీ ఎందుకో తలంపున్నది. అందుకోసమే మనల్ని పిలుస్తారు. సత్యసాయి సంస్థ ఎక్కడుందో వారిని పిలిస్తే ఒక 20 మంది వచ్చినా గాని 500 మందికి భోజనాలు పెట్టగలరు, క్రమశిక్షణతో నడపగలరు అని మనల్ని ఆహ్వానిస్తుంటారు. అందువలన మన జిల్లాలో ఎక్కడ దేవాలయాలు ప్రతిష్టలైనా ఇంకా ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు మనల్ని అడుగుతారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి భజన మండల్స్ సమితిల నుంచి 20 నుంచి 50 మంది వెళ్లి ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమే కాకుండా భజన్స్ సత్సంగాలు కూడా ఉమామహేశ్వరరావు సార్ లాంటి వాళ్లు వెళ్లి ఆ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి ఆ గ్రామాలు వాళ్లను ఆనందపరుస్తారు.
1: సార్, ఇప్పుడు కొత్తగా వచ్చే సేవదళకి మీరు ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి ఈ సేవదళ సభ్యులుగా పనిచేస్తున్నారు. స్వామి చెప్పినటువంటి ఈ డిసిప్లిన్ అనేది కొత్త వాళ్ళకి మీరు ఏ విధంగా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తారు? అది కొంచెం చెప్తారా?
3: వాస్తవంగా స్వామివారు సేవాదళ శిక్షణా శిబిరాలు పెట్టారు. పూర్వం స్వామివారే ఆ శిక్షణా శిబిరాలు ప్రారంభము, తర్వాత చివరిలో కూడా ఉపన్యసించేవారు. తర్వాత మహానీయులను ఈ సేవలకు శిక్షకులుగా పంపేవారు. ఆ టైంలో ఆ పూర్వము ఆ సేవాదళంతా భగవంతుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలలో సేవే కాకుండా స్పిరిచువల్ వింగ్ కానివ్వండి, ఇతరత్ర అన్ని వింగ్స్లో కూడా వారు ఎంతో ఆనందంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఉన్నది. కాలానుగుణంగా ఆ యూత్ కు పాపము ఆ చదువులు ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఉండటం వలన పూర్వమంతా కమిట్మెంట్ కొద్దిగా తగ్గింది, లేదని కాదు, కాకపోతే అప్పుడు 100% ఉండేది. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ యుగం కనుక కొద్దిగా కమిట్మెంట్ తగ్గింది అనుకుంటున్నాము. ఈ కమిట్మెంట్ ను మళ్ళా పరిపూర్తిగా చేయడం కోసము శిక్షణా శిబిరాలు పెడుతున్నాము, తర్వాత యువత సమావేశాలు పెడుతున్నాము, తర్వాత మహానీయులు చాలామంది ప్రకాశరావు లాంటి వారిని జిల్లాకు తీసుకొని వచ్చి కాలేజీలకు తీసుకొని వెళ్లి సేవాభావాన్ని గురించి ఇంకా ఇతరత్ర అన్ని విషయాల గురించి స్వామి ఏం చెప్పారో యువతకు, నా ప్రియమైన విద్యార్థులారా అని స్వామి ఒక 3 సంపుటాలు స్వామివారు చెప్పినటువంటి ఉపన్యాసాల్లో ఉండేటువంటి ఆ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేసి వాళ్లల్లో చైతన్యాన్ని కలగజేయటం వలన ఈ మధ్య యువత కూడా సేవకు వస్తున్నారు. అందువలన మాకు చాలా సంతోషంగా ఉంది సార్.
1: చాలా బాగుందండి. ఇప్పుడు రవికుమార్ గారు, ఈ జిల్లాలో జరిగినటువంటి ఈ సేవా కార్యక్రమాల గురించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు గత 2 రోజులుగా మీరు చేసినటువంటి ఈ భర్తీ యాత్ర గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్తారా?
2: మన సంస్థలో జరిగే ప్రతి పని కూడా దైవ నిర్ణయం. ఎప్పుడో స్వామి రచించిన దాంట్లో మనం తెలియకుండా నడుస్తూ ఉంటాం. మేము ఒకసారి శ్రీరామ్మూర్తి గారిని డిస్కషన్ చేసుకుంటూ, మనం కొంతమంది టీచర్లని పుట్టపత్తి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ సెమినార్స్ అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఎమ్మడే 2వ రోజు చలంగారు ఫోన్ చేశారు, మీకు ఆగస్టులో పత్తి యాత్ర ఉంది అని అన్నారు. నేను వెంటనే, సార్ నిన్ననే అనుకున్నాము, మీరు ఇవాళ ఫోన్ చేశారు, మాకు దయవుంచి మాకు జూన్లో ఏర్పాటు చేయండి, మేము ఎక్కువ మంది సెలవులుంటాయి టీచర్లకి, ఎక్కువ మందిని తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు వారు ఎమ్మడే సపోర్ట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఫస్ట్ సాటర్డే సండే అని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది, అందరికి తెలియపరిచాము. పత్యాత్ర ఇదివరకు 4 జరిగాయి, ఇది 5వది, అందరికీ అవగాహన ఉన్నది. కానీ మనం ఏం చేయాలి కొత్తగా? స్వామి పత్యాత్ర లక్ష్యం ఏంటంటే, మన వాళ్ళు పెద్దవారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొత్త వారిని ఈ పత్యాత్ర ద్వారా తీసుకెళ్లాలి. ఎవరిని తీసుకెళ్దాము? బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్దాము. తర్వాత గ్రామస్తుల్ని, ఎక్కువ మందిని తీసుకెళ్దాము. అలాగే టీచర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈ టీచర్ల కమ్యూనిటీ కూడా తీసుకెళ్లాము. అక్కడ మనం స్వామిని చూడడం, స్వామి అవతారం అంతా కూడా పిల్లలు స్కూల్స్ వీటి వ్యవహారంలోనే తిరిగింది కాబట్టి అవి చూస్తే ఆ రిఫ్లెక్షన్ వాళ్ళు చెప్పే స్కూల్స్ లో పిల్లల మీద పడుతుందని మాకు అభిప్రాయం. ఈ అన్నప్పుడు అందరు చక్కగా అవుతా ఉంది. ఈ పత్యాత్ర సందర్భంగా సుమారు 1,800 మంది టీచర్లను మనం కలవడం జరిగింది. కానీ మేము ఏప్రిల్ 23 స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇంక మనకు అవకాశాలు లేవు. అని మేము అనుకున్నాం. కొద్ది మందినే కలిసాం, సరిగా చేయలేకపోయామని ఒక డిసప్పాయింట్ అయ్యాం మేము. కానీ పేపర్లు రుద్దడానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వందల మంది గ్యాదర్ కావడం, మాకు ఆ విషయాలు తెలిసి ఎంబడి అక్కడికి వెళ్ళివ్వడం, అలాగే వాళ్ళకి సమ్మర్ అయినా కూడా జిల్లా మండల హెడ్ క్వార్టర్స్ లో ట్రైనింగ్స్ పెట్టడం, వందల మంది ఉంటారు అట్లా 8,000 మందిని కలవడానికి స్వామి ఒక అవకాశం. అంతమంది రాలేకపోయినా మేము భావించింది ఏంటంటే స్వామి గురించి 8,000 మందికి చెప్పగలిగాం
1: చాలా బాగుంది
2: అని అనిపించింది. మనకి 150 మంది వచ్చారు. వీళ్ళందరికి కూడా అకామిడేషన్, ఫుడ్ అన్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. వాళ్ళకి ఓన్లీ ఛార్జెస్ మాత్రం పెట్టుకున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము వీటిలో ఇక్కడ చెప్పే విషయాలు, ఇక్కడ చూసే విషయాలు మాకు తెలియనే తెలియవు, చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. అలాగే మొదటి రోజు అనిల్ కుమార్ గారి ఉపన్యాసం, రెండో రోజు ఉదయం అంటే సెకండ్ నా జరిగింది, థర్డ్ డే మార్నింగ్ విద్యావాహిని వాళ్ళ ఎగ్జిబిషన్, వారే సత్యజిత్ గారు వచ్చి చెప్పడం, వారి అనుభవాన్ని కలిపి చెప్పారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత నిన్న మున్ని మేడం గారు ప్రైమరీ స్కూల్ చూపించి పిల్లల్ని ప్రాక్టికల్ గా ఎలా చూస్తున్నామని చూపించారు. వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడిపోయారు, ఈ విధంగా పిల్లల్ని చూస్తారా ఇక్కడని, మేము చాలా మార్చుకుంటాము మా దృక్పథాన్ని అని కూడా చెప్పిన వారు ఉన్నారు. అలాగే నిన్న ఈవినింగ్ రేడియో సాయి, మన రేడియో సాయి జగన్నాథరావు గారితో చక్కగా జరిగింది. ఈ విధంగా ఎక్కువ మంది తీసుకురావడం, దీంట్లో ఏమి గమనించామంటే భజనలు పాడిన వాళ్ళందరూ కూడా కొత్త పిల్లలండి, మొత్తం కొత్త పిల్లలే, 1 or 2 ఉన్నారు ఓల్డ్ వాళ్ళు. అలాగే డ్రామా వేసిన వాళ్ళందరూ కొత్త యూత్, ఇంతకుముందు ఎప్పుడు పార్టిసిపేషన్ లేదు. ఎక్కువ మంది 60% టీచర్లు, 60% అందరూ కొత్త వాళ్లే వచ్చారు. ఇది స్వామిదే అని మేము అనుకుంటున్నాం. దీనికోసం ఎంతో మంది బాగా కృషి చేశారు. తర్వాత మన ఇక్కడ అకామిడేషన్, ఫుడ్, మేము ఇదివరకు పత్యాత్రలకు ఉన్నమాట మనం తెలుసుకోవాలి కాబట్టి, పత్యాత్ర అంటే భయం, అకామిడేషన్ ఉండదు, ఫుడ్ సరిగా ఉండదు, మనం భక్తులు తిట్టుకోవాలి, ఇవన్నీ ఉండే మెయింటైన్ చేస్తాం. కానీ ఈసారి మాత్రం మన ఆశ్రమ అథారిటీస్ అన్ని అద్భుతంగా మాకు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది మాకందరికి.
4: చాలా మంది టీచర్స్ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కొద్ది మంది మేము రాగలిగాము, ఈ విధమైన సమావేశాలు మనకు జిల్లాలో ఇటు గెద్దలూరు, మార్కాపురం, కంభం ఆ ఏరియాలో ఒకచోట, ఈ కోస్టల్ బెల్ట్లో ఒకచోట అప్పుడప్పుడు పెట్టిస్తే కొన్ని వేల మంది టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి ఇవి గ్రహించడానికి, దీనివల్ల సమాజం బాగుపడటానికి, మాలో కూడా చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మా ద్వారా విద్యార్థులు బాగుపడటానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా మీరు చెయ్యండి అని అడిగారు, తప్పనిసరిగా అని కూడా చెప్పడం జరిగింది.
1: సో చాలా బాగుందండి, ఈ చర్చలో పాల్గొని ఇన్ని విషయాలు మా శ్రోతలందరితో మీరు పంచుకున్నారు. మీ అందరికీ మా రేడియో సాయి బృందం తరపున, మా రేడియో సాయి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు మళ్లీ మళ్లీ రేడియో సాయికి వచ్చి మీ అనుభవాలు పంచుకోవాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. సాయిరాం.
0: థాంక్యూ.

0: సాయి భక్తుల చరిత్రే సాయి భాగవతం అని అంటారు కదా. మరి ప్రకాశం జిల్లా నుండి విచ్చేసినటువంటి గిద్దలూరు లక్ష్మమ్మ గారు తమ మధురమైన అనుభవాలను మనందరితో పంచుకుంటారు, విందామా.
1: ఓం శ్రీ సాయిరా. ఇవాళ రేడియో సాయి ఎంతో అదృష్టానికి నోచుకుంది. 92 వయసు కల దప్పిలి లక్ష్మమ్మ గారు మనతో రేడియో సాయి స్టూడియోలో తమ అనుభవాల్ని, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత వారిలో వచ్చిన పరివర్తన ఇవన్నీ కూడా పంచుకోవడానికి వచ్చారు. ఇలాంటి అనుభవజ్ఞులు భగవంతుడి సేవలో తన జీవితాన్ని పూర్తిగా అర్పించిన వాళ్లు దొరకడం మనకెంతో అదృష్టం. వీరి అనుభవాలు విని మనం ఆనందించడమే కాక ఇప్పటి ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా దీన్ని వాళ్ల జీవితాల్లో కూడా అమలుపరుచుకొని భగవంతుడి కృపకి పాత్రులు కాగలరో మనం విని తెలుసుకుందాం. లక్ష్మమ్మ గారు, సాయిరాం
2: సార్,
1: మీరు మొట్టమొదట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం అన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆ విషయాలు చెప్తారా?
2: 63 సంవత్సరంలో మా వారికి చాలా జబ్బు చేసింది.
1: మీ వారి పేరేమిటి?
2: పాండురంగారెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు అన్నమాట.
1: ఎన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవారు?
2: 58 నుంచి. ఆయన మొదట ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ మధ్యలో ఆయనకు 62 63లో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్లో చేర్పించడం, కర్నూలు హాస్పిటల్లో. అది ఎన్ని రోజులకు నయం కాలేదు. వాళ్ళు చెప్పారు ఈ రాజకీయాలలో ఏదో చేసి ఉంటారు వాళ్ళ ఆయనకు, అందువల్ల మీరు పూజలు అవి ఏమైనా చేయించుకోండి అని చెప్పారు. నేను ఎన్నో పూజలు చేయించున్నాను, ఎంతమంది సాధులతోను వాళ్లతో అందరినీ విచారించిన, ఎన్ని చేసినా ఆయనకు నయం కాలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమె అన్నింది ఇన్ని చేస్తున్నావు కదా, పుట్టపర్తిలో ఒక ఆయన ఉన్నాడంట సాయిబాబా అని, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏదో విభూదిస్తే నోట్లో వేసి ఆయనకు రాస్తేనే వెంటనే తగ్గిపోతుంది అని ఆమె చెప్పింది. ఆయన నాకు మొదట విసుగొచ్చింది, ఇన్ని చేస్తున్నాను కదా అని విసుగొచ్చింది. కానీ ఆమె ఫోర్స్ వల్ల సరే అది చూస్తే ఏమవుతుంది, ఆయన పోయిరండి అని ఆమె చెప్పింది. ఆ చెప్పడం వల్ల సరే నేను ఒప్పుకున్నాం. ఒప్పుకొని మేము ఒక రోజు టైం చూసుకొని వద్దామని చెప్పి అన్ని రెడీ అయిపోయినాం. ఇక్కడ రెడీ అయిపోయారు. ఆ రోజు రాత్రి మా ఇంటికి బంధువులు వచ్చారు.
1: మీరు అప్పటి నుంచి మీ గిద్దలూరు నుంచి పుట్టపర్తి రావాలంటే ఏ విధంగా ప్రయాణం చేయవలసి వచ్చేది?
2: ముందు డోన్కు రావాలి, డోన్ నుంచి గుంటకలకు రావాలి, గుంటకల నుంచి ధర్మవరం దగ్గర ఇందుపురమా పెనుగొండ రావాలి. అక్కడి నుంచి బండ్లు కట్టుకుని పుట్టపర్తికి రావాలి. పైగా అప్పుడు పుట్టపర్తిలో ఏ భోజనాలు గీజనాలు అన్ని చేసుకోవడానికి ఏ వసతులు లేవు. పోయిన వాళ్లే వంట చేసుకుని భోంచేయాలా, అన్ని ఇక్కడి నుంచే సరుకులు తీసుకొని పోవాలా. అందుకని మేము అన్ని అడాగనే తయారు చేసుకుని వెళ్లాలని తయారయ్యాం. తయారయ్యంటే ఆ రోజు రాత్రికి ఉదయం ప్రయాణం ఉదయం ట్రైన్కి ఎక్కాలని రాత్రికి మా ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వచ్చి దగ్గర బంధువులు వచ్చినారు కాబట్టి ఇంకేం చేయాలో వాళ్ళకు వంట తీసి పండు పెట్టినా నాకు ఒకటే దిగులు వచ్చింది. ఒకటే బాధపడుతున్నాయి, అయ్యో నేను ఉదయం ప్రయాణం పెట్టుకున్నాను, వీళ్ళు వచ్చినారు, వీళ్ళని వదిలిపెట్టిపోతే బాగుంటది కదా అని ఆలోచిస్తూ ఏదో బాధగా పడుకొని ఉన్నా. తెల్లవారుజామున ముందు మా వారి మాదిరి ఆయన వెంట ఇద్దరు మనుషులు కలిసి వచ్చి తలుపు దగ్గర నిలబడినారు. నిలబడితే నేను చూసి నాకు మెలకు వచ్చి చూసి, ఏమిటి మీరు బాగున్నారే, నేనేదో పుట్టపర్తి పోవాలనుకున్నాను, మీకు బాగుందే అన్నాను. అని అనుకునేసరికి ఆయన మళ్ళీ బుట్ట తల్లు పెట్టుకుని నిలూటంగా వేసుకుని మళ్ళీ ఒక స్వామి రూపంగా వచ్చారు. అంటే నేను స్వామి చూడలేదు, స్వామి ఫోటో కూడా చూడలేదు. కానీ ఆయన ఎవరో ఏమో అనుకున్నా, సరే ఆయన అట్లా కనిపించారు, వెళ్ళిపోయారు. సరే ఏమనగానే అని చెప్పేసి ఉదయం లేసి ఇంకా మళ్ళీ తయారయ్యి మేము ఇంకా ఇట్లాగానే డోన్ నుంచి.
1: మరి మీ బంధువులు వదిలిస్తే మీరు వచ్చారా?
2: బంధువులు వాళ్ళు ఉదయం ఏం చేశారు, అక్కయ్యా మేము ఊరికి వెళ్ళిపోతాము అన్నారు. నాకు కావాల్సింది అదే కాబట్టి ఆ మాట వాళ్ళు వెళ్ళిపోతాం అనగానే మంచిది అన్నాను. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా మేము రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. అదే కొన్ని ఇబ్బందులతో కొన్ని ట్రైన్లు మారుకుంటూ మారుకుంటూ వచ్చేసాం.
1: మీరు ఎంతమంది వచ్చారు?
2: ఇద్దరు.
1: ఎవరెవరు?
2: మా తమ్ముడు పిసి రంగారెడ్డి డాక్టరు, నేను, ఇద్దరమే వచ్చింది అప్పుడు.
1: మీ ఆయన?
2: ఆయన హాస్పిటల్ ఉన్నాడు కదా.
1: ఆయన తీసుకురాలేదు?
2: ఆయన తీసుకుపోలే.
1: ఓహో, మీరిద్దరే వచ్చినారు, మీరు మీ తమ్ముడును?
2: ఇద్దరమే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ 10 రోజులున్నా కూడా ఎవరు మమ్మల్ని.
1: మీరు ఎక్కడ ఉండేవారు?
2: ఒక డేరా మాదిరి ఒక బెడ్షీట్ పెట్టుకుని దాని కిందనే వంట చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే ఉన్నాం. రోజు స్వామి మాత్రం ఉదయం సాయంత్రము మీటింగులు చెప్పడము భజనలు చెప్పడం అని చేస్తా ఉన్నారు. మేము అన్నిట్లో పాల్గొంటున్నాం. స్వామి లోపలికి పోయేటప్పుడు నేను స్వామిని దగ్గరకు పోతే ఎవరు నన్ను రాని దగ్గరికి రానియరు. అట్లాగనే 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత నాకు ఇంకా విసుగు వచ్చింది. వచ్చిన సామాన్లు తీర్చుకున్న సామాన్లన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు సామాన్లు లేవు. ఇంకా తినడానికి మళ్ళీ అసలు భోజనానికి కావాలి కదా, ఇంకా ఎందుకులే ఊరికి పోదామని అనుకున్నాం. అనుకుని మనసులో కొంచెం విసుగుపడ్డాను. విసుగుపడి ఉంటే అప్పుడు స్వామి ఏం చేసినారు, భజన పూర్తయినాక మీరందరూ ఇక్కడ ఉండిపోతే నన్ను అనుకుంటారు అందరూ, ఏంది స్వామి ఏదో మాయ చేసి అందరిని అక్కడే ఉంచుకుని పని ఇంటికి పంపడం లేదు అని అంటారు, మీరు అందరు సాయంత్రం ఆడోళ్ళు ఒక పక్కన మగోళ్ళు ఒక పక్కన కూర్చోండి అన్నారు. మొన్న స్వామి ఇంటి సార్ అనుకుని అట్లా కూర్చున్నాం. అందరికి స్వామి వీవిధి పొట్టలు అందరూ ఇస్తూ ఇస్తూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నాకు ఇస్తామని అన్నారు. నేను 2 రోజులు పెట్టి స్వామిని చూసి ఏడుస్తూ ఉన్నా. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పాండురంగ భక్తురాన్ని, పాండురంగని చూడాలని నాకు ఆశ. నాకేమో స్వామిని చూస్తూ ఉంటే ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఎవరైతే నాకు అర్థం కావడం లేదు కానీ ఏదో దేవుణ్ణి చూసినట్లు అనిపిస్తుంది. ఊరికే కండమ్మ నీళ్లు కరుస్తున్నాను, ఏడుస్తూ చేరి పెట్టాను. వచ్చిన పని మర్చిపోయినావు, ఎన్ని రోజులు వచ్చిన పని మర్చిపోయినావు కదా, మరి మీ ఆయనకు జబ్బు ఉంది కదా, మీ ఆయనకు జబ్బు నయం కావాలి కదా, సరే ఈ పొట్లాలు తీసిపోయి ఆయనకి ఇచ్చాయి, ఈ పొట్లాలు నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండు, వెళ్ళారండి ఊరికి వెళ్ళారండి.
1: విభూతి పొట్లాలు,
2: విభూతి పొట్లాలు ఇచ్చారు. ప్రసాదం అంటే విభూతి పొట్లాలే అప్పుడు ఇచ్చేది. అట్లా సరళమన్నా వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాన్పుకు రెడీగా ఉంది. 3 రోజులకు 5 రోజులకు కాన్పు అవుతుందని నర్స్ చెప్పింది. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను 10 రోజులు ఉన్నాను, మా అమ్మాయి కాన్పు అయిందో ఏమో, మొదటి కాన్పు, పైగా ఆమె బాధపడుతుందో ఏమైందో ఏమో ఒక సంగతి ఒకటి తెలియదు అని భయపడుతూ భయపడుతూ ఇంటికి పోయారు.
1: అంటే ఈ పుట్టపర్తిలో ఉన్న 10 రోజులు మీకు అమ్మాయి
2: అసలు గుర్తులేదు, కాన్పు గుర్తులేదు, ఇల్లు గుర్తులేదు, నాకు అన్ని మర్చిపోయినా. ఆ స్వామి చెప్పేదే వినటము నాకు. ఎప్పుడు పాండురంగ పాండురంగ అనుకుంటా ఉంటాను నేను మనసులో. ఎప్పుడు నాకు పాండురంగాడు అంటే నాకు బలి ఇష్టము, ఆయన పూజ ఎక్కువ నేను చేసుకుంటా, అందుకని ఎప్పుడు ఆయన్నే అనుకుంటా అనుకుంటా అట్లే చూస్తున్నా.
1: మీ తమ్ముడికి?
2: మా తమ్ముడికి కూడా అప్పుడు ఏదో ఊరికే భక్తి ఉంది కాని ఏదో సామాన్యంగా ఉన్నాడు. కానీ సాధులు అంటే అసలు నమ్మడు మావాడు. సాధులు అంటే భలే విసుగు వాడికి. అందుకని ఇలా సాధు అయింది తెలియదు, దేవుడు అయింది తెలియదు, కానీ ఏదో వాడు మర్చిపోయాడు అని. డాక్టర్ చేస్తున్నాడు కదా, కానీ 10 రోజులు డాక్టరు లీవ్ పెట్టినట్టు అయిపోయింది కదా, ఇన్ని రోజులు వాడికి గుర్తులేదు. ఇంకా ఇద్దరం అప్పుడు స్వామి ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చినా మా అమ్మాయి కంపగలే 3 రోజులకు అయిపోతుంది, 10 రోజులైనా కంపగలే. మళ్ళీ మేము నేను ఊరికి అక్కడ పోయి ఆయనకు వీబరి పొట్లలు ఇద్దామనుకుంటే ఈ అమ్మాయి కాంప అయిద్దాము, నేను ఎట్లా పోవాలా అని చెప్పేసి, సరే ఎందుకు పోవు, ఏమి అయినాకనే పోదాంలో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అట్లా పెట్టుకుని ఉన్నాం. 2 రోజులకు అమ్మాయికి కానిపోయింది. కానిపోయిన మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బారసాల అది ఇది అని చేసేసరికి మళ్ళీ 15 రోజులు పెట్టండి. ఈ 15 రోజులు అయ్యేసరికి ఈ లోపల మేము వచ్చిన 3వ రోజే స్వామి కర్నూలు పోయినారు. కర్నూలు పోయినారు.
1: ఆయన కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారు.
2: ఆయన ఆసుపత్రులు ఉంటే ఈయన ఆసుపత్రికి పోలే. అక్కడ ఒక 6 మంది భక్తులు ఉన్నారు కర్నూలులో, స్వామి భక్తులు. ఒక ఆయన డాక్టరు, ఆయన భార్య శేషగిరిరావుని, ఆయన ఒక రాజుగారు, రాజుగారి భార్య, వాడు అంతా 6 మంది. స్వామి భక్తులే వాళ్ళు ఉన్నారు. స్వామి అక్కడ దిగాడు. స్వామి అక్కడ దిగి ఆ డాక్టర్ ద్వారా ఈయన అక్కడ పిలిపించుకున్నాడు.
1: మీ ఆయన్ని?
2: ఆయన మూడు రోజులు ఉన్నాడు. మూడు రోజులు ఉదయం సాయంత్రం పిలిపించుకోవడం, ఉదయం సాయంత్రం తన దగ్గర కూర్చోబెట్టుకుని వీపుది రవ్వించడం, బ్రషింగ్ ఇయ్యడం, అట్లా మూడు రోజులు చేసి మూడు రోజులు చెప్పినాక నీకు బాగవుతుంది, ఇంకేం భయపడగా ఏం పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ స్వామి పుట్టపర్చికి వచ్చిండ్రు. నాకు అప్పుడు పుట్టపర్చి స్వామి తెలియదు కదా, అందుకని ఆయన కర్నూలు వచ్చింది తెలియదు, ఏం తెలియదు. నేను ఈ ఇంట్లో ఈ బాధ ఈ సంసార గొడవల్లో ఉన్నాను కదా, ఇట్లా అయిపోయినాక 15 రోజులైనాక నేను కర్నూలు పోయినా. అప్పుడు డాక్టర్లు ఏం చేశారు, అది చూసి ఆశ్చర్యపోయి, ఏంటిది ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు జబ్బు అంత ఊరికనే పోయింది, నీకు నిన్ను డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారట. డాక్టర్లు చెప్పారంట, సరే ఇంకా మూడు రోజులకు డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. మా అంతలోకి నేను పోయినా. నేను పోయినాక నీకంటే ముందే స్వామి వచ్చినారు నా దగ్గరికి. ఆయన నాకు వీపుది ఇచ్చారు, చెప్పినారు మూడు రోజులు ఉన్నారు, బ్రషింగ్ ఇచ్చినారు, అంతా అయిపోయింది, నాకు మూడు రోజులు ఉంటానే డిశ్చార్జ్ ఇస్తారు డాక్టరు, మేము వస్తాము అని ఏమో చెప్పేశాడు.
1: అయితే మీ ఆయన దగ్గర ఇప్పుడు ఎవరు ఉండేవారు?
2: ఒక 10 మనిషి ఊరికే వంట చేసి పెట్టడానికి ఉంటున్నారు అంతే, ఎవరు ఉండడంలా. ఒక మనిషిని పెట్టుకున్నారు, వాడే వంట చేసి పెట్టడం కూడా, అన్ని ఆయన చూసుకోవడానికి ఉన్నారు. ఏం తెలియదు ఇంకెవరికి, ఏం తెలియదు. సరే మూడు రోజులు అయిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయిపోయినారు, ఇంటికి వచ్చినారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి ఆయనకు కొంచెం అంటే ఆయనకు ఎప్పుడు ఈ రాజకీయాలు ఎక్కువ ఉండేదనా, ఈ స్వామి ఇదంతా కొంచెం తక్కువగానే ఉంటుండేది. ఇంకా మాకేమో ఒక నమ్మకం ఏర్పడింది. నేను మా తమ్ముడు మళ్ళీ మా తమ్ముడిని ఏం చేశాను, మళ్ళీ ఒకసారి పోయొద్దాంరా, మళ్ళీ కొన్ని రోజులు నాకు పోదాము అన్నా. అని అంటే సరేలే, మనము నవంబర్లో స్వామి బర్త్డే అయిద్దంట, అప్పుడు పోదాము, ఇప్పుడు ఎందుకు, అప్పుడైతే బాగుంటుంది, అందరూ వస్తారు చూడటానికి అన్నాడు. సర్లేమనుకున్నా. సర్లేమనుకున్నాక నేను మా వారిని అడిగిన, మీరు కూడా రండి, ఇద్దరం మా అందరం కలిసిపోదాం, బాగుంటుంది అన్నా. ఆయన ఏం చేశారు, ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు మీటింగ్లు ఉన్నాయి, హైదరాబాద్కు పోవాలా, నాకు హైదరాబాద్ 12-10 రోజులు నాకు రావడానికి కుదరదు అన్నాడు. కుదరదు అంటే నేనుండి, అయ్యో నీకు ఇంత బాగా నయం చేస్తున్నారు కదా, మనం పోకుండా ఉంటే ఎట్లాగా, స్వామిని ఒకసారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది, రండి అన్నా. ఆహా నేను రాను రాను అని కొంచెం మొండికేసుకున్నాడు. మొండికేసుకున్నాక నాకు చాలా బాధ వేసింది, ఏంది చూడు ఇంత బాగా అయిపోయిన తర్వాత కూడా ఇంట్లో మొండికేసుకున్నాడే అనుకుంటూ విచారంగా ఉండి కొద్దిసేపు ఆయన దగ్గర నుండి యూతులకు వచ్చేసిన. యూతుల రూమ్లోకి వచ్చేసి కూర్చున్న తర్వాత మా కోడలు ఏం చేసింది, కాఫీ తీసుకొచ్చి అత్త ఒక కాఫీ మామయ్యకి ఒక కప్పు నువ్వు తీసుకొని చెప్పింది. సర్లేమని నేను ఆ కప్పు తీసుకుని ఆయనకు తలుపు వేసుకున్నాడు కాబట్టి కిటికీలో నుంచి మీకు కాఫీ ఇక్కడ పెడతాను తీసుకోండి అని చెప్పి కిటికీలు పెట్టి నేను ఇచ్చి కూర్చున్నా. నేను వచ్చిన కొంచెంకే ఆ కాఫీ కప్పు పట్టుకున్నాడా లేదో చేయి వణుకుపోతుంది, చేతులు వణుకుతున్నాయి, కాఫీ అంతా మీద పోసుకున్నాడు, ఒళ్ళంతా నిండిపోయింది, ఆ వేడివేడి కాఫీ అంతా ఒళ్ళ పడిపోయింది, ఒళ్ళంతా కాలినట్టు అయిపోయింది, ఇంకా మాటలు కూడా రావటంలే. ఇంకా నువ్వు రా రా అంటున్నాడు ఊరికే. ఏంటి రావడం, ఇంతసేపు నీ దగ్గర నుంచి మాట్లాడితే వచ్చినాను కదా, ఇంత దగ్గర ఏంటి రా అంటే తలుపు అట్లా చూసి వస్తాను, నాకు తలుపు దీని చేత కాదు, నాకు లేడని చేత కావడం లేదు, నాకు రావడం కదలని చేత కావడం లేదు అన్నాడు. ఇదేంటి ఇంతలోకి ఇది ఇలా జరగకూడదని సరే అని మళ్ళీ పక్కన ఓ దారింది మాకు ఆ రూమ్ లేకపోవడానికి. నేను ఆ దారి ఉండా పోయినా. దారి కూడా పోతే ఒళ్ళు అంత వేడి టీ పోసుకున్నాడు కదా, ఇదంతా బాగా కలిగింది, అంత భయపడిపోతున్నాడు, ఇట్లా వణుకుతున్నాడు, నోటి మాట రావటం లేదు, అంత తెరాల్సి చూస్తుంది కదా, ఆ మాజి తయారైపోయాడు. నాకు భయం వేసింది, ఇదేంటబ్బా ఇప్పుడు ఇంత బాగుండి, అంత అర్ధగంట టైం కూడా కాలేదు, ఇంతలోకి ఇంత జబ్బు వచ్చేసింది ఏమిటో అని భయం వేసింది. భయం వేసి మళ్ళీ మా ఇంట్లో కొంచెం ఏదన్నా జబ్బు వచ్చినా ఏదన్నా కొంచెం ఉందంటే ఊరంతా వచ్చేస్తారు, ఇంట్లో గడవ చేస్తారు. అందుకని నేను బయటకు చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, ఏం చెప్పా అని చెప్పి నేను బయటకు వచ్చేసి మా జవాన్ను నువ్వు మా రంగారెడ్డి దగ్గరికి పోయి డాక్టర్ దగ్గర పోయి వాడిని తెచ్చుకో, ఇట్లా ఎవరికి ఏం చెప్పొద్దు, డాక్టర్కి చెప్పు, అక్కడ నిన్ను అర్జెంటుకు రమ్మన్నది అని చెప్పు అని చెప్పిన. సరే అక్కడికి పోతే డాక్టర్ లేడు, మా పల్లెటూరు మా డాక్టర్ అక్కడికి పోయినాడని చెప్పింది భార్య. మళ్ళీ అక్కడికి మళ్ళీ వచ్చి చెప్పిండు నాకు జవాను, పోయిన పల్లె బాబుకి చెప్పరా అన్న, పల్లెకి పోతే అక్కడ లేడు వేరే ఊరికి పోయినాడు అన్నారు. చూడు ఇంకా మళ్ళీ ఏం చేయాలా, ఇంకా బయట చెప్దామా, ఊరందరూ వచ్చి ఇల్లు చేస్తారు, చెప్పకపోదామా, ఈయనకేమీ చెప్పొచ్చింది, ఏం చదువుకుంటాడో అని నాకు అంతవరకు కూడా స్వామి ఈ బుద్ధి మీద గుర్తు రాలే. తర్వాత ఇంకా పోయినాను స్వామి దగ్గర పడి ఏడ్చుకుంటూ, పాండురంగా పాండురంగా ఇంకా నీవే గతి నీవే గతి అని ఏడ్చుకుంటూ అప్పుడు గుర్తొచ్చి, సరే ఆయన వీపు తెరద్దాం, ఏమన్నా మళ్ళీ బాగా అవుతుందేమో చూద్దామని చెప్పి మళ్ళీ తీసుకుపోయి అవి నోట్లేసి మొహానికి రాసి చేతులకు రాసి కాళ్ళకు రాసి సాయిరాం సాయిరాం అని అంటుండు. నువ్వు అంటుండు అంటే నువ్వు అంటున్నాడు, నేను కాదు, ముందు నువ్వు అంటుండు, నువ్వు సాయిరాం సాయిరాం నువ్వు అంటుండు, నేను అంటుంటాను, ఇద్దరం అందాము అంటూ ఉంటే నీకు బాగవుతుందని చెప్పిన. అట్లాగే సాయిరాం చిన్నగా సాయిరాం సాయిరాం అనుకుంటా అనుకుంటానే నోరు కొంచెంసేపటికి వచ్చేసింది, నోరు వచ్చింది. కానీ చేతులు కాళ్ళు రావాలి కదా, సాయిరాం అంటుండు సాయిరాం అంటుండు నువ్వు అంటుండు అని ఆయన నేను అంటూ నేను వీపు రాస్తూ రాస్తూ రాస్తూ ఇట్లా మళ్ళీ ఒక అర్ధ గంట అయిపోయి కొంచెం చేతులు వచ్చినాయి, ఇట్లా అట్లా వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కూర్చోడానికి వచ్చింది. మళ్ళీ అంటా ఉండు అని చెప్పి ఆయన అనిపిస్తూ నేను రాస్తూ నేను అంటూ అని రాస్తూ అట్లా ఒక గంట గంటన్నర అయిపోయింది. గంటన్నర అయిపోయినాక కొంచెం కాళ్ళు కూడా ఇట్లా ఇట్లా జరుపుకోవడం, లేచి కూర్చోవడం, కొంచెం లేయడము కూర్చోవడం లేయడం కూర్చోవడం అట్లా వచ్చింది. అట్లా వచ్చేసరికి మా బావగారి కొడుకు ఈ పని మనిషి ఏమో పోయి చెప్పినట్లుంది, మీ ఆయన చిన్న ఆయన బాగలేదు, అమ్మ ఏమో చెప్పలేదు కానీ బాగలేదు, ఆమె అయ్యను రమ్మంటే అయ్య లేడు అందుకని బాధపడుతున్నారు, మీరు వెయిట్ చూడండి అని చెప్పిండు. అంతలోగా వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసరికి ఈయనకేం బాగైంది కదా, ఇంకా ఏం చెప్పాలి నేను వాళ్ళకు, నేను సాయిరాము అని చెప్పిన వాళ్ళందరికి కూడా కొంచెం ఈ దైవభక్తి తక్కువ, అట్లాంటప్పుడు నేను ఏదో చెప్తే నమ్మొద్దు, నమ్మాలి కదా వాళ్ళు, నేను అబద్ధం చెప్పినట్టు అయిపోద్ది కదా, ఎట్లా అని నాకు ఒక భయం వేసింది.
1: అప్పటికి మీ వయసు ఎంత ఉండేది?
2: నాక 35 వయసు, 35 ఉంటాయి. అప్పుడు నేనేం చేసినా ఇంకా ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అనుకుంటూ ఉండేందుకు మళ్ళీ మా డాక్టర్కి ఎవరు చెప్పినారు, మళ్ళా డాక్టర్ వచ్చారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంకా డాక్టర్కి చెప్పాలి కదా, ఇట్లా జరిగింది ఇట్లా అయింది, నేను ఇట్లా అడిగినా ఇట్లా అయిపోయింది ఇట్లా వద్దన్నాడు. సరే నేను ఇట్లా ఉన్నాను, అంతలోనే ఇట్లా జరిగిపోయింది, నీకో సర్వంశం నువ్వు లేవు, బయటకు చెప్తే బయట డాక్టర్లు కానీ బయట వాళ్ళు వస్తే ఎంత ఊరంతా ఒక ఇదే శబ్దం ఇది గర్భం చేస్తారు, అందుకని నేను ఎవరితో చెప్పలేదు అన్నా. అంటే ఏం లేదులే, అంత నయం వచ్చింది ఏం కాదులే అని అని చెప్పేసి, నువ్వు సిగరెట్ తాగకుండా ఉండి సాయిరాం సాయిరాం అని అనుకుంటా ఉండు, నీకు ఈ జబ్బు పోతుంది నయమవుతుంది, సర్లే అట్నే అందరం పోదాం పుట్టపరచుకున్నారు. ఆయన మీటింగ్ ఉంది, రెండుసార్లు నేను పోలేదు కదా మీటింగ్కు, అప్పుడు కొంచెం జబ్బు ఉండి పోలేదు కదా, అందుకని ఈసారి పోకపోతే బాగుండదు, ఈసారి పోయి రావాలంటే మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ ఏదో పోదాము వచ్చినాక అన్నాడు. సరే అయితే నువ్వు రాకపోయినా నేను పోతాను అన్నాను నేను, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఇంకా ఆయన నైరోడ్ పంపించి నేను పట్టుకొచ్చినా వచ్చినా 10 రోజులున్నా. మళ్ళీ అట్లానే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి నేను నాతో ఇంకొక ఆమె చూసిన ఆమె కొడుకు జబ్బు వచ్చింది, అది ఆమె అమ్మ నేను వస్తాను అది బాగైంది కదా నేను వస్తాను అన్నది. సరే రమ్మని పిలుచుకున్నాను, పిలిచిపోయినాక ఉన్నట్టుండి అసలు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది అదంతా నాకేం తెలియదు. అప్పుడు మామూలుగానే కూర్చొని స్వామి ఇట్లా లైన్లో తిరుగుతూ ఉంటే ఊరికి స్వామిని చూస్తా అట్లా కూర్చున్నా. స్వామి ఏం చూసిన ముందు ఆమెను పిలిచిండు, ఆమె చూసాక మళ్ళీ నా వైపు చూసి నన్ను ఇట్లా అన్నాడు. నాకు ఏంటో నాకు అర్థం కదా, అది ఇంటర్వ్యూ అని నాకు తెలియదు ఏం తెలియదు, ఊరికి ఏంటన్నా అంతా పక్క ఉండి నిన్ను రమ్మంటున్నారు స్వామి లోపలికి నీతో మాట్లాడాలని ఇంటర్వ్యూ ఇస్తారంట, అక్కడ పోయి కూర్చోండి ఇంకా కొంతమంది పిలుస్తారు అప్పుడు లోపలికి రమ్మన్నప్పుడు మీరు పోండి అన్నారు. సరే మేము నాకు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు ఏం చెప్పానో తెలియదు, సర్లేమని పోయి అక్కడ కూర్చున్నాం. కూర్చున్నాక ముందు బ్యాచ్ పోయినారు వాళ్ళు వచ్చేసినారు, మళ్ళీ మా బ్యాచ్ తీసుకున్నారు. తీసుకున్నాక అప్పటికి కూడా నాకు భయం, స్వామితో ఏం మాట్లాడలేమో, అందరూ అయినాక లాస్ట్ లో మాట్లాడితే స్వామితో కొంచెం ధైర్యం వస్తుంది, నాకు స్వామి కొంచెం అప్పుడు ధైర్యం వస్తుంది అని మనసులు అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. ఆ లాస్ట్ లోనే అందరు అయిపోయినాక లాస్ట్ లో పిలిచారు. లాస్ట్ లో పిలిచినాకనే అక్కడ పోయినాక నీకేం కావడా అని కోరినాడు. నాకేం కావడా నాకు అర్థం కాలేదు, అసలు కొంచెము ఇంట్లో కొంచెం ఇబ్బందులు అట్లాంటివి ఉన్నా కూడా నాకు అవన్నీ ఏం గుర్తురాలే, అసలు నేను ఏం అడగాలో నాకు తెలియదు. అయితే నాకు ఒకటి మాత్రం ఉంది, పాండురంగాన్ని చూడాలా, పాండురంగాన్ని చూడాలనేది అదొకటే నాకు గుర్తుంది. కానీ ఇంట్లో ఈ కష్టాలు సుఖాలు ఇదంతా నాకేది గుర్తురాలే. నేను అట్లే ఆయనను చూస్తా ఉండదు, ఆయనను చూస్తూనే ఉంటా. ఇంకా ఆయన నవ్వుతున్నాడు, ఏం కావాలో చెప్పుంటాడు. నాకు నాకేమో ఏం కావాలి, నాకేం తెలియదు, నేను ఏం అడగలే, ఏం చెప్పలే. ఇంకో సరే అయితే నువ్వు స్వామిని నమ్ముకో, నీ అంటా ఉంటా నిన్ను కాపాడతా, నువ్వు స్వామిని నమ్ముకోని మళ్ళీ చెప్పిన ఆయన చెప్పిండు. ఇంకో సరేలేమని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసినామా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మా ఊర్లో మేము పొలం కూడా చేపిస్తాం. ఆ పొలం చేపించినప్పుడు ఆ పొలం దగ్గర గెంచగడ చేపించినాం. కూలి వాళ్ళందరూ గెంచగడలు ఇస్తున్నారు, నేను చెట్టు కింద కూర్చున్నా. జొన్నలు కొర్రలు గెంచగడ్డలు టమాటాలు అట్లా అన్ని పంటలు పండిస్తాం. అన్ని పొలం బాగానే ఉంది అందుకని అన్ని పండిస్తాం. అన్ని పండిస్తే ఈ గెంచగడ్డలు పండిస్తే పోయి ఆడ కూలీలు అందరూ మధ్యాహ్నం అయినప్పుడు కూలీలు అందరూ అన్నం తినేటప్పుడు వాళ్ళు అట్లా ఎదురు కూర్చున్నాను. నేను కూర్చున్నా టెంకాయ చెట్టు ఉంది. ఆ టెంకాయ చెట్టు మీద నేను మామూలుగా ఇట్లా వేసుకుని కూర్చున్నప్పుడు ఓ పాము ఇంత పెద్ద పాము, ఇంత పెద్ద పాము వచ్చి ఎడబడింది. ఎడబడి పోయి చుట్టుకుంది, తలకు చుట్టుకుంది. నాకు తెలియదు, నాకేదో బరువు అనిపి ఎక్కడో బరువు అనిపిస్తుంది. కానీ నాకు పాము అనిపించడం లే. ఎదురకుండా కూలీలందరూ పరిగెత్తుకుని వెనక్కిపోయి అమ్మ మీద పాము పడింది, అమ్మ మీద పాము పడింది, అది కలుస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు. నాకేమో ఎక్కడ పడిందో నాకు తెలియదు. నేను అసలు అనుకోలే, నాకు ఆ పాము ఉంది, నా నెత్తిన ఉంది, నా దగ్గర ఉందని అనుకోలేదు. నేను ఎక్కడ ఇట్లా అనుకుంటున్నా. కొంచెం 10 నిమిషాలు ఉన్న తర్వాత అదే ఇట్లా వచ్చి దిగేసి అట్లా వెళ్ళిపోయింది. మరి నా దగ్గర ఉంది నేను అనుకునేదే అని అనుకున్నాను. అట్లా అట్లా పాములు ఎన్నిసార్లు పాములు నా దగ్గరకు రావడం, నా తొడ కింద నేను చదువుకుంటా ఉంటే తొడ కింద వచ్చి పండుకుంటాయి. పండుకున్న కూడా నాకు ఏదైనా భక్తి విషయాలు చదువుకునేటప్పుడు నాలో నేను ఉండను, నా మనసు ఎక్కడో ఉంటుంది, నాకు తెలియదు. పాము వస్తుందో తేలుస్తుందో ఏమి తెలియదు. అది తొడకుండ పాము వచ్చి పండుకున్నది. ఒకసారి మా అత్తయ్య చూసింది రాత్రి పూట, ఏమంటే అన్నం తినకుండా ఇంకా కూర్చున్నాం, లే అన్నం తిందామని అన్నది. అని అటు నేను లేచి అటు వచ్చరికి ఆ పాము అట్లా పోయింది. ఏమో పాముడు వచ్చినా కూడా నీకు ఈ చదువులు ఏంటి, ఇదేమిటి, ఇదేమనే వాళ్ళు. నాకేమో ఎప్పుడు ఎంత పని చేసినా ఏం చేసినా ఎప్పుడు పాండురంగా ఇప్పుడు కూడా స్వామిని కూడా పాండురంగం కిందనే నేను భావించుకుంటున్నాను. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఈ జనాబాయి, ఈ సక్కుబాయి, ఈ మీరాబాయి, ఈ రాధాబాయి, ఈ తుకారాము వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరినీ అంత బాగా చూసుకున్నావు, వాళ్ళందరికీ అంత సేవ చేసినావు, వాళ్ళకందరికి అంత సాయం చేసినవే, నువ్వు నాకెందుకు కనిపించవు అని ఎప్పుడు ఆయనతో వాదిస్తూ ఉంటాను. వాదించి ఇప్పుడు కూడా వాదిస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా స్వామితో కూడా వాదిస్తా. ముందు జరిగేది ఏదన్నా జరగబోతే నాకు 4 రోజుల ముందే సంగతి తెలుస్తుంది. నాకు సంగతి చెప్తాడు సంగతి. ఆ సంగతి అప్పుడు ఏదో జరగబోతుంది, రాబోతుంది, ఒక కీడు రాబోతుంది అని మనసు తడుతుంది. అది 4 రోజుల వరకు అది ఏదో జరిగే ఉంటుంది, జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా అట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు నేను మొన్న 10 రోజుల కిందట ఏం చేసాను, మధ్యాహ్నం పడుకోనున్నా, పదుకొని ఉంటే అట్లా స్టూడెంట్స్ అంతా వైట్ డ్రెస్ వేసుకున్నారు, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చినారు. నేను పండుకొని నిద్రపడి లేయమ్మా లేయమ్మా అన్నారు. ఏమిటికి అన్నా, నిన్ను స్వామి పుట్టపరిచికి రమ్మన్నారు అన్నారు. అంతకుముందే మా వాళ్ళు మా డాక్టర్ వాళ్ళు నన్ను పుట్టపరిచికి రమ్మని అంటే ఇప్పుడు రాలేను, ఈ వయసులో నేను రాలేను, ఇంత వయసులో నడవలేను కదా, వదిలే రాలేను, మీరు బోండి అని అంటుంటే వాళ్లే వస్తున్నారు అంతకుముందు నుంచి. అంటే స్వామి సమాధానాక వచ్చిన అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వస్తూనే ఉన్నా. మళ్ళీ మా వారిని హైదరాబాద్లో పిలిచిపోయి శివం బిల్డింగ్కి పిలిచిపోయి అక్కడ స్వామి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిచిన, మళ్ళీ ఇక్కడ పుట్టపరిచికి తీసుకొచ్చి ఇక్కడ స్వామితో అభిషేకంగా ఇప్పించిన, అవన్నీ జరిగినాయి. మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి బస్సులలో అందరినీ తీసుకొచ్చి స్వామికి దర్శనం చేయించి అన్ని చేయించిన, అన్ని జరిగినాయి. అయిన తర్వాత మొన్న ఈ 10-30 మంది స్టూడెంట్స్, 30 మంది అంటో అందరూ 30 మంది వచ్చారన్నమాట. వచ్చి లేమన్నారు. ఏంటికి ఉన్నా, నిన్ను స్వామి పుట్టపర్తికి రమ్మన్నారు అన్నారు. నేను గబకుని లేచినట్టు వాళ్ళతో బయటకు వచ్చిన. బయటకు వస్తే వాళ్ళు గేట దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను, ఇట్లా అట్లా చూస్తే ఏమి లేదు, మరి ఎట్లా పోదాము, బస్సు లేదు, కారు లేదు, ఏమి లేదే, మనం ఎట్లా పుట్టపర్చి పోవాలా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఒక ఎదురుగట్టలు ఇట్లా రెండు ఇట్లా పెట్టినారు. మళ్ళీ ఇట్లా ఒకటి అట్లా ఒకటి పెట్టినారు. దాని మీద తడికేసినారు. ఆ తడిక మీద ఒక బట్ట భరిచినారు. ఆ బట్ట మీద నన్ను కూర్చోబెట్టినారు. నలుగురు నా పక్క మోసుకొని వస్తూ ఉన్నారు. అట్లా జరిగింది. ఇప్పుడు నిన్న నేను వచ్చేటప్పుడు మాకు అక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నీరసంగా ఉంటున్నది. వద్దే వద్దు పుట్టపట్టి పోవద్దు, ఇప్పుడు నీకు బాగలేదు వద్దు, రేపు గురిపోనే పోదాం, లేకపోతే భర్తలేక పోదాం, లేకుంటే స్వామి కృష్ణాష్టమి పోదాం, ఎక్కడ ఎప్పుడో వీలైతే అప్పుడు పోదాం, ఇప్పుడు వద్దు వద్దు, అప్పుడు కార్లో పోదాంలే వద్దని అందరూ నన్ను నివారించారు. కానీ స్వామి ఆజ్ఞ అయింది కదా రమ్మని, నేను ఉండను. ఏమన్నా కానీ పోయినా కూడా నేను అక్కడే పోతా. పోతే అక్కడనే పుట్టపట్టలో చిత్రవతి నీళ్ళు వేసేయండి నన్ను. మీరు మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన పండుగ నన్ను చిత్రవతి నీళ్ళు వేయండి, నేను అక్కడనే పోతా, అక్కడనే ఉంటా స్వామి దగ్గర, ఆ ఆయనలోనే పోతా అని చెప్పి నేను బలవంతంగానే వచ్చిన. వచ్చినా గానీ హాయిగా ఉంది నాకు, నడిపిస్తున్నాడు ఆయన నన్ను. మరి ఈ శక్తి ఈ బలం ఇదంతా ఎట్లిచ్చాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు. ఆయన మరి ఎందుకు చేస్తున్నాడో ఆయన కోసమే నన్ను ఇన్ని రోజులు ఉంచినాడని నేను అనుకుంటున్నా. లేకపోతే నాకంటే చిన్నవాళ్ళందరికీ ఎంతమందికో ఎన్నో జబ్బులు, నడవలేరు తినలేరు, ఎన్నో బాధలు పడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ ఉన్నా. కానీ నన్ను ఇంత హాయిగా ఇంత ఇదిగా ఇంత సుఖంగా ఉంచినాడంటే ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నడుపుకుంటున్నాడు. ఆయన కోసమే నన్ను నడుపుతున్నాడు. మీ అందరికి సాక్ష్యం ఇవ్వడానికి, మీ అందరికి చెప్పడానికి కోసము నన్ను నిలుపుకున్నాడు. ఇది
1: మీకు ఎంతమంది పిల్లలు?
2: 6 మంది.
1: ఏం చేస్తున్నారు?
2: ఏం చేయరు. 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. అయితే మా వాళ్ళకంతా రాజకీయాలు ఉండేదన్నా, వాళ్ళు ఊరికి చదువుకొని ఊరికే చేస్తూ ఉంటారు. అయితే మంచి పనులే చేస్తారు, దేవుళ్లకు పూజలు, దేవుళ్లకు అన్నదానాలకు అన్నిటికీ అట్లా అందరు అట్లా ఇస్తుంటారు. మా చిన్నవాడు ఇక్కడ స్వామి దగ్గర ఇక్కడనే చదువుకున్నాడు, బెంగళూరులో చదువుకున్నాడు. అప్పుడు స్వామికి ఫ్రీ సేవాదులలో స్వామికి సేవ చేసినారు. గిద్దలూరుకి గిద్దలూరులో అందరం వీళ్ళందరం కలిసి అట్లా ఒంగోలు కర్నూలు, ఒంగోలు జిల్లాకు కర్నూలు జిల్లాకు నన్ను మా డాక్టర్ రంగారెడ్డినే ప్రెసిడెంట్గా చేసినారు. అప్పుడు కొత్త కాబట్టి మేమే అందరినీ వేసుకోవడం, బస్సులు వేసుకోవడం, ఆ బస్సులలోనే సామాగ్రి వంట సామాగ్రి వంట మనుషులు పెట్టుకోవడం, 60 మందిని మా బస్సులు తీసుకుపోయి అన్ని ఊర్లు చిన్న పల్లెటూళ్ళు పెద్దటూళ్ళు ఒంగోలు, అసలు ఒంగోలు అప్పుడు లేదు సమితి, మేము పోయి ఏర్పాటు చేసినాకనే సమితి అయింది. బనగనపల్లి ఇటు ఇట్లా కర్నూలు జిల్లా అంతా అట్ట ఒంగోలు జిల్లా అంతా తిరిగినాం, బాగా తిరిగి చేసినాం మొన్నటి వరకు. ఇంకా ఈ మధ్య అన్ని సంస్థలు అన్ని ఏర్పాటు చేసినాక మరి ఇంకొకటి చెప్పండి. ఒకసారి స్వామి ఏం చేసినారు, మాకు అప్పుడు డెలిగేట్ బ్యాట్స్ ఇచ్చినారు, అవి ఇచ్చినారు. మేము డెలిగేట్లో తిరుగుతున్నాం. తర్వాత రాజమండ్రిలో ఒకసారి స్వామి అక్కడ మీటింగ్ పెట్టినారు కదా, అప్పుడు 1200 మంది వచ్చిండ్రు. వాళ్లే అన్ని చేస్తా ఉంటే మాకు మాకేమి మా నాకు నా మరద అదే మా డాక్టర్ భార్యకి ఇద్దరికి టీచర్ బ్యాడ్ చేస్తాం,
1: గురువులు
2: గురువు బ్యాడ్ చేసి ఇచ్చిండ్రు మా ఇద్దరికి. మేము గురువురం కాదు కదా, మేము డెలిగేట్స్ అని గురువు బ్యాడ్ చేసి ఇవి పెట్టుకుంటే స్వామి చూస్తే మీరు గురువులా అని అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, మేము కాదు అసలు అది ఎందుకు పెట్టుకున్నాము అని అడుగుతాడు కదా అని నాకు భయం వేసింది. కానీ అది ఇచ్చింది ఎవరు, స్వామి స్వామి ద్వారా వచ్చిందే కదా. అంటే ఈ డెలిగేట్స్ బ్యాడ్స్ అయిపోయినాయి అంట మా కాడికి వచ్చేసరికి, అదేం కాదు స్వామి ఏర్పాటు అన్నమాట, అవి అయిపోయి ఈ 2 మాకు ఇచ్చారు అనమాట. అంటే అది స్వామి ఏర్పాట్లో. ఇంకా ఆయన కానీ నాకేం తెలుసు, అది కొత్తగా అప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నా కాబట్టి నాకు భయం వేసి ఇంకా నేను భయపడుతూ భయపడుతూనే స్వామి ఏం చేసినారు, గురువుని ఇక్కడ కూర్చోమను, డెలిగేట్స్ని అక్కడ కూర్చోమను, సేవలను అక్కడ కూర్చోమను, మిత్రులను అక్కడ కూర్చోమని అంతా సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చినప్పుడు నాకు ఇంకా గురువుల దగ్గర కూర్చోాలి. అప్పుడు ఎక్కువ మంది లేరు గురువులు కూడా, 7-8 మంది ఉన్నారు, మాతో కూడా ఎక్కువ మంది లేరు మొట్టమొదట. ఇంకా మేమందరం కూర్చుంటే స్వామి దగ్గరగా కూర్చున్నాం. స్వామి నన్ను చూసి నవ్వుతానే ఉంటారు కదా, నాకేం భయం వేస్తుంది. ఆయన నాసి నవ్వుతా ఉంటే నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే నేను తప్పు చేసినానేమో, నేను అబద్ధాలుగా నేను గురువుని నేను కూర్చున్నానేమో అని నాకు అదో భయం. ఆ భయం తట్టులే ఉన్నాం. తర్వాత స్వామి బాగా రోజు బ్రషింగ్లు ఇవ్వడము, అందరికి అన్ని చెప్పడము, మా మధ్యలోనే కూర్చొని స్వామి భోంచేస్తే మేము చుట్టూరు అందరం అటు ఆడు ఆడవాళ్ళము అటు మగవాళ్ళం కూర్చొని అందరం భోంచేయడం అట్లా జరుగుతున్నది అప్పుడు. ఆ తర్వాత ఎన్నోసార్లు స్వామి ఎక్కడ పోయినా పాద నమస్కారం ముందు నాకే ఇస్తారు. ప్రతి నేను వచ్చిన 10 రోజులు ఉంటే 10 రోజులు ఏ రైళ్ళన్నా కూర్చో, ఆ లైన్లో స్వామి అక్కడికి వచ్చి నిలబడుతుంది. నేనేం చేస్తానంటే బయటకు పోయి అంత తులసి మాల ఎక్కువ మాల తీసుకుందాం, అంతే అంత మాల తీసుకుంటా. మాలలో అప్పుడు ఏ నీరు స్వామికి, అందుకని నేను అంత మాల తీసుకొని ఇట్లా పెట్టుకుంటా, పెట్టుకొని ఇట్లా దాచుకుంటా, దాచుకొని కూర్చుంటా. ఆ లైన్లో కూర్చున్నప్పుడు ఎంట వచ్చే వాళ్ళకి కూడా కనపడదు, తెలియదు. స్వామి వచ్చి నా దగ్గర నిలుచుకోవడం, నేను స్వామి పాదాల మీద పెట్టడం, నన్ను ఇట్లా అనడం, నేను మళ్ళీ అది తీసుకుని దాచుకోవటం.
1: తులసి దళాలతో స్వామి పాదాలని పూజ చేసేవారు. మీకు గురువు బ్యాడ్జ్ ఇచ్చారు కదా, మీరు ఎప్పుడైనా బాల వికాస్ క్లాసులు తీసుకున్నారా?
2: క్లాసులు ఓపెన్ చేసింది మేమే కదా,
1: అందుకే మీకు ఇచ్చారు బ్యాడ్జ్.
2: ఓపెన్ చేసి ఊరూరు తిరిగి ఊరూరులో కొంతమంది గురువులను తయారు చేసి మేము అన్ని వాళ్లకు చెప్పి ఈ మాది చేయమని ఆ మాది చేయమని, వాళ్ళకి సామాన్లు కూడా, వాళ్ళకి తిండి సామాన్లు, పిల్లలకు ఏమన్నా పెడితే కానీ దగ్గరికి రారు కదా, పోయేటప్పుడు వాళ్ళకు తీసుకుని మళ్ళీ డాక్టర్ ముసలి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు మందులు ఇంజక్షన్లు వేయాలంటే డాక్టర్ మాతో కూడా వస్తాడు, వాళ్ళందరికీ ఇంజక్షన్లు మందులు ఆయనిస్తారు. మేమందరము ఆ పల్లెటూరులోకి పోతే అక్కడంతా పేదవాళ్ళు ఉంటారు, అంత గలీజు గలీజుగా ఉంటారు. అప్పుడు వాళ్ళు సబ్బులు తీసుకుపోతాం, పోయేటప్పుడు మేమే సబ్బులతో రుద్ది వాళ్ళకి స్నానాలు చేపించి తలలు దువ్వి ఈ మాదిరి ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, వీరు గలీజు ఉండకూడదు, ఇట్లా స్వామిని నమ్ముకోండి, ఇట్లా సాయరాం సాయరాం అనుకోండి, నీకు బాగా చదువులు వస్తాయి, నీకు మంచి వాళ్ళు అవుతారు, బాగా పెద్దవాళ్ళు అవుతారు, ధనవంతులు అవుతారు, స్వామి నీ కష్టాలు తీరుస్తాడు అని అట్లా అందరికి చెప్పి, పిల్లలకు చెప్పి పెద్దలకు చెప్పి ఆ ఊరూర మీటింగులు చేసి ఊరూరు దగ్గర సమితులు ఏర్పాటు చేసి అందరికి భజన మండలీలు అట్లా ఏర్పాటు చేసి ఇంతవరకు అన్ని చేసినాము. తిరిగినంత వరకు ఇంకా ఈ మధ్యలో అందరు ఏర్పాటు చేసినాం కాబట్టి అందరు జరుపుతా ఉంటారు.
1: పుట్టపర్తిలోని బాల వికాస్ సమావేశాలు చేసేవారు, దానికి వచ్చారా మీరు?
2: ఎప్పుడు వచ్చిన స్వామి కాన్ఫరెన్స్ ముందు బాల వికాస్ గురువులది ముందు స్వామి చెప్తారు, మమ్మల్ని రమ్మంటారు గురువులందరినీ, కూర్చున్నాక స్వామి మకాన్ని అప్పుడు ఇప్పుడు స్తోత్రాలు అవి ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు అవన్నీ చెప్పడం లే. పిల్లలకు ఈ గురు పెద్దల్ని సేవించడము, గురువుని సేవించడము, దేవుణ్ణి సేవించడము, ఆ శ్లోకాలు.
1: ఏ శ్లోకాలు చెప్పేవారు?
2: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురు విన్నమ, శుక్లాంబరధరం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ సర్వ విజ్ఞోపదాంతి, సరస్వతి నమస్తుభ్యం, హృదయ కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతిమే సదా, ఓంకారం బిందు సంక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోచితం చేయవ ఓంకారాయ నమో నమః అంటూ ఇట్లా కొన్ని శ్లోకాలు.
1: ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పారా?
2: అన్ని నేర్పాము, అన్ని నేర్పాము. ఇంకా మళ్ళీ నేను కొన్ని పిల్లలకు నాటికలు, చిన్న చిన్న నాటికలు. అవి ఏమిటంటే మూఢభక్తి. మూఢభక్తి అంటే ఈ గొల్లవాళ్ళు ఉంటారు, ఆ గొల్లవాళ్ళకి ఒక భక్తి అన్నమాట. ఒక గొల్లవాడు ఏం చేస్తాడు, ఒక రాయిని, ఇంత రాయిని తీసుకుని ఆయన శివుడు అని చెప్పి ఆ శివుడిని పెట్టుకుని పొద్దునే వాడు ఆ నదిలో స్నానం చేసి ఆయన అక్కడి నుంచి గొర్రెలు, వాడికి గొర్రెలు ఉంటాయి కదా, ఆ ముందు పెట్టుకున్న పాలు తీసుకొచ్చి ఆ ఈశ్వరుడి మీద పోసి మళ్ళీ ఆ పాలు అన్ని మళ్ళీ ఆయన కొన్ని తంగిడి పూలు తీసుకొచ్చి పూలు పెట్టేది వాళ్ళకి బాధ్యం కావు. అంటే చీలల్లో ఉంటారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకు పూలు ఏం దొరకవు, తంగిడి పూలు తీసుకొచ్చి ఎట్ట పెట్టేది, ఆ తర్వాత ఆ పాలన్నీ మళ్ళీ ఉంగిని వాడే తాగేది, నమస్కారం చేసుకుని పోతా ఉంటాడు. ఇట్లా ఉండగా వాడికి ఒకరోజు ఒక పని వస్తుంది, పొరుగురు పోయే పని వస్తుంది. అప్పుడు వానికి ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు, నేను ఊరికి పోతున్నాను, ఈ విధి నువ్వు ఇట్లా నేను చేస్తున్నాను చూస్తున్నావు కదా, అది నువ్వు కూడా ఈరోజు ఆ దేవునికి ఆ పాలు పోసి ఆ పూలు పెట్టి దండం పెట్టుకోరా అని చెప్పిండు. వాళ్ళు సర్లేమని వాడు పోయినాక ఈ పిల్లవాడు మళ్ళీ రోజు అట్లాగనే ఆ పాలు తెచ్చి పోసి ఆ పూలు పెట్టినాక వీడికి ఆ పాలు దేవుడు తాగుతాడు అని అనుకున్నాడు, తండ్రి తాగుతాడని అనుకోలేదు ఆ పిల్లవాడు, దేవుడు తాగుతాడని అనుకున్నాడు. అందుకని ఆ పాలు అట్లే ఉన్నాయి, దేవుడు తాగలేదు. వాడికి భయం వేసింది, అయ్యో దేవుడు పాలు తాగలేదు, మరి మా నాయన వస్తే నన్ను అరుస్తాడే, నేనేం చేశాను, ఏడుస్తా కూర్చున్నాడు. ఏడుస్తా కూర్చుంటే ఎంతసేపు ఏడ్చి ఏడ్చి ఏడ్చి విన్నాక సోలిపోయిండు కూడా. అప్పటికి ఈశ్వరుడికి అనుగ్రహం వచ్చింది, అయ్యో ఈ పిల్లవాడు పాపం నన్ను గురించి వాడు బాధపడుతున్నాడని అప్పుడు వాడిని లేపి ఒరే నేను తాగుతాను ఇవి పాలు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇస్తే ఆ పాలు తాగినాక వాడు నమస్కారం చేసుకుని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయినాక వాళ్ళ నాయన మళ్ళీ రోజు వచ్చినాక జనరాజు పూజ చేస్తున్నామంటే చేస్తున్నాను, పాలు కూడా ఇచ్చినాను, దేవుడు తాళ్ళు తాగినాడు అని చెప్పిండు. చెప్తే పాలు రాడు, దేవుడు తాగుతాడు, ఎక్కడన్నా రోజు నేను రా తాగేది, దేవుడికి ఇస్తాడా, దేవుడు తాగుతున్నాడు, అబద్ధాలు చెప్తా ఉండవు, అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు. లేదు నాన్న, నిజంగా దేవుడే తాగినాడు అని చెప్తాడు, ఎంత చెప్పినా ఒప్పుకోడు, నాకు చూపిస్తూ ఉంటాడు. సరే ఇద్దరు కలిసిపోతారు. పోయినాక స్వామికి అభిషేకం చేసినాక ఆ పాలు వచ్చినాక ఆ పాలు వస్తాయి కదా అట్టి పెట్టిను, దేవుడు వచ్చి తాగాలి కదా, తాగాలంటే ఈ తండ్రి ఉండడు కదా, తాగలే రాలే, వీడికి నమ్మకం లేదు కదా, ఈ పిల్ల నువ్వరే అబద్ధాలు చెప్పినావు నువ్వు, చూడు అబద్ధాలు చెప్పొచ్చున్నా, దేవుడు మరి తాగినాడు అని చెప్తావు, నువ్వు తాగే అబద్ధాలు చెప్తావా అన్నాడు. అప్పుడు వీడికి భయం వేసింది, భయం వేసి నువ్వు నిన్న తాగి ఈరోజు తాగవా, మా నాన్న వచ్చిన తాకపోతే మా నాన్న నమ్మలేదు, నన్ను కొడతాడు, అయితే నేను చచ్చిపోతాను అని తల వేసి బతుకుంటాడు శివానికి వేసి. అప్పుడు దేవుడు వచ్చి ఆ పాలు తాగి ఆ తండ్రికి ఆశీర్వదించి, నీ కొడుకు భక్తితో పాటిస్తున్నాడు కాబట్టి నేను తాగుతున్నాను, నువ్వు ఊరికే పూజ చేస్తున్నావు, నువ్వే తాగిపోతున్నావు, నేను తాగాలని నువ్వు అనుకోలేదు, కానీ వాడు నేను తాగాలని వాడు అనుకున్నాడు, అందుకని నేను తాగినాను, నువ్వు తాగలేదు కావు, నువ్వు అనుకోలేదు, నువ్వే తాగిపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికీ కైవల్యం ఇచ్చిండు అని నేనే రాసిన కాయద ఆ కథ. అట్లా కొన్ని కథలు రాసి అవన్నీ టైప్ చూపించి బాల వికాస్ టీచర్లు అందరికీ పిల్లలతో నాటకాలు వేయించడానికి కూడా చిన్న చిన్న నాటకాలు, ఈ కుల సదర్శ అంటే కొంతమంది తగ్గువాడని రానియరు కదా, అన్నానికి అన్నం పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళని రానియరు, వాడికి చెయ్యి దూరంగా ఉండండి దూరంగా ఉండండి అంటారు కదా, దాని గురించి ఒక కథ. అట్లా చిన్న చిన్న కథలన్నీ చిన్న చిన్నవి పెట్టి వాళ్ళ కథలతోనే నేను నాటకాలు వాళ్ళతో వేయించి వాళ్ళకు అన్ని చేయాలి కదా, మరి ఎవరు కథ చేస్తే ఎట్లా నాటకం కూడా చేయాలా, ఆ నాటకం చేస్తేనే వాళ్ళకు అది అర్థమయ్యేది కూడా. అప్పుడు అట్లా చెప్పాను, అబద్ధం చెప్పకూడదు అని సార్ చెప్తే అది స్వామి చెప్పిండు ఆ కథ మాకు, అబద్ధం చెప్పకూడదు చెప్పకూడదు అని చెప్పి టీచర్ చెప్తాడు పిల్లలకు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అబద్ధం చెప్పకూడదురా అబద్ధం చెప్పకండి అని చెప్తారు, మళ్ళీ చెప్పేదంతా అబద్ధం వాళ్ళే చెప్తున్నారు. ఈ పిల్లలు ఏమన్నా మాకు అబద్ధం చెప్పకని చెప్పి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఇదేంటి అక్కడికి పోతే సార్ అబద్ధాలు చెప్తున్నాడు, మరి ఇంటి దగ్గర పోతే తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తున్నారు, మళ్ళీ మాకేం చెప్పొద్దు అంటారు, ఏంటి అర్థం, ఏం అర్థం కాలే వాళ్ళకి, ఇదేంటి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరైనా నాన్న లేడని చెప్పరా అని చెప్తాడు. నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అబద్ధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటావు ఏమిటిది, నేను చెప్పను, నువ్వు చెప్పాక నేను చెప్పను అనేది వాడు అబద్ధాలు చెప్పను అంటాడు. ఇట్లా తర్వాత మళ్ళీ తల్లిదండ్రులకు కూడా తెలివి వస్తుంది, పిల్లలకే ఇంత తెలివి ఉంది, పిల్లలు ఇంత ఆ మాట చెప్పినందుకు దాన్ని పట్టుకొని ఇంత ఆచరించినప్పుడు మేమింత పెద్దవాళ్ళమే ఆచరించలేకపోతున్నామే అని వాళ్ళు అప్పుడు వాళ్ళు కూడా మారిపోయి పిల్లల ద్వారా పెద్దలు కూడా మారిపోయినారన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా
2: అంటే, ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం, వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయట ఎవరో వస్తాడు, వస్తే ఎవరైనా నాన్న లేడని చెప్పరా అని చెప్తా, నేను నాన్న ఉండి లేడని చెప్పమంటే నువ్వు అవధం చెప్పగలుగున్నావు, మళ్ళీ చెప్పమంటే

0: వెళ్ళిపోయిండ్రన్నమాట.
1: స్వామి ఎప్పుడైనా మీ ఊరు వచ్చారా?
0: అంటే ఒకటి పబ్లిక్ రాలేదు, మందిరం కట్టుకున్నాం. ఆ మందిరం కట్టుకున్నప్పుడు గిద్దలూరులోనే మందిరం కట్టుకున్నాం, స్వామిని అడిగా కట్టుకున్నాం. కట్టుకున్నాక మేము ఇతరులని ఉండి సందాలు అడగం, సందాలు వాళ్ళని అడిగా లేదు, ఇప్పటికి లేదు అప్పటికి లేదు, ఏ పని చేసినా సందాలు అడగం. మేము సభ్యులు మాత్రమే కలిసి కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత కొంత డబ్బు తక్కువైంది, పని అయిపోయింది.
1: ఇది ఏ సంవత్సరం జరిగింది, ఐడియా ఉందా?
0: 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, 15 సంవత్సరాలు అండి. అప్పుడు స్వామి ఒక రూపంగా వచ్చి, అది మామూలు మనిషితో కాకుండా మార్కాపురం దగ్గర పక్కన ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరు మనిషికి మేము తెలియము, పల్లెటూరు మనిషికి కూడా మీ గిత్తూరులో ఉండే మేము తెలియము, మా వాళ్ళు మా సభ్యులు కూడా ఎవరు తెలియరు. కానీ ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిత్తూరులో అంటే ఆ మనిషి నమ్మకమైన వాడు అన్నమాట, అది నమ్మకమైన మనిషి కాబట్టి స్వామి ఆ మనిషి మాకు తెలియకపోయినా కూడా ఆ మనిషి చేతికి ఆ మూట ఇచ్చి, ఇది గిద్దలూరులో పలాని చోట మందిరం కడుతున్నారు, వాళ్ళకి డబ్బు తక్కువైంది, తీసుకుపోయి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమన్నాడు. మరి ఆ మనిషి ఒకళ్ళు ఉంచుకుంటే ఎవరు ఎవరు చూసినారు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. వాడు నమ్మకమైన మనిషి, మంచి మనిషి కాబట్టి స్వామి వాడిని ఎన్నుకొని వాని ద్వారా పంపించిండు. ఆ డబ్బు ఇస్తే మా మందిరం పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఇంకోసారి అందరు పాదుకలు చేసుకుని చేయించుకుంటున్నారు కదా, అప్పుడు అప్పుడు మేము కూడా పాదుకలు చేసుకోవాలని అనుకున్నాం. అందరం కలిసి పాదుకలు చేయించుకున్నాం. మళ్ళీ స్వామి దాన్ని బ్రషింగ్ ఇవ్వాలి కదా, అదొకటి. ఈ మందిరం ఓపెన్ చేయాలి కదా, అదొకటి ఉంది. మళ్ళీ ఒకసారి వచ్చినాం, 10 రోజులు కూర్చున్నాం అడగటానికి స్వామిని. ఎవరికి అడగడానికి గుండెలు లేవు, ఎవరు అడగరు. స్వామి లైన్లో కూర్చున్నా కానీ అడగరు, ఊరికి అసలు నమస్కారం చేస్తారు కానీ ఇది అడగరు. అప్పుడు నేనే లేచిన, స్వామి అని అట్టపోతుంది స్వామి అన్నా, ఏమో అన్నారు. అప్పుడు దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామి మందిరం కట్టుకున్నాము, మందిరం మరి ఎప్పుడు ఓపెన్ చేయమంటారు, మరి మీరు ఆజ్ఞ ఇస్తే ఓపెన్ చేస్తాము అని అడిగిన. అడిగితే అప్పుడు రేపు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నాడు ఓపెన్ చేయండి అన్నారు. అంటే పక్కన ఇంకొక ఆమె కూడా ఓపెన్ చేయాలని అడగాలనుకున్నదంట. ఇంకా తర్వాత ఆమె కూడా అడిగింది, ఆమె కూడా అదే మాట చెప్పాడు. అప్పుడు నేనేం చేసిన మనసులో, స్వామి మీరు వస్తే బాగుంటుంది, మీ చేతులారా చేస్తే బాగుంటుంది అని అన్న స్వామితో. స్వామితో అన్నాను మంచిది బంగారు అన్నాడు, అంతే. అన్న తర్వాత మేము వీళ్ళకి ఎవరికి చెప్పలే, సభ్యులు ఎందుకు చెప్పాలి కదా, నేను అన్న మాట చెప్పాలా, వీళ్ళకి చెప్పలే. పైగా నాకేమిటి, తర్వాత మళ్ళీ భయం వేసింది, స్వామి వస్తారంటే పక్క ఊళ్ళలో అందరూ వస్తారు కదా, మరి వాళ్ళందరికీ చేయాలి కదా. శివరాత్రి అప్పటికి ఎంతలో 3-4 రోజులు టైం ఉంది,
1: రోజులు అంతే.
0: అప్పుడు మేము ఒకళ్ళు ఏదైనా అన్ని సామాన్లు అన్ని సర్దుకోవాలి అంటే కూడా కొంచెం జనాలు పల్లెటూరులో వాళ్ళందరూ స్వామిని చూడాలని వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. అప్పుడు నేను ఎవరు చెప్పకుండా స్వామి అన్నాను, స్వామి ఏమో మంచిది బంగారు అన్నాడు. అప్పుడు స్వామి ఇస్తే ఎట్లా అని నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. ఆలోచించి కొంచెం భయం వేసింది, అయితే నేను ఎవరితో చెప్పడా ఇంకా సరే. ఇంకా ఆ మాట ఊరికి వెళ్ళిపోయాం. ఊరికి వెళ్ళిపోయి శివరాత్రి నాడు ఓపెన్ చేద్దామని స్వామి ఫోటో పెద్దది పెట్టి రథం కట్టి ఊరేగిస్తున్నాం. ఊరేగిస్తుంటే అప్పుడు స్వామి బుట్టజాలు తీసుకుని నిమజ్జనం చేసుకుని ఆ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాడంట. నేను ఎవరూ చూడలే, నేను రమ్మన్నానందుకు ఆయన వచ్చినారు, అంతేకాని ఎవరు చూడలే. నేను పిల్లలకు మాత్రం ఏం చెప్పినానంటే, బాల వికాస పిల్లలకు మీరు అందరూ దీపాలు పట్టుకుని స్వాగతం సుస్వాగతం అని చెప్పి ఆ పాట చెప్పండి స్వామికి, స్వామి మేము లోపలికి తెస్తామని చెప్పి మేమందరం స్వామిని ఊరేగించుకుంటూ ఊరంతా ఊరేగించుకుంటూ వచ్చినాం. అంతవరకు స్వామి అక్కడ కూర్చొని, ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఆ మోటు వరకు మేము వచ్చామో అప్పుడు ఆయన లేరు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చోనండి, ఎవరైనా ఎవరైనా ఇట్లా కూర్చున్నారు, ఈయన వెళ్ళిపోయినా ఎట్టుకున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత మేము ఫోటో తీసుకుని అక్కడికి వచ్చిన వైపో ఆయన ఈయన మాదిరి ఉండడే, ఇక్కడ కూర్చున్న ఆయన ఆ ఫోటోల మాదిరి ఉండడే అనుకున్నారంట. అంటే పబ్లిక్ గా కంపించలేదు, ఎందుకంటే నా మనసులో మాత్రం ఉన్నది, నేను మళ్ళీ అనుమానపడిన కదా, బాధపడిన కదా, అందువల్ల అదే కనపడలే. అదే అంతవరకు జరిగింది.
1: మీ పిల్లల్ని స్వామి దగ్గర తీసుకురావడము, వాళ్ళకి అన్న ప్రశ్న గాని లేదంటే పెళ్లి గాని,
0: స్వామి అన్నప్రాసన చేశారు, పిల్లలకు సాక్షరాభ్యాసం చేశారు. మా పిల్లలు కొంతమంది ఇక్కడ స్కూల్లో చదివినారు, బెంగళూరు స్కూల్లో కూడా 3 సంవత్సరాలు డిగ్రీ మార్చారు.

0: అబ్బాయి చేశాడు. ఇప్పుడు స్వామి యజ్ఞాలు చేస్తున్నారు కదా, అప్పుడు చాలా మంది ఋషులు సాధువులు చాలా మంది వస్తే వాళ్ళందరినీ మా అబ్బాయే చూసుకునేటట్టు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఏమేమి కావాలో, ఎక్కడెక్కడ ఏమేమి అందించాలనో, ఎవరికి ఏం చేయాలనో అన్నీ చేయమని భాస్కర్కు అందించి మా అబ్బాయి పేరు భాస్కర్ ఆ అబ్బాయిని చేర్పించి ఇంకా ఆ అబ్బాయితోనే చేర్పించినాం. పిల్లలు అందరూ కూడా స్వామి భక్తులే, స్వామి సేవకులే. స్వామి చెప్పినవి ఏం చెప్పినారో అదే చేస్తా ఉన్నారు. ఆడపిల్లలతో కూడా మేము శ్రీశైలము అక్కడల్లా చేయమంటే అక్కడల్లా శ్రీశైలము కనిగిరి అక్కడల్లా పిలుచుకున్నాము, నంద్యాల అక్కడల్లా పిలుచుకున్నాము. వాళ్ళందరితో పాటలు పాడించినాము, చిన్న చిన్న నాటకాలు వేపించి స్వామి నాటకాలు వేపించి అవన్నీ అన్ని రెండు జిల్లాలు మాకే అప్పచెప్తున్నారు కాబట్టి రెండు జిల్లాలో మాకే చేసుకుంటా వచ్చినాం. స్వామిని గురువు కావాలని నేను కోరుకున్నా. అప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, మామూలుగా అందరి నేను అందరి సాధువులు అందరూ వస్తారు కదా గురువులుగా, వాళ్ళతో ఎవరితో ఇప్పించుకోవాలని అనుకోలే, స్వామితోనే మంత్రం ఇప్పించుకోవాలని నా కోరిక. అందుకని అట్లుంటే ఒకరోజు స్వామి ఇక్కడ పెద్ద హాల్లో అందరూ సమావేశమే ఉన్నారంట. ఆ సమావేశంలో కుర్చీలో కూర్చొని గిద్దలూరు లక్ష్మిని రమ్మని చెప్పు అని పిలిచామన్నారంట. అప్పుడు ఒక మనిషి వచ్చి ఆడవాళ్ళకి వెళ్ళి వచ్చి గిద్దలూరు లక్ష్మిని స్వామి రమ్మంటున్నారు, ఏదో ఆమె రండి రండి అని అంటున్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఇంతమందిలో గిద్దలూరు లక్ష్మిని ప్రత్యేకంగా రమ్మనన్నారంటే నేనేమన్నా తప్పు చేసినానో ఏమో అని నాకు భయం వేసింది అన్నమాట. భయం వేసి అయినా కానీ పోవాలి కదా, తప్పైనా పోవాలా ఒప్పైనా పోవాలి కదా అని చిన్నగా భయపడుకుంటూ స్వామి అని పోయినా. పోతే అప్పుడు ఆయన స్వామి చెప్పారు, పెద్ద పట్టమ్మ దగ్గరికి పో, నువ్వు కోరింది ఇస్తారు అన్నారు. ఆ స్వప్నంలోనే చెప్పినారు. అప్పుడు నేను ఇక్కడ ఉన్న తర్వాత ఉదయాన్నే లేచి నేను పెద్ద పట్టమ్మ దగ్గరికి రా, నేను ఎక్కువ పెద్ద పట్టమ్మ దగ్గరనే కూర్చుంటా, నాకు సిద్ధి సాయిబాబాది కూడా ఉంది అందువల్ల ఆమె దగ్గర కూర్చుంటా. అప్పుడు ఆమె చెప్పినా ఇట్లా స్వామి చెప్పినారు, నీకు స్వామి చెప్పినారు నిజమే, ఇదంతా నిజమేనా అంటే నాకేం తెలియదు అమ్మా, స్వామి చెప్పినారు, నువ్వే స్వామిని అడిగి కనుక్కో, స్వామి చెప్తే చేయండి లేకుంటే లేదన్న. అప్పుడు ఆమె మళ్ళీ రోజు రమ్మలేదు నన్ను, స్వామి చెప్పినారు నిజమే, నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది నువ్వు కోటిసార్లు చేయాలా, కోటిసార్లు చేస్తే నీకు స్వామి ప్రసన్నమవుతాడు అని చెప్పింది. సరే అట్లా చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ఎక్కడో ట్రైన్లో వెళ్ళిపోతున్నామంట. ట్రైన్ వెళ్ళిపోతుంటే ఒక సీట్లో స్వామి కూర్చొని ఉన్నారు, స్వామి ఒక సీట్లో కూర్చొని ఉన్నారు, పక్క సీట్లో జిల్లెల్లో మూడి అమ్మనే ఆమె ఉన్నది, ఆమె దగ్గర కూడా మేము అప్పుడప్పుడు పోతుంటాం, ఆమె ఎదురు కూర్చొని ఉన్నది, వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. నేను యువతల సీట్లో యువతల కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నా. అప్పుడు నాకు అట్లా చూసేసరికి స్వామిగా అనుకున్నారు, అరే స్వామి ఇచ్చి ఉండారే, నేను ఇక్కడ కూర్చున్నాను, స్వామి దగ్గరికి పోతే బాగుంటుందని చెప్పి నేను అక్కడ పోసి ఆ స్వామికి ఆమెకి ఇద్దరికి నమస్కారం చేసిన. అప్పుడు చేస్తే స్వామి నువ్వు అడిగినావు కదా అని ఒక అక్షరం చెప్పారు స్వామి. చెప్పినాక అప్పుడు జిల్లంలో ఆమె ఉండి ఇది చెయ్యి, ఈ అక్షరం దశ చెయ్యి, ఆ రెండు సరిపోతాయి అన్నారు. అప్పుడు ఇద్దరు చెప్పినారన్నమాట, అది అయిపోయిందా, ఆ మంత్రం అయిపోయింది.
1: పెద్ద పట్టమ్మ ఇచ్చినది కోటిసార్లు చేశారా,
0: రోజు అదే అయిపోయిందిగా చేసుకుంటాం. నువ్వు కోటిసార్లు కాదు,
1: కోట్లు,
0: కోటి అన్నది కోటిసార్లు అయినా ఎక్కువయో అయినాకనే కదా మళ్ళీ ఈయన ఇచ్చింది నాకు, కోటి అయిపోయినాకనే ఇది అయిపోయింది స్వామి. అది ఆమె జిల్లలు మూడమ్మ ఇద్దరు కలిసి చిరకర్షణ చెప్పి రెండు కలుపుకోమన్నారు, అది జరిగిపోయిందా. ఆ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఇంటి దగ్గర ఇట్లా కూర్చొని ఉన్నా, ఊరికే స్వామిని అట్లా స్వామి కుర్చీలో కూర్చున్నారు, నేను స్వామి దగ్గర కూర్చొని ఏదో ఊరికి చూస్తా ఉన్నా. చూస్తా ఉండేందుకు నాకు మనసులో ఏమనిపించిందంటే, కృష్ణావతారంలో స్వామి రుక్మిణి అమ్మను తీసుకొచ్చాడు, రామావతారంలో సీతమ్మని తీసుకొచ్చాడు కదా, ఈ అవతారంలో మరి ఎవరిని వెంట పెట్టుకొచ్చుకోలేదు, మరి ఎక్కడ ఆమె పెట్టాడు అని కొంచెం వచ్చేసింది మనసులో ఆలోచన వచ్చింది. అని అట్లా చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉంటేనే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా అంటేనే ఆమె లోపల నుంచి వచ్చా కూర్చుంది. ఆమె కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఇద్దరికి స్నానం చేయించి నైవేద్యం ప్రసాదం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పీఠాలు వేసి ఇస్తాలు అరిటాకులు ఇస్తాలు వేసి ఇద్దరికి బొడ్డను చేసి ఇద్దరికి చింపించి చేసినాక మళ్ళీ ఆయన అట్లా కూర్చున్నాడు, ఆమె అట్లా కూర్చున్నది. అదొకటి సరిపోయింది.
1: స్వామి శివశక్తి స్వరూపం, షిరిడి బాబా శివస్వరూపము, మన స్వామి శివుడు శక్తి ఇద్దరు కలిసి వచ్చారు, అందుకు తనలోనే శక్తి కూడా ఉన్నది. అది అది చూపెట్టారు మీకు
0: అని అందుకు ఆయన చూపించారన్నమాట. మళ్ళీ ఈ మధ్యలో ఒక 5-6 నెలల కిందట నాకు అప్పుడప్పుడు ఏదో కడుపులో కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం గ్యాస్ ఉన్నట్టు అనిపించింది. ఆ గ్యాస్ అది చూపించుకుంటే కొంచెం అనుమానం వచ్చింది, ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో అన్న అనుమానం వచ్చింది అని అనుకుంటా. ఏంటే ఇప్పుడు చూపించుకోవడం ఈ వయసులో, ఒకరా వస్తే వచ్చని పోయి ఇంకా ఎట్లా పోయేవాళ్ళమే కదా, ఇంకా మళ్ళీ ఇదంతా లేనిపోని గొడవ ఎందుకు అనుకుని మనసులో అనుకున్నాను. నేను అనుకుని ఊరుకున్నా. ఒకరోజు స్వామి వచ్చి ఈ పొట్టం లేదు చేతులు రెండు ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు ఊరికి చేతులు రెండు
1: రెండు
0: భాగాలు చేసినాడు అనమాట, పై పుట్టం కింద. అప్పుడు మధ్యలో చీలినట్టు అవుతుందిగా, నాకేం నొప్పి అనిపిలే కనిపిస్తుంది. అప్పుడు ఇంత పొడుగు కండె, అది ఏది మన జొన్న కండి, ఇవి ఉండే మొక్కజొన్న కండెలు ఉంటాయి చూడు, ఇంత పొడుగు కండె, ఆ కండె నిండా పురుగులు ఉన్నాయంట. ఇట్లా చేసి ఇట్లా చేసి అట్ట చేసిండు, మళ్ళీ రెండు ఇట్లా కత్తిచ్చేసిండు. అంటే ఆపరేషన్ ఆయనే చేసినాడు. అది జబ్బు ఉందేమో నాకు తెలియదు, ఉందేమో నాకు తెలియదు, ఊరికి కొంచెం అనుమానం పడినా కానీ ఉందో లేదు నాకు తెలియదు. అంటే ఎప్పుడన్నా కడుపుని వస్తున్నది, ఇంకెప్పుడు అది లేదు,
1: ఆ నొప్పి కూడా లేదు. మరి
0: మరి ఇంకా ఏమంది, మరి మాకు స్వామి మా వెంట జంట ఉండి కాపాడుతానని ఎప్పుడు ఆయన హామీ ఇచ్చారు. మరి మా ఒకసారి నేను ఇక్కడికి గురిపోవడానికి రావడం జరిగింది, నేను మా అమ్మాయి 15 రోజులు ఉన్న తర్వాత స్వామి బెంగళూరు వెళ్తున్నారు. ఆ రోజు మేము స్వామికి మంగళహారతి ఉదయం ఇస్తూ ఉంటే మేము కూడా వెళ్లి స్వామికి మంగళహారతి ఇచ్చాము. స్వామి కారు వెళ్ళి కారులో కూర్చొని బెంగళూరు వెళ్ళారు. ఇంకా మేము ఊరికి వెళ్దాం అనుకుని మా స్థలము దశరథ రామరెడ్డి రూమ్ అంటే 300 అంతస్తుల మేడలో దశరథ రామరెడ్డి అని ఆయన ఒక భక్తులు ఉండేవారు, వారి దగ్గర మేము కూడా అక్కడనే ఉంటుండేవాళ్ళం. మేము కూడా ఇంకా ఊరికి వెళ్దామని చెప్పేసి సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటూ మా అమ్మాయిని, మా పెద్దమ్మాయిని, మా అమ్మాయి అంటే మా అమ్మాయి కూడా 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ అమ్మాయిని అమ్మ అక్కడ టవల్ అందుకో అన్ని కట్టేస్తాను అని చెప్పిన. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ టవల్ అందుకోపోయి అలాగే బోర్ల పడింది, 300 అంతస్తుల నుంచి కింద పడింది. ఏ చిన్న దెబ్బ కూడా, కనీసం అంత చిన్న దెబ్బ కూడా, గీరకపోయినట్టు కూడా దెబ్బ తగలలేదు ఆ అమ్మాయికి. స్వామి ఆ అమ్మాయి కింద పడినప్పుడు ఆ అమ్మాయిని ప్రహ్లాదుని పట్టుకున్నట్టే పట్టుకుని, ఆ కొండ మీద నుంచి హిరణ్యకశిపుడు కింద దోసినప్పుడు ప్రహ్లాదుని పట్టుకుని రక్షించినట్లుగానే మా అమ్మాయిని కూడా అలాగే దేవుడు సాయిరాం పట్టుకుని కాపాడినాడు. ఏ విధమైన చిన్న చిన్న దెబ్బ కూడా, గీరక కూడా పడకుండా కాపాడినాడు అన్నమాట. అప్పుడు మమ్మల్ని ఊరికి తీసుకుపోయి ఏదో దెబ్బ తగిలించే అందరు చూశారు, చూసినా కూడా డాక్టర్ నమ్మలేదు, నమ్మకుండానే హాస్పిటల్కి తీసిపోయారు. హాస్పిటల్కి తీసిపోయి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఊరికనే ఉన్నారు. అమ్మాయికి ఏమి నొప్పి లేదు, ఏమి లేదు. అప్పుడు నేనేమో స్వామిని క్షమించు క్షమించు స్వామి తప్పు చేసినామని నేను ఒకటే విధంగా ఆరాధిస్తున్నాను స్వామిని. ఆ టైంలో మళ్ళీ రోజు మేము ఊరికి పోతామని చెప్పినాం, డాక్టర్లు ఒప్పుకోలేదు. ఎంతసేపు ఒప్పుకోకపోయినా కానీ నేను డాక్టర్ నన్ను ఒప్పించుకొని ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళినాక మా తమ్ముడు డాక్టరు, సరే ఇది ఎట్లా జరిగిందో చూద్దాం, అయినా ఏమైనా జరిగిందేమో అని. అప్పుడు ఇక్కడ ఎక్స్రేలు లేవు, అది ఎక్స్రేలు లేని టైం కాబట్టి మా ఊర్లోనే ఎక్స్రే తీపించడం, తీపిస్తే ఏ విధమైన చిన్న దెబ్బ కూడా తగలలేదు. అప్పుడు ఆ డాక్టరు, నిజమా ఇది, కాదా అబద్ధమా, మీరు అబద్ధం చెప్తున్నారు, మీ స్వామి గొప్ప అని చెప్పుకోవాలని మీరు అబద్ధాలు చెప్తున్నారని ఆ డాక్టర్ అన్నాడు. సరే నీ ఇష్టం, మాకు అంత అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, మేము నమ్ముకున్నాము, మాకు ఇది జరిగింది, జరిగిన సంగతి చెప్తున్నాం కానీ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదని మేము చెప్పినాం. చెప్తే ఆ డాక్టర్ లేదేం కనుక్కొని వస్తానని ఆ డాక్టర్ అదే రాత్రి పుట్టపర్తికి వచ్చిండు. పుట్టపర్తిలో కనుక్కుంటే అందరూ ఎంతో మంది వేల మంది చూస్తున్నారు, ఒకరు కాదు వేల మంది చూస్తున్నారు. అమ్మాయి పడింది, దెబ్బ తగలకుండా ఆ అమ్మాయి లేచి మాట్లాడింది. అందువల్ల స్వామి అప్పుడు ఎక్కడ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు. అప్పుడు ఆయన సరే అక్కడి నుంచి బెంగళూరు పోయి స్వామిని దర్శించుకుని అప్పుడు అతను అక్కడి నుంచి కూడా స్వామిని నమ్ముకొని స్వామితోనే ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ స్వామి భక్తుడైనాడు. అట్లాగే చాలా మందికి ఈ సంగతులు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత చాలా మంది భక్తులైనారు గిద్దలూరులో కూడా. స్వామి నీకు రక్షణ ఇస్తాను అని చెప్పి నాకు ఎప్పుడు అభయం ఇచ్చాడు. ఆ అభయం ప్రకారమే ఇంతవరకు వెంట ఉండి మమ్మల్ని కాపాడుతూ, మా కుటుంబాన్ని కాపాడుతూ, మళ్ళీ రక్షిస్తూ, మేము చెప్పిన మా దగ్గర ఉన్న భక్తులందరూ కూడా ఇప్పుడు చాలా మంది నమ్మకస్తులైనారు, భక్తులైనారు. బాగా భజన మండలిలు అన్ని ఏర్పాట్లు చేసుకుని బాగా నడుస్తున్నారు. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయనే, మంగళం ప్రతిభాసాయ, మంగళం సత్యసాయనే. సాయిరాం
1: సాయిరాం
0: సాయిరాం.

ఇంతవరకు ప్రకాశం జిల్లా పత్తియాత్ర విశేషాలు, వారి జిల్లాలో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు, సాయి భక్తుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: విశాఖ జిల్లా పత్తియాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు విశాఖ యువత ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో మనతో పంచుకోవడానికి శ్రీ రమేష్ గారు, ప్రియదర్శిని గారు, సాయి కుమారి గారు మన స్టూడియోలో ఉన్నారు. సాయిరాం, ప్రియదర్శిని, ముందుగా అసలు సాయి యువత వైజాగ్ లో ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాలు ఏంటో మాకు కొంచెం చెప్తారా?
1: తప్పకుండా. సాయిరాం, ఇప్పుడు మనం యూత్ వింగ్ నుంచి చూసుకుంటే చాలా యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాము. అవి ఏంటంటే రెగ్యులర్ కాదు, బట్ ఎవ్రీ సండే మేము యాక్టివిటీస్ అనేవి చేసుకుంటాము. అంటే మనకి యూత్ కి ఎప్పుడైతే వీలుంటుందో ఆ టైం బట్టి, ఆ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని బట్టి యాక్టివిటీస్ మేము చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏంటంటే మ్యారేజ్ సేవలు, ఓల్డ్ ఏజ్ హోమ్ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫ్రీ ట్యూషన్ సెంటర్స్, బ్లైండ్ స్కూల్ సర్వీసెస్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హాస్పిటల్ సర్వీసెస్, అంటే లైక్ కేజీహెచ్, విజీహెచ్, మెంటల్ కేర్ హాస్పిటల్ సర్వీసెస్, ఇలాంటివి, స్లమ్ సర్వీసెస్ చేస్తున్నాం, గ్రామ సేవలు. అలాగే బాల యూత్ చాలా మంది 80% వరకు బాల వికాస్ కూడా తీస్తున్నారు. లైక్ ఇవి యూత్ మోటివేషన్ క్యాంప్స్ అని, విద్యాజ్యోతికి లైక్ యూత్ సైడ్ నుంచి మ్యాన్ పవర్ ఇస్తున్నాం మేము. ఫైనాన్షియల్ గా కాదు, మ్యాన్ పవర్ అనేది విద్యాజ్యోతి సైడ్ సపోర్ట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ ఇంకా అకేషనల్ గా వచ్చేసరికి, అంటే మనకి సీజనల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ సీజనల్ యాక్టివిటీస్ అంటే లైక్ జూన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, బ్యాగ్స్, ఫ్రీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి. అలా ఇప్పుడు మనం పబ్లిక్ యాక్టివిటీస్ ఏంటంటే, మనకి ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో వినాయక చవితి అనేది వస్తుంది. ఆ వినాయక చవితి లైక్ బయటన పెట్టి, అదే స్వామి విగ్రహాలు పెట్టి 5 డేస్ వినాయక చవితి ఇలాంటి సంబరాలు జరుపుకోవడం, అంటే త్రూ అలా స్వామి మెసేజ్ ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం, అంటే యూనిటీ అనేది చూపిస్తున్నాం అన్నమాట. లైక్ ఇలాగ ఇలాంటి యాక్టివిటీ మెయిన్ ఆత్మజన సేవ. ఇప్పుడు ఈ ఆత్మజన సేవ కోసం అన్న రమేష్ మాటల్లో విందాం.
2: చెప్పండి రమేష్ గారు. ఈ సత్యసాయి సేవా సంస్థల్లో విశాఖ జిల్లా యువజన విభాగం వచ్చేసరికి ఆత్మజన సేవ ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు అన్న. ఈ కార్యక్రమం ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి విశాఖ జిల్లా ఉన్న జ్ఞానాపురం రైల్వే స్టేషన్ లో జరుగుతుందన్న. ఈ సెంటర్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే, మనకి ఒడిశా నుంచి, విజయనగరం, శ్రీకాకుళం, అలాగే మా విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల నుంచి మానసికంగా కొంచెం ఇంట్లో పరిస్థితి బాగోలేక, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్ల వీళ్ళందరూ కూడా విశాఖపట్నం జ్ఞానాపురం రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడ స్థిర నివాసం, అంటే తాత్కాలిక స్థిర నివాసాలు రోడ్డు మీద అక్కడ ఏర్పాటు చేసుకుని, అక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందంటే, అక్కడ మనకి ఈ మిగతా సంస్థలందరూ కూడా ఎవ్రీ సండే, అలాగే ఎవ్రీ బర్త్డే, ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు అక్కడికి వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ మార్నింగ్ ఈవినింగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని, అందరూ కూడా అక్కడికి ఎక్కడెక్కడైతే తెగిన గాలిపటాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వచ్చి చేరడం జరుగుతుందన్న. వీళ్ళందరికీ మనం ఏం చేస్తామంటే, ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి మనంతా ఒక మీట్ పెట్టుకుని ఈ రోజు చేద్దామని చెప్పుకుని, వీళ్ళందరికీ ఒక చోట, అంటే ఆ జ్ఞానాపురం రైల్వే స్టేషన్ ఒక మనకి ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకుని వస్తాం. వీళ్ళకి ఏం చేస్తామంటే, మనం బయట నుంచి కూడా ఒక 2 బార్బర్స్, అలాగే మన సాయి యువత కూడా కొంతమంది ఈ మధ్య కాలంలో నేర్చుకోవడం జరిగింది. ఈ సర్వీస్ కోసమనే ఒక బార్బర్ వృత్తి నేర్చుకోవడం జరిగింది. మేము ఒక 40 నుంచి 50 మంది అక్కడ చేరుతా ఉన్నా, వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తాం. మనం అక్కడికి వెళ్లి ఏదైతే మనం ఆ సర్వీస్ కు వెళ్ళేటప్పుడే ముందు రోజే మేము ప్రిపేర్ అవుతాం, వాళ్ళకి ఫుడ్ పట్టుకుంటాం, అలాగే వాళ్ళకి స్నానాలు చేయించడం కోసమని వాటర్ హీట్ చేయడానికి ఒక స్టవ్, సిలిండర్, వాళ్ళకి మనం తొడుక్కునే బట్టలు, పొట్టైపోయిన బట్టలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం, అలాగే బార్బర్స్ కావాల్సిన బ్లేడ్లు, షాంపులు, డెటాలు, తర్వాత సోపు అంతా అక్కడ తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి కూడా మేము ఏం చేస్తామంటే, ఈ బాడీ వాష్ చేసే మనకి యొమ్మతారు బ్రష్లు, స్క్రబ్బర్స్ కూడా పట్టుకెళ్తాం. పట్టుకెళ్లి ఏం చేస్తామంటే, వెళ్ళినట్టునే ముందు అంతా స్వామికి కూడా అక్కడ డెకరేట్ చేస్తాం. నీట్ గా స్వామిని డెకరేట్ చేసి ఆ స్వామికి ముందు ఫుడ్ పెట్టి బ్రహ్మార్పణ చెప్పి, కొబ్బరికాయ, ఎవరైతే ఒక మంచి డోనర్ ఉంటారు కదా, ఆయన చేత కొబ్బరికాయ కొట్టించడం. ముందు వెళ్ళినట్టునే వాళ్ళకి మనం వాటర్, మనం అక్కడి నుంచి కొంచెం దూరం నుంచి తెచ్చుకొని వాటర్ హీట్ చేసి, హీట్ లోనే మనం డెటాల్ వేస్తాం. డెటాల్ వేసి బాగా బాయిల్ చేస్తాం. ఈలోపు మనం ఈ తీసుకెళ్లిన బార్బర్స్ మన యూత్ కూడా ఏం చేస్తామంటే, వాళ్ళని కూర్చోబెడతాం. కూర్చోబెట్టి చక్కగా, వాళ్ళు ఫస్ట్ రావడానికి ఇష్టపడరు, మనమే జాగ్రత్తగా కన్వే చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి 3 మంత్స్ కాదు, 4 మంత్స్, 6 మంత్స్ నుంచి కూడా వాళ్ళు ఎవరు స్నానాలు చేయరు. వాళ్ళ దగ్గర కూడా మనం 1-2 రోజులు మనం స్నానం చేయకపోతే మనకు చిరాకు ఉంటది. వాళ్ళు అన్ని రోజుల నుంచి ఉంటారు, వాళ్ళ దగ్గర అది ఒక దుర్వాసన వేస్తుంది. కాకపోతే స్వామి సమస్తలో ఉన్నాము, స్వామి పూల్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలుగుతాం తప్ప బయట వాళ్ళు అయితే ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. చాలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటదన్న. వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి జాగ్రత్తగా నచ్చ చెప్తాం. ఒక 100-80% వాళ్ళు రావడానికి ఇష్టపడతారు. తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ముందు కటింగ్లు చేసేస్తాం, మొత్తం
0: క్లీన్ చేసి
2: మొత్తం గుండు కొట్టించేస్తాం అన్నమాట. ఎందుకు గుండు చేయించడం అంటే వాళ్ళకి మొత్తం అంతా మట్టి పెట్టి ఉంటదన్నా, ఏరంతా లోపల కూడా ముద్ద ముద్దలు ఉంటాయి. మనకి బార్బర్స్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తారు, వాళ్ళకి చెప్తాం సేవా కార్యక్రమం అంటే వాళ్ళు నచ్చ చెప్తే వస్తారు. వాళ్ళతో పాటు మన యూత్ కూడా ఉంటారు. నీట్ గా స్నానం అదే షేవింగ్ కటింగ్ అంతా గోర్లు అంతా చేయించిన తర్వాత వాళ్ళని తీసుకొస్తాం. ఒక్కొక్క మనిషికి 3 స్నానం చేస్తారన్న. అలా చేస్తేనే గానీ వాళ్ళకి ఆ నీట్నెస్ రాదు. మొత్తం పామి. నాకు తెలిసి ఒక పోగండి నుంచి 20 నిమిషాలు పైన పడుతుంది ఒక్కొక్క మనిషికి అనమాట. ముందు మొత్తం వాటర్ తో వాళ్ళకి తడుపుతాం అనమాట. తడిపిన తర్వాత సోప్ అప్లై చేస్తాం. అప్లై చేసి మనం స్క్రబ్బర్స్ పట్టుకెళ్తాం కదా, వాటితో అలా రుద్దుతాం. మనం గుండు చేయించినా కూడా షాంపూ పెట్టి అంతా బాగా మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసి వాళ్ళని అలా తీసుకొచ్చి వాళ్ళని కొంచెం బాగా తుడిచి మనం తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా నా వేస్తాం. ఎక్కడైనా దెబ్బలు ఇలాంటివి ఏమైనా తగిలితే మనం ఆయింట్మెంట్ కూడా పట్టుకెళ్తాం కాబట్టి అది రాస్తాం. మన పిల్లలందరూ కూడా మాస్కులు గ్లౌజులు అన్ని వేసుకుంటారు. అందరికీ చెప్తాం అన్నమాట, ఎందుకంటే మనకి ఆ పరిస్థితులు అలాంటివి. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది జ్వరం గట్ట ఉంటే మెడిసిన్ గట్ట పట్టుకుంటాం, ఫుడ్ పెడతాం అన్న. తర్వాత ఏం ఫ్రూట్ ఎవరో ఒకరు ఇస్తారు. ఇంకా ఆ సేవ అనేసరికి జిల్లా అంతా కూడా కదిలి మేము స్పాన్సర్ అని పర్మనెంట్ స్పాన్సర్స్ కూడా ఉన్నారు దీనికి. మేము చెప్తాం ఒక్క ఇప్పుడు వినాయక చవితి పెడితే మేము అందరూ మేమే బొమ్మేస్తా ఉంటారు. అలాగే దీనికి కూడా పర్మనెంట్ స్పాన్సర్స్ ఉన్నారు. కానీ మంచి యాక్టివిటీ, వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది అన్న. కొంత అంటే మనం వాళ్ళకి స్థావరం చూపించలేము కానీ నీట్ గా తయారు చేసినంత వరకు
0: పరిశుభ్రత మాత్రం మనం
2: వాళ్ళు మీరు నమ్మరు. కొంతమంది యూత్ పిల్లలు అయితే చేసిన తర్వాత మన యూత్ లో కలిసిపోయి వాళ్ళు కూడా మనవల్లాగా ఉంటారు. అంత నీటి మన బట్టలు వేసుకుంటారు కదా వాళ్ళు. మనం తీసుకెళ్లిన బట్టలే, పుట్టైపోయిన బట్టలు, మన చాలని బట్టలు ఒకసారి కొంతవరకు వాడిన బట్టలే వాళ్ళకి ఇస్తాం. ఆ బట్టలు వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు మనం కలిసిపోయి మనకి ఎంత ఆనందంగా ఉంటదంటే వాళ్ళు కూడా ఈ స్నానం చేయించేసరికి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేస్తారంటే స్వామి విభూతి పెడతాం, భోజనం పెడతాం మనం. మనం పెట్టుకెళ్ళిన భోజనం అన్ని కూడా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తాం, కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు, కొంతమంది వెళ్ళగలిగిన వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. అవసరమైతే ట్రైన్ టికెట్ బస్ టికెట్ కూడా తీస్తామని చెప్తాం. తర్వాత కొంతమందికి మనం ఈ స్నానాలు చేయించినప్పుడు మన కుర్రవాళ్ళు చాలా మంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారన్న. ఎందుకంటే ట్రైన్ యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటారు వాళ్ళకి. చెయ్యి యాక్సిడెంట్ చెయ్యి ఉండదు, ఇక్కడ నుంచి కాళ్ళు ఉండవు. మీకు ఒక వ్యక్తికి మేము చేసామన్నా అది వెన్నుపోసి ఏం పని చేయట్లేదు అడిగి, అడి నొప్పి పడుకోబెట్టి చేయించాం. మీరు నమ్మరు, స్నానం కూడా పడుకోబెట్టే కింద అట్లేసి కటింగ్లు స్నానాలు అడిగి నిజంగా అలాగే ఆడ పాపం. మళ్ళీ అక్కడైతే తీసుకొచ్చి అక్కడే పెట్టాం. ఎంతో మందికి ఇప్పటికి మేము ఇంచుమించు ఒక 600-700 మందికి చేయించుంటామన్నా. అలాగే ఈ సేవ మరి మిగతా అంతా స్ప్రెడ్ అవుతుంటది. ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా ఓవరాల్ గా వెళ్ళింది కదా. మన స్వామి స్టూడెంట్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం, బెంగళూరు వాళ్ళు ఉన్న వాళ్ళు చెన్నైలో ఉండడం, వాళ్ళు చెన్నైలో వెల్లూరు డిస్ట్రిక్ట్ ఏదో ఉందన్న మొన్న ఫోన్ చేశారన్న, మీరు సర్వీస్ చాలా బాగుందన్న, ఎలా చేయాలంటే అంత ఫోన్ లో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాత్రం మీరు రావాలండి కొంచెం, అంటే ఎంతకన్నా ఆనందం ఏముందండి. ఇది అంత అన్ని చోట్ల చేస్తే స్వామికి ఎంతో ఎంతమంది మారుతారన్నది కాకపోయినా ఎంతమందికి మనం అంత బ్యూటిఫుల్ గా తయారు చేసే అవకాశం స్వామి ఇచ్చారని చెప్పి కొంచెం మాకు చాలా ఆనందంగా ఉందన్న. మా జిల్లాకు కూడా కాదు ఇది స్వామి ఇచ్చిన మంచి అవకాశం అన్న. సాయిరామ్
0: చాలా బాగుంది. సాయి కుమార్ గారు, ఆర్ఫనేజ్ లో జరిగే సర్వీసెస్ గురించి మీరు ఏమైనా చెప్తారా?
3: తప్పకుండా చెప్తాను సాయిరామ్. మేము మా యూత్ అంతా కలిసి ప్రతి ఆదివారం మా వీలుని బట్టి మేము ఆర్ఫనేజ్ వెళ్ళడం జరుగుతుంది. మేము మా ఏరియాలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఎందుకు ఆర్ఫనేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే యువత అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తున్నాము, కానీ ఇలా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు మాత్రమే ఆర్ఫనేజ్ లో ఉంటున్నారు. వాళ్ళకి కూడా మనకి తగినంత సేవ చేయాలి, వాళ్ళకి కూడా మన తల్లిదండ్రులాగే చూసుకోవాలన్న ఆలోచన మాకు వచ్చి ఆర్ఫనేజ్ సర్వీస్ మొదలు పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ డే ముందు సర్వీస్ ఏం చేయాలనేది తెలియక ముందు విజిటింగ్ వెళ్ళాం. విజిటింగ్ వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే మేము జరుపుకున్నాం. న్యూ ఇయర్ అందరూ కలిపి ఉదయాన్నే బయలుదేరి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయాం. హాఫ్ డే టూ ఓ క్లాక్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేశాము. అంటే ఆ రోజు వాళ్ళు మాకేం తెలిసిందంటే మేము ఎంత మాట్లాడినా సరే వాళ్ళు మాతో మాట్లాడేవాళ్ళు కాదు, అంటే మమ్మల్ని ఆదరించేవారు కాదు. ఫస్ట్ సాయిరాం చెప్తే సాయిరాం అంతే, స్వామి తెలుసు కాబట్టి సాయిరాం అనేసి ఊరుకునేవారు. అమ్మ మాట్లాడండి చెప్పండి అంటే లేదమ్మా మీరు మా పిల్లలు కాదు, మేము మీతో మా పిల్లలు ఎలా మాట్లాడతాం, మీరు మా బ్లడ్ కాదు కదా అనేవారు.
4: యాక్సెప్ట్ చేయలేదు,
3: యాక్సెప్ట్ అస్సలు చేసేవారు కాదు. అయితే ఇలాగే చూస్తుండగా ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళతోనే స్పెండ్ చేసాం. ఆ రోజు అనుకున్నాం అనమాట వీళ్ళతో ఇంకా కలవాలి అంటే, వీళ్ళకి ఇంకా దగ్గర అవ్వాలి అంటే ఇక్కడ మనం ఇంకా సర్వీస్ బాగా చేయాలి, సర్వీస్ మొదలు పెట్టాలి అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి అక్కడికి వెళ్లి వాళ్ళ ఉన్న ప్లేస్ అంతా ముందు క్లీన్ చేసి, అంటే పట్టులు నిలబడిన దగ్గర నుంచి ఆ రూమ్ పెనాయిల్ గానీ అలాగే యాసిడ్ వేసి వాష్రూమ్స్ క్లీన్ చేసి, వాళ్ళకి కూడా మేము వెళ్లిన టైంలో వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి డ్రెస్సులు వేసి వాళ్ళ భోజనం టైం వరకు ఉంటే వాళ్ళ భోజనాలు పెట్టి అంతా మొత్తం దగ్గరుండి సేవ చేసి వచ్చేవాళ్ళం. అయితే ఇలా సేవ చేసినప్పుడు మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మేము ఒక ఆవిడని గమనించడం జరిగింది. ఏంటంటే ఆవిడ అందరితో పాటు కలిసేవారు కాదనమాట, ఎవరు చేసులో వాళ్ళు కూర్చునేవారు, ఆవిడ మాత్రం చాలా దూరంగా కూర్చుని ఉండేవారు. మేము గమనించాం కేక్ కటింగ్ కూడా ఆవిడ మా దగ్గరికి రాలేదు. అయితే ఎందుకు ఆవిడ రావట్లేదు అని చెప్పి మాలో కొంతమంది ఆవిడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్లి సారమ్మ రండి మా దగ్గరికి అని చెప్పి పిలిచాం, కానీ ఆవిడ రెస్పాన్స్ లేదనమాట. మేము ఏం మాట్లాడినా ఇలా చూసేవారు, సైడ్ తిప్పేసుకునేవారు. అలా కొంతసేపు ఆవిడని అలా రిక్వెస్ట్ చేశాం, రండి సాయిరాం రండి, అందరూ అక్కడే ఉన్నారు కదా మీరు కూడా రండి. కానీ ఆవిడ ఏంటంటే రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇవిడ రావట్లేదు, అందరూ పిలిచేస్తున్నారు, అప్పటికి టైం అయిపోతుంది రండి అన్నా సరే, ఏం స్వామి ఇవిడ ఎందుకు రావట్లేదు అంటే అందరూ కలిశారు, ఆవిడ కూడా మాలో కలవాలి, ఆవిడకి ఏంటి ప్రాబ్లం అనేసి అలా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. కొంతసేపు తర్వాత మాకే అనిపించింది ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమో, ఆవిడకి తెలుగు రాదేమో అని చెప్పి డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా స్టార్ట్ చేసేసరికి ఆవిడకి హిందీ అర్థమైంది. మా దాంట్లో ఒక అమ్మాయి హిందీ మాట్లాడుతున్నప్పటికీ ఆవిడ ఏంటంటే కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చారు. అయితే ఇవిడికి హిందీ అర్థమవుతుంది కదా అని హిందీలో కూడా అడగడం మొదలు పెట్టాం రండి. ఆ రమ్మని పిలిచినా సరే చేతులు పెట్టి తోచేసేవారు బలవంతంగా. తోసేసరికి అక్కడున్న ఒక ఆయన వర్క్ చేస్తున్న ఆయనేమో, అమ్మ మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి, ఆవిడ మెంటల్లీ అసలు అప్సెట్ అయి ఉన్నారు, ఆవిడకి ఏం చేస్తారో ఆవిడకే తెలీదు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళకండి మంచిది కాదు అని. కానీ మా మనసు ఒప్పుకోలేదు, స్వామిని ఒకటే ప్రే చేసాం, స్వామి ఆవిడ మా దగ్గరికి రావాలి, మాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయాలి అని. అలా ఇంకొంతసేపు రిక్వెస్ట్ చేసేసరికి ఆవిడ కొంతసేపు తర్వాత ఒక మాట చెప్పారండి, నాకు ఈ మనుషులతో మాట్లాడడం ఇష్టం లేదు అని. అంటే ఆ మాట బట్టే మాకు అర్థమైంది ఆవిడ జీవితంలో మనుషుల మీద ఎంత విరక్తి చెందున్నారో, మనుషుల వల్ల ఆవిడ ఎంత బాగా అప్సెట్ అయిపోవడం వల్ల ఆవిడ ఆ మాట అనగలిగారు, నాకు ఈ మనుషులతో మాట్లాడడం అసలు ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అన్నారు. ఆ మాటకి మా అందరికీ ఏడుపు వచ్చేసింది, ఏంటి అలా అనేసారు అంటే ఆవిడ ఎంత బాధలో ఉండబట్టి అలా అనగలిగారు. కానీ కొంతసేపటికి ఏంటంటే ఇంకా మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసి ఆవిడ హెయిర్ దువ్వి, ఆవిడ చాలా రోజుల నుంచి ఇంకా జడ అంటే ఆవిడకి తెలియదు అనమాట, అలాంటి హెయిర్ ని మేము దువ్వి జడ వేసి పైకి పెట్టేసరికి ఆవిడ కొంచెం మా మీద అభిమానం కలిగింది, అంటే వీళ్ళు మంచి వాళ్లే అన్న కొంతసేపటికే ఆవిడకి అభిప్రాయం కలిగి ఆ తర్వాత మా దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ రోజు వెళ్ళిపోయాము, నెక్స్ట్ ఎవ్రీ మంత్ మేము ఆ సర్వీస్ చేస్తాం, ఒక్కొక్కసారి ఆల్టర్నేటివ్ మంత్స్ లో కూడా పెట్టుకుని చేస్తూ ఉంటాం మా అవైలబిలిటీ బట్టి. అయితే ఇప్పుడు మేము ఆవిడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఆవిడ ఎవరిలోని కలిసేవారు కాదు, కానీ ఎప్పుడైతే మాతో మాట్లాడి ఇలా కొంచెం స్పెండ్ చేసి ఆ రోజు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నారో ఆ తర్వాత నుంచి ఏంటంటే ఆవిడ అందరితోనే కలుస్తున్నారు, అందరితో కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మాతో కూడా మేము వెళ్లిన వాళ్ళ అమ్మాయిలకు కూడా ఆవిడ ఏంటంటే రెండమ్మ గోరింటాక్ పెడతానని చెప్పి హిందీలోనే అడిగి పెన్ పట్టుకుని ప్రతి ఒక్కరికి గోరింటాక్ కూడా పెడుతున్నారు. అంటే ఆవిడకి ఏదో గీత సంథింగ్ అలా పెడుతూ ఉన్నారు. ఆవిడలో మేము అంత మార్పు అబ్జర్వ్ చేశాం, ఎప్పటికైనా స్వామి ఇంకా మంచి అవకాశం ఇచ్చి ఇలాంటి ఆర్ఫనేజ్ సర్వీసులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాం.
4: చాలా బాగుంది సాయి కుమార్ గారు. మరి ప్రియదర్శిని గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఈ సర్వీస్ యాక్టివిటీ, దాని గురించి కొంచెం చెప్తారా?
5: తప్పకుండా. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇది మేము 2015 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అంటే బేసిక్ గా ఏముండేదంటే థియరిటికల్ పార్ట్ వరకు. అంటే మేము ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏంటంటే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మహిళా బ్యాచ్ అండ్ మహిళా డిఎం టీమ్ అనేది ఫస్ట్ వైజాగ్ నుండే స్వామి స్టార్ట్ చేయించారు. అది మాకు స్వామి ఇచ్చిన చాలా మంచి అవకాశం, అది మేము కూడా అలానే సద్వినియోగం చేసుకుంటున్నాము. సో దీని మీద ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. మేము ఒక 5 మెంబర్స్ కేరళ వెళ్లడం జరిగింది దీనికోసం. అటు నుంచి వెళ్లి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మెయిన్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు అనే కాదు, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేసరికి డిజాస్టర్స్ వచ్చినప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది అనుకుంటారు, బట్ అలా కాదు. ఇక్కడ ఈ డిజాస్టర్ మన ఈచ్ అండ్ ఎవ్రీ డే మన డైలీ లైఫ్ లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు లేడీస్ ని తీసుకుందాం, లేడీస్ ని తీసుకుంటే వాళ్ళు కిచెన్ లో కుకింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తున్నప్పుడు ఏ ఫైర్ ఆయిల్ ఫైర్ ఏదో అయ్యింది అంటే వాళ్ళకి తెలియదు అప్పుడు ఏం చేయాలో, తెలియక ఆయిల్ ఏ వాటర్ తెలియకుండా ఏ వాటర్ ఏదో పడిపోతే అప్పుడు ఫైర్ ఇంకా పెద్దది అయిపోతుంది అనమాట మనకి. సో అలాంటప్పుడు అలా కాకుండా దాని మీద ఆక్సిజన్ క్లోజ్ చేసే ఆగిపోయేటట్టు అలాంటివి చేసాము అనేసి అంటే అలాంటి టిప్స్ చాలా ఉన్నాయన్నమాట.
4: ఎమర్జెన్సీ
5: టెక్నిక్స్ ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది, గ్యాస్ సిలిండర్ నుంచి ఫైర్ వచ్చేస్తుంది అనుకుంటే అది బర్స్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ మీన్ నాకు కూడా డిఎం లో క్రాక్ ముందు వరకు దాంట్లోంచి గ్యాస్ లీక్ అవుతుంది, గ్యాస్ నుంచి ఫైర్ వస్తుంది అంటే బాబా ఇది బర్స్ట్ అయిపోతుంది అంతే ఇంకా అయిపోతాం అన్న ఫీలింగ్ ఉండేది అనమాట. బట్ అలా కాదు, దానికి కొన్ని పొజిషన్స్ ఉంటాయన్నమాట. సిలిండర్ ని పొజిషన్ బట్టి అది స్ట్రైట్ గా ఉంచి, ఎలా అయితే స్ట్రైట్ గా ఉంచి ఫైర్ వస్తుంది కాబట్టి అలానే తీసుకెళ్లి బయట పెట్టేశాము అంటే ఆ ఫైర్ అక్కడ బయట కొంచెం
4: అయిపోతుంది,
5: పీపుల్ లేని ప్లేస్ లో పట్టుకెళ్లి పెట్టేసి అప్పుడు దాని మీద తడిది ఏమైనా తీసుకెళ్లి క్లోజ్ చేసేసామంటే, తడిది క్లాత్ ఏదైనా వెట్ క్లాత్ తీసుకెళ్లి క్లోజ్ చేసేసామంటే అది అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ చాలా తెలుసుకోవచ్చు. ఇంకా ఇదనే కాదు, మన ఫస్ట్ ఎయిడ్ ఒకటి ఉంది మెయిన్. ఇప్పుడు చాలా మంది ఇలాగా స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటారు, అలాంటి అప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, లైక్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి మనం అక్కడ సిపిఆర్ ఇవ్వాలి అది మనకి తెలియదు. సో ఇలాంటి వాటి మీద ఫస్ట్ ఎయిడ్ కోసం కొన్ని బేసిక్ అనమాట. ముందు ఏంటంటే వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ 2 డేస్ కోర్స్ యాక్చువల్లీ, కానీ మేము చేస్తుంది 1 డే డిజాస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికి. అంటే ప్రస్తుతానికి దీని మీద వీళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఇంట్రెస్టెడ్ అంటే నెక్స్ట్ ఇంకా ఉంది, నెక్స్ట్ మంత్ లో ఉంది మాకు వైజాగ్ లో ఆల్మోస్ట్ ఒక 6 డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారనమాట. వైజాగ్ లో కండక్ట్ చేస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, 2 డేస్ ఉంది అనమాట. సెప్టెంబర్ ఓన్లీ ఫర్ మహిళస్.
4: మరి ఈ యాక్టివిటీస్ ని మీకు ఎవరు చేయిస్తారు, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ టెక్నిక్స్ అని ఎవరు నేర్పిస్తారు మీకు?
5: యాక్చువల్లీ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఫస్ట్ లోని మెయిల్ టీమ్ అదే జెంట్స్ టీమ్ అనేది ఉండేది. ఎప్పుడైతే చెప్పాను కదా కేరళ వెళ్లి మేము ఒక 5 మెంబర్స్ వరకు ట్రైనింగ్ అయ్యి వచ్చాము అని చెప్పేసి, మేము ఒక ఫ్యాకల్టీ ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నాం వైజాగ్ లోని డిఎం టీమ్ అమ్మాయిల సైడ్. ఫస్ట్ మేము అక్కడికి వెళ్లక ముందు మాకు ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది అయితే బండి సురేష్ అని చెప్పేసి అన్న ఉన్నారు, తను మాకు వైజాగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి హెడ్ అనమాట తను. సో తన ఆధ్వర్యంలో ఇలాగా కొంచెం ముందు ఈ డిజాస్టర్ అవేర్నెస్ ఇదంతా నేర్చుకుని అలాగా నెక్స్ట్ వెళ్లి ప్రాక్టికల్ గా కేరళలో వెళ్లి మేము ట్రైనింగ్ పొంది రావడం జరిగింది. సో చక్కగా ఇప్పటికీ స్వామి దయవల్ల ఒక 7 to 8 డిజాస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మేము కండక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. అంటే ముందు డిజాస్టర్ అవేర్నెస్ అంటే ఓన్లీ థియరీ పార్ట్ వర్క్ ఉండేదన్నమాట. అంటే లైక్ మనకి సైక్లోన్స్ ఎలా వస్తాయి, ఎర్త్క్వేక్స్ ఎలా వస్తాయి వాటి మీద అవేర్నెస్ ఇచ్చేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాంతో పాటు టెక్నిక్స్, మన అక్కడ ఇప్పుడు రివర్ క్రాసింగ్ ఏదో చేయాలి, ఫ్లడ్స్ ఏవో వస్తున్నాయి, అటు సైడ్ పీపుల్ ఉండిపోయారు, వాళ్ళని ఇటు సైడ్ సేఫ్ ప్లేస్ కి తీసుకురావాలి. సో వాళ్ళని అటు నుంచి ఇటు తీసుకురావాలంటే బై రోప్ వాళ్ళని ఎలా సేవ్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని చెప్తున్నా అనమాట 1 డే ప్రోగ్రామ్ పెట్టుకొని.
4: చాలా బాగుంది ప్రదర్శిని. రమేష్ గారు
2: చెప్పండి.
4: ఇందాక మీరు చెప్పినటువంటి సర్వీస్ యాక్టివిటీస్ లో ఈ ట్యూషన్స్, ఫ్రీ ట్యూషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది, దాని గురించి చెప్తారా?
2: అదే అన్న, మన వైజాగ్ లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన వైజాగ్ జిల్లాకు వచ్చేసరికి అందరూ చదువుకున్న పిల్లలు, లేకపోతే ఉద్యోగరీత్యా ఉన్న పిల్లలు, బిజినెస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా మన యూత్ వింగ్ లో ఉన్నారు. అంతా 20 to 30, 35 లోపు ఉంటారు పిల్లలందరూ కూడా, యూత్ అందరూ కూడా. వాళ్ళు ఎప్పుడు కూడా మన సండే తప్ప మిగతా రోజుల్లో వాళ్ళు టచ్ చేయలేము. మాకేంటంటే మాకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ యాక్టివిటీస్ అన్ని చూసేసరికి మాకు కొంచెం ఏంటంటే సండే తప్ప మిగతా టైంలో చేయలేకపోతున్నాం, స్వామికి మనం ఏమవ్వగలుగుతున్నాం అన్న చిన్న ఫీలింగ్ ఉండేది మాకు అందరికి కూడా. ఆ టైంలో మాకు స్వామి ఒక గిఫ్ట్ ఇచ్చారన్న, అదే మన ఫ్రీ ట్యూషన్ సెంటర్స్. దీన్ని పెద్ద టాస్క్ గా అంటే డబ్బు ఖర్చు ఏమి ఉండదు దీనికి, కాకపోతే మన యూత్ అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఈ సర్వీస్. దీన్ని ఏం చేసామంటే మనం ఒక పెట్టుకున్నాం మేము, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళు ట్యూషన్ సెంటర్స్ ఉండవు అలాగని చెప్పి మనం పబ్లిక్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ ఉంటుందని ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. టీచర్స్ అయితే ఉంటారు, వాళ్ళు పాఠాలు చెప్తారు కానీ పిల్లలు వినరు. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా అంత బాధ్యత తల్లిదండ్రులు తీసుకోరు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేసామంటే మురళి మన సత్య సేవా సంస్థ విశాఖ జిల్లాలో మురళీనగర్ లో ఒక సింహాచలం సమితి, మురళీనగర్ లో ఒక ట్యూషన్ సెంటర్ ఉందన్న, అలాగే గాజోక్ సమితిలో కూడా ఒక మంచి ట్యూషన్ సెంటర్ ఉంది, మిగతా చోట్ల కూడా సెంటర్స్ ఉన్నాయి. కానీ మురళీనగర్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఇక్కడ మీరు నంబరు మన యూత్ పిల్లలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక 10-15 మెంబర్స్ గ్యాదర్ అయ్యి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మురళీనగర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని టచ్ చేసి అక్కడ టీచర్ని రిక్వెస్ట్ చేసి మీకు తెలిసిందే మన ట్యూషన్ సెంటర్లో మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రులు ట్యూషన్ కూడా చదివించలేని పిల్లలే మన దగ్గరకు వస్తారు. ఫస్ట్ 10-15 నెంబర్స్ తో స్టార్ట్ చేసిన ట్యూషన్ సెంటర్ ఈ రోజు 200-250 మంది పిల్లలు మనకి ఎవ్రీ డే కూడా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఆ పిల్లలు కూడా ఏటవుతుందంటే పిల్లలు వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఓన్లీ విద్యగానే వస్తున్నారు, తర్వాత నెమ్మదిగా మన గురించి తెలుసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకి విద్య అన్న భావంతో వాళ్ళ ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ తో పాటు మనం ఏం చేస్తున్నామో మన వెనకతలు మన పిల్లపైన మనం వెనకతలు పడడం జరుగుతుంది. అలాగనే బాల వికాసులు ఎంటర్ అవుతున్నారు. అలాగనే ఏంటవుతుందంటే మొన్న మన యూత్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో వాళ్ళకి ఇక్కడ ఇండియా లెవెల్లో అంటే ఇండియాకి రిప్రజెంటేషన్ చేశారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా పుట్టపర్తి రాలేని పరిస్థితి, వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా రోజువారీ పనికి వెళ్లవలసిందే, రోజువారీ తెచ్చుకోవాల్సిందే, వాళ్ళని చదివించలేని పరిస్థితి. మహా చదివిస్తే గవర్నమెంట్ స్కూల్ కదన్నా, 10th వరకు ఎలాగో లాక్కి వెళ్ళిపోతారు. తర్వాత మనం సమస్య ఏం చేస్తుందంటే 10th కాకుండా ఇంటర్ నుంచి వాళ్ళు ఏదైనా చదువుకుంటామని చదువుకోవడం, అలాగే మనకి ఫార్మాస్ కంపెనీస్ రకరకాల కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళందరి కంపెనీస్ అందరూ కూడా మన జిల్లా అధ్యక్షులు గారి ద్వారా రికమెండ్ చేసి వాళ్ళని కూడా ఒక కొంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్న. దీనివల్ల ఏంటంటే మన పిల్లలు రెగ్యులర్ గా మనం ఎలాగైతే పెద్దవాళ్ళు నిత్యనారాయణ సేవ అలాగే నిత్య నగర సంకీర్తన నిత్యనామ సంకీర్తన చేసుకుంటున్నారో మనం కూడా నిత్యం ఒక సేవ యాక్టివిటీ స్వామికి సమర్పిస్తున్నాం అన్న.
4: చాలా చాలా బాగుంది. సాయి కుమార్ గారు, ఇందాక మీరు బ్లైండ్ పిల్లల సర్వీస్ అని చెప్పారు కదా, అది దాని గురించి కొంచెం చెప్తారా మాకు?
3: సాయిరామ్, మా ఏరియాలో లక్ష్మీపురం ఏరియాలో ఒక బ్లైండ్ స్కూల్ ఉంది. అంటే అక్కడ బ్లైండ్ పీపుల్ తల్లిదండ్రులు మాకొద్దు, పిల్లలకి కళ్ళు కనిపించట్లేదు, ఇలాంటి పిల్లలు మాకొద్దు అని వదిలేసిన పిల్లల్ని అక్కడ గ్యాదర్ చేసి అక్కడ ఒక స్కూల్ పెట్టడం వేరే వాళ్ళు జరిగింది. అయితే దానికి మేము సర్వీస్కి వెళ్తున్నాం. అసలు ఎందుకు వెళ్తున్నాము అంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని మన చేతులు కాళ్ళు కళ్ళు అన్ని మనకు బాగా కనిపించినా సరే ఇంట్లో పనులు చేయడానికి ఒప్పుకోం, ఇంట్లో పని చేయడానికి ఇష్టపడం, పేరెంట్స్ చెప్పినా సరే నేను చేయమమ్మా అలా ఇలా అంటాం. అలాంటిది వాళ్ళు కళ్ళు కనిపించలేని పిల్లలు ఒక దగ్గర ఇలా గ్యాదర్ అయి ఉన్నారు అంటే వాళ్ళ పనులు ఏం చేసుకోగలరు అనేసి అక్కడికి సర్వీస్ చేయడం జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్తాము, అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా మొత్తం క్లీన్ చేస్తాం. అక్కడ ఏంటంటే 2 ఫ్లోర్లు అనమాట, పైన అంతా అమ్మాయిలు ఉంటారు, కింద అంతా అబ్బాయిలు ఉంటారు. పైన అమ్మాయిలు సర్వీస్ చేస్తారు, కింద అబ్బాయిలు సర్వీస్ చేస్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళున్న ప్లేస్ అంతా రూమ్ అంతా క్లీన్ చేసి బట్టలు దులిపి, వాళ్ళ బట్టలు కూడా మడత పెట్టుకోలేరు, ఏ రోజు వేసుకున్న బట్టలు వాళ్ళు ఆ పక్కన పడేయడమే. ఉతుక్కోవడం కూడా ఏంటంటే ఏదో నీటిలో ముంచి తీసేయడమే తప్ప వాళ్ళకి ఫుల్ గా ఎలా మరగ వదిలిందో కూడా లేదో వాళ్ళకి కూడా తెలియదు కదా. అంటే కొందరు పిల్లలకి ఏంటంటే ఒక కన్ను కనిపిస్తూ ఉంటది, కొందరికి రెండు కూడా కనిపించు, కొందరు అలాంటి వాళ్ళ హెల్ప్ తో వీళ్ళ పనులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి వెళ్లి అక్కడ వాళ్ళ బట్టలన్నీ మడిచిపెట్టి ఆ బీరువాలో సర్దేసి, అలాగే వాళ్ళ బట్టలు ఏమైనా మాసిపోయిన ఉంటే వాళ్ళకి ఉతికి డెటాల్ వేసి వాళ్ళకి, అలాగే రూమ్ అంతా క్లీన్ చేసి, అలాగే మెయిన్ టాస్క్ ఏంటంటే అక్కడ వాళ్ళ వాష్రూమ్స్ అండి, వాళ్ళ వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద టాస్క్. మేము వెళ్ళినప్పుడు అయితే మా యూత్ ఎవరు ముందుకు రాలేదు, అంటే బయట నుంచి చూసి మేము లోన్కి ఎవరికి రాలేమక్క, సారీ అక్క, ఇంకేదైనా చెప్పండి చేస్తాం కానీ దాన్ని మేము ఇంకా మేము అంతలా ఇంకా డెడికేట్ అవ్వలేదు అన్న మాట అనేసారనమాట. అయితే మేము ఒక ఇద్దరం లోన్కి వెళ్ళడం జరిగింది. ఎలా ఉన్నాయంటే కొన్ని సంవత్సరాల నుంచి రీసెంట్ గా మీ సర్వీస్ స్టార్ట్ చేశాం, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆ వాష్రూమ్స్ క్లీన్ చేయలేదు, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అట్ట పట్టేసి మొత్తం అంతా వాళ్ళు యూజ్ చేసే శానిటరీ ప్యాడ్స్ టైప్ కూడా అవేంటంటే అవి కూడా అక్కడే పడేసి ఉన్నాయి. గర్ల్స్ కదా, అవి కూడా ఎవరు తీయలేదు. అవన్నింటినీ మేము తీసి అవి బయట పడేసి అలాగే వాష్రూమ్స్ అన్ని నీట్ గా ఒక 1 అవర్ పట్టిందండి. ఆ 2 వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి 1 అవర్ పట్టింది. క్లీన్ చేసి మొత్తం అంతా చాలా నీట్ గా తయారు చేశాం. అలాగే కిందది కూడా అబ్బాయిలు కూడా అలానే చేశారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు పాత బట్టలు వదిలేసి ఒక పక్కన పడేసి ఉంచేశారు ఒక రూమ్ లో, ఆ బట్టలు కూడా బయట పడేసి అంతా వాళ్ళకి జడలు. అమ్మాయిలు ఏంటంటే రోజు ఏదో నార్మల్ గా అల్లేసుకోవడమే తప్ప వాళ్ళకి నీట్ గా దువ్వుకుని వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. వాళ్ళందరికీ జడలు వేసి రెడీ చేసి, అయితే ఒక కన్ను కనిపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళెవరో వస్తున్నారు, సాయిరామ్ చెప్పారు, అంటే సాయి డివోటీస్ వచ్చారు సర్వీస్ చేస్తున్నారు అని. అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ కూర్చోవడం జరిగింది హాల్లో. అంటే వాళ్ళకి సాయిరామ్ చెప్పేసి వెళ్ళిపోదాం 2 నిమిషాలు మాట్లాడేసి అని కూర్చోబెట్టి, సాయిరామ్ మీకేమైనా కావాలని మేము వాళ్ళని అడిగాం, ఏమైనా మేము హెల్ప్ చేయగలమా, ఇదేనా సర్వీస్, ఇంకేమైనా చేయగలమా మీకు అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే అక్క చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక అద్దంలా తయారు చేశారు ఈ రోజు మా దగ్గరికి వచ్చి. మేము చూసుకుంటేనే ఏంటి ఇలాంటి ప్లేస్ లో ఉన్నాం అనుకునే వాళ్ళం, కానీ ఈ రోజు దీన్ని చాలా బాగా తయారు చేశారు. ఇక ముందు నుంచి మీ యాక్టివిటీస్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము ఏం చేయగలిగితే అది చేస్తాం. అలాగే మీరు కూడా మా దగ్గరికి ప్రతి వారం లేదా నెలకు ఒక్కసారైనా సరే భజన పెట్టండి అక్క, మేము భజన చేయాలనుకుంటున్నాం అని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకొచ్చారు. దాంతో మా యూత్ ఇంకా ఇన్స్పైర్ అయ్యి, అక్క నెక్స్ట్ టైం వాష్రూమ్స్ కూడా మేము క్లీన్ చేస్తాం అక్క, ఇప్పుడు మేము చేసిన తప్పు ఏంటో మాకు తెలిసింది అని అనడం కూడా జరిగింది. అది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయినా స్వామి కృతజ్ఞతలు. ఇలాంటి మంచి మంచి యాక్టివిటీస్ మాతో చేయిస్తున్నందుకు
4: చాలా బాగుంది. ప్రియదర్శిని, రమేష్ గారు, సాయి కుమార్ గారు, మీరు ఇన్ని యాక్టివిటీస్ గురించి, యూత్ ఎస్పెషల్ గా చేస్తున్నటువంటి వైజాగ్ లో యాక్టివిటీస్ గురించి చెప్పారు. మా శ్రోతలందరూ వీటన్నిటిని విని వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ యూత్ ని సక్రమమైన మార్గంలో పెట్టుకుంటారని మనం భావిస్తూ ఈ యూత్ కార్యక్రమాల గురించి చర్చ ఇప్పుడు ముగిద్దాము. ఇప్పుడు ఒక మంచి పాట తర్వాత విశాఖపట్నం జిల్లాలో జరిగేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సేవ మెంటల్ హాస్పిటల్ సర్వీస్, దాని గురించి మనం మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్,

0: స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనసులో నిర్మలమైనటువంటి ప్రేమను పెంపొందించుకున్నప్పుడు చేతులతో సేవ చేయడానికి కుదురుతుందని, అదేవిధంగా సేవ పొందిన వారి ఆనందం కూడా మనం చూడగలుగుతామని స్వామి చెప్తారు. మరి విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ సేవా కార్యక్రమాల గురించి మనం వింటున్నాము. ఇప్పుడు విశాఖ జిల్లాలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సేవా కార్యక్రమం మెంటల్ హాస్పిటల్ సర్వీస్. ఎన్నో ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమం జరుగుతోంది. స్వామి కూడా పర్సనల్ గా ఎన్నో మార్లు ఈ సేవా కార్యక్రమం గురించి విద్యార్థులతో ప్రస్తావించడం కూడా జరిగింది. మరి ఈ విశేషాలు మనతో పంచుకోవడానికి యువత క్రాంతి, రాము, వైష్ణవి మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఈ మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఏ విధంగా జరుగుతోంది, దాని ద్వారా వీళ్లు పొందినటువంటి ఆనందం అనుభవం ఏంటో తెలుసుకుందాం. సాయిరాం క్రాంతి.
1: సాయిరాం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెంటల్ హాస్పిటల్ సర్వీసు చాలా సులభం అయిపోయింది. ఇదివరకు మా సీనియర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చక్కగా అన్ని వాళ్లు వడ్డించిన విస్తరలాగా అన్ని మాకు సులువు అయిపోయాయి అన్నమాట. ఇప్పటికి కూడా మెంటల్ హాస్పిటల్ అనేది బాగా జరుగుతోంది. దీన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు పాలిమర్ శ్రీనివాస్ గారు అని, ఆయన మొత్తం అంతా లీడ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మేము వచ్చేసరికి 8:00 కి సర్వీస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. 8:00 ప్లేట్స్ అన్ని ప్రతి వార్డు నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్లేట్స్ అన్ని ఒక వరుస క్రమంలో పెట్టుకుని వాటిని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ అలాగే ఇంకొంతమంది బ్యాచ్ ఏంటంటే స్నానాలు చేయించడానికి వెళ్తారనమాట. సో అలాగే ఇంకో కొంతమంది ఏంటంటే స్పెషల్ గా కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్కిన్ డిజీజెస్ లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ కేర్ స్నానం చేయించడానికి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా దానికి వెళ్తూ ఉంటారు. ఈ చేయించే క్రమంలో ఏంటంటే ఓన్లీ ఏదో వెట్టిగా చేస్తున్నామని కాకుండా స్వామి నామస్మరణంతో ఓం శ్రీ సాయిరాం అని చెప్పి చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దృష్టి అంతా ఆ సర్వీస్ మీదే ఉంటుంది, వేరే ఆలోచనలు ఉండవు, ఓన్లీ స్వామి మీదే ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్లేట్లు క్లీనింగ్ కానీ స్నానం చేయించడం ఏంటంటే మనం ప్లేట్లు క్లీనింగ్ చేస్తున్నప్పుడు స్వామి ఇదివరకు చెప్పారు, మనలో ఉన్న మనీలాన్ని పోగొట్టడానికి, అంటే డర్ట్ ఏమైనా ఉంటే అవి మనకి మనమే శుభ్రం చేసుకుంటున్నామని స్వామి చెప్పారు. అలాగే నారాయణులకి స్నానం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి స్నానం చేస్తుంటే స్వామికి స్వయంగా స్నానం చేసినట్టే. సో మన బ్రదర్ రాము ఉన్నారు, ఆయన ఏంటంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్, అంటే స్నానం చేయించడం ఇవన్నీ తను చూస్తూ ఉంటాడన్నమాట. తన మాటల్లోని తన ఎక్స్పీరియన్స్ ని విందాం.
0: రాము చెప్తారా?
2: సాయిరాం, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో స్నానాలనేవి సీనియర్స్ చేసేటప్పుడు, అప్పుడు మెంటల్ హాస్పిటల్ పొజిషన్స్ అప్పుడు పేషెంట్స్ వేరు, వాళ్ళ మెంటల్ కండిషన్ చాలా అప్పుడు ఎంతంటే, మేము ఇప్పుడు ఒక 2 పేషెంట్స్ కి ఏ విధంగా చేస్తున్నామో అప్పట్లో వాళ్ళు ఆ విధంగా చేయించారు. ఈ 2 పేషెంట్స్ కి మాకు ఈచ్ పర్సన్ కి ఒక 30-45 minutes పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ 1 week వాళ్ళ ఇంటి మీద డ్రెస్ ఏమీ ఉండదు, ఒక రూమ్ గానే ఉంటారు. ఆ రూమ్ గానే ఉంటూ టోటల్ గా వాళ్ళ బాడీ మీద ఆల్ ఫుడ్ కానివ్వండి, యూరిన్ టోటల్ గా బాడీకి, అందుకని అది పొరగటం, ఆ యూరిన్ నే మళ్ళీ దాన్నే గోడలు కొట్టడం, ఆ విండోస్ కొట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మా సీనియర్స్ వాళ్ళు చేసే టైంకి ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువ, ఇప్పుడు తగ్గారు,
0: ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు
2: ఆ సంఖ్య తగ్గింది అంటే స్వామి గ్రేస్, మనం వాళ్ళు ఇచ్చిన ఇన్ని ఇయర్స్ గా చేసిన ఆ మోటివేషన్, రిమైనింగ్ వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళు సెల్ఫ్ గా కొంతమంది స్నానాలు చేసుకోగలుగుతున్నారు కొన్ని వార్డ్స్, రిమైనింగ్ వాళ్ళు కొంతమంది చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకి బ్యాచెస్ గా సపరేట్ అయిపోయి స్నానాలు బాగా చేయడం జరుగుతుంది. మీ విధంగా ఫేస్ చేసిన 2 పేషెంట్స్ ఇప్పటికీ, ఒక్కరు క్యూర్ ఎలా అయిందో నేను చెప్తున్నాను. ఆయన పేరు రెడ్డి గారు, ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన టైంలో బాగానే హెల్తీగా ఉన్నారు, పర్వాలేదు, ఫుడ్ ఓకే పెట్టింది తింటాం,
0: అంటే ఫిజికల్ గా చాలా బాగుండేవారు.
2: ఫిజికల్ గా ఓకే, మెంటల్లీ నాట్ ఓకే, చాలా డిస్టర్బ్ ఉంటాయి. ఎందుకంటే దగ్గరికి వెళ్తుంటే ఆయన ఆ వాళ్ళకి హ్యాండ్ పవర్ కూడా బై గాడ్ గ్రేస్ అలా ఉంటుంది, ఇద్దరినైనా సరే ఈజీగా ఇసే అంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆ క్యాండిడేట్ కొన్ని రోజులు ఆయన్ని మేము అంటే పట్టించి ఎక్కడున్నారో తెలియలేదు మాకు, అంటే చూడలేదు, రెగ్యులర్ పేషెంట్ చూస్తున్నాం అని అనుకుంటే వన్ డే ఏమైందంటే సడన్ గా భజన్స్ కి రెడీ అవుతున్నాం ఇంకో 5 minutes, ఆ టైంలో ఎవరో బాగా కంప్రెస్ బక్క చిక్కిపోయి కనిపించారు రూమ్ లో. ఏంటి ఆయన ఎవరు అని చెప్పి సురేష్ గారు అని వన్ ఆఫ్ ది సీనియర్ ఆయన ఆయన ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి చూస్తే ఆయన మేము షాక్ అయ్యాం, ఆ పర్సనెంట్ గా అయిపోయారని చెప్పి అక్కడి నుంచి ఆయన ఫుడ్ తింటం మానేశారు. ఆ క్యాండిడేట్ కొన్ని రోజులు ఆయన్ని మేము అంటే పట్టించి ఎక్కడున్నారో తెలియదు కదా మాకు, అంటే చూడలేదు రెగ్యులర్ పేషెంట్ చూస్తున్నాం అని అనుకుంటే

0: సోకయ్యం, ఆ పర్సనెంట్ గా అయిపోయారని అక్కడి నుంచి ఆయన ఫుడ్ తింటం మానేశారు. ఓ 20 డేస్ 25 డేస్ వరకు కంటిన్యూస్ గా ఫుడ్ తింటం మానేశారు. ఆయనకి ఏంటంటే త్రుసగైన దట్టు ఆయనకి షుగర్ ఏదో వచ్చేసి పైప్స్ ఏ పెట్టేశారు. టోటల్ యూరిన్ రొటీన్ ఆ బెడ్ మీద మొత్తం అంతా. డాక్టర్స్ కాదు నర్స్ క్లీన్ చేసి వార్డ్ బాయ్స్ కూడా వెళ్ళటానికి ఇబ్బంది పడేంతగా అయిపోయింది ఆయన వార్డ్. అప్పుడు మాకు కూడా ఆయన్ని టచ్ అయ్యండి, ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు ఆయన ఏంటంటే హెల్దీగా ఉంటారు ఆయన పట్టుకోగలం పర్వాలేదు, ఈయన కంప్లీట్ గా ఎప్పుడైతే అయిపోయారో ఏం చేయగలిగ స్వామి ఓం శ్రీ సాయిరాం అని చెప్పి స్టార్ట్ చేసి సర్వీస్ స్టార్ట్ చేసాం. అతి భగవంతంగా ఆయన ఎందుకంటే పేషెంట్ హెల్దీ పర్సన్ కాదు పేషెంట్ అయిపోయారు, పట్టుకుని ఇంకా ఆయనకి స్నానం చేయించడం మొదలు పెట్టాం. స్నానం అంటే ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు రిస్క్ వద్దండి అని చెప్పి తడిగుట్ట పెట్టడం స్టార్ట్ చేసి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసి ఆ వీక్ కి మేము అట్లీస్ట్ 1 స్పూన్ ఆయన ఫుడ్ పెట్టడానికి ట్రై చేసాం తినకపోయారు. అండ్ నెక్స్ట్ సండే కి మళ్ళీ స్నానం, ఆయన ఏంటంటే ఇనిషియల్ లో ఆ స్నానం చేయించేటప్పుడు ఆయన అసలు ఒప్పుకునేవారు కాదు, ఆ పొజిషన్ లో కూడాను ఆయన ఒప్పుకునేవారు కదా స్నానం చేస్తుంటే. నెక్స్ట్ వీక్ నుంచి ఓకే అంత అగర్ పెట్టలేదు కొంచెం బెటర్. ఫుడ్ మళ్ళీ రొటీన్ అసలు ఫుడ్ తింటాం లేదా. నెక్స్ట్ వీక్ స్నానం చేస్తుండగానే ఓకే హ్యాపీగా చిన్న స్మైల్,
1: ఆ మార్పు మీకు కనిపిస్తుంది అనమాట,
0: ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది స్వామి మనం ఏం చేస్తున్నాం తెలియదు ఆయన చేయించుకుంటుంది. అప్పుడు అక్కడి నుంచి ఆయన ఏంటంటే పెరుగన్నం పెడతా ఉంటే 2 స్పూన్స్ కాస్త కొంచెం ఒక
1: ముద్ద
0: ఓ 2 అలా తింటాం మొదలు పెట్టారు. ఆ తర్వాత నుంచి ఆయనే నాకు ఇడ్లీ పెట్టండి సాయిరాం అంటే ఇడ్లీ పెట్టండి అని చెప్పి అడగటం వల్లనే ప్రతి వారం ఆయనకి ఇడ్లీ పెట్టడం. ఏ రేంజ్ కంటే నిజంగా స్వామి బ్లెస్సింగ్ హాస్పిటల్ స్టాఫ్ మాకు పర్సనల్ గా చెప్పారు ఆ క్యాండిడేట్ ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నాం ఫుడ్ తినగలుగుతున్నారా అని చెప్పి. లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ ప్రతి ఇప్పుడు 2 వీక్స్ బిఫోర్ ఆయన్ని ప్రేమ సమాజాన్ని షిఫ్ట్ చేశారు.
1: ఓకే చాలా బాగుంది వైష్ణవి. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఇట్స్ నాట్ ఈజీ సర్వీస్, ఎందుకంటే మన ఇంట్లోనే ఎవరన్నా మెంటలీ డిస్టర్బ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ సర్వీస్ కి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసి వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చారో అది చెప్తారా ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ ద్వారా?
2: తప్పకుండా. ఫస్ట్ టైం మెంటల్ హాస్పిటల్ సర్వీస్ వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా మంది మా దగ్గరికి కూడా వచ్చేవారు కాదు, అంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది సీనియర్ సిస్టర్స్ కి వాళ్ళకి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మా దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఒక 1 వీక్ ఒక 2 వీక్స్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేసినా అరిచి మా మీద రబ్బర్ బ్యాండ్స్ జడలు అవి వేసుకుంటే అవి లాగేసుకుని గాజులు వేసుకుంటే అవి తీసేసుకుని అలా ఉండేదన్నమాట వాళ్ళ సిచ్యువేషన్. బట్ మేము వెళ్తున్న కొద్దీ వాళ్ళు ఇంకా మా మొహాలకి అలవాటు పడి మా దగ్గరకు వచ్చి మేము పెట్టింది తినడం అది స్టార్ట్ చేశారు. ఇందులో మెయిన్ ఏంటంటే మనం అనుకుంటాం మెంటల్ అనేది వివిధ రకాల అదొక వ్యాధి అని, కానీ అది వ్యాధి కాదు, అది ఏదైనా అతిగా ఉన్నా సరే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అన్నదానికి మేము రీసెంట్ గా ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఆవిడ వెళ్తే అసలు ఆవిడ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తమిళ్ కానీ అన్ని లాంగ్వేజెస్ కూడా ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారంటే ఏ స్టేట్ వాళ్ళు వచ్చి తనతో కమ్యూనికేట్ చేసినా తను అంత పర్ఫెక్ట్ గా ఉంటారు, చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇది మేము ఎప్పుడు కనుక్కున్నామంటే మేము మామూలుగా వెళ్ళి తెలుగులో మాట్లాడి వాళ్ళకి తెలుగులో అది చేస్తే ఆవిడ చక్కగా మాకు తెలుగులో రిప్లై ఇచ్చేవారు. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది వేరే స్టేట్ నుంచి, సో నేను అన్నాను నేను ఇలాగ తను అంది మనం చాలా ఏళ్ళు అయిపోయింది కలిసి మనం సండే బయటకు వెళ్దాము అనంది. నేను అన్నాను లేదు సండే మెంటల్ కేర్ సర్వీస్ ఉంది ఒక్కసారి వచ్చి చూడు, నువ్వు చెయ్యొద్దులే ఫస్ట్ టైం కదా భయపడతావు వచ్చి చూడు, నువ్వు వచ్చి చూసి నీకు నచ్చితే నువ్వు కంటిన్యూ అవ్వు లేదంటే నువ్వు వెంటనే బయటకు వచ్చే ఒక 1 అవర్లో నేను వచ్చేస్తాను అని చెప్పాను. సరే తను కూడా తనకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ తను వచ్చింది, వస్తే ఈ పర్టికులర్ పేషెంట్ ని తను చూసిందనమాట. చూసి మేము అప్పుడు మా క్లీనింగ్ దాంట్లో బిజీగా ఉన్నాం, తిను జస్ట్ నించుని చూస్తున్నది, తిను ఖాళీగా అనిపించి తను వచ్చిందనమాట. ఆ పేషెంట్ వచ్చి తిన్ని ఏదో అడగడం జరిగింది, అడిగితే తినికి చాలా ఏళ్ళు అయిపోయింది తను ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరులో తను

0: ఉంది. కాబట్టి తను ఇంగ్లీష్ లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేసి అటు ఇటు కానీ ఇంగ్లీష్ తెలుగు కలిపేసి రిప్లై ఇచ్చింది తనకి. అంటే తను అంది నో ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఆల్సో, యూ కెన్ స్పీక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ అని తను ఇచ్చింది. ఆ మాట విని మేము ఎక్కడ పనులు అక్కడ వదిలేసి టక్కుమని వెనక్కి తిరిగి చూసాం. చూస్తే తను అంది ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ తమిళ్, ఐ కెన్ స్పీక్ హిందీ, ఐ కెన్ స్పీక్ ఆల్ ది లాంగ్వేజెస్ అని అంది. అంతే, మేము ఒక్కసారి అనుకున్నాము వీళ్ళు మాకంటే ఏమీ తక్కువ కాదు, ఇంకా వీళ్ళకి సేవ చేస్తున్నామంటే మేము ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఇలాంటి వాళ్ళకి సేవ చేయలేమని. ఆ తర్వాత ఆ హాస్పిటల్ స్టాఫ్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే తను ఆల్రెడీ ఒక పీహెచ్డీ చేసింది. సెకండ్ పీహెచ్డీ చేస్తున్న ఆ ప్రిపరేషన్ టైంలో తన మైండ్ డిస్టర్బ్ అయ్యి, అంటే అతిగా చదవడం వల్ల తను ఆ స్టేజ్కి వచ్చింది అని. అప్పుడు ఆంటీ వాళ్ళు సిస్టర్స్ సీనియర్ సిస్టర్స్ వెళ్ళి తనతో మాట్లాడి ఇది కాదమ్మా, నువ్వు కొన్నాళ్ళు చదువు ఆపితే కానీ నువ్వు ఇంకా ఫ్యూచర్ లో ముందుకు వెళ్లలేవు, మీకు పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి తన్ని కౌన్సిలింగ్ లాగా చేస్తే ఒక 1 or 2 months లో నౌ షీ ఇస్ కంప్లీట్లీ ఆల్ రైట్. మేము వచ్చే ముందే ఒక 1 week బ్యాక్ తన ఇంటికి వెళ్లడం కూడా జరిగింది.
1: చాలా బాగుంది. ఎందుకంటే స్వామి చెప్తారు నశ్రేయో నియమం వినాని, ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్, ఆ లిమిట్ దాటి ఏం చేసినా అది మనకి హానికరం అంటారు. అదేవిధంగా స్వామి వివేకానందని ఒకళ్ళు అడుగుతారంట, జీవితానికి ఏది హానికరం, విచ్ ఈస్ పాయిజనస్ ఇన్ లైఫ్, అంటే ఎనీథింగ్ దట్ క్రాసెస్ అర్ లిమిట్ ఈస్ పాయిజన్ ఫర్ లైఫ్ అని వివేకానంద చెప్తారు. చాలా బాగుంది. క్రాంతి, నీ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటావా?
2: బేసిక్ గా నేను మెంటల్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అసలు నేను ఎలా వచ్చాను అన్నది కొంచెం చాలా, అంటే మా పేరెంట్స్ డైలీ భజన్కి వెళ్లేవాళ్ళు, ఎప్పుడు పిలిచేవాళ్ళు అన్నమాట. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను కొంచెం లేదీ నేను బద్ధకం అది, నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వీడిని ఎలాగైనా లాగుదామని మా పేరెంట్స్ ఇంట్రెస్ట్. నాకు కాకపోతే ఈ హెల్ప్ చేయడం సేవ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. బయట భోజనం ఇవ్వడం, ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా కాల్ లేకపోయినా నాకు కొంచెం చూడలేదు. సో ఆస్పెక్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, భజన ఆస్పెక్ట్ లో నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో వన్ ఆఫ్ ది సాయి బ్రదర్, ఒక బ్రదర్ని తీసుకొచ్చారు మా పేరెంట్స్. తీసుకొచ్చి తన చేత కొంచెం రోజు చెప్పించడం జరిగింది. తను ఫైనల్ గా వన్ డే, క్రాంతి ఇలా కాదు, నువ్వు పోనీ ఏమీ చెయ్యొద్దు, భజన్కి రావద్దు, మనకి మెంటల్ హాస్పిటల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్లి నువ్వు చూడు, నువ్వు సర్వీస్ ఏమీ చేయకు, నీకు నచ్చితే చేద్దు కానీ లేకపోతే లేదు అంటే సరే ఏముంది సేవ చేయడమే కదా తప్పే ఉందని చెప్పి ఇనిషియేటివ్ సండే ఒకరు సండే వెళ్లడం జరిగింది. వెళ్లడం జరిగితే ప్లేట్ల క్లీనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ చూపించాడు తను. సరే నువ్వు ఏదైనా స్టార్ట్ చేస్తావని మామూలుగా అడిగితే ప్లేట్ల క్లీనింగ్ చేస్తాను అని చెప్పాను. అలాగా నాకు ప్లేట్ల క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవ్రీ సండే ఫర్ ద టైమ్ ఆఫ్ 2 years నేను కంటిన్యూస్ సండేస్ వెళ్ళడం జరిగింది. సో ఆ చేస్తున్నప్పుడు నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే అంటిల్ డిగ్రీ అండ్ పీజీ నాకు కొంచెం కోపం ఎక్కువ, బాగా కోపం, చిరాకు కూడా బాగా ఎక్కువ. అండ్ సో ఆ 2 years లోని స్వామి నాకు బాగా తగ్గించేశారు, నాలో డిఫరెన్స్ నాకు తెలిసింది. అలాగే 2007 లోని నాకు స్వామి, ఇక్కడ నేను అప్లై చేశాను అనమాట ఎంటెక్ ఫిజిక్స్ ఎంబీఏ అండ్ కంప్యూటర్ సైన్స్. స్వామికి లెటర్ ఇస్తే స్వామి సార్ నాకు స్వీడన్ లోనే అడ్మిషన్ వచ్చింది. సో ఈ సార్ 2007 లో నువ్వు స్వీడన్ వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట, లెటర్ లో నాకు ఆన్సర్ వచ్చింది. సో దట్ ఈస్ మై అంటే మెంటల్ హాస్పిటల్ కి రావడం అది. సో ఇప్పటికీ నేను మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చేసిన తర్వాత కూడా ఐ వాస్ కంటిన్యూ, టైం దొరికినప్పుడల్లా సండేస్ నేను మెంటల్ హాస్పిటల్ కేర్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది
1: మరి వైష్ణవి, మీలో కలిగినటువంటి మార్పు ఏంటో ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత చెప్తారా?
0: తప్పకుండా. మార్పు అంటే సహజంగా ఏంటంటే అన్న చెప్పినట్టే నేను కూడా చాలా లేజీ అనమాట. నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి అంటే నేను ఏదైనా కొంచెం చెత్తగా చూసినా సరే చాలా ఇరిటేట్ అయిపోయేదాన్ని. కానీ ఎప్పుడైతే మనం మెంటల్ హాస్పిటల్ అంటే మనం అందరం మనకు తెలిసిన విషయమే, అక్కడ వాతావరణం అది ఎలా ఉంటుందో. నాకు ఫస్ట్ కూడా చిన్న కొంచెం యూత్ కాబట్టి వాళ్ళు అన్నారు నువ్వు స్నానాలకి చేయించలేవమ్మా వాళ్ళకి, ప్లేట్స్ క్లీనింగ్కి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయను. ఆ ప్లేట్స్ క్లీనింగ్కి వెళ్లి హెల్ప్ చేసేవాళ్ళం. ఆ ప్లేట్స్ ఎలాగుండేవి అంటే ఒక వారం రోజులు బట్టి అవి తోమకుండా అక్కడ ఉన్న అన్నం కూడా దాంట్లో పేరుకుపోయి, అంటే చూస్తేనే అబ్బా ఇందులోన తింటారు ఇలాంటి వాటిలో కూడా తింటారా అన్న స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఆ ప్లేట్స్ అలా ఉండేవి. ఇంకా వెళ్ళి కానీ చెయ్యాలి, క్లీనింగ్ చేయాలి అన్న ఒక్క దీంతో దాన్ని బాగా శుభ్రం చేసి క్లీన్ చేయడం జరిగింది. అది తర్వాత నేనేం నేర్చుకున్నానంటే మనం ఎక్కడున్నా సరే అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే మనం అక్కడ ఉండాలి. అలాగే నేను ఏది చూసినా సరే అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను. అంత పర్ఫెక్షన్ లేకపోయినా ఓకే ఫైన్, మనం ఉండగలిగే సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు మనం ఉండొచ్చు అన్నది నేను బాగా నేర్చుకున్నాను. ఆ ప్లేట్స్ క్లీనింగ్ లో మనకి నాకు ఏంటి అంటే బాగా వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్. మన పనులు మనం చేసుకోవాలి. ఇప్పుడు నా ప్లేట్ మా పన్నమ్మాయి చూస్తే తను కూడా ఇలాగే ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మన ప్లేట్ మనం కడిగి పెట్టుకుంటే వాళ్ళు తోముతారు, కానీ మనం కడిగేసి పెడితే వాళ్ళు ఇంకా చక్కగా తోముతారు, మన తిట్టుకోకుండా తోముతారు అన్నది నేను చాలా బాగా నేర్చుకున్నాను.
1: చాలా బాగుంది వైష్ణవి. రాము, మీలో జరిగినటువంటి పరివర్తన ఏంటి చెప్తాం?
3: పరివర్తన కంటే ముందు సర్వీస్ కి స్వామి తెలియక ముందు ఆయన సర్వీస్, స్వామి అంటే స్వామి తత్వం తెలియదు, సర్వీస్ ఫస్ట్ గా అట్రాక్ట్ అంటే సీనియర్స్. ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రకరకాల డెసిగ్నేషన్స్, మేనేజర్స్, ఎంప్లాయిస్, ప్లాంట్ ఎంప్లాయిస్, అందరు గవర్నమెంట్ వెల్ సెటిల్డ్ ఎంప్లాయిస్, వాళ్ళు డివోటీస్, స్వామి డివోటీస్ ఆ ట్యాగ్ పెట్టుకుని ఏమి పట్టించుకోకుండా రోడ్డు మీద బ్రదర్స్ కానివ్వండి వాళ్ళని హక్ చేసుకుని జుట్టుగా కత్తిరించి అది చేయటం, అది ఫస్ట్ ఇన్స్పిరేషన్. వాళ్ళే చేస్తున్నప్పుడు మనకేంటి నథింగ్ ఒక హ్యూమన్ బీయింగ్ గా చేయాలి సర్వీస్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి 1 వీక్ వెళ్ళినప్పుడే వాళ్ళు ఏంటంటే ఒక బ్రదర్స్ గానే వెళ్ళగానే సాయిరాం బ్రదర్ సాయిరాం బ్రదర్ అంటే ఫ్లోట్ అందరూ ఇంకా అరుస్తూనే ఉంటారు సాయిరాం బ్రదర్స్ అన్ని. మనం వెళ్ళగానే ఆ వైట్ షర్ట్స్ చూసి కొంతమంది ఫేస్ గా ఐడెంటిఫైడ్ కనబడగానే అది తెలియని ఆనందం. బ్రదర్ ప్లీజ్ బ్రదర్, పేరెంట్స్ కి ఒకసారి కాల్ చేయండి బ్రదర్ ప్లీజ్, అటువంటి రిక్వెస్ట్ పెట్టడం, అవేమన్నా చెప్పటం. అట్ ది సేమ్ టైమ్ స్నానాలు చేయించేటప్పుడు ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం చెప్పటం గాను మరేమో తెలియదు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎగానో ఉంటుందంటే చాలా ప్రెజెంట్,
1: ఆనందం వేరు
3: మాటల్లో చెప్పగా చాలా ప్రెజెంట్. ఆ తర్వాత భజన్స్ చేస్తున్నప్పుడు ఒకరు గెంతుతారు, ఒకరు క్యారెట్స్ గట్టిగా కొడుతూ ఉంటారు, వాళ్ళతో మేము కూడా కలిసిపోయి అలా చేయటం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆడ మార్పు అనేది ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు బయటకు వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతాయి. మెంటల్ హాస్పిటల్ సర్వీస్ చేస్తే బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు, ఎవరో మనం ఓవర్టేక్ చేయొచ్చు, ఆ టైంలో కోపం రావట్ ఆ రకమైన ఆ ప్రెజెంట్ అనేది
1: రోడ్ రేజ్ చాలా చాలా కామన్. అది
3: నేను మినిమం ఫస్ట్ స్టెప్ చెప్పాను మెంటల్ హాస్పిటల్ నుంచి బయట రాకండి, అది చిన్నది చాలా చిన్నది. అటువంటి ఏంటంటే చాలా ఇంకా ప్రెజెంట్ గా స్వామి అది ఇస్తున్నారు ఆయనకి కావాల్సిందండి. అది మనం ఎవరినైనా సరే ప్రేమించాలి, ఆయన స్వామి చెప్పేది ఎవరితోనే దురుసుగా మాట్లాడకూడదు, ఎగానే మాట్లాడదు, సాయిరాం అని చెప్పి వినయంగా మాట్లాడదు. ఇదంతా ఏంటంటే అక్కడ వాళ్ళతో వాళ్ళు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా మన చాలా ఆదర్శిస్తారు. మన అక్కడ కూడా సాయిరాం చెప్పి వినయంగా చేస్తాం సర్వీస్, అదేంటంటే బయటకు కూడా మనకు అలవాటు అవుతుంది. అల్టిమేట్ గా ఆయనకి దగ్గర అవుతున్నావు అన్న ఫీల్ వస్తుంది, అవుతున్నావు లేదో ఆయనకి తెలుసు ఆ ఫీల్ వస్తుంది. తర్వాత భజన్స్ చేసేటప్పుడు రోజు పాడే భజన అయినా కానివ్వండి వాళ్ళు కూడా కొంతమంది. ఇంకొక కేసు ఫేసెస్ ఏంటంటే ఒక స్వామి స్టూడెంట్, మేము చాలా షాక్ అయ్యాం, స్నానం చేయించేసిన నెక్స్ట్ మినిట్ ఆయన కూర్చొని వేదం రుద్రం స్వరం ఎక్కడ పోకుండా స్పష్టంగా చదువుతున్నారు ఆయన, చాలా సౌక్యం. అంటే ఆయనకి అక్కడికి రావటానికి ఏదో ఆయన కర్మఫలం కావచ్చు, అది స్వామికి ఆయనకే తెలియదు. ఈ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ మాకు వస్తుంది, అంటే మంచిగా ఉండగలుగుతున్నాం మనుషులుగా.
1: చాలా చక్కగా చెప్తున్నారు మీ ముగ్గురు. చెప్తుంటే స్వామి ప్రేమధార అనే ఒక బుక్ రాశారు, అది ఆ లెటర్స్ స్వామి రాసిన స్టూడెంట్స్ కి రాసిన లెటర్స్, దాంట్లో స్టార్టింగ్ లో ఒక పోయం ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ లో వెళ్తుంది అది. ఆ పోయం లో ఒక లైన్ ఇలా చెప్తుంది అనమాట, భగవంతుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే వన్ సైడెడ్ లవ్ కాకుండా ఇట్ షుడ్ బి బోత్ సైడ్స్, భగవంతుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. సో అది ఎప్పుడవుతుందంటే ఒక డైయింగ్ చైల్డ్ నీ చేతిలో ఉన్నప్పుడు, ఆ చనిపోతున్న చైల్డ్ కూడా నీ వైపు తిప్పి నవ్వుతున్నప్పుడు, దెన్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ, గాడ్ ఈజ్ లవింగ్ యూ. అంటే అంత ప్రేమ మనలోంచి ప్రసరింపచేస్తే అప్పుడు స్వామి ప్రేమ తప్పకుండా ఉన్నది అన్న రిఫ్లెక్షన్ మనకు తెలుస్తుందని స్వామి ఆ లెటర్ లో చెప్పారు. చాలా చక్కగా మీ ముగ్గురు మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు ఈ సర్వీస్ యాక్టివిటీ గురించి. చాలా ధన్యవాదాలు. సాయిరాం.
2: సాయిరాం.

0: 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాయి భగవానుడు వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్ని ప్రశాంత నిలయంలో జరిపించినప్పుడు ఆ సందర్భంగా స్వామి ఉపన్యసిస్తూ తమ అవతార ఉద్దేశాలను నాలుగు విధాలుగా తెలిపారు. వేద పోషణ, విద్వత్ పోషణ, భక్తరక్షణ, ధర్మస్థాపన అని. మరి ఆనాటి నుండి స్వామి వేద పోషణకు పెద్దపీట వేశారు. వేదాలను ఉద్ధరిస్తూ వేదాలు ఒక వర్గానికి చెందినవే కాదుగని యూనివర్సల్ అని చెప్తూ స్వామి అందరి చేత సర్వ మానవాళి వేదాలు నేర్చుకోవాలి అన్న మహోద్యమాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రపంచం నలుమూలలా అందరూ వేదాధ్యయనాన్ని చేస్తున్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈనాడు మన విశాఖపట్నం సాయి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఈ వేద పోషణను చేపడుతున్నారో వారి నుండి మనం తెలుసుకుందాము. మనతో మాట్లాడటానికి సుబ్రహ్మణ్యం గారు, గోపీకృష్ణ గారు వచ్చారు. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వేరం యొక్క సమన్వయకర్త, జాయింట్ కోఆర్డినేటర్ గా చేస్తున్నారు. ఈ వేద శిక్షణ ఏ విధంగా మన జిల్లాలో, రాష్ట్రంలో అవుతుందో ఆయన చెప్తారు. సాయిరాం సుబ్రహ్మణ్యం గారు.
1: సాయిరాం. విశాఖపట్నంలో అయితే కంటిన్యూస్ గా మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ 5:30 to 7 o'clock వరకు వేదం క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది గత 5 ఏళ్ల నుంచి కూడా ఈ క్లాసులు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ట్రస్ట్ కొంచెం వేదం గురించి ఈ అవగాహన పెంచిన తర్వాత ఈ అవేర్నెస్ వాళ్ళల్లో, జనాల్లో కొంచెం పెరిగి కొంచెం ఎక్కువ మంది రావడం ఇప్పుడు జరుగుతోంది. ఈ 5:30 to 7 o'clock వరకు క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా కొన్ని అంటే దూరాభారం వల్ల ఈ వైజాగ్ లో కొంచెం డిస్టెన్స్ వల్ల కూడా కొంతమంది రాలేని వాళ్ళందరికీ కూడా ఈ ఆన్లైన్ లో వాళ్ళకి మనం ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతోంది. ఓవరాల్ గా అయితే ఉభయ రాష్ట్రాల్లోనైతే ఇప్పుడు ఈ వెబినార్ క్లాసెస్ పుట్టపర్తి వారు స్టార్ట్ చేశాక ఈ నమ్మకం నేర్చుకోవాలి ఈ అని ఒక తపంతో అందరూ కూడా అన్ని డిస్టిక్ట్లలోనూ ఈ వెబినార్ క్లాసెస్ లో పాల్గొనడం, వాళ్ళు వాళ్ళ తాలూకు వాళ్ళ ప్రయత్నం కొనసాగించడం, నేర్చుకోవాలన్న తపన జరుగుతోంది. ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల్లోనూ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలోనూ ఈ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా కొన్నింటిలో ఈ వర్క్షాపులు కూడా కొన్ని కండక్ట్ చేయడం, స్టేట్ కోఆర్డినేటర్ మన ఫణీంద్ర ఆల్రెడీ అట్ హైదరాబాద్, హైదరాబాద్ లో అదే తెలంగాణలో కొన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అది అనంతపురం జిల్లా, మిచ్చర్ల, మంచిర్యాల కొన్ని ప్లేసుల్లో, ఇంకా తిరుపతిలో అయితే హరి మనకి తెలిసిందే, హరి గారు తిరుపతిలో ఆన్లైన్ లో కూడా కొన్ని క్లాసులు స్టార్ట్ చేయడం ఆయన చేస్తున్న ఉన్నారు ఆల్రెడీ. సో ఓవరాల్ గా అయితే ఈ ఇప్పుడు మన మొత్తం మన ఉభయ రాష్ట్రాలు తీసుకుంటే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తుని వేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు అందరూ కూడా దాన్ని మోటివేట్ చేయనందుకు, జనాలను మోటివేట్ చేసి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ముందు సో మోటివేట్ చేయనందుకు ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ మోటివేట్ చేయనందుకు కూడా కొన్ని కోర్ టీమ్స్ ని మేము పెట్టుకుని ఈ వెబినార్ క్లాసెస్ ముందు అంటే వాళ్ళు మిస్ అవ్వకుండా, ఆ వెబినార్ క్లాసెస్ మిస్ అవ్వకుండా, ఇప్పుడు వాళ్ళు ఏదో యావగేషన్స్ పెట్టుకుని ఆదివారాలు అది చేయకుండా 2 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళని కొంచెం ఈ క్లాసెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ముందు ఇంటిమేట్ చేసి ఆ వేళ ఏమీ ప్రయత్నాలు పడకుండా వాళ్ళు ఈ క్లాసెస్ లో పాల్గొనేలా చేయనందుకు కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేసి చెప్పమని చెప్పి ఆ కోర్ టీమ్ని కూడా స్టార్ట్ చేశాం. సో ఓవరాల్ గా అయితే ఇది మనకి.
0: మరి ఈ వెబినార్ క్లాసెస్ తాలూకా రెస్పాన్స్ ఎట్లా ఉన్నదండి?
1: ఇప్పుడు వెబినార్ క్లాసెస్ లో అదే చెప్తుంది, ఇప్పుడు మీకు వెబినార్ క్లాసెస్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లోనూ కూడా ఈవెన్ ప్రతి డిస్టిక్టే కాదు, ఈవెన్ డిస్టిక్ట్ లో కొన్ని కొన్ని ప్లేసుల్లో ఈ మనకి ఈస్ట్ గోదావరిలో తీసుకుంటే అంబాజీపేట, కాకినాడ, ఇవన్నీ 4-5 ప్లేసుల్లో 20-30 మంది దాకా వచ్చి పాల్గొంటున్నారని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఉంది మనకి. ఇప్పుడు వైజాగ్ లో అయితే మాకు మందిరంలో 20-30 మంది దాకా ఆల్రెడీ ఉన్నాం మేము. సో మేమందరూ జాయిన్ అవుతుంటాం, కొత్త వాళ్ళని కూడా తీసుకున్నామని ట్రై చేస్తున్నాం వాటికి. ఈవెన్ గాజువాక సింహాచలం వీళ్ళకి కూడా చెప్పాం ఆల్రెడీ. మరి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది ఇంకా ఫీడ్బ్యాక్ మనకి రాలేదది. సో ఇది ప్రస్తుతాన్ని పరిస్థితుల్లో అయితే ఇది. కానీ తెలంగాణలోనే అది కూడా పాల్గొంటున్నారని చెప్పి ఈ మధ్య నీ కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఇది వరకు అంత లేదు కానీ తర్వాత ఇప్పుడు కొంచెం ఈ కోర్ టీములు ఉండి చేస్తున్నప్పుడు తర్వాత బాగానే ఉందని చెప్పి తెలిసింది అది.
0: అంటే ఈ వేద పోషణ అనేది స్వామి చాప కింద నీళ్ళ అలాగా ప్రవహిస్తూనే ఉన్నారు. మనకు తెలియకుండానే ఎంతో మంది యాక్టివేట్ అయ్యి ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ వేదం శిక్షణలోని. చాలా బాగుంది సార్. గోపీకృష్ణ గారు, విశాఖపట్నం జిల్లాలో ఏ విధంగా మీరు ప్లానింగ్ చేసుకుంటూ ఏమి నేర్చుకుంటున్నారో కొంచెం చెప్తారా మాకు?
2: తప్పకుండా. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా స్వామి 85వ పుట్టినరోజు సందర్భంగా రుద్రపారాయణ చేద్దామని ఒక ఆలోచన వచ్చి ఒక 5 మందితో సభ్యులుగా మేము ఏర్పడి రుద్రపారాయణ ఇంటింటికి వెళ్లి మేము రుద్రపారాయణ చేద్దామని చెప్పి మేము కార్యక్రమం ప్రారంభించాం. మేము ప్రారంభించినప్పటికీనో 5 సభ్యులు ఉండేవాళ్ళం. ఈరోజు మేము రుద్రం పారాయణ చేయాలంటే మాకు సులభంగా ఇంచుమించు 150 మంది మాకు ఈరోజు విశాఖపట్నంలో తయారు ఉన్నారండి.
0: చాలా బాగుంది, చాలా బాగుంది.
2: దీనికి అంతా కారణం మొట్టమొదటిగాను మా గురువుగారు సుబ్రహ్మణ్య గారు వేదం క్లాసులు రెగ్యులర్ గా ఆయన తీసుకోవడం, ఆయన లేనప్పుడు క్రాంతి కూడా తీసుకొని అందరికీ ఒకే సమయానికి క్లాస్కి రావడానికి అవ్వదు. అందుకనే ఉదయం పూట సుబ్రహ్మణ్య గారు తీసుకుంటే సాయంత్రం లేడీస్ కి క్రాంతి క్లాసులు తీసుకోవడం. దానివల్ల మనకి 2 బ్యాచ్లు ఈరోజు పుట్టపర్తికి ఈరోజు మేము విశాఖ జిల్లా పత్తి సందర్భంగా వచ్చామంటే ఇక్కడ ఒకరోజు వేదం చదవడానికి లేడీస్ టీమ్ వచ్చారు, జెంట్స్ టీమ్ కూడా వచ్చారు. అది నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా మేము అనుకుంటున్నాం. ఇప్పుడైనా బాల వికాస్ టీమ్ కూడా సెపరేట్ చేసి 3 బ్యాచ్లు రావాలి. గ్రూప్ 3 లెవెల్ లో మనం కాన్సన్ట్రేట్ చేసి తీసుకొద్దాం అనే టార్గెట్ తో ఉన్నాం. అలాగే 85th బర్త్డే అయినప్పటికీ 98 పుట్టినరోజు మనం 108 ఇళ్లలో స్వామి రుద్రపారాయణ చేయడం జరిగింది. మంచి స్పందన వస్తున్నది అక్కడ దీనికంటాను. ముఖ్యంగా దీనికి అందరి కారణం ఏంటంటే ఫస్ట్ భగవంతుడు స్వామి ఆశీస్సులు, తర్వాత పుట్టపర్తి వచ్చినప్పుడల్లా మేము ఆ వేదం చదువుతుంటే మాకు ఎంతో ఉత్సాహం వస్తుంది, ఉత్తేజం కలుగుతుంది. మరి ప్రతిరోజు మమ్మల్ని ఎక్కడున్నా సరే రేడియో స్థాయి ద్వారా మాకు ఎప్పుడు దాంతో టచ్ లో ఎప్పుడు మేము ఉంటాం దీనికంటాను. దానివల్ల ఏంటంటే అందరికీ వేదం మీద ఒక ఇంట్రెస్ట్ బాగా కలిగి మేము విశాఖపట్నంలో మేము నేర్చుకున్నామని చదువుతున్నామంటే మమ్మల్ని చూసి కొంతమంది వెనకాలలో కొంత వచ్చి పుస్తకాలు కూర్చొని చదువుకుని నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళని కూడా మేము చూసి అందులో వాళ్ళని మేము మళ్ళా రండి మీకు మేము నేర్పిస్తామని చెప్పి తీసుకొచ్చే అందులో ఒక ఇద్దరు సభ్యులు ఈరోజు మాతో పాటు వేదం చదవడానికి పుట్టపర్తిలో వచ్చారండి. అది చక్కగా స్వామి ఆశీస్సుతోటి మీ కార్యక్రమం చక్కగా విశాఖపట్నంలో జరుగుతుంది. కార్యక్రమం జిల్లాల కార్యక్రమాలు కంటే రకరకాల ఫోరమ్స్ ఉన్నాయి. మనకి యూత్ ఫోరం అనే డిస్ట్రిక్ట్ యూత్ మీట్ అయినప్పుడు మనం వేదం గురించి మాట్లాడడం జరిగింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళందరినీ మనం ఫాలోఅప్ చేసి వాళ్ళకి మనం ఆన్లైన్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా వాట్సాప్ గ్రూప్ పెట్టాం. మనం వాట్సాప్ లో నిర్మించి లెర్నింగ్ మాడ్యూల్స్ పుట్టపర్తి నుంచి మనకు వచ్చిన రుద్రం లెర్నింగ్ మాడ్యూల్స్ వేదనాయన్ గారు కానీ గణేష్ గారు కానీ పెట్టిన లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారాను అది మేము అందరికీ అందజేయడం జరుగుతుంది. దాన్ని కూడా చూసి అందరూ బాగుంది ఇది మాకు ఇలాగ నేర్చుకు ఇంకా ఏమున్నాయి మాకు సూక్తాలు ఉన్నాయి పంపించండి అంటున్నారు. దీని ద్వారా ఈ ఇంటర్నెట్ సహాయంతో కూడా మనం దీన్ని బాగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భక్తుల్లోకి తీసుకెళ్ళడం అవుతుందండి.
0: స్వామి చెప్పినట్టు మనం టెక్నాలజీని టెక్నాలజీగా మనకి అనువైన విధానంగా దాన్ని మలుచుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని దీని ద్వారా తెలుస్తుంది సార్. చివరిగా ఇద్దరికి ఒక్కొక్క ప్రశ్న. స్వామివారితో ఎంతో అనుబంధం ఉంది మీ ఇద్దరికి. ఈ వేదంకి రిలేటెడ్ గా ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ ఏదన్నా మీరు పంచుకుంటారా ఇద్దరును?
2: తప్పకుండా అండి. స్వామి అంటారు భగవంతుని మీద నమ్మకం ఉండాలి, ముఖ్యంగా మీరు ఏం చేసినా సరే నమ్మకంతో చేయాలి అని అంటారు. మేము రుద్రం చదువుతున్నప్పుడు పారాయణ చేయడం వెళ్ళినప్పుడు ఒకరోజు సుబ్రహ్మణ్య గారు నాకు ఫోన్ చేసి అన్నారు నేను ఈరోజు రాలేను, నాకు ఒంట్లో బాగోలేదు, స్టమక్ అప్సెట్ అయిపోయింది, నేను రాలేకపోతున్నాను దీనికి ఎన్నో అని అంటే మీరు తప్పకుండా రండి, స్వామి చూసుకుంటారు, స్వామి విభూతి వేసుకుని రండి, వస్తారు, ఏం అవ్వదు మీకు అంటే ఆయన కొంచెం అయిష్టంగానే సరే వస్తాను కానీ ఎలా ఉంటుందో తెలియదు అన్న స్వామి మీద భారం వేస్తారండి అన్నాను. ఆయన వచ్చారు. అంతవరకు ఆయనకి స్టమక్ అప్సెట్ అయ్యి ఎమోషన్స్ ఇంతటి ఉన్నాయి. ఆయన విభూతి వేసుకుని కూర్చున్నారు. రుద్రపారాయణ చేయడం అనేది మనకి 3 అవర్స్ పడుతుంది అక్కడ చేసే కార్యక్రమం. 3 అవర్స్ లో కూడా ఆయన ఏమాత్రం లేకుండా శుభ్రంగా చేసుకున్నారు. అయితే ఇక్కడితో ఆగిపోలేదండి, చెప్పింది ఎంతవరకు నువ్వు చేస్తున్నావు అని స్వామి నెక్స్ట్ వారు అదే పరీక్ష నాకు పెట్టారు. పెట్టినప్పుడు నాకు అదే పరిస్థితి ఎవరైంది, నేను ఎవరికి చెప్పుకోలేను, సుబ్రహ్మణ్యం గారు అసలు చెప్పలేను, ఎందుకంటే నేను ఆయన చెప్పాను కాబట్టి. నేను అదే పరిస్థితి చూసి నేను అదే నమ్మకం, ఏవైతే అయింది స్వామి మీదే భారం, నేను ఎవరికి చెప్పుకోలేను, నేను వచ్చి కూర్చుంటాను వేసుకుని నేను వెళ్ళాను. కూర్చున్నప్పుడు స్వామి కూడా అదే దీంతో, అంటే ఒక మంచి కార్యక్రమం స్వామి మీద భారం వేసి చేస్తే కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండాను, మనకి ఎంత ఒంట్లో బాగుండదు లేకుండా స్వామి మీద భారం వేసి వెళ్తే కార్యక్రమం నిరాటంకంగాను. ఎక్కడ అనుకున్న రోజు ఒక్క రోజు ప్రోగ్రామ్ ఇటు అవుట్ అవ్వకుండా మన ప్రోగ్రామ్స్ ఎన్నో చేశాము. కొంతమంది ఇంట్లో స్పందన ఎలా వస్తుందంటే రుద్రపారాయణ చేస్తే మా పూర్వజన్మ పుణ్యఫలం అండి, మీరు వచ్చారు మా ఇంట్లో రుద్రం చదివారు, మాకు ఎంతో ఆనందంగా ఉందండి మాకు చెప్పేవారు. అంత అంత వాళ్ళకి రెస్పాన్స్, వాళ్ళు అంటే హృదయం వాళ్ళ స్పందన అంతగా తగిలిందా అనిపించి మేమేదో మంచి పారాయణ చేసి వచ్చేసామని అనిపిస్తుంది. కానీ స్వామి అలాగే స్వామి ఫోటో నుంచి మనకి ఎన్నో దీంట్లో అని చూస్తున్నప్పుడు విభూతి రావడం కానీ, తేనె రావడం కానీ, స్వామి ఫోటో నుంచి పూలు పడడం కానీ, ఇవన్నీ సాధారణంగా అంటే అసాధారణమైన విషయాలు సాధారణంగా ఎన్నోసార్లు చూసాం. అసాధారణ విషయాలు స్వామి దివ్య ఆశీస్సులు అది, దీనికంటే మా తాలూకా శక్తి సామర్థ్యాలు కాదు, స్వామి తాలూకా అనుగ్రహం ప్రేమ అనేది. చిన్న కార్యక్రమం చేసినా ఆయన ఎంతో చక్కగా ఆశీర్వదిస్తారు. ఇది మాకు చాలా ఎటువంటి సంఘటనలు మాకు ఎంతో ఉత్తేజం కలిగిస్తారు స్వామి మీద.
0: సుబ్రహ్మణ్యం గారు,
1: నేను చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నేను చిన్నప్పుడు వేద నేర్చుకున్నాను 9th class వరకు తాతగారి దగ్గర, తర్వాత దాన్ని పక్కన పెట్టేశాను. ఈ చదువులు ఈ గొడవ ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇది పిల్లలు కూడా పుట్టారు నాకు, అప్పటిదాకా ఇంకా అసలు వేదం అన్నది మళ్ళీ ముట్టుకోలేదు దాన్ని. మా కుర్రాళ్ళు ఇద్దరును ఒకసారి మా మిస్సెస్తో ఇక్కడ పుట్టపర్తికి రావడం జరిగింది. అది సేవకు వచ్చింది. వీళ్ళిద్దరికి ఏం పని లేదు, పాటు లేదు. వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ మీరు వేదం చదువుతుంటే కూర్చునేవారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూర్చుని అక్కడికి వచ్చేసాక వారం రోజులు విన్నారు ఇక్కడ వాళ్ళు గణపతి ఆధ్వర్యం చేసాం చెప్పడం మొదలుపెట్టారు. అది ఎప్పుడు నేను చదువుకోలేదు. ఏంటి వీళ్ళు ఏదో కొత్తది చదువుతున్నారు, వీళ్ళు మనం ఎప్పుడు చదవలేదు అసలు, ఇది మనకు రానే రాదు. ఇది వీళ్ళు అక్కడి నుంచి నేర్చుకున్నారంటే అక్కడ వారం రోజులు విన్నారు వీళ్ళు, వచ్చింది వాళ్ళకి, వాళ్ళు నేర్చేసుకున్నారు వాళ్ళు అన్నారు. అయితే నేను ప్రయత్నం చేశాను అప్పుడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉండేవారు, అంటే తప్పులు వచ్చేవి నాకు. తప్పులు వచ్చి వాళ్ళు కరెక్ట్ చేసేవారు కాదు, నవ్వేవారు వాళ్ళు. ఏంట్రా ఎందుకంటే నవ్వుతున్నారంటే మీరు తప్పు చదువుతున్నారని వారు. అయితే ఎలాగ చెప్పండి అంటే వాళ్ళు వాళ్ళ చేత నేను గణపతి చదువు నేర్చుకుని వాళ్ళ దగ్గర అప్పుడు అనుకున్నాను ఇదేంటిది, ఇలా చిన్నపిల్లలు వాళ్ళు చదువుతున్నారు, మనమేమో ఇంతలా ఉండి మనకు వచ్చి కూడా మనం ఇది చేయట్లేదని చెప్పి అప్పటి నుంచి ఈ వేదం నేర్చుకోవడం నేర్పడం ఈ రెండు అప్పుడు స్టార్ట్ చేశాను. ఇది నిజంగా స్వామి వెరకెళ్ళే, ఇది అంటే నా వల్ల ఏది కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకేవీ రావు, అన్నీ నేను పుస్తకం చూసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్తున్నప్పుడే నేను నేర్చుకో, ఎందుకంటే నాకు టైం ఉండదు, చదవనందుకు టైం ఉండదు, ప్రత్యేకంగా చదవనందుకు టైం ఉండదు. అంచేది వాళ్ళకి చెప్తున్నప్పుడే నేను నేర్చుకుంటూ వాళ్ళకి చెప్పేస్తూ వాళ్ళు నేర్చుకుంటాను. అంచేది ఇది నిజంగా ఇది ఇది అంటే గ్రేటెస్ట్ మిరకల్ ఇన్ మై లైఫ్ స్వామి చేసింది. అది
0: స్వామి చెప్తుంటారు టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా స్వామి విద్యార్థులు మనకు వచ్చిన కొంతలోనే అందరికీ షేర్ చేసుకోవాలి అన్న మంచి ఉద్దేశం అనుకుంటే ఆటోమేటిక్ గా ఎక్కువ నేర్చుకోవాలి అన్న ఆలోచన స్వామి ఇచ్చి దానికి తగిన వనరులు కూడా సమకూరుస్తారు మనం ఎక్కువ నేర్చుకోవడానికి. చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు, గోపికృష్ణ గారు, మీ అనుభవాన్ని వీరం శిక్షణ ఎలా జరుగుతుంది జిల్లాలో రాష్ట్రంలో అన్నది మాతో పంచుకున్నారు. సాయిరామండి. ఇంతవరకు మీరు 2017 August 13, 14, 15 తేదీల్లో విశాఖ జిల్లా సాయి భక్తులు తమ పర్తియాత్రలో భాగంగా రేడియో సాయి స్టూడియోలో సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని 2వ భాగాన్ని విన్నారు. రేపు ఈ కార్యక్రమం యొక్క 3వ భాగాన్ని మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి అందిస్తున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెరలు కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు ప్రకాశం జిల్లాలోని మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు. స్వామి, తమ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. 12 మంది పిల్లలతో దినజనోద్ధరణ సేవ, 9 మందితో సంస్కార జ్యోతి, 351 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, 10 మందికి ఉన్నత విద్య, 6 గ్రామాలలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం, పేదలకు 103 శాశ్వత గృహాల నిర్మాణం, 42 కుటుంబాలకు అన్నపూర్ణ అమృత కలశాలు, 3 పాఠశాలల నిర్మాణం, ఉచిత విద్య బోధించే పాఠశాల, 4 మంచినీటి పథకాలు, ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఈ సేవలో అంతర్భాగంగా ఉన్నాయి. స్వామి, ఈ ప్రకాశం జిల్లాలో త్యాగమూర్తులు, మహాభక్తులైన ఎందరో మహానుభావులు పుట్టారు. ముఖ్యంగా ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిని భక్తితో సేవించి 96 కోట్ల రామతారక మంత్రాన్ని జపించి శ్రీరామ వైభవాన్ని వేలాది మంది కీర్తనలతో రచించి కర్ణాటక సంగీత పితామహునిగా కీర్తి గావించి నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ధనాన్ని తృణీకరించి శ్రీరామానుగ్రహాన్ని పుష్కలంగా పొంది తరించిన శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి పూర్వీకులు ఈశీమవారి. భగవంతుని తల్లిగా భావించి తీయని తెలుగు భాషలోని కేవలం 30 పదాలతో పరమేశ్వరి జగజ్జనని కీర్తన పుష్పాలతో అలంకరించి అతి క్లిష్టమైన రాగ తాళగతులతో కీర్తనలను గానం చేసిన కర్ణాటక సంగీత త్రిగుమూర్తులలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి ఈ జిల్లాలోనే జన్మించారు. పంచమ వేదంగా భాసిల్లుతున్న వ్యాస మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడు. నన్నయ్య తిక్కనలకు దీటైన రీతిలో అరణ్యపర్వాన్ని పూర్తి చేసి తెలుగు సారస్వతానికి ఎనలేని సేవ చేసిన ఎర్రాప్రగడ పుట్టినది ఈ ప్రకాశం సీమలోనే. సాంకేతిక విజ్ఞానంతో భారతదేశంలో ఏ దేశానికి తీసిపోదని రుజువు చేసి తన నిర్మాణ నైపుణ్యంతో కావేరి నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా తీర్చిదిద్ది సస్యశిలామలం చేసి భారతరత్నగా కీర్తిగడించిన సర్మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈశీమవారి. గాంధీజీ స్వాతంత్రోద్యమంలో అహింసావాదంతో ఉత్తేజితుడై స్వాతంత్ర సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీలు గుండె ఎదురొడ్డి ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరిగా బిరుదునందుకుని పదవులు అలంకరించిన, ధనానికి దాసుడు కాకుండా తన సర్వస్వాన్ని దేశం కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారిక్కడి వారి. శ్రీరామ భక్తితో సంకీర్తన చేసుకుంటూ కూడా భరతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి నడుం కట్టి రామదండును ఏర్పాటు చేసి దయాదాక్షిణ్యానికి పెద్దపీట వేసి చీరాలకు ప్రతిగా పేరాల సృష్టించి అహింసామూర్తిగా పేరుగాంచిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుట్టి తన ఉద్యమాన్ని నడిపించింది ఈ సీమలోని. స్వామి, తమ అనుగ్రహ ఆశీస్సులకు కృతజ్ఞతాపూర్వకంగా విధి వంచితులకు ఆత్మవిశ్వాసాన్ని దైవ విశ్వాసాన్ని కలిగించేది సాయి ప్రేమ మాత్రమే అని నిరూపించే ప్రేమ సంక్రాంతి సంగీత నృత్య నాటకాన్ని స్వామి పాదార విందాల వద్ద పూజాసుమంగా అర్పిస్తున్నాం. స్వామి, దయతో అందుకోండి, ప్రేమతో ఆశీర్వదించండి. జై సాయిరాం.

0: రాఘవ, గోపాల్, శ్యామ్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకెంతో గర్వంగా ఉంది. యువకులుగా ఉన్నప్పుడే అవతార పురుషుని దివ్యబోధనలు విన్నారు. సాయి బాటలో నడవాలని, సాయి సేవలో తరించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సేవతోనే వారి సన్నిధిని చేరుకోవాలనే సంకల్పం గుండె నిండా నింపుకున్నారు. ఎంత అదృష్టవంతులు! ఎన్ని జన్మల పుణ్యఫలము ఈ వజ్ర సంకల్పం సడలనీయకండి. ఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రేమబాటే రాచబాట. మీ గుండెల్లో ప్రేమలతలు చిగురించనివ్వండి, పుష్పించనివ్వండి. ఆ ప్రేమ పెంచండి, పంచండి. స్వామి నాకిచ్చిన బిడ్డలు మీరు. స్వామి, ఈ బిడ్డలను సన్మార్గంలో నడిపించండి. తమ సేవతో ఈ పిల్లలు మీ సుందర వదనారవిందంలో ఒక్క చిరునవ్వు చిగురించగలిస్తే చాలు నాకు.
1: సభాష్, 20 ఏళ్లకే 60 సంవత్సరాల వృద్ధుల్ని చేరుస్తున్నారన్నమాట మా వాళ్లని.
0: యువకుల్ని సన్మార్గంలో నడవమని బోధించడం తప్ప
2: తప్పు కాదంటారా? మీరు తెలివైన వారు, లెక్కలు అద్భుతంగా చెప్పగల ఆచార్యులు. అందుకే మా పిల్లలకి చదువు చెప్పడానికి మిమ్మల్ని నియమించుకున్నాం.
0: మీ అంచనా మేరకు వారిని నా సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించగల ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాను.
3: థ్యాంక్స్. అక్కడితో మీరు ఆగిపోయి ఉంటే బాగుండేది.
1: మా వాళ్లు మంచి మార్కులు సాధించుకునేవారు, మంచి కోర్సుల్లో సీట్లు సంపాదించుకునేవారు.
0: మంచి కోర్సుల్లో సీట్లు వాళ్లకు తప్పక లభిస్తాయి.
2: కానీ మీ పరిధి దాటి అడుగు ముందుకు వేశారు.
0: అంటే?
3: అర్థం కాలేదా? ప్రేమ, సేవ, మానవతా విలువలంటూ వారి గమ్యాన్ని మరోవైపుకు మళ్లించారు.
0: అందరినీ ప్రేమించమని చెప్పడం తప్ప సాటి వారిని సేవించమని చెప్పడం నేరమా?
1: నేరమే. చదివిన చదువంతా వృధా చేసుకుని సంఘసేవ, సర్వేశ్వరుడి సేవ అని తిరుగుతూ ఉంటే వారు కోటీశ్వరులు కావాలనే మా కలలు ఏం కావాలి?
2: సమాజంలో అత్యుత్తమ స్థానాలను అలంకరించాలనే మా కోరిక ఎలా తీరాలి?
3: మా పిల్లలు సమాజంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే మా ఆశలు ఎలా నెరవేరాలి చెప్పండి.
4: ఇవన్న మాట మీ అనుమానాలు. ఒక్కమారు ఈ ఒంగోలు సీమ చరిత్ర గుర్తుకు తెచ్చుకోండి. శ్రీరామ భక్తుడై నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని భావించి ధనాన్ని తృణీకరించి రామానుగ్రహాన్ని పొందిన త్యాగరాజస్వామి పూర్వీకులు ఈ సీమవారే. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి, పంచమవేదమైన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రగడ, కావేరీ నదిపై కృష్ణరాజసాగరాన్ని సృష్టించి కర్ణాటక రాష్ట్రాన్ని బృందావనంగా మార్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించినది ఈ సీమలోనే. బ్రిటిష్ వారి తుపాకులకు గుండె ఎదురొడ్డి తన సర్వస్వాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన టంగుటూరి ప్రకాశంపత్రు గారు ఇక్కడే పుట్టారు. ఆంధ్రకేసరిగా కీర్తి గడించారు. దీనజనుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఈ సీమవారే. ఆ మహనీయులందించిన స్ఫూర్తితో బాబా బోధనలు పాటిస్తే సంపదలు, పదవులు, ప్రతిష్ట కాకుండా లక్షలాది మంది హృదయాల్లో మీ పిల్లలు జ్యోతుల్లా వెలిగిపోతారు.
1: దానివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?
0: ఈనాడు లక్షలాది ఇళ్లలో కరువు అవుతున్న ప్రేమను వాళ్లు మీకు అందించగలుగుతారు.
2: ఆహా, ఇంకా మానవుడు దేవుడని కూడా చెప్తున్నారంట? ఇది విడ్డూరం కాదా?
0: కాదు. మానవునిలో ఉన్న దివ్యత్వాన్ని అతనికి గుర్తు చేసి దానవత్వాన్ని పెంచుకోకుండా సంస్కరించడానికే భగవంతుడు అవతరిస్తాడు. మానవుణ్ణి సంస్కరించాలంటే అతనికి అర్థమయ్యే రీతిలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చేయి పట్టుకు నడిపించాలి. అందుకే దేవుడు మానవుడిగా అవతరిస్తాడు. మన నిత్యం దైవాలుగా ఆరాధిస్తున్న రాముడు మానవుడు కాడా? కృష్ణ పరమాత్మ మానవుడు కాడా? బుద్ధుడు మానవుడు కాడా? జీసస్ మానవుడు కాడా? షిరిడీ సాయినాథుడు మానవుడు కాడా? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కూడా అందుకే మానవునిగా అవతరించాడు. ఆ ప్రేమావతారమూర్తి తన ప్రతి ప్రవచనాన్ని ఆచరించి చూపిస్తున్నారు.

0: భగవంతుడంటే ఎన్నో దివ్యశక్తులు ఉండాలి కదా.
1: నిజమే, భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఆయనకు సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము, సర్వ జగద్రక్షకత్వము, కీర్తి, వైభవము, ప్రకృతిపై ఆధిపత్యం, కళలో సాక్షాత్కరించడం, సృష్టికి ప్రతిసృష్టి చేయటం, మానవాతీతమైన అద్భుతాలు సాధించడం, నిర్జీవుణ్ణి సజీవుడిగా చేయడం అనే లక్షణాలుంటాయి. ఒక్కొక్క లక్షణానికి బాబా జీవితంలో అసంఖ్యాకమైన సంఘటనలున్నాయి. ఏ దేవుణ్ణైనా ఒక మతం వాళ్ళు ఆరాధిస్తారు, కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు, విశ్వవ్యాప్తంగా అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు ఆయన సర్వేశ్వరుడని, సర్వ జగద్రక్షకుడని ఆరాధిస్తున్నారు. ఉద్రేకపడక ఆలోచించండి. మీ బిడ్డలు గొప్పవారు కావాలనుకోకండి, మంచివారు కావాలనుకోండి. మీరు చెట్టుని, పుట్టని, శిలా విగ్రహాల్ని, ఫొటోల్ని దేవుడిని నమ్ముతారు, ఆరాధిస్తారు, అది తప్పనను. మీ విశ్వాసమే వాటిని భగవంతుడిగా మారుస్తుంది. అవే దైవమైతే సర్వమానవాళికి ప్రేమ పంచి ఇచ్చే దివ్య పురుషుడు భగవంతుడు కాడా? నారాయణ గారు, ఒక్క సంవత్సరం పాటు మీ పిల్లల ప్రవర్తనని గమనించండి. వారి మహోన్నత వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకట్టుకోకపోతే మీ ఇష్టం వచ్చిన రీతిలో వారి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. నాకే అభ్యంతరం లేదు.
2: నారాయణ బాబు, నారాయణ బాబు.
1: ఉండు శంకరయ్య, విషయం నేను చెప్తాను.
3: ఏమైంది మాస్టరు, ఏమైంది?
1: గుండె దిటో తీసుకోండి. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇటీవల మీ పెద్దబ్బాయి ఆనంద్కి 100,000 రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ కొనిచ్చాడు. వాడికది అవసరమా అని ఆలోచించలేదు. మీ హోదా చాటుకోవడానికే కొన్నారు, కానీ అదే వాడి పాలిటి శాపమైంది.
3: ఏం జరిగింది మాస్టారు?
1: ముగ్గురు స్నేహితుల్ని ఎక్కించుకుని వాయువేగంతో మీ వాడు మోటార్ సైకిల్ నడిపాడు. యాక్సిడెంట్ అయింది.
3: యాక్సిడెంటా? మా వాడికి ఏం కాలేదు కదా.
1: 2 కాళ్లకి ప్రమాదకరమైన ఫ్రాక్చర్లు అయ్యి ఆసుపత్రిలో చేర్చాం. ఇప్పుడు బాగానే ఉన్నాడు.
3: ఏ ఆసుపత్రి చెప్పండి, వెంటనే వెళ్తాను, నా బిడ్డని చూసుకుంటాను.
1: తొందరపడకండి, ఇది జరిగి 4 రోజులైంది.
3: మరి మరి మాకు చెప్పలేదే?
1: మీ సంగతి, మీ పుత్ర వ్యామోహం సంగతి మీ వాడికి తెలుసు. అందుకే ఆనంద్ నాకు కబురు పంపించాడు. నేను మా సాయి సోదరులు ఆసుపత్రికి వెళ్ళాం. నారాయణ గారు, మీరు ఈ విషయం వింటే తట్టుకోలేరని మీ వాడు చెప్పాడు. అందుకే మీకు చెప్పలేదు, మిమ్మల్ని పిలవలేదు. వెంటనే ఆసుపత్రికి అయ్యే ఖర్చు మేమే భరించి ట్రీట్మెంట్ చేయించాం. ఇప్పుడు కాస్త లేవగలుగుతున్నాడు. 4 రోజులు వాడి చెంతనే ఉండి ఆత్మవిశ్వాసాన్ని, దైవ విశ్వాసాన్ని పెంచుకోమని, అదే తనను కాపాడుతుందని చెప్పాను. సాయి యువకులంతా ఎంతో సేవ చేశారు. ఆనంద్ ఆరోగ్యం బాగుపడింది. ఇప్పుడు మీ వాణ్ణి సాయి సోదరులే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఆనంద్ అధైర్యపడతాడు. వాణ్ణి మళ్లీ మనిషిని చేసే బాధ్యత మాకు వదిలిపెట్టండి.
3: ఆనంద్, ఏమిటైనా ఇది? ఎంత ఘోరం జరిగిందిరా! భగవంతుడు ఎంత చిన్న చూపు చూశాడు! కనీసం కబురైనా పంపించవరా? తల్లిదండ్రులు అంత కానివాళ్ళమయ్యావరా?
4: బాధపడకు నాన్న, ఇది నా తప్పు. నేను చేసిన తప్పుకు దైవాన్ని నిందించకు. నాకొక్కటే చింత, మళ్లీ అందరిలా నడవగలనా, పెద్ద డాక్టర్ను కాగలనా, నా కలలు పండుతాయో లేదో అని చాలా దిగులుగా ఉంది నాన్న.
3: ఆనంద్, నన్ను క్షమించు నాన్న. నీకు ఈ దుస్థితి కలిగించింది నేనే. అవసరం కాకపోయినా నీకు మోటార్ సైకిల్ కొని ఈ ఘోరానికి కారణమయ్యానరా, నన్ను క్షమించు.
1: నారాయణ గారు, జరిగిన దానికి విచారించకండి. ఆనంద్, అధైర్యపడకు. జరగబోయే దాని గురించి ఆలోచించండి. ఆనంద్ని నా దగ్గరే వదిలిపెట్టండి. వాడి వయస్సు పిల్లలతో సరదాగా కొన్నాళ్లు గడిపితే వాడి బాధ, దుఃఖం మరిచిపోతాడు.
5: ఆనంద్ని మా అన్నలా చూసుకుంటాం అంకుల్,
4: మా ప్రేమను పంచి ఇస్తాం.
6: ఆనంద్ ముఖంలో మేం చిరునవ్వులు పూయిస్తాం.
1: చూశారా నారాయణ గారు, భగవంతుడు ఆనంద్ చుట్టూ ఎంత అద్భుతమైన ప్రేమ వెలిని సృష్టించాడు! ఏ బంధువులు ఇంత ఆత్మీయతను చూపిస్తారు చెప్పండి. ధైర్యంగా ఉండండి. గొప్ప ఆర్థోపెడిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు త్వరలోనే ఇక్కడికి వచ్చి ఆనందను పరీక్షిస్తామని చెప్పారు. బాబా మీద నమ్మకం ఉంచండి. మీరు ఆనందంగా వెళ్ళండి.
3: మాస్టారు, మా వాణ్ణి మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక వాడి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మీదే.

0: ఎలా ఉంది ఆనంద్?
1: మాస్టారు, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. రాఘవ, గోపాల్, శ్యామ్ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇంత ప్రేమగా చూసుకుంటారని అనుకోను. వీరు నా అన్నదమ్ములు కాదు సార్, నా పంచ ప్రాణాలు. మీరు చేసిన ఈ ఉపకారానికి నేను ఏమివ్వగలను మాస్టారు?
0: కన్నీళ్లు పెట్టుకోక ఆనంద్. ప్రేమ ఇవ్వగల ఆనందాన్ని నువ్వు చూశావు. నువ్వు చేయగలిగింది ఒక్కటే, నువ్వు అనుభవిస్తున్న ప్రేమను అందరికీ పంచు. అలా పంచాలంటే ప్రేమ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. మన పిల్లలు చిరునవ్వులు ఒలికిస్తూ పాడే పాటలు వారి ఆనంద తాండవం చూసి తీరాలి.

0: ఆనంద్, కంగ్రాచులేషన్స్. డాక్టర్ గారు వచ్చేశారు. హీఈస్ డాక్టర్ శ్రీరామ్. నిన్ను మద్రాసు తీసుకురావద్దని, తానే వస్తానని నీ మీద ఎంతో ప్రేమతో వచ్చారు.
1: నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారాలొద్దు, సాయిరామను చాలు, అదే మన మంత్రం. ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ?
1: మాస్టారు, సాయి సోదరులందరూ నా బాధను మరిచిపోయేటట్టు చేశారు డాక్టర్. నాకు అందరిలా నడవాలని ఉంది, తిరగాలని ఉంది, అన్నిటికీ మించి నాకు డాక్టర్ కావాలని ఉంది డాక్టర్. అది సాధ్యమవుతుందంటారా?
2: ఆనంద్, హ్యావ్ ఫెయిత్. మనిషిని కాపాడగలిగేవి రెండే, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. అవి పెంచుకోండి, మీ నమ్మకాన్ని సడలనేయకండి, మీ జయాన్ని మీరే సాధించగలుగుతారు. నా మాట నమ్మండి.

0: అమ్మో డాక్టర్, ఈ నొప్పి నేను భరించలేను, నేను నడవలేను, నాకు ఈ సపోర్ట్స్ తీసేయండి డాక్టర్, తీసేయండి.
1: నువ్వు నడవగలవు, యూ కెన్ వాక్, ప్రయత్నించు, రిలాక్స్, పర్వాలేదు, ప్రారంభంలో ఇలాగే ఉంటుంది.
0: నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఇలాగే అన్నారు, ఆపరేషన్ కాగానే నడవగలవు అని. మీరు కూడా వాళ్లలా నన్ను మభ్య పెట్టడం లేదు కదా?
1: నో నో నో నో, నాట్ ఎట్ ఆల్.
0: అమ్మో, ఈ బాధ నేను భరించలేను.
1: పర్వాలేదు, పర్వాలేదు ఆనంద్, ట్రై వన్స్ అగైన్, ట్రై అగైన్.
0: డాక్టర్ గారు, మీరు ట్రై ట్రై అంటారు, భరించలేనంత బాధగా ఉంది, నడు నడు అంటారు, ప్రాణాలు పోతున్నాయి. అనుభవిస్తే తప్ప ఈ నరక బాధ మీకెలా తెలుస్తుంది?
1: నీ బాధ నాకు తెలియదని నీ ఊహ, కానీ నాకు తెలుసు ఆనంద్, ఐ కెన్ అండర్స్టాండ్. ఎలా అంటావా? ఇటు చూడు
0: డాక్టర్.

0: ఆనంద్,
1: నాకు నీలాగే రెండు కాళ్లు యాక్సిడెంట్ లో దెబ్బతిన్నాయి. జీవితంలో నడవలేనని అనుకున్నాను. నిరాశ నిస్పృహలు నా మనస్సులో కమ్ముకున్నాయి. ఇక నా బతుకు చీకటేననిపించింది. ఆ అంధకారంలో దూరంగా ఒక ఆశాజ్యోతి కనిపించింది. ఆ జ్యోతి పేరే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కొండంత ఆశతో ప్రశాంతిని నేను వెళ్ళాను. వారి దివ్య సుందర రూపాన్ని సందర్శించాను. వారి మృదుమధుర భాషను విన్నాను. ఆత్మవిశ్వాసం దైవ విశ్వాసం పెంచుకోవాలని వారు చెప్పారు. ఈ రెండూ ఉంటే అసాధ్యం లేదని సెలవిచ్చారు. ఆనాడు నీవే నా దైవం బాబా అని మొక్కుకున్నాను. పరమం పవిత్రం బాబా విభూతిం అని విభూతి మంత్రాన్ని స్మరిస్తూ సాయి విభూతిని సేవించాను. అంతే, కొండంత ధైర్యం వచ్చింది. ఏకలవ్యుళ్లా స్వామి ఫోటో పెట్టుకుని సాధన చేశాను. బాబా అనుక్షణం నా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్టే అనిపించింది. సంవత్సరం సాధనతో నడవగలిగాను, చదవగలిగాను, డాక్టర్ని కాగలిగాను. బాబా రుణం ఎలా తీర్చుకోగలనని ఆలోచించాను. ఉచితంగా నీలాంటి బాధాతప్తులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. సాయి ప్రేమసాగరంలో నేనొక బిందువును మాత్రమే. నాలాంటి వారు లక్షలాది మంది సాయి సేవలో తరిస్తున్న వారు ఎందరూ.
2: మన్నించండి డాక్టర్, బాధ భరించలేక మిమ్మల్ని నొప్పించాను. మీలానే నేను ప్రయత్నిస్తాను డాక్టర్.
1: ఆనంద్, నువ్వు నడిచే వరకు వారం రోజులు నేను ఇక్కడే ఉంటాను.
2: డాక్టర్, నేను నడవగలుగుతున్నాను. మాస్టారు, నేను నడవగలుగుతున్నాను.
3: మాస్టారు, చూశారా మా వాడు నడుస్తున్నాడు.
4: చూశారా నారాయణ గారు, ఆనందులో మార్పు. ఆనంద్, నీ కలలు తప్పక ఫలిస్తాయి. నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు.
3: మాస్టారు, ప్రేమ అన్ని బాధల్ని మరిపించగలదని, అనిర్వచనీయ ఆనందాన్ని పంచగలదని నా కళ్ళు తెరిపించారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను.
2: ఈ అనుభవాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. నాన్న, మాస్టారు, ఈ సాయి ప్రేమరథంలో మాకు చోటివ్వండి.
4: నారాయణ గారు, సాయి ప్రేమసాగరం అనంతం. సాయిరథం పుష్పక విమానం. విశాల విశ్వంలో ప్రజలంతా ఎక్కినా ఇంకా చోటుంటుంది. దానికి హద్దులు లేవు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, రండి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో ఫిబ్రవరి 12, 2009 ప్రకాశం జిల్లా సత్యసాయి సంస్థల వారు ప్రదర్శించిన నాటకం సత్యసాయి జ్యోతి మీరు విన్నారు.

భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగ మాలిక ఒక భావవీచిక.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రల గురించి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలనందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు అందిస్తున్న ప్రసంగమాలికకు స్వాగతం. ఈనాటి రెండో భాగంలో పద్మావతి గారు మాద్రి, సుదేక్షణ, అంబ, గంగ పాత్రల గురించి మనకి తమ ప్రసంగాన్ని అందిస్తారు. సాయిరాం.

భారతంలో మాద్రి పాత్ర పెద్దగా నిడివిలేని పాత్ర. ఆది పర్వంలో పంచమాశ్వాసంలో ప్రారంభమై పంచమాశ్వాసంలోనే ముగిసిపోయే పాత్ర మాద్రిది. మాద్రి మద్రరాజతనయ, పాండుభూపాలుని రెండవ పత్ని, కుంతి సపత్ని. కుంతి ధర్మ వాయు ఇంద్ర అనుగ్రహంతో సంతానాన్ని పొందాక మాద్రి పాండురాజుతో తన మాతృత్వ వాంఛ గురించి చెప్పి కుంతి ద్వారా తనకు సంతాన ప్రాప్తి కలిగేలా చెయ్యమని పాండురాజును ప్రార్థించే సమయంలో మాద్రి పాత్ర మనకు పరిచయమవుతుంది. ప్రారంభంలోనే ఆమె పలుకుల్లో ఏదో నైరాస్యం కనిపిస్తుంది. నే బోరచి ఆడుపుట్టు ఉనబుట్టి నిరర్థక జీవనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కానబోలమిన్ అంటుంది. అంటే నేను నిరర్థకమైన ఆడుపుట్టుక పుట్టి సంసార సుఖకారకమైన మంచి కొడుకులను పొందలేకపోవడం చేత నిరర్థక జీవితం గడుపుతున్నాను అని అర్థం. ఎక్కడో ఈమెలో వివేచన లోపించింది అనడానికి ఈ మాటలు నిదర్శనంగా ఉన్నాయి. కుంతి కూడా ధర్మజుడు జనించే వరకు సంతానాన్ని పొందలేదు. ఒకవేళ కర్ణుని పొంది ఉంది ఆమె అప్పటికే అనుకున్నా అతన్ని ఎత్తిపెంచే తల్లితనానికి దూరంగానే బ్రతికింది కదా కుంతి. కుంతిలో ఇలాంటి నైరాస్యపు ఛాయలు ఎక్కడా కనిపించవు. భర్త మరణించిన తర్వాత కూడా సపత్ని సంతానమైన నకుల సహదేవుల్ని తన బిడ్డల కంటే అతిశయంగా ప్రేమించి పెంచింది. 5 మందిని పెంచి పెద్ద చేసింది. దాయాదుల పంచున తలదాచుకోవాల్సి వచ్చినా సహించి ధర్మ మార్గంలో నడిచేలాగూ వారిని తీర్చిదిద్దింది. తన బాధ్యతను నిర్విరామంగా, నిరవశేషంగా, అంటే ఎడతెగకుండా, మిగులు అనేది లేకుండా నెరవేర్చింది. ఏనాడు తన ఆడుపుట్టుక నిరర్థకమని భావించలేదు. కాని మాద్రి తన ఆడుపుట్టుక నిరర్థకమని భావించి సంతానం కోసం పాండురాజును ప్రార్థించింది. పాండురాజు కూడా, నేను నీలాగే ఆలోచిస్తూ ఉంటాను, నేను చెప్తే కుంతి కడునెయ్యముతో, అంటే మిక్కిలి ప్రీతితో నీకు సంతానాన్ని కలిగించే ఏర్పాటు చేస్తుంది అంటాడు. అంటే కుంతి మిక్కిలి ప్రీతితో సపత్ని అని కూడా తలచకుండా మాద్రికి సంతానాన్ని కలిగిస్తుంది అనే నమ్మకం పాండురాజులో ఉంది అన్న విషయం కూడా కుంతి మాద్రుల గుణలక్షణ విషయంలో ఉన్న భిన్నత్వాన్ని తెలియపరుస్తుంది. అలా కుంతి వరంతో, అశ్విని దేవతల అనుగ్రహంతో మాద్రి నకుల సహదేవుల్ని పొందింది. కాని ఆమెలో వివేచన లోపించడం వల్లనే కిందమ మహర్షి శాపం విషయం జ్ఞాపకం ఉన్నా భర్తను వారించలేక అతని మరణానికి కారణమైంది. మాద్రి రక్షణలో కుంతి ఏమరి ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది అంటాడు కవి నన్నయ్య. ఈ మాట కూడా కుంతి మాద్రుల ప్రవృత్తుల్లో ఉన్న భిన్నత్వాన్ని సూచిస్తోంది. కుంతి నిరంతరం మాద్రిని పాండురాజును కలవనీయకుండా జాగ్రత్త పడుతోంది. కాని మాద్రిలో వివేచన లోపించింది అని సూచించాడన్నమాట ప్రసన్న కథ కలితార్థయుక్తితో రచన చేసే నన్నయ్య అని అనిపిస్తుంది. స్వామి అంటారు కదా, హృదయ భూమిని సాగు చేయండి, మీ మనసు మడకగా గుణములే ఎద్దుల్, వివేకమను చెలకోలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు అని. వివేకమనే చెలకోలతో హృదయాన్ని దున్నాలి. మానవునకు మనోనియనం చాలా అవసరం. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు అంటారు స్వామి. లోపలి కామక్రోధాదులకు లొంగిపోయేవాడు బయట శత్రువులనెలా ఆనవాల పట్టగలుగుతాడు అంటారు. కామము, క్రోధము, లోభము, మోహము విడువుము, నేనెవ్వడనని అనుకో, తము తామెరుగని దద్దమ్మల కగు, నరకము లోపల నానాబాధులు అని కూడా అంటారు మన స్వామి. పాపం కామాన్ని జయించలేని పతిని పోగొట్టుకుని తన కారణంగా అతడు మరణించాడే అన్న వేదనతో కుమిలిపోయింది మాద్రి. కుంతి కురునాథు మనప్రియ ధర్మపత్ని అంటూ సంబోధించింది మాద్రిని. అంటే కురునాథుడైన పాండురాజు మనస్సుకు ప్రీతి కలిగించే ఓ ఇల్లాలా అని అర్థం. ఇలా దెప్పి పొడిచి తన మనస్సులోని బాధను వెలిగక్కింది కుంతి. ఇంకా ఇలా అంటుంది కుంతి, నేను భర్తను విడిచి ఒంటరిగా బ్రతకలేను, బిడ్డలను సాకి రక్షించు, నేను భర్తతో పాటు మరణిస్తాను అంటూ దెప్పి పొడుస్తుంది కుంతి. అప్పుడు అలా దెప్పి పొడిచిన కుంతితో సత్సంతానాన్ని అందించి భర్త మనసును గెలుచుకున్న దానివి నీవే, అతడు పుణ్యలోకాలను పొందటానికి కారణమైనావు, నేను కనీసం పరలోకంలోనైనా భర్తకు ప్రీతి చేయడానికి పోతాను అని నిర్వేదంతో పలికి భర్తతో సహగమనం చేసింది మాద్రి. స్వామి అంటారు, కామశక్తియే అధికమీ కాలమందు, కోరికనే తరువున్నది పెరుగు నీరు పోయరాదు అని. అంటే వివేచన లోపించి కామశక్తి, కాంక్షాలక్షణం, కోరికలు పెరిగితే మనిషి బ్రతుకు ఎలా అర్ధాంతరంగా ముగిసిపోతుందో మాద్రి పాత్ర తెలియజేస్తుంది. అనవసరంగా వ్యక్తి నిర్వేదానికి లోనైతే వివేకం లోపిస్తుంది. వివేకం లోపిస్తే వ్యక్తిని మనశ్చాంచల్యం ఆక్రమిస్తుంది, కాంక్షలకు బలి అవుతాడు, తద్వారా జీవితాలు సర్వనాశనమవుతాయి
అన్నదానికి మాద్రి పాత్ర ఒక ఉదాహరణ. కడకు మాద్రి పాత్ర చూస్తే స్వామి అన్నట్లు పాఠకులకు ఒక వేదాంత నిర్వేదం కలుగుతుంది. కలియుట బాయుట కాలవాహిని, కాంక్షలు విడిచి చూడండి, కర్మయోగమే జన్మకు ముఖ్యము, ధర్మము నడిచి మెలగండి అనే స్వామి ప్రబోధ మనకొక జీవిత సత్యాన్ని బోధిస్తుంది. మనం ఏ నైరాస్యానికి లోను కాకుండా ఉత్సాహంతో సరైన మార్గంలో జీవితం గడుపుతూ మన జీవన నౌకకు స్వామి మాటల్ని లంగరు చేసుకుని ముందుకు సాగాలి అనే విజ్ఞానాన్ని మాద్రి పాత్ర పరోక్షంగా మనకు కలిగిస్తుంది. మహాభారతంలో సుధేష్ణ పాత్ర విరాట పర్వంలో వస్తుంది. ప్రధానమైన పాండవ కథాగమనంలో ముఖ్యమైన పాత్ర సుధేష్ణది. సుధేష్ణ కీచకుని సోదరి. పాండవుల అజ్ఞాతవాసంలో వారి ఉనికిని దుర్యోధనుడు పసిగట్టడానికి వీలైన కీచక వధ, ఉపకీచక వధకు తాను కూడా అనుకూలంగా కొంత ప్రవర్తించిన పాత్ర సుధేష్ణ. సుధేష్ణ మదిర తెమ్మని ద్రౌపదిని కీచకుని ఇంటికి అంత త్వరగా పంపకపోయి ఉంటే కీచక వధ, ఉపకీచక వధ అంత త్వరగా జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ద్రౌపది వెంట ఇంకొంతకాలం పడి ఉండేవాడేమో కీచకుడు. ద్రౌపది అతని భార్య నుండి ఇంకొంతకాలం తప్పించుకునే ప్రయత్నమైనా చేసి ఉండేదేమో. కొంతకాలంలో ముగియనున్న వారి అజ్ఞాతవాసం, పాండవుల అజ్ఞాతవాసం ఈ లోపల ముగిసి ఉండేదేమో అనిపిస్తుంది. అధిక మాసం వచ్చి పాండవుల అజ్ఞాతవాసం ముగిసిపోయింది, కాని పాండవుల అజ్ఞాతవాస భంగానికి కూడా ఒక రకంగా ముఖ్యమైన పాత్ర అయ్యుండేది సుధేష్ణ. అయితే ఒకవైపు నుండి చూస్తే సుధేష్ణ కీచకుని ఆపడానికి అశక్తురాలు. ఆమె ఆపినా ఆగి ఉండేవాడు కాదు ఉద్ధతుడు కామాతురుడైన కీచకుడు. సుధేష్ణలోని తమ్ముని మాటకు ఎదురు చెప్పలేని నిస్సహాయమైన లక్షణం చేత పాఠకుల సానుభూతిని కొంత పొంది ఉండేదేమో, కాని ఆమె నయవంచకమైన మాటలు ప్రవర్తన చేత పాఠకుల దృష్టిలో నయవంచికగానే మిగిలిపోయింది. స్వామి అంటారు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః అని. మానవత్వమనగా మనసు మాట క్రియయు అన్ని ఒకటిగా అనే అతికియుండు, మనసునందు వేరు మాటయు క్రియయును వేరువేరులైన విలువదేమి అంటారు స్వామి. అంటే మనస్సు వాక్కు క్రియ ఇవన్నీ ఏకంగా ఒకటే అయితేనే మహాత్ముడు, ఇవి వేరువేరైతే దురాత్ముడు, అలా దురాత్ముడైతే విలువే ఉండదు అని అంటారు స్వామి. ఆ విధంగా దురాత్మురాలు సుధేష్ణ. ద్రౌపదీ సంగమాన్ని కోరుకున్న కీచకుడు అక్కకు ఆ విషయం చెప్పినప్పుడు అతనికి పరసతీ సంగమం ఎంత చెడ్డదో బుద్ధులు చెప్పి చూపింది సుధేష్ణ. నిరసాకార సైరంధ్రిని కోరతగునే అంటూ ఆమె పట్ల విముఖత కలిగేలా చేయడానికి ప్రయత్నించింది. ఇక్కడంతా కొద్దో గొప్పో పాఠకుల సానుభూతిని పొందుతుంది సుధేష్ణ. వీడికి ఇటు మన్మథ బాణాల చేతనైనా గాని గంధర్వుల చేతనైనా గాని చావు తప్పదు, వీడి దుష్కర్మ ఫలించబోతోంది అనుకుని ఎలాగైనా నేను ద్రౌపదిని నీ మందిరానికి పంపిస్తాన్నాయనా, మదిర కోసమని నీ నివాసానికి ఆమెను ఈ దినమే పంపిస్తాను అని చెప్పింది సుధేష్ణ. ఇక్కడ వరకు కథలో ఆమె నిస్సహాయమైన లక్షణం కనిపిస్తుంది. తరువాతే కథలో ఆమెలోని దుష్టత్వం ప్రతిఫలిస్తుంది. ద్రౌపదిని పిలిచి, కీచకుని ఇంట్లో రకరకాల మదిరలు లభిస్తాయి, నాకు దాహంగా ఉంది తీసుకుని రా అంటుంది. ఇలా అన్న సుధేష్ణతో ద్రౌపది అంటుంది, అమ్మా నన్ను విడిచి ఎవరినైనా పంపు, నేను నీ కొలువులో చేరేనాడే నీ అనుజ్ఞను పొందాను, నీచమైన పనులు చేయనని చెప్పి మీ అంగీకారాన్ని పొందాను కదా, నా భర్తలు నా దగ్గర లేకున్నా నేను నమ్మకంతో నీ పట్ల నమ్మకంతో ధైర్యంగా నీ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈ రీతిగా మర్యాద తప్పడం తగునా, నేను సమ్మానార్హమైన కార్యాలు మాత్రమే చేసేదాన్ని కాని ఇలా నీచ పరిచారికలు చేయదగిన పనులు చేసేదానినా, నేను సైరంధ్రిని కదా అంటుంది. అంటే సుధేష్ణ అంటుంది, ఓ చెలి, నేను ఇష్టపడి త్రాగే మద్యాన్ని తెచ్చేందుకు నీచ స్త్రీలను పంపించడం ఇష్టం లేక నీకు చెప్తే దాన్ని నీవు దోషంగా భావించి బాధపడుతున్నావు, ఇది స్నేహలక్షణమేనా? కీచకుని ఇల్లు నా స్వంత తమ్ముడి ఇల్లు, పరాయి ఇల్లు కాదు, నీ గురించి అందరికీ తెలుసు కదా, నేను నీ గురించి నీ సద్గుణాలను గురించి అందరికీ చెప్తూ ఉంటాను, నిన్ను ఎవరే మనగలరు అని అనేక రకాలుగా ప్రార్థించింది. ఇక్కడ ఆమె నయవంచన ప్రవృత్తి కనిపిస్తుంది. దీన్ని కూడా ఆమె చేతగాని తత్వం అసమర్థ లక్షణం అని చెప్పడానికి లేదు.
కీచకుని చేత పరాభవం పొందిన సైరంధ్రి నన్ను ఈ విధంగా కీచకుని ఇంటికి పంపిన జంతకు అంటే దూర్తురాలికి ఈ విషయమంతా వివరించి నిందించాలని తలచి సుదేష్ణ దగ్గరకు పోతే, అయ్యో ఇలా నీ మీద ధూళి దూసరితమైంది ఎందుకని? ఏ కారణంగా ఎవరు నీకేం కీడు చేశారు? ఎలాంటి సాహసులు వారు? వారిని వధిస్తాను, అవమానాల పాలు చేస్తాను, కష్టాల పాలు చేస్తాను, రూపుమాపుతాను అంటూ మరింత కపటంగా మాట్లాడినప్పుడు ద్రౌపదికే కాదు పాఠకులకు కూడా ఆమె అసలు రూపు కనిపిస్తుంది. అందుకే ద్రౌపది అంటుంది, నా పరాభవం తీర్చడానికి సమర్థులైన నా భర్తలున్నారు, నీవంత కోపించాల్సిన అవసరం లేదు అని వాతలు పెడుతుంది. ఇలా స్వార్థపరత్వం, కపట నయవంచన ప్రవృత్తి రూపెత్తిన పాత్రగా సుధేష్ణ కనిపిస్తుంది. ఆమెలో కుశాగ్రబుద్ధి ఉన్నా అది స్వార్థానికే సహకరిస్తుంది. మాటల్లో మృదుత్వం కనిపించినా అది నటనే, నయవంచనే. అది ఆమె స్వార్థానికే తోడవుతుంది. కీచక వధకు ఉపకీచక వధకు కారణభూతురాలై మనస్తాపాన్ని పొందింది. స్వామి అంటారు, చెడ్డ పనిని చేసి మంచిని చెందబోరు, మంచి పని చేసి కీడును కాంచబోరు. నిమ్మమును నాటి చూతఫలంబు గనున నిమ్మ ఫలమును కనున చూతంబు నాటి. కాబట్టి చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలమే వస్తుంది, మంచి పని చేస్తే మంచి ఫలమే వస్తుంది. నిమ్మ చెట్టు నాటి మామిడి పండుని, మామిడి చెట్టు నాటి నిమ్మకాయను మనుషులు పొందలేరు అంటారు. అలా స్వామి అన్నట్లు సుదేష్ణ మాటల్లో తీపి ఉంది, కాని మనస్సులో మంచి లేదు. మాటలందు తీపి మనసులో చేదుంచ మంచి కాదు మీకు మచ్చ కాని, మచ్చలేని బ్రతికే మహిళన చెల్లురా, ఉన్నమాట తెలుపుచున్నమాట అంటారు స్వామి. ద్రౌపది భీములతో తన కష్టం గురించి తెలిపి కీచకవదకు భీముణ్ణి నియోగించాలని ప్రయత్నించే సందర్భంలో తన కష్టాల గురించి ఏకరువు పెడుతూ, నేను పనులు చేసే సమయంలో కుంతికి కాని మీకు కాని అంత భయపడను, అత్యంత కలుషాత్మ విరటుని కాంతకు మాత్రం అంటే సుదర్శనకు మాత్రం భయపడతాను, ఆమె కనుసన్నల్లో పనులు నిరంతరం చేస్తూ ఉండటం మూలాన నా చేతులు కాయలు కాచిపోయాయి చూశావా అని చూపిస్తుంది. ఇక్కడ ద్రౌపది మాటల్లో ఆమె అంటే సుదేష్ణ అత్యంత కలుషాత్మ అన్న విషయం వ్యక్తమవుతోంది. అందుకే కీచక ఉపకీచక వధానంతరం లోపల ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని, నవ్వును పెదవి చివరల్లో నొక్కిపెట్టి సంతోషంతో తేలిపోతూ అది కనిపించనీయకుండా గంభీరత్వమని ముసుగేసుకుని వచ్చింది ద్రౌపది సుదేష్ణ దగ్గరకు. అప్పటికి సుదేష్ణలో నయవంచన వెనకబడి కేవలం స్వార్థపరత్వం, భయం మాత్రం బయటకు వచ్చింది. అమ్మా, నా భర్తను నా పిల్లలను మాత్రం కాచి రక్షించు అని ప్రార్థిస్తుంది ద్రౌపదిని. స్వామి ఇలా అంటారు, స్త్రీ అంటే త్రిగుణాత్మక స్వరూపం, సకార తకార రకారాలు, ఈ మూడింటి ఏకత్వమే స్త్రీ. స్త్రీ అంటే మొదట సకారం, తరువాత తకారం, ఆ తర్వాత రకారం వస్తున్నాయి, అనగా సత్వ రజో తమో గుణముల స్వరూపమే స్త్రీ ఆకారం అంటూ, స్త్రీలో ప్రధానంగా సత్వగుణం, ఆ తర్వాత రజోగుణం, ఆ తరువాతే తమో గుణం ఉండాలంటారు. కాని సుదేష్ణలో మొదట తమోగుణం, తరువాత రజోగుణం కనిపిస్తాయి, కాని సత్వగుణం అనేది అస్సలు కనిపించదు. విరటంలోనూ చేతకాని ప్రవృత్తి, అసమర్థపు లక్షణం ఉన్నాయి. ఉపకీచకులు వచ్చి ద్రౌపదిని అన్నతో పాటు కలిపి కాల్చేస్తామన్నప్పుడు వీళ్లకు చేటు ముడింది చావని గంధర్వుల చేతుల్లో అనుకుని సరే అంటాడు. కాని సుదేష్ణలాగా నయవంచనతో, కపట లక్షణంతో, తీయని మాటలతో ప్రవర్తించడు. సుధేష్ణ అనే పదానికి అర్థం రెండు రకాలుగా భావించవచ్చు. సు ధా ఈషణ సుధేష్ణ అంటే చక్కగా ఉంచిన కోరికలు కలది అని అర్థం. అంటే కోరికలు నిగ్రహించి సమస్థితిలో ఉంచే మానసిక ప్రవృత్తి కలది అని అర్థం. ఇంకొక అర్థం సు దిషణ అంటే చక్కని బుద్ధి కలది అని అర్థం. కాని ఈ రెండర్థాలు ఈమె ప్రవృత్తికి సమన్వయించవు. సగటు మనిషిలో ఉండే స్వార్థపరత్వం, నయవంచనలతో, బంధుప్రీతి, ప్రత్యేకించి దుష్టులైన తమ్ముళ్ల పట్ల ప్రీతి ఉండే అక్కగా సుదేష్ణ కనిపిస్తుంది తెలుగు భారతంలో. పాఠకుల జాలిని, సానుభూతిని పొందదు సరికదా, పాఠకుల దృష్టిలో విలువ జారిపోయిన పాత్ర సుదేష్ణది. కాశీరాజు పుత్రికలు అంబ, అంబిక, అంబాలిక. వీరికి స్వయంవరం చాటిస్తాడు కాశీరాజు. భీష్ముడు తన తమ్ముడైన విచిత్ర వీరుని కోసం స్వయంవరంలో తక్కిన రాజుల్ని జయించి అంబ, అంబిక, అంబాలికలను తీసుకుని వచ్చి వివాహ ప్రయత్నాలు చేస్తాడు తన తమ్మునితో. అప్పుడు అంబ తాను సాంబపుర రాజైన సాళ్వుని ప్రేమించినట్లు చెప్తుంది. తనను సాళ్వుని కడకు చేర్చమంటుంది. అతడు కూడా తన్ను ప్రేమించాడు అని చెప్తుంది. భీష్ముడు తల్లి సత్యవతికి విషయం తెలిపి అంబను సగౌరవంగా సాళ్వుని వద్దకు సాగనంపుతాడు. భీష్ముని వెంటపోయిన నీకు కన్యాత్వం పోయింది, నిన్ను భార్యగా స్వీకరించలేను అంటాడు అంబతో సాళ్వుడు. భీష్ముడు తన తమ్ముని కోసమే తన్ను తీసుకుని వెళ్లాడని,
తండ్రి తన ప్రేమ సంగతి తెలియక తన్ను కూడా స్వయంవరాలంకార భూషితను చేయడం చేత భీష్ముడు పొరపడి తీసుకుని వెళ్లినాడని, ఇందులో భీష్ముని తప్పేమీ లేదని, విషయం తెలిసిన వెంటనే సగౌరవంగా తన్ను సాంబపురానికి పంపించాడని ఎన్నో విధాల సాళ్వునకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది అంబ. అయినా సాళ్వుడు ఆమెను చీకొట్టి పంపించివేస్తాడు. సాళ్వుడు నన్ను తిరస్కరించినప్పుడే సంసారానికి దూరమైనాను, ఇక భీష్ముని వద్దకు ఎందుకు పోవాలి? దీనికంతకు మూలమైన గాంగేయునిపై, అంటే భీష్మునిపై పగ తీర్చుకోవడానికి తపస్సు చేస్తాను అని అంబ నిర్ణయించుకుంటుంది. తపస్సు కోసం అడవికి పోయిన అంబతో అక్కడి మునులు ఘోరమైన తపస్సును కోమల్లైన స్త్రీలు ఆచరించలేరని ఎంత చెప్పినా వినకుండా తపస్సుకు పూనుకుంటుంది. ఇంతలో అక్కడికి హోత్రవాహనుడని రాజర్షి వస్తాడు. అతనికి అంబ దౌహిత్రి, అంటే కూతురి కూతురు. ఇది తెలుసుకుని అతడు అంబ విచారానికి కారణం అడుగుతాడు. విషయం తెలుసుకుని ఆ రాజర్షి పరశురాముని శిష్యుడు భీష్ముడు అని, పరశురాముని మాట భీష్ముడు వింటాడు కాబట్టి పరశురాముని ద్వారా అంబ తన కష్టాలు గట్టెక్కించుకోవచ్చని చెప్తాడు. ఇంతలో హోత్రవాహన్ని చూడ్డానికి పరశురాముడే అక్కడికి వస్తాడు. అంబ వల్ల అతడు విషయమంతా తెలుసుకుంటాడు. అప్పుడు పరశురాముడు అంటాడు అంబతో, నీకిద్దరూ పరాభవం చేశారు, సాళ్వుని కడతీర్చాలా భీష్ముని పరిమార్చాలా అని అడుగుతాడు. తన కోపమంతా భీష్మునిపైననే అంటుంది అంబ. పరశురాముడు అంబను తీసుకుని భీష్ముని కడకు వచ్చి భీష్మునితో అంబను అతని తమ్ముడైన విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయమంటాడు. పరపురుషురాసక్తురాలైన స్త్రీని ఏ విధంగా తమ్మునికిచ్చి వివాహం చేయగలనని పరశురాముని మాటను తిరస్కరించాడు భీష్ముడు. కోపించిన పరశురాముడు భీష్మునితో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో ఇద్దరు సమవుజ్జీలుగా ఉంటారు. ఇద్దరి కోపాగ్ని గంగ, మునులు, వసువులు వచ్చి శాంతింపచేస్తారు. పరశురాముడు అంబతో తన వల్ల అయినదంతేనని, అంబ విషయంలో ఇక తానేమి చెయ్యలేనని అంటాడు. అంబ సరేనని వెళ్లిపోయి తపస్సు ద్వారా భీష్ముని సాధింపదలచి ఘోర తపస్సు చేసి శివుని ప్రత్యక్షం గావించుకుని మరుజన్మలో భీష్ముని చంపే విధంగా వరం పొంది అగ్నికి ఆహుతి అవుతుంది. మరుజన్మలో ఆ అంబ స్త్రీగా పుట్టి యక్షుని దయ వల్ల పురుషత్వాన్ని పొంది శిఖండి నామధేయంతో పెరుగుతూ ఉంటుంది. భీష్ముడు స్త్రీలతోనూ, స్త్రీల పేరు పెట్టుకున్న వారితోనూ, పూర్వం స్త్రీలై తరువాత పురుషులైన వారితోనూ, స్త్రీ ఆకారం గలవారితోనూ యుద్ధం చేయనని వ్రతం పూని ఉంటాడు. అందుకే శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేస్తూ భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేటట్లుగా చేసి గెలుస్తాడు. ఇది అంబ వృత్తాంతం. అంబ ప్రవృత్తి చాలా విచిత్రంగా ఉంటుంది. సాళ్వునితో భీష్ముడి గురించి గౌరవంగా మాట్లాడుతుంది. తన్ను గౌరవంగా సాళ్వుని కడకు పంపిన భీష్ముని పట్ల గౌరవం ప్రకటిస్తుంది అంబ. కాని సాళ్వుడు తిరస్కరించేటప్పటికీ అంబ కోపమంతా భీష్మునిపైకి మళ్ళుతుంది. తర్వాత జీవితమంతా భీష్మునిపై పగ సాధించడం కోసమే వినియోగిస్తుంది. ఒక జీవితం కాదు, తరువాతి జన్మను కూడా అంబ అందుకోసమే వినియోగించుకుంటుంది. తన్ను తిరస్కరించి తన శీలాన్నే శంకించిన సాళ్వునిపైకి మరలాల్సిన ఆమె క్రోధం, పగ భీష్మునిపైకి మళ్లడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీనికి కారణం ఆమెకు సాళ్వునిపై ఉన్న ప్రేమ కావచ్చు కారణం. ఇక అతడు తన్ను స్వీకరించడు కాబట్టి తన జీవితం వ్యర్థమైందని, అలా వ్యర్థమవడానికి కారణం భీష్ముడని అనుకుందేమో అంబ. అందుకే అతనిపై పగ సాధించదలిచి ఉండవచ్చు. అందుకే కవి ఆమె గురించి చెబుతూ ఇలా అంటాడు, సాళ్వునితో అంబ కామ శరపీడిత అగుచు ఇట్లా మాట్లాడింది అంటాడు కవి. ఆ కామమే ఆమెలోని క్రోధాగ్నిని రగల్చింది. కామ వైఫల్యం క్రోధమై భీష్మునిపై ప్రవహించింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, కామాత్ క్రోధోభిజాయతే, కామాద్భవతి క్రోధ, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. అంటే కామం వల్ల క్రోధం కలుగుతుంది, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, స్మృతినాశనం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధినాశనం వల్ల మనిషే నశిస్తాడు అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటే సాయికృష్ణుడు ఇలా అంటున్నాడు, కామశక్తియే అధికమీ కాలమందు, వాని మిత్రుడు క్రోధుడు, వీరిరువుర చేర్చుకున్నట్టి జనులకు చేటు కలుగు, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతూ అని. కామం, క్రోధం ఇవి రెండు మిత్రులు, ఒకదాని వెంట ఒకటిగా వచ్చేస్తాయి అంటారు స్వామి. ఇలా ఒక జన్మలో క్రోధం వల్ల పీడింపబడటమే కాదు, మరు జన్మకు కూడా దాన్ని కొనసాగించింది అంబ. జీవిత కాలమంతా తపస్సు చేసి శివునితో పగతీరేటట్లుగా భీష్ముని వధించాలని ప్రార్థించి అగ్నికి ఆహుతి అయి మరణించేటప్పుడు కూడా క్రోధ దీప్తమూర్తి అయి భీష్ముని వధించుదాన అనుచూ స్వదచొచ్చే అని వర్ణిస్తాడు కవి.
అలా ఒక జీవిత కాలం కాదు, మరు జీవిత కాలం కూడా కామక్రోధాదులతో బాధింపబడిన జీవి అంబ. స్వామి అంటారు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటి రిపులనెట్లు పట్టగలడు. లోపలి శత్రువైన కామక్రోధాదులకు లొంగిపోయిన అంబ బయటి శత్రువైన భీష్ముని అస్త్ర సన్యాసానికి మాత్రం కారకురాలైంది తప్ప అతన్ని వధించలేకపోయింది. గోడకట్టువాడు గోడతో పాటుగా పైకి పోవుచుండు భాగ్యవశత, బావిత్రవువాడు బావితో పాటుగా అడుగు భాగమునకు అరుగుచుండు. ఇది స్వామి మాట. గోడ కట్టేవాడు గోడతో పాటుగా పైపైకి పోయినట్లే సుగుణాలు అలవర్చుకున్నవాడు మెట్టు పైమెట్టుగా అభివృద్ధి పథంలో పయనిస్తాడు. బావి త్రవ్వేవాడు బావితో పాటుగా అడుగు భాగానికి పోయినట్లే దుర్గుణాలు అలవర్చుకున్నవాడు పతనమైపోతాడు అని భావం. ఆ విధంగా రెండు జన్మలను కామక్రోధాదులతో నాశనం చేసుకున్న అంబ పాత్ర మానవుల కళ్ళు తెరిపిస్తుంది. గంగ పాత్రతోనే భారతంలో ప్రధాన కథకు శ్రీకారం చుట్టబడింది. గంగ పాత్ర ద్వారా ఒక పారమార్థికమైన ధర్మాన్ని, మాతృత్వపు మమకారాన్ని చూపించదలుచుకున్నాడేమో మహాకవి అనిపిస్తుంది. వశిష్ఠుని కామధేనువును అపహరించి భూలోకంలో జనించమని అతడిచ్చిన శాపాన్ని పొంది మానవయోనిలో జనించటం ఇష్టం లేక అష్టవసువులు పరమపావని అయిన గంగ కడుపున జన్మిస్తామని అంటారు. అప్పటికే తన్నిష్టపడే మహావిష్ణుని భార్య గాదలచిన గంగ తన కోరిక కూడా అదేనని, తాను వారికి ఉపకారం చేస్తానని అంటుంది. అట్లయితే తాము జన్మించిన వెనువెంటనే నీళ్లలో వేస్తూ ఉండమని, మానవలోకంలో ఎక్కువ కాలం ఉండలేమని, వశిష్ఠుడు కూడా దానికి అనుమతించాడని అష్టవసువులు చెప్తారు. కాని తాను మానవలోకానికి వచ్చిన పిదప తనకు కూడా దీర్ఘాయుష్మంతుడైన కొడుకొకడు కావాలని అంటుంది గంగ. వాళ్లు తమ ఒక్కొక్కరి ఆయుష్లో నాలుగవ వంతు పొంది దీర్ఘాయువు కాబోతున్న అష్టమ వసువు ఆమె పుత్రుడై ఆమె మాతృత్వపు మమకారాన్ని తీర్చగలడు అని సెలవిస్తారు. శాపదగ్ధుడైన మహాభిషుడు భూలోకంలో శంతనునిగా జన్మించిన తరువాత గంగ అతనికి గంగానదీ తీరంలో సాక్షాత్కరిస్తుంది. ఇద్దరూ పరస్పర ఆకర్షణకు లోనవుతారు. ఆమె నిష్టపడుతున్న శంతనునితో ఆమె తాను భార్య కావడం అతనికి ఇష్టమైతే భార్యగా తానే పని చేసినా వారించరాదని, తనకు అప్రియమైన మాటలు మాట్లాడరాదని షరతు విధిస్తుంది. అలా జరిగితే తానతన్ని వదిలి వెళ్లిపోతానని అంటుంది గంగ. శంతనుడు అంగీకరించిన తర్వాత అతన్ని వివాహం చేసుకుని మనుష్య రూపాన్ని ధరించి అతనితో కాపురం చేస్తుంది. జన్మించిన వసువులందరినీ పుట్టిన వెంటనే నీటిపాలు చేస్తూ ఉంటుంది గంగ. శంతనుడు అది చూసినా ఎక్కడ తన్ను వదిలిపోతుందో అనే భయంతో అవన్నీ సహిస్తాడు. కాని ఎనిమిదవ వసువు జన్మించిన వెంటనే పుత్ర వ్యామోహంతో శంతనుడు, నీవు పుట్టిన బిడ్డలందరినీ ఏటిపాలు చేసిన కషాయి దానివి, కాని ఈ బిడ్డను నా ప్రాణముండగా నేను విడిచిపెట్టను అని పలుకుతాడు. ఈ మాట విని గంగ, నీవు నాకు అప్రియమైన మాటలు మాట్లాడావు, వీళ్లు వశిష్ఠుని శాపం చేత భూలోకంలో జనించవలసి ఉంది, అందుకే నా గర్భాన ఉదయించారు, భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా వీళ్లను వెంటనే విముక్తుల్ని చేయమని ప్రార్థించినందువల్ల దేవహితం కోసం మనుష్య స్త్రీరూపం దాల్చి నీ వల్ల వసువులకు జన్మనిచ్చి వారికి విముక్తి కలిగించాను, ఈ అష్టమ వసువు వసువులందరి ఆయుష్లో నాలుగవ వంతు తాను గ్రహించి సకల ధర్మమూర్తి అయి జనించాడు, లోకహితార్థమై ఇతను మానవలోకంలో చిరకాలం జీవిస్తాడు అని చెప్తుంది గంగ. వసువుల శాపకారణం అడిగిన శంతనునికి ఆ శాపకారణాన్ని కూడా వివరిస్తుంది. వసువులు ఒకనాడు వశిష్ఠుని ఆశ్రమానికి క్రీడార్థం వెళ్తారు. అప్పుడు అక్కడ హోమధేనువైన నందిని కోరిన కోర్కెలు తీర్చగలదాని సమర్థతను చూసి ఆశ్చర్యపోతారు. వారిలో అష్టమ వసువు భార్య మానవులు దీని పాలు త్రాగితే 10,000 సంవత్సరాలు వృద్ధాప్యం మరణం లేక దేవతల్లాగా ఆనందంగా జీవించగలరట, దీనికి ప్రభువైన వాడే అందరికన్నా గొప్పవాడు, భూలోకంలో ఉసీనర భూపతి కూతురు జితవతి నా స్నేహితురాలు, నేనామెకు ఈ ఆవును బహూకరించదలచాను, కాబట్టి ఈ ఆవును మనం తీసుకుని పోదామంటుంది. భార్య మాటల ప్రభావంతో ప్రభాసుడు అన్నల సాయంతో నందిని పట్టుకుని పోతాడు. తన దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకుని వశిష్ఠుడు వారిని మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. వారి ప్రార్థనపై అందరినీ క్షమించినా వశిష్ఠుడు 8వ వసువైన ప్రభాసుని మాత్రం క్షమించలేక ఈ ప్రభాసుడు నిర్దయతో మహాపరాధం చేశాడు, వీడు మానవలోకంలో అనపత్యుడిగా చాలా కాలం జీవిస్తాడు అని శపించాడని గంగ వివరించి బిడ్డని తానే పెంచి తీసుకుని వస్తానని చెప్పి కొడుకును తన వెంట తీసుకుని వెళ్తుంది. గంగ పుత్రుని తీసుకుపోయిన తరువాత కొంతకాలానికి శంతనుడు గంగాతీరంలో వేటాడుతూ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్న ఒక యువకుణ్ణి చూస్తాడు. అప్పుడు గంగ సాక్షాత్కరించి, వీడు నీ పుత్రుడు, వశిష్ఠుని వద్ద సకల వేదాలు చదివి శాస్త్రాలు చదివి శాస్త్ర పారంగతుడైనాడు,
ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదుల వంటివాడు స్వీకరించు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ పుత్రుడే దేవవ్రతుడు, భీష్మ ప్రతిజ్ఞ చేసి కురుకుల పితామహునిగా ఖ్యాతిగాంచిన భీష్ముడు. తర్వాత గంగపాత్ర ఎప్పుడు కనిపించినా కొడుకైన భీష్మునికి బుద్ధులు చెప్పడానికి వస్తుంది. ఆమె మాతృత్వపు మమకారం వెల్లడవుతున్న ఘట్టాలే అన్ని. దివ్యమైన గంగపాత్ర ద్వారా ఒక పారమార్థిక సత్యం బోధింపబడిందేమో అనిపిస్తుంది. పురాణ లక్షణాల్లో ఒకటి ఏమిటంటే, పురాణం అనేది కర్మ ఫలానుభవాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూచించాలి అనేది. చాలా చోట్ల ప్రత్యక్షంగా బోధింపబడిన ఈ అంశం భీష్ముని పాత్ర ద్వారా పరోక్షంగా ప్రకటితమైందేమో అనిపిస్తుంది. వశిష్ఠుని హోమధేనువైన నందిని అపహరించి ఒక దుష్కార్యం చేశారు వసువులు. దానికి శాపాన్ని పొంది పశ్చాత్తాపపడి వశిష్ఠుని వేడుకొన్నప్పుడు అతడు ప్రభాసుని తప్ప మిగిలిన వాళ్లకు వెంటనే శాప విమోచనం కలిగేటట్లుగా అనుగ్రహించాడు. అందుకే దేవహితార్థమై వచ్చింది గంగ. ఈ మాట గంగ తన నోటి వెంటే చెప్పింది. దేవతలకు హితం చేయడం కోసం మానవ జన్మను నేను స్వీకరించాను అని అర్థం. ఈ స్వీకరణ వెనక ఆమె మహాభీషుణ్ణి అంటే మానవ జన్మలు శంతనుణ్ణి వలచి ఉండటం కూడా కారణం కావచ్చు. కాని ఆమె దేవహితార్థమై మాత్రమే తాను మానవలోకంలో జన్మించబోతున్నానని చెప్పింది. అందుకే అందరినీ పుట్టిన వెంటనే నీటి పాలు చేసింది. కాని స్త్రీకి సహజంగా ఉండే మాతృత్వపు మమకారం ఆమెలో పనిచేసి ఒక్క పుత్రుడైనా దీర్ఘాయుష్మంతుడై తనకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు అష్టమ వసువైన ప్రభాసునికి తమ తమ ఆయుష్లో నాలుగవ వంతు ఇచ్చి ఆమెకు దీర్ఘాయువైన దేవవ్రతుడు జనించేటట్లు చేస్తారు మిగిలిన వసువులు. వశిష్ఠుని విషయంలో అపరాధం ఎక్కువగా చేసినవాడు ప్రభాస వసువు. అతడు కూడా భార్య ప్రోద్బలంపై ఆ పని చేస్తాడు. అందుకే కర్మఫలాన్ని అనుసరించి మరుజన్మలో ధర్మపరుడై ఉండి వివాహం లేక భార్య లేక సంతానం లేక దీర్ఘాయువుగా జీవితాన్ని గడుపుతాడు. వివాహం సంతానం లేని భీష్ముడు తమ్ముళ్లనే కాక తమ్ముల సంతానాన్ని వారి సంతానాన్ని సాకి సంరక్షించి వాళ్లతో కూడా మాటలు పడి కడకు అస్త్రసన్యాసం చేసి శరతల్పగతుడై తన మరణాన్ని తానే ఆహ్వానించుకున్నాడు. భీష్ముని పాత్ర పాఠకుల్లో ఒక నిర్వేదాన్ని మిగులుస్తుంది. కాని భీష్ముని జీవితం ఇలా కావడానికి పూర్వజన్మలో అతడు చేసిన తప్పిదం దుష్కర్మ కారణం. ఈ కర్మ ఫలానుభవాన్ని భీష్ముని పాత్ర తెలియజేస్తే దానికి వాహిక అయిన పాత్ర గంగది. స్వామి సిద్ధాంతాల్లో మూలమైనది ముఖ్యమైనది ఈ కర్మ ఫలానుభవమే. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు, మంచి ముత్యపు సరులు మచ్చునకును లేవు, మేల్వి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారములు రంజిల్లగా లేవు, పచ్చలు కెంపులు పొదగలేదు, వజ్రాల హారములు వర్ధిల్లగా లేవు, గోమేధి కంబులు తోడలేవు, కలదు కలదొక్క మాల మీ కంఠమందు, ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయినను చెడుగైన త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల, కర్మలన్నీ చేర్చిన కంఠమాల అంటారు స్వామి. అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ మెడలో నగలెన్ని ఉన్నాయని చూస్తూ ఉంటారు, కాని నేను మీ మెడలో కర్మల మాలల్ని చూస్తూ ఉంటాను, దాన్ని బట్టే నా ప్రతిస్పందన కూడా భిన్న భిన్నంగా ఉంటుంది అంటారు స్వామి. మనం చేసిన మంచి కాని చెడుగు కాని తుంచకుండా ఇచ్చి పంపుతాడు బ్రహ్మ. కర్మమును చేయ నరునకు హక్కు కలదు, కర్మ ఫలమీయ ధాతకు కలదు హక్కు, అడుగ ఫలమును ఏరికీ హక్కు లేదు, ఇంతకన్నను వేరిద్ది ఎరుకపరదు. ఇది మరొక స్వామి పద్యం. కర్మ చేయడానికి మానవునకు హక్కు ఉన్నట్లే కర్మ ఫలం ఇవ్వడానికి బ్రహ్మకు హక్కుంది. మన కర్మ ఫలాన్ని మనం అనుభవించాల్సిందే తప్ప ఎందుకిలా, నాకు మంచి ఫలం ఎందుకు లభించదు అని అడగడానికి మనకు హక్కు లేదు అని అర్థం. కర్మమే సుఖదుఖములకు కారణమిలలోనంటారు స్వామి. ఎంత భక్తులైనా సరే ఏమిటి స్వామి ఈ కర్మ మాకు అంటే, తప్పుకు తగిన శిక్ష, భక్తికి తగిన రక్ష అంటారు స్వామి. కాబట్టి తప్పు చేయకుండా ఉండాలి మానవుడు. ఈ కర్మఫలం గురించి పరోక్షంగా భీష్ముని పాత్ర చెబితే, కర్మఫలాన్ని అనుభవించడానికి కారణమైన పాత్ర గంగది. ఒక వాహికగా ఒక మాధ్యమంగా ఈ పాత్ర ఉపయోగపడింది. గంగ మానవ రూపాన్ని స్వీకరించిన తరువాత ఇటు దివ్యాంగనగా పారమార్థిక ధర్మాన్ని నిర్వహించింది, మానవ స్త్రీగా మానవ ధర్మాన్ని నిర్వహించింది. పుట్టిన వసువుల్ని ఇచ్చిన మాట ప్రకారం నీటిపాలు చేసి వారి కోరిక తీర్చి దివ్యాంగనగా తన కర్తవ్యాన్ని నిర్వహించింది. మానవ స్త్రీగా రూపెత్తినందుకు ఒక కుమారుణ్ణి కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి తండ్రి కడకు చేర్చింది. స్వామి తల్లి గొప్పతనాన్ని కర్తవ్యాన్ని గుర్తించి ఇలా అంటారు,
అలనాడు శ్రీరాముని పెంచిన కౌసల్య, లవకుశులను పెంచి పోషించిన సీత, వీరగాథలతో శివాజీ హృదయమును నింపిన జిజియాభాయి, గాంధీజీని తీర్చిదిద్దిన పుతలీబాయి వంటి ఉత్తమ మాతృమూర్తుల ఆవశ్యకత దేశమునకు ఈనాడు ఎంతైనా ఉంది. ఈ తల్లులు తమ బిడ్డలను ఒడిలో లాలిస్తూ, జోలపాటలు పాడుతూ, వారికి ఉపనిషత్తుల్లోని వేదాల్లోని కథలను వినిపిస్తూ, చిన్ననాటి నుండి వారి హృదయాలను అమృతంతో నింపినారు. వారిలోని శక్తిని మేల్కొల్పి శాశ్వత ఆనందమునకు, శాంతికి మార్గము చూపినారు. అమ్మ అనే పవిత్రమైన రెండక్షరాలు మానవుడుచ్చరించే మొదటి మాట. తల్లి తప్పటడుగులు వేసే రోజుల్లో నడక నేర్పుతుంది. అటువంటి తల్లుల వల్లనే దేశంలో ధర్మోద్ధరణ జరగవలసి ఉంటుంది అని తల్లి గొప్పతనం గురించి 8వ తేదీ జూలై 1971 గురు పూర్ణిమ సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ అన్నారు. స్వామి చెప్పినట్టు అలాంటి మాత గంగ. పుత్రుని పట్ల తన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చి ఆమె ఆలనా పాలనలో భీష్ముని పెంచింది. అలా పెరిగిన భీష్ముడు ధర్మ మర్మగ్నుడు, ధర్మాచరణబద్ధుడు అయినాడు. అతన్ని తండ్రి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయింది గంగ. కానీ ఎప్పుడెప్పుడైనా అతడు అధర్మ మార్గంలో నడుస్తున్నాడు అనిపిస్తే వెంటనే జోక్యం చేసుకునేది గంగ. అంబోపాఖ్యానంలో భీష్ముడు పరశురామునితో తలపడ్డానికే కురుక్షేత్రానికి వస్తూ ఉంటే గంగ స్త్రీరూపధారిణి అయి వచ్చి భీష్ముని ప్రయాణానికి కారణం తెలుసుకుని కొడుకును మందలిస్తుంది. తర్వాత పరశురాముని దగ్గరకు వెళ్లి శిష్యునిపై కోపం చూపవచ్చునా అని అడుగుతుంది. ఇలా కొడుకుకి పరశురామునికి మధ్య యుద్ధాన్ని ఆపుతుంది. ఇలా ఎప్పుడు కుమారుని క్షేమం గురించి ఆలోచించటం, కుమారునికి బుద్ధులు గరపడంలో గంగ అచ్చమైన భారతీయ మాతలా కనిపిస్తుంది. యమునా తీరంలో అంబ భీష్ముని నాశనం చేయడానికే ఘోర తపస్సు చేస్తూ ఉంటే కారణం అడుగుతుంది గంగ. భీష్ముని చంపడమే తన పగ అని తెలియజేసిన అంబతో, నీవు కుటిలంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఈ శరీరం విడిచి నదివై ప్రవహిస్తావు అని శపిస్తుంది. భీష్ముడు ఊర్ధ్వలోక గతుడైన తర్వాత నీటిలో నుండి పైకి వచ్చిన గంగాదేవి పుత్ర గుణగానం చేస్తుంది. బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడు, పవిత్రాత్ముడు, పితృభక్తి తత్పరుడు, మహాపరాక్రమశాలి, కరుణారస పూర్ణుడు, బహుళ శాస్త్ర పరిజ్ఞాని, రాజనీతిజ్ఞుడు, విద్యా వినయ సంపన్నుడు అయిన పుత్రుడు మరణించినా నా హృదయం ముక్కలు కాలేదంటే అది వజ్రసదృశమైంది అంటూ దుఃఖిస్తుంది గంగ. గంగలో ఇలా తల్లి మమతాకోణం ఆమె కనిపించే సందర్భాల్లో అంతా కనిపిస్తుంది. దివ్యాంగన అయిన దేవకార్య హితార్థిగా, సన్మాతగా దర్శనమిస్తుంది గంగ పాత్ర.

ఇంతవరకు మీరు భారతీయం కార్యక్రమంలో భాగంగా మహాభారతంలోని ప్రముఖ స్త్రీ పాత్రల గురించి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల అనంతపూర్ క్యాంపస్లో సేవలందించిన తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు అందించిన రెండవ ప్రసంగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలోని మూడవ భాగం వచ్చేవారం భారతీయం కార్యక్రమంలో మీరు వింటారు. ఆ భాగంలో ద్రౌపది, సత్యవతి, ఉత్తరా పాత్రల గురించి డాక్టర్ పద్మావతి గారు విశ్లేషిస్తారు. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషికి జీవితంలో ఎదురయ్యే శత్రువులు ఎవరు, వేటిని మనం జీవితంలో జయించాలి, దేనిని జయిస్తే మనం అన్నింటినీ జయించిన వారమవుతాం అన్న ప్రశ్నలకు సమాధానాన్ని అందించే ఒక చిన్న నాటికను మనం ఇప్పుడు విందాం. అదే హైదరాబాద్ బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన నన్ను చంపలేవు అన్న నాటిక. ఇందులోని పాత్రలు, పాత్రధారులు, వ్యాఖ్యాత వరలక్ష్మి, అలెగ్జాండర్ శివాజీ, మేజర్ శ్రీహార్, యోగీశ్వరుడు ప్రద్యుమ్నా.

అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు చక్రవర్తి. ఆసియాలో అనేక దేశాలను తన సైనిక బలంతో కొల్లగొట్టి ధనాన్ని రత్నరాసుల్ని తన దేశానికి తరలిస్తూ వచ్చాడు. ఉత్తర భారతదేశాన్ని అల్లకల్లోలం చేశాడు. గంగానదిని దాటలేకపోయాడు. తన సైన్యంలోనే తిరుగుబాటు ధోరణులను కనిపెట్టి తిరిగి తన దేశానికి వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అతని పర్యటనలో హిమాలయాల్లో జరిగిన ఒక సంఘటన అతనిలో మానసిక పరివర్తన కలిగించింది. స్వామి చెప్పిన ఆ సంఘటనే ఇది.

0: మేజర్
1: హిల్ అలెగ్జాండర్,
0: మనం ఎన్నో దేశాలు కొల్లగొట్టాం, వజ్ర వైఢూర్యాలని పోగు చేశాం. అయితే గంగానదిని దాటడానికి మాత్రం మన సైనికులు సిద్ధంగా లేరు. అందుచేత తిరిగి వెళ్లిపోదాం.
1: ఎస్ యువర్ హైనస్.
0: ఇక్కడ గుహల్లో ఎందరో యోగీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారని, వాళ్లను దర్శించమని మన గురువర్యులైన సోక్రటీస్ మరీ మరీ చెప్పారు. అంచేత దగ్గరలో ఎవరైనా తపస్సు చేసుకుంటున్నా యోగులుంటే కలుస్తాను, వాకపు చేసి చెప్పు.

0: హేల్ అలెగ్జాండర్,
1: ఎవరైనా యోగిని కలిసారా?
0: ఆయన చాలా కాలంగా తపస్సు చేస్తున్న మహాజ్ఞానిట సార్. ఉదయం సూర్యోపాసన చేస్తుండగా వెళ్లాను, సూర్యకిరణాలకి అడ్డంగా నిలబడ్డాను. అడ్డు తప్పుకోమన్నాడు నన్ను. మీరొస్తున్నారని చెప్పాను, ఆయన మాట్లాడలేదు.
1: సరే, నేను వెళ్తాను, చూస్తాను ఏమంటాడో.
0: సరే సార్, ఆయన ఉన్న గుహకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను బయట వేచి ఉంటాను.
1: సరే పద.
2: ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్.

0: యోగీశ్వర నమస్తే. ముందు అడ్డు తెలుగు, ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు?
1: శత్రు సంహారం చేసి ఈ దేశం నుంచి అపారమైన ధనరాశుల్ని రత్నరాశుల్ని చేజిక్కించుకొని మా గ్రీకు దేశానికి తరలిస్తున్న అలెగ్జాండర్ ని.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిప్పుల నెట్లు పట్టగలడు. తత్వమెరిగినంత ధన్యుడవు నరుడిలా ఉన్నమాట తెలుపు చున్నమాట.
1: లోని శత్రువులా, ఎవరు వాళ్ళు చెప్పండి, వెంటనేనా కరువాలానికి బలి చేస్తాను.
0: కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు,
1: వాటిని జయిస్తే నేను మీలాగే సన్యసించాలి.
0: మరి నువ్వు సాధించిన ఘనకార్యమేమిటి?
1: ఈ ధనాన్నంతా మా దేశం తీసుకుపోతాను, బ్రతికినన్నాళ్ళు భోగభాగ్యాల్ని అనుభవిస్తాను.
0: నీ మరణాంతరం ఇందులో ఏ కించిత్తైనా నీ కూడా వస్తుందా? ఈ మూడు ముచ్చట కోసం ఎందుకు ఈ దండయాత్రలు, ఎందుకు ఈ అక్రమాలు, ఎందుకు ఈ రక్తపాతం? నువ్వు చేసే పనిని భగవంతుడు మెచ్చుకుంటాడా? నువ్వు మూట కట్టుకుంటున్న పాపమే నీ వెంట వచ్చేది.
1: ఈ ప్రాపంచిక సుఖ సంపదలన్నీ త్యజించి మీరు తపస్సు చేసి సాధించినదేమిటి?
0: మృత్యువును జయించటం, ఆత్మసాక్షాత్కారం పొందటం.
1: మృత్యువును జయిస్తారా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఖడ్గంతో ఒక్క వేటున మిమ్మల్ని ఖండించి చంపగలను.
0: ముమ్మాటికి నువ్వు నన్ను చంపలేవు, నాకు చావు లేదు. నువ్వు కేవలం నా శరీరాన్ని మాత్రమే ఖండించగలవు, కాని నేను ఈ శరీరాన్ని కాదు, నేను మరణం లేని ఆత్మని.
1: శభాష్ యోగీశ్వర, మీ ధైర్యానికి ఆత్మబలానికి నా జోహార్లు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందారా?
0: పొందగలనన్న ఆత్మవిశ్వాసంతో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నాను. నాయన అలెగ్జాండర్, భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి. ఇక్కడికి వచ్చి ఈ భూమిలో దొరికే బంగారం రత్నాలు మూట కట్టుకుని వెళ్తున్నానన్నావు, కాని మానవునిలో దైవాన్ని చూపే ఆధ్యాత్మిక తత్వధనాన్ని కించిత్తైనా సంపాదించలేదు. వెళ్ళు, సోక్రటీస్ ఆజ్ఞను పరిపాలించు. ఈ ఐహిక సంపదల మీద మమకారం విడిచిపెట్టు. ఏ ఆశ్రమానికైనా వెళ్లి ఓ సద్గురువును ఆశ్రయించు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించి నీ జీవితాన్ని చరితార్థం చేసుకో.
1: యోగీశ్వర, నేనింతవరకు ఎవరికీ తలవంచలేదు, నేను మీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
0: దైవానుగ్రహ ప్రాప్తిరస్తు.

0: ఆ యోగీశ్వరుని వల్ల అలెగ్జాండర్ లో మానసిక పరివర్తన కలిగింది. ఈ సందర్భంలో భగవాన్ బాబావారు చెప్పిన పద్యం జ్ఞాపకం చేసుకుందాం. కర్మచేత జ్ఞానంబు కలుగుగాని జ్ఞాని యొనలించు కర్మ అజ్ఞాని కొరకే. పూజ్యులరసిన మార్గము ఉనిరేని ఆత్మ జ్ఞానంబే.
1: శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
2: దైవానుగ్రహ ప్రాప్తి రస్తో.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో హైదరాబాద్ బాల వికాస్ పిల్లలచే రూపొందించబడిన నన్ను చంపలేవు అను నాటికను విన్నారు. ఇందులోని పాత్రలు పాత్రధారులు వ్యాఖ్యాత వరలక్ష్మి, అలెగ్జాండర్ శివాజీ, మేజర్ శ్రీహార్, యోగీశ్వరుడు ప్రద్యుమ్న. వచ్చేవారం మరొక చక్కని నాటికను విందాం. సాయిరాము.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై రూపొందించిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్.

0: అనే గ్రామం కథ స్వామి నిస్వార్థమైన ప్రేమకి, అనంతమైన దయార్ద్ర హృదయానికి నిదర్శనం. ఈ కథను మనం అందరికీ చెప్పి అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవలసిన విషయం. ఇందులో కొంతమంది ఖచ్చితమైన అభిప్రాయం, సాంఘిక బాధ్యత కల వ్యక్తులకి స్వామి సలహా హృదయాలకి హత్తుకుంది. వారు అక్షరాస్యత లేక ఏ విధమైన పౌర హక్కులు పొందనటువంటి మత్స్యకార కుటుంబాలకి ఆర్థికంగానూ సాంఘికంగానూ సహాయాన్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. తెలివితేటలు గల కార్యసూరులు కొద్దిమంది ఉన్నా ప్రపంచాన్నే మార్చేయగలరు అన్న మార్గరెట్ మేడ్ మాటలని నిజమని నిరూపించారు. భగవాన్ బాబావారిని ఆదర్శంగా తీసుకుని కొంతమంది వాలంటీర్లు నిరాదరణకి గురైన ఒక కులానికి చెందిన వారిని కాపాడాలనుకున్నారు. వారిలో ఉత్తేజాన్ని కలిగించి వారి జీవితాలని గౌరవప్రదంగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి జీవన సరళిని మెరుగుపరచాలనుకున్నారు. ఆధునిక యుగంలో ఉండి కూడా గిరిపురం గ్రామస్తులు చాలా కష్టతరమైన జీవితాలని బాధతో గడుపుతున్నారు. ఆ విధమైన జీవన విధానానికి అలవాటు పడిపోయిన వారు అది వారి కర్మ అని సరిపెట్టుకుంటున్నారు. ఒక దశాబ్దకాలం పైగా వారు కనీస అవసరమైన శుభ్రమైన తాగునీటికి కూడా నోచుకోలేదు. వారు ఎంత దుర్భరమైన జీవితాలని గడుపుతున్నారంటే వంటకి కూడా సరైన నీరు లభ్యం కావటం లేదు. ఎందుకంటే అక్కడి నీరు చాలా ఉప్పగా ఉంటుంది. వారు పొలాలలో పంటలు పండించుకుందామంటే అవి సముద్రపు ఇసుకతో నిండిపోతున్నాయి. వాళ్లు అక్కడి నీళ్లతో బట్టలు కూడా ఉతుక్కోలేకపోతున్నారు. ఆ బట్టలకు పట్టిన మురికితో పాటు సబ్బు కూడా ఆ బట్టలని వదలటం లేదు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేని కారణంగా వారు బావినీటిని కూడా కావలసినంతగా ఉపయోగించుకోలేకపోయేవారు. ఎన్నో దశాబ్దాలకు పైగా తాగడానికి నీరు లేకపోయినా సారాయి మాత్రం విచ్చలవిడిగా లభించేది. సాంఘిక దురలవాట్లకు తోడు సారాయి వ్యాపారం వల్ల ఆ ఊరిలోని విద్యార్థులు కూడా చాలా అవస్థలు పడేవారు. వారి పాఠశాలకి పైకప్పు లేదు. ఆ పాఠశాలకి తరచూ సెలవులే. విద్యార్థులు ఆకాశాన్ని చూడాలంటే వారి తరగతిలో నుండి బయటికి రానక్కర్లేదు, లోపల ఉండే ఆకాశాన్ని చూడొచ్చు. కారణం పైకప్పు లేకపోవడం. మద్యం సేవించడం వల్ల, త్రాగడానికి మంచినీళ్లు లేకపోవడం వల్ల ఆ గ్రామ ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. సాంఘికంగా నిరాదరణకి గురైన వీరికి కేవలం వైద్య సదుపాయాలు లేకపోవడమే కాకుండా మందులు కొనుక్కోవడానికి కనీసం మందుల దుకాణం కూడా లేదు. గిరిపురం గ్రామం మచిలీపట్నానికి అతి చేరువలో ఉంది. ఈ మత్స్యకారుల గురించి పట్టించుకునేది ఒక్క ఎలక్షన్ల సమయంలోనే. అప్పుడు అన్ని రాజకీయ పార్టీల వారు ఓట్ల కోసం వీరి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎన్నో ప్రమాణాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చరు. ఎప్పటిలాగానే ఈ గిరిపురం గ్రామస్తులు కనీస అవసరాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి నిరాదరణకి గురైన మత్స్యకారులు తాము ఉన్న పరిస్థితికి కోపం తెచ్చుకోకుండా, మన గతి ఇంతే అని సరిపెట్టుకోకుండా ఆ ఊరిలో ఉన్న మద్యపాన దుకాణాలని అన్నింటినీ నాశనం చేసేశారు. దాంతో ఆ ఊరి పేరు వెలుగులోకి వచ్చింది. ఈనాడు ఆ ఊరిలోని స్త్రీలంతా నవ్వుతూ కళకళలాడుతూ జీవిస్తున్నారు. పిల్లలు పాఠశాలకి వెళ్లి చదువుకుంటున్నారు. అలాగే మగవారు ఎంతో క్రమశిక్షణతో జీవిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. చిన్న చిన్న దుకాణదారులలో కూడా మార్పు వచ్చింది. నిన్నటి వరకు సారాయి అమ్మే వర్తకులు నేడు అదే దుకాణంలో మంచి పప్పుధాన్యాలు, వంటదినుసులు అమ్ముతున్నారు. ఈ గిరిపురం గ్రామస్తులలో ఇంతటి సాంఘిక మానసిక ఔత్సాహికమైన మార్పులకి కారణం ఏమిటి? వారి ఆనందానికి తృప్తికి కారణం ఏమిటి? ఇప్పుడు వారు ఇతరులకి ఆదర్శంగా నిలవడానికి కారణాలు ఏమిటో పరిశీలిద్దాం. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న కుగ్రామం గిరిపురం. మత్స్యకారులు కావడం వలన ఆ గ్రామస్తులు రోజూ సముద్రపు అలలతో పోరాడుతూ ఉంటారు. చేపల కోసం వలలు వేయడంతో వారి దినచర్య మొదలవుతుంది. భగవంతుడు తప్పకుండా ప్రతి ఒక్కరి కోరికల్ని తీరుస్తాడు. కాని ఆయన మన ధైర్య సాహసాలని, సహనాన్ని, అంతర్గత పరివర్తనని పరీక్షిస్తాడని బాబావారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు కష్టాల మధ్య విరామమే సుఖం అని స్వామి ఎప్పుడూ చెబుతూ ఉంటారు. 8 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 2004 వచ్చిన సునామీ దక్షిణ ఆసియా ఖండంలోని ఎన్నో ప్రాంతాలతో పాటు గిరిపురాన్ని కూడా సర్వనాశనం చేసింది. ఎంతో మంది మనుషులు, ఎన్నో కుటుంబాలు సునామీ వల్ల కొట్టుకుపోయాయి. ఏ అలలను ఆధారం చేసుకుని జీవిస్తున్నారో అవి ఆనాడు వారికి ప్రతికూలించాయి. దశాబ్దాలుగా ఏ సముద్రుని నీడలో పుట్టి పెరిగి జీవిస్తున్నారో ఆ సముద్రుడు క్షణాలలో వారిని నాశనం చేశాడు. వారి కష్టసుఖాలకి కారకుడు ఆ సముద్రుడే. భయంకరమైన ఆ సునామీ తాకిడికి బలికాకుండా బ్రతికి బయటపడ్డవారు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో ఎవరు వచ్చి తమని సానుభూతితో ఆదుకుంటారా అని కన్నీటి ధారలతో వారు ఎదురుచూస్తున్నారు. అలాంటి కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సంస్థకు చెందిన యువకులు రంగంలోకి దిగారు. వారు ఆ గ్రామస్తులకి అవసరమైన వంట సామగ్రి, బట్టలు, దుప్పట్లు, తాగడానికి నీరు, తినడానికి ఆహారము అందించడమే కాకుండా వారిని ఎంతో కాలం నుండి బాధ పెడుతున్న ఎన్నో ముఖ్యమైన సమస్యల నుండి కూడా విముక్తులని చేశారు. మొట్టమొదట గిరిపురంలో ఉన్న పాఠశాల విద్యార్థుల పరిస్థితి సాయి యువతకి చాలా దయనీయంగా తోచింది. అప్పుడు అక్కడి సాయి యువత ఆ గ్రామంలో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాలనుకున్నారు. వారు చేపట్టే పాఠశాల అభివృద్ధి అన్న కార్యక్రమం శ్రీ సత్యసాయి గురుకుల సేవాయజ్ఞం అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగానూ దేశవ్యాప్తంగానూ విస్తరించాలని, అది దేశం నలుమూలలా ప్రతి ఒక్క విద్యార్థికి కనీస విద్యార్హతను కల్పించాలన్నది ముఖ్యోద్దేశంగా వారు నిర్ణయించుకున్నారు. ప్రాచీన కాలం నాటి నుంచి గురుకుల విద్యాభ్యాసం యొక్క ముఖ్యోద్దేశాలని మనసులో ఉంచుకుని భగవన్నామాన్ని స్మరిస్తూ అక్టోబర్ 25 2004 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాకి చెందిన సాయి యువత గిరిపురంలో శాశ్వతమైన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వారు పొందిన అనుభవాలు చిరస్మరణీయమైనవి, ఎంతో విలువైనవి. పాఠశాల భవన నిర్మాణాన్ని ప్రారంభించింది మొదలు గిరిపురం గ్రామస్తులు ఆ పనిలో ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పాల్గొనడం అన్నది చెప్పుకోదగిన విషయం. సాయి యువత తమ కోసం పాఠశాలను నిర్మిస్తున్నారని ఆ గ్రామంలోని పిల్లలు కూడా వారి పట్ల తమకున్న ప్రేమని వ్యక్తపరిచేవారు. వారి చిన్నారి తలలపై ప్రేమతో ఇటుకలని మోసి వారి వంతు సహాయాన్ని వారు అందించారు. పలకనే మోయలేని చిట్టి చేతులే అయినా తమ కోసం పాఠశాల నిర్మిస్తున్నారన్న ఉద్దేశంతో, ఉత్సాహంతో వారు సాయి యువతతో చేతులు కలిపి సేవ చేశారు. ఏదైనా ఒక మంచి పని చేయడానికి కావలసినవి వయస్సు కాని, ఆ వయస్సుతో పాటు పరిణతి కాని ముఖ్యం కాదు, మంచి పని చెయ్యాలన్న దృఢ విశ్వాసం ముఖ్యం అన్నది ఆ చిన్నారులు రుజువు చేశారు. పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో ఆ ఊరి ప్రజలంతా ఎంతో గర్వంగానూ ఆనందంగానూ పాల్గొన్నారు. సాయి యువత మరియు ఆ గ్రామంలోని పిల్లలు కలిసి ఆ పాఠశాల నిర్మాణాన్ని 3 వారాలలో పూర్తి చేశారు. ఐకమత్యం, పవిత్రత, దైవ అనుగ్రహం ఉంటే ఎంతటి కార్యమైనా సుసాధ్యం, విజయం సాధ్యం అన్నది రుజువైంది. ఈ పాఠశాల నిర్మాణ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ సమితులకు చెందిన సేవాదళ సభ్యులు కూడా ఆనందంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రారంభోత్సవం 2004 నవంబర్ 15 జరిగింది. శంకుస్థాపన చేసింది మొదలు పాఠశాల ప్రారంభోత్సవం వరకు కేవలం 21 రోజులలో పని మొత్తం పూర్తి కావడానికి కారణం సాయిదేవుని సంకల్పం, సాయి యువత నిర్ణయంగా భావించవచ్చు. ఇది ఆ గ్రామస్తులకు చిరస్థాయిగా లభించిన ఒక వరం. సాయి యువత పాఠశాల నిర్మాణంతో పాటు వారికి బాల వికాస్ కి సంబంధించిన పాఠాలు చెప్పడం, మానవతా విలువల గురించి తెలియచెప్పడం, అంతేకాకుండా గిరిపురం చుట్టుపక్కల గ్రామాలలో మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులకి వైద్య సదుపాయాలు అందజేశారు. ఆరోగ్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వారికి కలిగించారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహించారు. సీతారామ కళ్యాణం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో వాళ్లు పాల్గొనేలా చేశారు. వివిధ వృత్తులలో తర్ఫీదునిచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించారు. పేదవారికి ఉచితంగా విద్యని బోధించారు. అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య సదుపాయాలని అందజేశారు. పైన పేర్కొన్న కార్యక్రమాలను గ్రామస్తులకు అందజేసే సమయంలో సత్యసాయి సేవా సంస్థ సభ్యులకు ఆ గ్రామాలలో ఉన్న మరికొన్ని సమస్యలు దృష్టికి వచ్చాయి. గిరిపురం చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాలలోని ప్రజలు నీటి కొరతతో బాధపడుతున్నారు. ఒక్కోసారి బావులు ఎండిపోయి ప్రజలు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లవలసి వచ్చేది. అలాంటి పరిస్థితులన్నీ గమనించిన సాయి యువత 1988లో నీటి సమస్యను తీర్చడానికి గాను ఉప్పునీళ్లను మంచినీళ్లుగా మార్చే ఒక యంత్రాన్ని కూడా అక్కడ అమర్చారు. కాని అనతి కాలంలోనే ఆ యంత్రాన్ని నడపడంలో సమస్యలు ఎదురై దానిని మూసివేశారు. శుభ్రమైన నీరు దొరకకపోవడం వల్ల గిరిపురం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ప్లేగు వ్యాధికి గురయ్యారు. ఆ గ్రామాలలోని ప్రజల దయనీయమైన స్థితిని కనిపెట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్టు వారు నీళ్లకి సంబంధించిన యంత్రాన్ని బాగుచేయాలని నిర్ణయించుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాణిజ్యపరంగా అది వాళ్ల సాంఘిక పరమైన బాధ్యతగానూ భావించి వారివంతు సహాయాన్ని అందజేశారు. మూసివేయబడిన యంత్రాంగాన్ని బాగుచేయడానికి అయ్యే ఖర్చు చాలా భారంగా అనిపించింది. కాని ఇప్పుడు ఆ సమస్య తీరి ఆ యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన ఈ పనితో గ్రామవెద్దలు కూడా ఉత్తేజితులై ప్రతి నెల ఆ నీళ్ల యంత్రాన్ని నడిపేందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేయించుకున్నారు. సత్యసాయి సేవా సంస్థ వారు నీళ్ల యంత్రాన్ని మరమ్మత్తు చేయించడం వంటి బృహత్తరమైన పథకాన్ని చేపట్టగా ప్రభుత్వం వారు ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చును భరించడంతో నిరాదరణకి గురైన ఆ ప్రజలకి తియ్యని మంచినీరు అందించాలన్న ఆశయం నెరవేరింది. ఇక్కడ మన దగ్గర ఒక ఆయన ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సాయిరామ్ అండి, మీ పేరేంటి?
1: సాయిరామ్ అండి, నా పేరు సత్యనారాయణ.
0: మీది గిరిపురమేనా?
1: కాదండి, మాది బొట్లవానిపాలెం.
0: ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుంది మీ ఊరు?
1: ఈ నీళ్ల ట్యాంకు నుంచి మైళ్ళ దూరం మా ఊరు.
0: అయితే రోజూ ఈ నీళ్ల ట్యాంకు దగ్గరికి వచ్చి మీరు నీళ్లు తీసుకెళ్తారా?
1: అవును, రోజూ నీళ్లను నా భుజాల మీద మోసుకుని మా ఊరికి తీసుకువెళ్తాను. నేనే కాదు, మా ఊరు నుండి ఎంతో మంది వచ్చి ఈ నీళ్లను తీసుకువెళ్తారు. నేను ఇంతవరకు బాబాగారిని ఎన్నడూ చూడలేదు, కాని బాబాగారికి నా ధన్యవాదములమ్మా.
0: చాలా సంతోషమండి సత్యనారాయణ గారు. సత్యసాయి సేవా సంస్థ వారు చేసిన సేవా కార్యక్రమం మీద ప్రభుత్వం వారికి ఎంతో నమ్మకం కలిగింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఈ విధంగా పేర్కొన్నారు. మంచినీళ్ల యంత్రాంగాన్ని పునరుద్ధరించడం అన్న కార్యక్రమాన్ని కేవలం శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు వారు చేపట్టడం వల్ల అది మంచి పని కాబట్టి త్వరితగతిని పూర్తయింది. అంతేకాదు అంతటా వ్యాప్తి చెందింది. ఇది భగవత్ కార్యం, అందుకే ఇది అనుకున్న దానికన్నా రెండింతలైంది. బాబావారు ఎప్పుడూ చెప్పేవారు, మంచి సంకల్పానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న దానికన్నా ముందుగానే ప్రభుత్వం వారు మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు గిరిపురంలోని మంచినీటి యంత్రాంగపు పనులన్నీ పూర్తి చేశారు. ఈ మంచినీటి పథకానికి సంబంధించిన పనులకు భూమి పూజ ఏప్రిల్ 14, 2007లో జరగగా ఒక్క నెల రోజులలో మొత్తం పని విజయవంతంగా పూర్తయింది. కృష్ణా జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షుడు వేమూరి కృష్ణమూర్తి గారు జూన్ 17, 2007లో రక్షిత మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఈ సభలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీటి సరఫరా శాఖ మాధ్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా వేంచేశారు. మంచినీటి పథక ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి గ్రామ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ వై శ్రీనివాస్, తాళ్లపాలెం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీలోని ఇతర సభ్యులు, ఆఫీసర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ, బాబాగారికి నా నమస్కారాలు. ఇక్కడే కాక మన రాష్ట్రంలో మరెన్నో చోట్ల బాబాగారు ఇలాంటి మంచినీటి పథకాలని చేపట్టారు అని చెప్పారు. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు ఈ యంత్రాంగాన్ని మరమ్మతు చేయించినా ప్రతి నెలా దానిని నడపడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన ఉపన్యాసంలో పదే పదే చెప్పడంతో అది శ్రోతలకి ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. శ్రీ బూరగడ్డ వేదవ్యాస్ గారు ఆయన ఉపన్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు. ఇది నిజానికి ఎంతో గర్వించదగిన విషయం. శ్రీ సత్యసాయి గ్రామసేవా ట్రస్టు వారు మంచినీటి యంత్రాంగాన్ని బాగుచేయించే కార్యక్రమం చేపట్టడంతో వారు బాబాగారి అడుగుజాడలని అనుసరిస్తున్నారు. బాబాగారు ఎప్పుడు మానవసేవే మాధవసేవ అంటారు. ఈనాడు మనం వేడుక జరుపుకోవాల్సిన దినం అన్నారు. సేవ చేసిన వారిలోనూ సేవను పొందిన వారిలోనూ కూడా మార్పు తేవాలన్న స్వామి సంకల్పమే ఈ వేడుకకి కారణమైంది. స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలైనా ఆ గ్రామంలో ఏ విధమైన ఎదుగుదల లేదు. స్వామి పట్ల సాయి యువతకు ఉన్న ప్రేమే అన్ని పనులు వారి చేత కొద్ది వారాలలోనే పూర్తి చేసేలా చేసింది. పాఠశాల భవనం కేవలం 3 వారాలలోనే నిర్మించబడింది. ఉప్పు నీళ్ల నుంచి ఉప్పును తొలగించే పథకం 4 వారాల్లో పూర్తి చేయబడింది. ఉప్పునీరు మంచినీరుగా పవిత్ర జలంగానూ మారి ఆ ప్రాంతీయుల దాహార్తిని తీరుస్తోంది. ఆ వేడుక జరుపుకున్న రోజు వారి ఆనందానికి హద్దులు లేవు. ఒక పక్క మంగళవాయిద్యాల మధురమైన నాదం వినపడుతుండగా, మరొక పక్క సంప్రదాయమైన వాయిద్యాలను మోగిస్తుండగా ప్రతి ఒక్కరి హృదయం విజయోత్సాహంతోనూ తృప్తితోనూ నిండిపోయింది. ఆ ప్రదేశమంతా జనంతో కిక్కిరిసిపోయింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారు చేపట్టిన మంచినీటి పథకం దిగ్విజయంగా పూర్తి చేయబడిందన్న ఆనందంతో అక్కడి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడ హాజరయ్యారు. అక్కడ చేరిన జనంలో నుంచి గిరిపురానికి చెందిన ఒక బాలుడు ఆనందంతో లేచి హృదయానికి హత్తుకునే పాట ఒకదానిని అప్పటికప్పుడు కట్టి పాడాడు. తడుముకోకుండా సమయానుకూలంగా కృతజ్ఞతాపూర్వకంగా పొగుడుతూ ఆ బాలుడు ఆనందంతో పాడేసరికి సభికులకి మాట రాలేదు. ఆ పనిలో ఆ బాలుడు కూడా పాల్గొన్నందుకు ఆ గ్రామస్తులంతా ఎంతో గర్వపడ్డారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల కల సుఖాంతం అయింది. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే యంత్రాంగం పనిచేయడం మొదలై మంచినీరు వస్తోంది. ఆనాడు శుభ్రమైన పవిత్రమైన నీటిని ఇండ్లకు చేర్చడం కోసం 100 కొలది గ్రామస్తులు కుండలతో వరుసలలో నిలబడి ఉన్నారు. ముందుగా ఒక గుక్క నీళ్లతో వారి గొంతుకని, ఒక చుక్క నీటితో వారి నాలికని తడుపుకున్న ఆ గ్రామస్తుల కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. మంగళకరమైన నాదం మంగళ వాయిద్యాల నుంచి వినిపిస్తుండగా, పవిత్రమైన భజనలు పాడుతుండగా ఆ మధురానుభూతిని ఎవరైనా అక్కడ ఉండి అనుభవించాల్సిందే తప్ప ఆ ఆనందం మాటలలో వర్ణించలేం. ఆ ఆనందానికి ఆధారం నిస్వార్థ ప్రేమకి మారురూపమైన సాయిమాత కరుణయే కదా. ఆ మధురానుభూతిని ఆనందంగా పొందినవారు మనతో ఉన్నారు. తమ ఆనందాన్ని పంచుకోమని వారిని అడుగుదాం. అమ్మా సాయిరాం, మీ పేరేంటమ్మా?
2: సాయిరాం అమ్మా, నా పేరు స్వరాజ్యం.
0: ఈ మంచినీటి పథకం వల్ల మీకు కలిగిన ఆనందాన్ని మాకు వివరిస్తారా?
2: తప్పకుండా అమ్మా, నేను ఇక్కడే గిరిజన వాళ్ళలోనే ఉంటాను. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊర్లో మంచినీరు లేదు. మా బావులన్నీ ఉప్పునీటి బావులే. ఆ సాయిబాబా గారి దయవల్లే ఇంత మంచినీరు తాగలుగుతున్నాం. నేను ఇంతవరకు అలాంటి తీయని నీరు రుచే చూడలేదు. ఇదంతా మాకు ఆ బాబాగారి ఆశీర్వాదమే.
0: సాయిరాం స్వరాజ్యం గారు, సత్యసాయి సేవా సంస్థ వారితో పాటు మంచినీటి యంత్రాంగాన్ని బాగుచేయించడంలో పాలు పంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సభ్యులు కూడా వారి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మంచినీటి పథకం వల్ల ప్రజలు నిజంగా ప్రయోజనం పొందుతున్నారు కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ఎంతో ఆనందంగా ఉందని వారు తెలియపరిచారు. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టిన సత్యసాయి సేవా సంస్థ సభ్యులు నిజంగా అందరికీ ఆదర్శమూర్తులని వారు అభివర్ణించారు. ఈ విధంగా మంచినీటి పథకం వాణిజ్య ప్రపంచంలోనూ, ప్రభుత్వ రికార్డులలోనూ, మరీ ముఖ్యంగా ప్రజల హృదయాలలోనూ చెరగని ముద్ర వేసింది. నిజానికి ఈ మంచినీటి పథకం ఎందుకంత ప్రాముఖ్యతను సంతరించుకుందో వీరి మాటల్లోనే విందాం. సాయిరాం, మీ పేరేంటమ్మా?
3: సాయిరాం అండి, నా పేరు ఝాన్సీ.
0: మీది ఈ ఊరేనమ్మా?
3: కాదండి, మాది సత్రవపాలెం.
0: ఇవాళ మీరింత ఆనందంగా కనిపిస్తున్నారు, కారణమేంటో మేం తెలుసుకోవచ్చా?
3: మేము ఎన్నో ఏళ్లుగా నీళ్లు లేకుండా ఉన్నామన్న సంగతి ఆ భగవంతుడికే తెలుసు. దాహంతో అల్లాడుతూ వేణీళ్లు తాగిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి నీళ్లు తాగడం వల్ల పిల్లలకు కామెర్ల వ్యాధి కూడా వచ్చింది. ఈనాడు మేమెంతో ఆనందంగా తీయని నీరు త్రాగలుతున్నామంటే అదంతా సాయిరాముడి దయే.
0: చాలా సంతోషం ఝాన్సీ గారు. గిరిపురంలో ఈనాడు పైకప్పు లేని పాత పాఠశాల భవనం స్థానంలో సిమెంటుతో కట్టబడిన మంచి పాఠశాల భవనం నిర్మించబడింది. అంతేకాక తాగునీటి సౌకర్యం కూడా కలిగింది. కొత్తగా బాగుచేసిన మంచినీటి యంత్రాంగం వల్ల గిరిపురంలోని ప్రజలు మాత్రమే కాక దాని చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలలోని 10,000 మంది ప్రజలు మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం ఈ మంచినీటి యంత్రాంగం 1,00,000 లీటర్ల మంచినీటిని ఒకరోజుకు సరఫరా చేస్తుంది. ముందు ముందు 25,000 మంది ప్రజలకు ఈ సౌకర్యం కలగబోతోంది. నీటి నాణ్యత తెలిసిన వారి చేత ఈ నీటిని పరీక్షింపజేయించగా ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదిగా తేలింది. పెద్ద పెద్ద కంపెనీలు నీటిని శుభ్రపరిచి అమ్మిన సీసాల్లోని నీటి కన్నా ఈ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంది అని వారు తెలిపారు. ఇదంతా స్వామి దయవల్న జరిగింది. ఏ వసతులు లేని వారికి అన్ని విధాలా మంచి వసతులు ఏర్పడ్డాయి. గ్రామస్థులకు వారి దీర్ఘకాలిక సమస్య తీరింది. స్వామి తన భక్తులను పనిముట్లుగా ఉపయోగించి తన పవిత్ర ప్రేమతో ఎన్నో దశాబ్దాలుగా ఉన్నవారి ఉప్పునీటి సమస్యని, వైద్య విద్యా సమస్యలని పరిష్కరించారు. దీర్ఘకాలికంగా ఉన్నవారి సమస్యలు సత్యసాయి సంస్థ వారిచే ఎంతో ప్రేమగా చెక్కు చెదరని రీతిలో పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా అక్కడి గ్రామస్థులందరినీ ఉత్తేజపరచి శక్తివంతులుగా తీర్చిదిద్దింది సత్యసాయి సేవా సంస్థ. ఈనాడు గిరిపురం ప్రజల హృదయాలు ఎంత ఆనందంతో నిండి ఉన్నాయన్నది ఎవరూ మాటలలో చెప్పలేరు. వారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలు విని సత్యసాయి సేవా సంస్థ కృష్ణా జిల్లా వారు నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆ గ్రామంలో ఉన్న కల్లు సారాయి దుకాణాలని మూసివేశారు. మద్యపానం చేయడం మాని వారికి స్వామి పట్ల ఉన్న ప్రేమను, వారిలో వచ్చిన మార్పుని తెలియపరిచారు. మాటలలో కన్నా పనులు పెద్దగా ఉంటాయి అంటారు. ఈ సమయంలో సాయి యువత పనుల కన్నా వాటి ఫలితం మంచిదని, మామూలు ఫలితం కన్నా శాశ్వతమైన ఫలితం మంచిదని, శాశ్వతమైన ఫలితం కన్నా సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం కలగజేయడం మంచిదని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను వారి అనుభవం ద్వారా తెలుసుకున్నారు. సాయి యువతలో ఒక సభ్యుణ్ణి వారికి కలిగిన అనుభవాలేంటో అడిగి తెలుసుకుందాం. సాయిరామండి.
4: సాయిరామండి,
0: స్వామి బోధల వల్ల ఉత్తేజితులై మీరు గిరిపురంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సాయి యువతగా సత్యసాయి సంస్థలో ఉండడం వల్ల మీరు ఏ విధమైన అనుభూతిని పొందారో వివరించండి.
4: సత్రావుపాలెంకి చెందిన సుబ్బారావు అనే ఆయన 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న బావిలోని నీళ్లనే తాగుతున్నారటండి. అయితే ఇప్పుడు మనం పెట్టిన కుళాయి దగ్గర తీయని నీటిని త్రాగి ఆయన ఇలా అన్నారండి, ఇప్పటి వరకు నేను ఇలాంటి నీరు త్రాగలేదు, మీరు చేసిన మంచి పనికి మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి అని అన్నారండి. ఇలా ఎంతో మంది గ్రామస్థులు వారి సంతోషాన్ని, స్వామి పట్ల వాళ్ల కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారు. సాయి యువతైన మాకు ఇంతటి చక్కని అవకాశమిచ్చి స్వామిని ఈ విధంగా సేవించగలిగినందుకు స్వామికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అంతేకాక స్వామి సంస్థలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు మాకు తగిన శక్తిని ఇవ్వమని కూడా స్వామిని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు. మనం చేసిన కార్యక్రమం చిన్నదే అయినా అలా అని మనం మన అనుభవాన్ని తక్కువగా గాని విలువలేనిదిగా గాని జమకట్టలేమండి. ఎందుకంటే మదర్ థెరీసా గారు ఒకసారి ఇలా అన్నారు, మనము మనం చేసే పని సముద్రంలో ఒక బొట్టుగా భావిస్తాం, కాని ఆ ఒక్క బొట్టు లేకపోతే ఆ మహాసముద్రం కూడా చిన్నదైపోతుంది అని.
0: ఈ ప్రపంచంలో మన కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చడానికి మనం బయటికి వెళ్లి ఇతరులకి సహాయపడాలి. ఎందుకంటే మనం సహాయం చేసేది ఎవరికో కాదు, మనకి మనమే సహాయం చేసుకుంటున్నామన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలగడమే సాయిబాటలో మన పయనానికి ప్రయోజనం. ఇది నిజంగా వర్ణనాతీతం. ఆ పయనం వెలకట్టలేని ఆనందాన్ని మూటలలో అందిస్తుంది. జై సాయిరాం. ఇంతవరకు క్షారజలం క్షీరజలమైనవైనా విన్నాం.

ఇంతవరకు మీరు కోస్తా ఆంధ్రలోని గిరిపురం గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు చేపట్టిన మంచినీటి పథకంపై రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన డాక్యుమెంటరీ విన్నారు. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి సమర్పణ.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వర నాదాలను

ಆರ್ತಿ ಪುರಂಜನ ನಾರಾಯಣ ಪತಿ ಪುರ.

काशी विश्वेश्वर सदा शिवा, काशी विश्वेश्वर सदा